ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 23వ తేదీ, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 13వ తేదీ బుధవారం. మా ప్రియాతి ప్రేమైన శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:55 దాటింది. చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం అండి. ఇవాళ ముందుగా మనం ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి యొక్క జయంతి గురించి తెలుసుకుందాము. భారతదేశపు 5వ రాష్ట్రపతి అయిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి జయంతిని స్మరించుకునే రోజు ఈరోజు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు 1905 మే 13 ఢిల్లీలో జన్మించారు. ఆయన ఉన్నత విద్యలను ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో అభ్యసించారు. చదువు పూర్తయ్యాక భారతదేశానికి వచ్చి మహాత్మాగాంధీ గారి ప్రభావంతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. భారత స్వాతంత్ర సమయంలో చురుగ్గా పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆయన నిజాయి

నీతి క్రమశిక్షణ దేశభక్తి కారణంగా భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడిగా ఎదిగారు. స్వాతంత్ర్యం అనంతరం ఆయన వ్యవసాయం, ఆహార శాఖ, పరిశ్రమల అభివృద్ధి వంటి అనేక కీలక మంత్రి పదవులను కూడా నిర్వహించారు. దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. 1974లో భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కూడా ఎంతో వినయంగా ప్రజల పట్ల గౌరవంతో వ్యవహరించేవాళ్ళు. 1977లో రాష్ట్రపతిగా పదవిలో ఉన్నప్పుడే ఆయన మరణించడం జరిగింది. దేశ సేవకే తన జీవితాన్ని మ్యాక్సిమం అంకితం చేసినటువంటి నాయకుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు. అలాగే ఇవాళ ఆర్కే నారాయణ్ గారి యొక్క వర్ధంతి కూడా ఉందండి. ఆర్కే నారాయణ్ గారి యొక్క పూర్తి పేరు రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి. ఆయన 1906 అక్టోబర్ 10 తమిళనాడులో జన్మించారు. భారతీయ ఆంగ్ల సాహిత్యంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన రచనలు సాధారణంగా ప్రజల జీవితాలను ఎంతో సహజంగా హాస్యంతో భావోద్వేగంతో చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన సృష్టించిన మనందరికీ ఎంతో తెలిసిన మాల్గుడి అనే కల్పిత ఒక పట్టణ ప్రపంచవ్యాప్తంగా ఒక పట్టణం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. మాల్గుడి డేస్ కథల ద్వారా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆకర్షితులై ఎంతో ప్రభావితమయ్యారు. ఆయన రచనలో భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు, సాధారణ మనుషుల జీవితం ఎంతో అందంగా చూపిస్తూ ఉండేవాళ్ళు. సులభమైన భాషలో లోతైన భావాలతో ఆయన రచనలు ఎప్పుడూ అందరికీ అర్థమయ్యేలాగా ఉండేవి. ఆర్కే నారాయణ్ గారు అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రదానం చేసింది. 2001 మే 13 ఆయన మరణించడం జరిగింది. కానీ అందరి హృదయాలలో ఈయన యొక్క రచనలు అలాగే చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటాయి. సో అది ఇది ఇవాళ చరిత్రపుటల్లో ఈరోజు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి యొక్క జయంతి గురించి, అలాగే ఆర్కే నారాయణ్ గారి యొక్క వర్ధంతి గురించి కూడా. మరికొద్దిసేపట్లో దేశభక్తి గీతం విందాము.

దేశభక్తి గీతం వింటూ ఉన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. మరికొద్దిసేపట్లో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇంతవరకు అర్చన కార్యక్రమంలో భక్తిగీతాలు విన్నాము. ఇప్పుడు సమయం 6:30. సూక్తి సుధ కార్యక్రమంలో కొర్రపాటి రమణయ్య గారి మాటల్లో సూక్తులు విందాం.
1: మనసు అయినప్పుడు పవిత్రత, ఆత్మ సాక్షాత్కారము పొందుటకు అవుతుంది యోగ్యత. ఆత్మ సాక్షాత్కారం అన్నది మిక్కిలి సూక్ష్మమైనది, నిగూఢమైనది. స్వశక్తితో దానిని సాధించుట కష్టతరము. గురువు సహాయం చేతనే దానిని పొందుటకు ఆస్కారం కలదు. గురువు ద్వారా అనేక విషయాలను గ్రహించి అటు పిమ్మట ఆధ్యాత్మికత ప్రగతికి సోపానాలను సులభముగా ఎరుగుటకు అవకాశము కలదని చెప్పబడుతున్నది. అన్నిటికీ భగవంతుని కరుణా కటాక్షము మిక్కిలి అవసరము. ప్రతి మానవుడు నిత్యం భగవంతుని ఆరాధన, ధ్యానం, స్మరణం, అర్చనం, నవయుధములైన భక్తి మార్గములు ఎందుకుని ఆచరించినట్లయితే భగవంతుని కరుణా కటాక్షము తప్పక పొందగలరు. బాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రాలు తెరిపించి ఆత్మ యొక్క దైవికమైన సౌందర్యం చూపించి మన కోరికలను నెరవేర్చగల సమర్థులు. సద్గురువులను మనం భగవంతుని వలె నిత్యం కొలుచుకునవలేను, కానీ మనము సద్గురుని సన్నిధికి చేరవలేను. వారు పాంచభౌతికంతో ఈ భూమిపైన లేకున్నాను వారి చరిత్ర ద్వారా వారి ఉపదేశాలు ఆదేశాలు తెలుసుకొని ఆచరించవలేను. ఇది నిత్య సత్యము. ఆచరించినా ఎంతో మేలు కలుగుతుంది. అప్పుడే వారు ఆత్మ సాక్షాత్కారం వైపు మన దృష్టిని మరల్చి మన జన్మకు సార్థకతను చేకూర్చి కటాక్షించగలరు. ఎవడైతే ఈ ప్రపంచంలో తమ నిత్య కృత్యముల కార్యాచరణ ప్రణాళికలు ఎందు విద్యుక్త ధర్మాన్ని ఫలాపేక్ష లేకాని రాకుండా నివర్తించునో అటువంటి వారి మనసు పవిత్రతను సంతరించుకోగలదు. అప్పుడే ఆత్మ సాక్షాత్కారము పొందుటకు అవకాశం కలదు. అహంకారము తొలగిపోనిది, మనసు కోరికలను జయించినది. ఆత్మ సాక్షాత్కారానికి అవకాశం లేదు. కావున కోరికలను జయించి మనసును పవిత్రముగా ఉంచుకొని భగవంతుని కరుణా కటాక్షమునకు పాత్రులైన వారి జన్మమే ధన్యమగును. నిశ్చల భక్తి, నిస్వార్థ బుద్ధి ఎప్పుడూ

0: ప్రాణాలను నువ్వే కాపాడుకోవాలి. ప్రతి అనుభవాన్ని ఉలిదెబ్బ చేసుకుని శిలగా ఉన్న నిన్ను శిల్పంగా మలుచుకోవాలని చెప్తున్నాను.
1: ఇప్పటి వరకు కొర్రపాటి రమణయ్య గారి మాటల్లో సూక్తి సుధ విన్నాము. ఆకాశవాణి సింహపురి FM. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా హానికారక పురుగుల నివారణ గురించి తెలుసుకుందాం. ప్రకృతిలోని పరాన్న జీవులు, బదనికలు మరియు కొన్ని రకాల వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ వ్యాధులు పంటలపై వచ్చే చీడ పురుగులను ఆశించి వాటిని అదుపులో ఉంచడంలో తమ వంతు పాత్రను నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇటువంటి సహజ శత్రువులను సస్యరక్షణలో ఒక అంశంగా వినియోగించుకుంటూ చీడపీడల ఉధృతిని తగ్గించుకోవటాన్ని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చేసుకోవడం అని చెప్పుకోవచ్చు. గరిష్ట విష ప్రభావం గల పురుగుమందులను విచక్షణారహితంగా పిచికారీ చేయడం వలన పరాన్న జీవులు, బదనికలు పూర్తిగా నాశనమవుతున్నాయి. పైపెచ్చు చీడపురుగులు క్రమంగా ఈ మందులకు తట్టుకునే శక్తిని సంతరించుకుని వీటిని అదుపు చేసే మిత్ర పురుగులు పంట పొలాల్లో నాశనమవటం వలన చీడపురుగులు తిరిగి విజృంభిస్తున్నాయి. కాబట్టి చీడపురుగులను అదుపులో ఉంచేందుకు తక్కువ విష ప్రభావం గల మందులను అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగిస్తే కొంతవరకు ఈ పరాన్న జీవులను మరియు బదనికలను కాపాడుకుంటూ వాటి ద్వారా వచ్చే లాభాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా జీవ నియంత్రణను సమగ్ర సస్యరక్షణలో ఒక ముఖ్యమైన సాధనంగా వాడుకోవచ్చు. పురుగుమందుల అవశేషాలు లేకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా జీవ నియంత్రణ పద్ధతుల ప్రాముఖ్యత మరింత పెరిగిందనే చెప్పవచ్చు. జీవ నియంత్రణ పద్ధతులను రసాయనిక పురుగుమందులకు బదులుగా వాడడం వలన పర్యావరణ సమతుల్యత కూడా పాటించబడుతూ రైతు సోదరులు పురుగుమందుల అవశేషాలు లేని నాణ్యత గల ఉత్పత్తులను సాధించవచ్చు. పరాన్న జీవులను ఉపయోగించి చీడ పురుగులను నియంత్రించే విషయానికొస్తే ప్రతి పురుగు జీవిత చరిత్ర గ్రుడ్డు దశ, గొంగళి పురుగు దశ, కోశస్థ దశ అంటే నిద్రావస్థ దశ మరియు రెక్కల పురుగు దశ అనబడే 4 దశల్లో పూర్తవుతుంది. సహజ సిద్ధంగా ప్రతి దశ శత్రు పురుగులకు లోనవుతూ ఉంటుంది. చీడ పురుగు యొక్క గ్రుడ్లు మీద ఉన్న పరాన్న జీవుల దాడి వలన గొంగళి పురుగు దశ రాకుండా నాశనమై అందులో నుండి పరాన్న జీవులు ఉత్పత్తి అవుతాయి. వీటిని గ్రుడ్డు పరాన్న జీవులుగా వ్యవహరిస్తారు. గ్రుడ్డు దశను నశింపజేసే పరాన్న జీవుల్లో ముఖ్యమైనది ట్రైకోగ్రామా గ్రుడ్డు పరాన్న జీవి. ఇది వివిధ రకాల పంటల్లో పలు రకాల పురుగులపై గ్రుడ్డు దశలో ఆశించి వాటిని నాశనం చేస్తుంది. ట్రైకోకార్డులుగా వ్యవహరించబడే పరాన్న జీవులు ఆశించిన గ్రుడ్లు కార్డులను రైతు సోదరుల పంట పొలాల్లో ఆకు అడుగు భాగములో అమర్చుకున్నట్లయితే ఆశించిన ఫలితాలను పొందవచ్చు. ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి గ్రుడ్లను ట్రైకోకార్డుల రూపంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలోనే బయోలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీ వారు ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తున్నారు. బాగా ఎండిన మొక్కజొన్నలు లేదా జొన్నలు మరపట్టించి పిండిని ఆరబెట్టాలి. ప్రత్యేకంగా తయారు చేయబడిన చెక్క డబ్బాలు లేదా ప్లాస్టిక్ బేసిన్లలో ఆరబెట్టిన పిండిని వేయాలి. బియ్యపు పురుగు గ్రుడ్లను పిండి మీద జల్లి మూత పెట్టాలి. గాలి సోకటానికి వీలుగా రంధ్రాలుండే మూతలను డబ్బాలను మూయటానికి వాడాలి. ప్లాస్టిక్ బేసిన్ అయితే పల్చటి గుడ్డను మూతగా ఉపయోగించాలి. సుమారు 40 రోజుల తర్వాత వీటి నుండి రెక్కల పురుగులు బయటికి రావడం మొదలవుతుంది. ప్రతిరోజు ఈ పురుగులను సేకరించి గుడ్లను పెట్టడానికి జల్లడ అమర్చిన గరాటునందు వెయ్యాలి. తల్లి పురుగులు పెట్టిన గ్రుడ్లను తీసుకుని శుభ్రం చేసి సన్నటి జల్లెడ ద్వారా జల్లించి వాలుగా ఉన్న పేపర్ పైన క్రిందకు జార విడిచి ఆ విధంగా వచ్చే మంచి గుడ్లను వేరు చెయ్యాలి.

ఈ గుడ్లలో కొన్నింటిని పరాన్న జీవులు పెంచడానికి, మరికొన్నింటిని పిండి పురుగులను పెంచడానికి ఉపయోగించుకోవాలి. గ్రుడ్లను జిగురు రాసిన కార్డులపైన చల్లి అతికించి ఆరిన తర్వాత గాజు గొట్టాల్లో ఉంచాలి. ట్రైకోగ్రామ పరాన్న జీవులను ఈ కార్డున్న గాజు గొట్టాల్లో వదిలి దూది బిరడాతో ముయ్యాలి. పరాన్న జీవులకు ఆహారంగా తేనెను గాజు కాగితం పైన బొట్లు బొట్లుగా ఉంచి గాజు గొట్టాల్లో ఉంచాలి. ఒకరోజు తర్వాత గ్రుడ్లున్న కార్డును తీసి వేరొక గాజు గొట్టంలో ఉంచి దూదె బిరడాతో ముయ్యాలి. నాలుగవ రోజునకు పరాన్న జీవి గల గ్రుడ్లు నలుపు రంగుకు మారతాయి. వీటిని ట్రైకో కార్డులు అంటారు. 8 నుంచి 9 రోజుల్లో ఈ ట్రైకో కార్డుల నుండి ట్రైకోగ్రామ పురుగులు బయటికి వస్తాయి. ఈ పరాన్న జీవిని పంట పొలాల్లో వాడుకోవాలి అనుకున్నప్పుడు 2 రోజుల ముందు, అనగా 7వ రోజున ట్రైకో కార్డును చిన్న చిన్న ముక్కలుగా చేసి పంట పొలాల్లో 5 మీటర్లకు 1 చొప్పున ఆకు అడుగు భాగాన పిన్ చేయాలి. ట్రైకోగ్రామ పరాన్న జీవులు మరుసటి రోజున బయటకు వచ్చి హానికారక పురుగుల గ్రుడ్లను వెతికి ఆశించి నాశనం చేస్తాయి. వరి పైరు నాటిన 20 రోజుల నుంచి పైరును పరిశీలిస్తూ ఉండాలి. కాండం తొలుచు పురుగు గుడ్లను, ఆకు చివర్లలో ఆకు ముడత పురుగు గుడ్లు, ఆకు ఈనె వెంబడి ఉంటాయి. ఆకుల మీద గుడ్లు లేదా పైరులో రెక్కల పురుగులు కనిపించిన వెంటనే పరాన్న జీవి గ్రుడ్లను పైరులో వదలాలి. వరిలో చీడపురుగుల నివారణకు 40,000 ట్రైకోగ్రామ గ్రుడ్లు కావాలి. ఒక్కో ట్రైకో కార్డు మీద 20,000 గ్రుడ్లు ఉంటాయి. 2 ట్రైకో కార్డులను 16 చిన్న ముక్కలుగా చేసుకుని ఆకు అడుగు భాగాన ఎండ ప్రత్యక్షంగా పడకుండా స్టాప్లర్తో పిన్నింగ్ చేయాలి. ఈ విధంగా అమర్చిన 2 నుంచి 3 రోజుల్లో ట్రైకో కార్డుల్లోని గ్రుడ్ల నుండి ట్రైకోగ్రామ పరాన్న జీవులు బయటకు వస్తాయి. ఇవి పైరుకు హాని కలిగించే పురుగుల గ్రుడ్లను వెతికి వాటి నుండి రసం పీల్చి చంపేసి పరాన్న జీవులు అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా ట్రైకోగ్రామ కార్డులను వారం 10 రోజుల వ్యవధిలో 3 నుంచి 6 సార్లు పొలంలో వరి నాటిన 30 రోజుల నుంచి 60 రోజుల మధ్య కాలంలో వరి పొలంలో అమర్చినట్లయితే కాండం తొలుచు పురుగును, ఆకుముడత పురుగును పూర్తిగా నివారించవచ్చు. వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు ట్రైకోగ్రామ జపానికంను, ఆకుముడత పురుగు నివారణకు ట్రైకోగ్రామ కిలోనిస్ను ఉపయోగించాలి. మొక్కజొన్న పంట నాశించు కాండం తొలుచు పురుగు నివారణకు ట్రైకోగ్రామ కార్డులను విత్తిన 15 రోజుల నుండి ఎకరం పొలంలో 40,000 ట్రైకోగ్రామ కిలోనిస్ పరాన్న జీవి గ్రుడ్లను వారం 10 రోజుల వ్యవధిలో 3 సార్లు పెట్టినట్లయితే కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. మొక్కజొన్నను ఇటీవల ఆశించిన కత్తెర పురుగు నివారణకు ట్రైకోగ్రామ ప్రీటియోసం పరాన్న జీవిని 50,000 గ్రుడ్లను మొక్కజొన్న విత్తిన 15 రోజుల నుంచి 2 సార్లు 15 రోజుల వ్యవధిలో వదలాలి. చెరుకు పంటలో పీక పురుగు, కాండం తొలుచు పురుగులను ట్రైకోగ్రామ కిలోనిస్ పరాన్న జీవి సమర్థవంతంగా నివారిస్తుంది. చెరకు నాటిన 4 రోజుల నుంచి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 6 నుంచి 8 సార్లు ఎకరాకు 20,000 ట్రైకోగ్రామ కిలోనిస్ పరాన్న జీవులను వదలాలి. చెరకు పంటలో కాండం తొలుచు పురుగు నివారణకు చెరకు నాటిన 120 రోజుల నుంచి 2 నుంచి 4 సార్లు ఎకరాకు 20,000 ట్రైకోగ్రామ కిలోనిస్ పరాన్న జీవులను 7 నుంచి 10 రోజుల వ్యవధిలో వదలాలి. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలల్లో, అంటే ఏప్రిల్ జూన్ నెలల్లో, ట్రైకోగ్రామ కిలోనిస్ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే పరాన్న జీవులను చెరుకు పంటలో ఎకరాకు 20,000 పరాన్న జీవులను 8 సార్లు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో, చెరుకు నాటిన 30 రోజుల నుంచి మరియు 4 సార్లు కణుపులు ఏర్పడే దశలో వదలాలి. ప్రతి పంటల మీద వచ్చే శనగపచ్చ పురుగు, గులాబీ రంగు కాయతొలుచు పురుగులను ట్రైకోగ్రామ కిలోనిస్ గుడ్డు పరాన్న జీవులను ఎకరాకు 60,000 చొప్పున విత్తిన 45 రోజుల నుండి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 4 నుంచి 6 సార్లు పెట్టి పూర్తిగా నివారించుకోవచ్చు. వేరుశనగ పంట నాశించు ఆకుముడత పురుగును ట్రైకోగ్రామ కిలోనిస్ పరాన్న జీవులు 20,000 ఉన్న ట్రైకో కార్డును విత్తిన 30 రోజుల నుండి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 3 నుంచి 6 సార్లు పెట్టి నివారించవచ్చు. టమాటా, వంగ, బెండ మొదలైన కూరగాయల పంటల మీద వచ్చే కాండం తొలుచు పురుగు, కాయ తొలుచు పురుగు, శనగపచ్చ పురుగులను 20,000 గ్రుడ్లు ఉన్న ట్రైకో కార్డును ఎకరానికి చొప్పున పూత సమయం నుంచి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 3 నుంచి 6 సార్లు పెట్టి పూర్తిగా నివారించవచ్చు.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలీసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పంటల వైపు ప్రోత్సహించాలని సూచించారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, డేటా ఆధారిత నిర్ణయాలతో వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి పీచు, నారు, ఇతర అనుబంధ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తుల నాణ్యత పెంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు ప్రోత్సహించాలన్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ

0: ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది కూడా వారి సమస్యల మీద జిల్లాధికారుల దగ్గర గానీ ఎక్కడైనా గానీ పరిష్కారం గానీ కేసులు గానీ లేకుంటే ఇక్కడికి వస్తే నాణ్యమైనటువంటి పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో చాలా మంది కూడా అక్కడికి వచ్చారు. వారి సమస్యలు విని అప్పటికప్పటికే ఏదో పేపర్ మీద రాయడమే కాకుండా సంబంధించినటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకు, అదేవిధంగా ఇతర శాఖలకు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యల పట్ల కూడా చాలా మంది సంతృప్తి చెందుతున్నారు కాబట్టి వందలాదిగా కూడా కొన్ని పరిష్కారాల కోసం లేకుంటే ఇక్కడైతే తొందరగా ఆ పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి పరిష్కార వేదిక చాలా బాగుందని ప్రజలు చెప్తా ఉన్నారు.
1: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జైలు శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్టంలోని జైళ్ల పరిస్థితి, ఖైదీల రద్దీ, భద్రతా చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపయోగంలో లేని జైళ్లను మరమ్మతులు చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై నివేదిక సిద్దం చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం జైళ్లలో అధిక రద్దీ ఉన్న నేపథ్యంలో కొన్ని జైళ్లను పునరుద్దరించి ఖైదీలను అక్కడికి తరలించే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఖైదీలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, మానసిక ఆరోగ్య సహాయం అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో పలు అభివృద్ది పనులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. పర్యాటకులను ఆకర్షించేలా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ రైడ్స్ను కూడా ప్రారంభించారు. సూర్యలంక బీచ్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
2: 98 కోట్ల రూపాయల్ని ఇవాళ ఈ సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం ప్రత్యేకించి కేంద్రం నిధులు విడుదల చేసిందని తెలియజేస్తున్నాను. సూర్యలంక బీచ్ లో ప్రైవేట్ భాగస్వామ్యం తోటి రిసార్ట్స్ గానీ స్టార్ హోటల్స్ గానీ నిర్మించడానికి కూడా ఈ మధ్య కాలంలోనే కొంత భూమిని ప్రైవేట్ భాగస్వామ్యులు కూడా కేటాయించడం జరిగింది. అందులో 3 పెద్ద ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. ఆ 3 పెద్ద ప్రాజెక్టుల్లో కూడా పర్యాటకుల్లో 2-3 రోజులు ఇక్కడ ఉంచేయగలిగేలా చేసేదానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. అదే విధంగా ఇన్నాళ్లు మనం కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఔషధాలను ఎగుమతి చేసేందుకు ఔషధి ఎక్స్ప్రెస్ పేరుతో దేశంలోనే తొలి ఫార్మా ప్రత్యేక రైలును భారతీయ రైల్వే ప్రారంభించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి ముంబై పోర్టుకు తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఔషధాలు దెబ్బతినే ప్రమాదం ఉండేదని, ఔషధి ఎక్స్ప్రెస్ ఆ సమస్యలకు పరిష్కారంగా నిలవనుందని తెలిపారు. పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో దేశంలోని ఇతర ఫార్మా కేంద్రాలకు కూడా ఈ తరహా రైళ్లను విస్తరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు, మార్కాపురం మధ్య నూతన రైలును నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి నంద్యాల రైల్వే స్టేషన్లో జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి రైలు సేవలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొత్త రైలు ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని రైళ్లను తీసుకురావడానికి కృషి చేస్తామని బైరెడ్డి శబరి తెలియజేస్తూ
3: అమృత్ భారత్ కింద 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి, పనులు కూడా ముందుకెళ్తున్నాయి, డబ్లింగ్ వర్క్ జరుగుతుంది, డబ్లింగ్ వర్క్ పూర్తవుతే మనకు ముఖ్యమైన విశాఖపట్నం గానీ, గుంటూరు గానీ ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు ట్రైన్లు మొదలు కావచ్చు. అట్లాగే నందిపల్లి దగ్గర గూడ్స్ షెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్, అది కూడా షెడ్ రెడీ అయిపోయింది. మొన్న కూడా మెయిజ్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ట్రైన్ గూడ్స్ షెడ్ ద్వారా మన ట్రైన్లలో ఎక్కించాము మొట్టమొదటిసారిగా నంద్యాలలో. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆర్యూబీ అయితేనేమి, ఆర్ఓబీస్ అయితే
1: తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు జరగనుంది. పరీక్షకు మొత్తం 106,439 మంది దరఖాస్తు చేసుకోగా తెలంగాణ వ్యాప్తంగా 293 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు నుంచే లోపలికి అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అనుమతి ఉండదని తెలిపారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు ద్రోణి విస్తరించినట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతంలో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఈనాటి ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, తర్వాత తులసి కథానిక వింటాము. రచన మరియు సమర్పణ శ్రీ కూని అంకబాబు గారు. అనంతరం మహిళల్లో రక్తహీనత నివారణకు మునగాకు అన్న అంశం గురించి ఎన్ఎస్ లక్ష్మీగారి ప్రసంగం వింటాము. తర్వాత కొన్ని లలిత గీతాలు కూడా ప్రసారమవుతాయి. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 స్వరలహరి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటాము. 9:30 కూడా చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 హలో అభిరుచిలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 10:30 వాట్సాప్ మెసేజెస్ ద్వారా హలో అభిరుచి ప్రోగ్రాంలో కాలర్స్ అడిగినటువంటి సాంగ్స్ ప్లే చేయడం జరుగుతుంది. 11:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. తిరిగి సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుంటాము. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మహిళలు, పోషకాహారం, పిల్లల పెంపకంలో మహిళల యొక్క పాత్ర, జాగ్రత్తల గురించి తెలుసుకుంటాము. అలాగే మహిళలు మెచ్చే సినిమా పాటల్ని కూడా వింటాము. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారంతో పాటుగా యువత స్వయం ఉపాధి అవకాశాలు, స్కీమ్స్ గురించి తెలుసుకుంటాము. యువత మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక వింటారు. అనంతరం ప్లాస్టిక్ వ్యర్థాల సద్వినియోగం గురించి శ్రీ హనుమకొండ సరోజిని గారితో పరిచయం ఉంటుంది. తర్వాత కొన్ని జానపద పాటలు. 7:00 అలనాటి మధుర గీతాన్ని వింటాము. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ఖరీఫ్లో మాగాణి పంటల్లో జీవన ఎరువులు వాడే విధానం గురించి డాక్టర్ ఏజే సువర్ణలత గారితో పరిచయం ఉంటుంది. తర్వాత పొలం కబుర్లు, అలాగే జానపద పాటలు. 8:00 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 11:10 ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇది ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాధాకృష్ణన్, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటూనే ఎయిమ్స్ ఆధునిక వైద్యంలో రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిందని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చూపిన పట్టుదల నుండి గ్రామీణ ఆరోగ్య సేవల వరకు ఎయిమ్స్ అనే బ్రాండ్ దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా ప్రాంతమంతటా నమ్మకానికి చిహ్నంగా మారిందన్నారు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఎయిమ్స్ కేవలం 2 ఏళ్లలోనే 40 స్థానాలు పైకి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా 105వ స్థానానికి చేరుకుందని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే ఇది టాప్ 100లోకి ప్రవేశించి భవిష్యత్తులో ప్రపంచంలోనే 1 సంస్థగా ఎదుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో ఎయిమ్స్లో రోగుల సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 2014లో దేశంలో కేవలం 7 ఎయిమ్స్ సంస్థలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 23కు పెరిగిందని తెలిపారు. దేశంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 2014లో 390 ఉండగా ప్రస్తుతం అవి 825కు చేరాయని వివరించారు.
1: जानते हैं कि हम लोगों ने एक ट्रांसफॉर्मेटिव प्रोग्रेस किया है और जब हम ट्रांसफॉर्मेटिव प्रोग्रेस की बात करते हैं तो हमने हेल्थ सिस्टम्स को भी काफी स्ट्रेंथन किया है और हमारी कोशिश क्या है कि हम एक्सपैंड करें अफोर्डेबल और हाई क्वालिटी के हेल्थ और जो हमारा फोकस है वो फोकस है प्रिवेंशन पर अर्ली डिटेक्शन पर और कॉन्टिन्यूम ऑफ केयर पर.
0: पश्चिम एशिया संक्षोभ కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజలపై కనిష్ట భారాన్ని మోపుతూనే దేశంలో ఉత్పత్తిని 36,000 నుండి 54,000 మెట్రిక్ టన్నులకు పెంచామని ఇది ఒక అద్భుతమైన విజయమని ఆయన పేర్కొన్నారు. సిఐఐ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, భారతదేశ చమురు కంపెనీలు ప్రతిరోజు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయని, మొత్తం అండర్ రికవరీ 1,98,000 కోట్ల రూపాయలకు చేరుకోనుందని ఆయన వెల్లడించారు. సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడిచమురు, ఎల్ఎన్జి, 45 రోజుల ఎల్పిజి నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% వాటా హార్మోజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోందని వివరించారు. దిగుమతులపై పెట్టే ఖర్చును తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలను ప్రజలు పాటించాలని మంత్రి కోరారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ ఆరోపణల కేసులో నిందితుడు శుభం ఖైర్నార్ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిన్న ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిబిఐని ఆదేశించింది. ఒక ప్రైవేట్ కోచింగ్ సంస్థ నిర్వహించిన మాక్ టెస్టులో అడిగిన 42 ప్రశ్నలు అసలు నీట్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలాయని ఆరోపిస్తూ ఒక విద్యార్థి తండ్రి లాతూర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణ విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమోల్ తాంబే ఆదేశించారు. దీంతో రాజస్థాన్ పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న మనీష్ ను నిన్న జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ నెల 7వ తేదీన సీకర్కు చెందిన కెరీర్ కౌన్సిలర్ రాకేష్ కుమార్తో సహా 5గురిని డెహ్రాడూన్లో అరెస్టు చేశారు. మరుసటి రోజు 4 నీట్ అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళనాడులో ఈరోజు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనుంది. బలపరీక్షకు ముందు మద్దతును కూడగట్టుకునేందుకు ముఖ్యమంత్రి తన మద్దతుదారుల నాయకులతో వరుస సమావేశాలు జరిపారు. మిత్రపక్షాలతో పాటు ఏఏడిఎంకే నుంచి విడిపోయిన వర్గం, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతును టీవీకే ప్రభుత్వం పొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు సుమారు 150 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో నిన్న ఏఏడిఎంకే 2 వర్గాలుగా విడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతివ్వకూడదని తమ ఎమ్మెల్యేలను ఆదేశించింది. పార్టీ విప్ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడుతుందని సీనియర్ నేత అగ్రి కృష్ణమూర్తి హెచ్చరించారు. 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పుకుంటున్న మరొక వర్గం ఎస్పీ వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. మాజీ మంత్రి సివి షణ్ముగన్ నివాసంలో సమావేశమైన అనంతరం తాము విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తామని షణ్ముగం ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినందుకు గాను ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. వచ్చే ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జరగనున్న అంతర్జాతీయ ఆవిష్కరణల కార్యక్రమం భారత్ ఇన్నోవేట్స్ 2026 సన్నాహకాల్లో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆవిష్కరణల ద్వారా ప్రపంచ సహకార అవకాశాలను గురించి చర్చించడానికి ఈ సమావేశంలో వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ, భారత్ కేవలం సాంకేతిక మార్కెట్గానే కాకుండా సాంకేతికతను అభివృద్ది చేసే దేశంగా, నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా ఎదుగుతోందన్నారు. పరిశోధన, అభివృద్ది, జాతీయ అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడం ఇప్పుడు ఒక ప్రాధాన్యత అంశంగా మారిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలు యువతలో విశ్లేషణాత్మక ఆలోచనలు, విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నాయని మంత్రి అన్నారు.
2: ఐసీసీఆర్ సమయ కు ఆగే జాతే హే ఆనే వాలే 10-15 సాల్ భారత్ కో 2047 కి రోడ్ మ్యాప్ మే లక్ష్య తక్ పహుంచనే కే లియే కిస్ కిస్ ప్రకార్ కి సోషల్ ఛాలెంజెస్ కో ధ్యాన్ దేనా పడేగా యే ఐసీఎస్ఎస్ఆర్ కే ఆనే వాలే 10-15 సాల్ కే కామ్ హోనే చాహియే హమే హమారి అర్థనీతి కో మజబూత్ కర్నా హే తో హమారి భాషా కో మహత్వ దేనా పడేగా.
0: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ ప్లేయర్ కాగిసో రబడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము. నెల్లూరు జిల్లాలో చాలా రోజుల తర్వాత రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు లభించాయి. కలెక్టర్ హిమాన్షు శుక్లా చొరవతో 110 మంది సచివాలయ విఆర్ఓలకు పదోన్నతి లభించింది. వారు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్తో మర్యాదపూర్వకంగా కలిశారు. సంబంధిత ఉద్యోగులకు కలెక్టర్ నియామక పత్రాలని కూడా అందజేశారు. నిజాయితీగా పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని వాళ్లకు ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, సిడాప్ సంయుక్తంగా ఈ నెల 14న నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్లా ఖయూం సోమవారం తెలియజేశారు. 23 ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి 9 గంటల నుంచి 4 గంటల వరకు ఈ జాబ్ మేళా జరుగుతుందని తెలియజేశారు. ఈ నెల 14వ తేదీ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుంది. రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గూడూరు నగరానికి చెందిన జూనియర్ సివిల్ జడ్జ్ బివి సులోచనారాణిని నెల్లూరు 5వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా బదిలీ చేశారు. వీరి స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో పనిచేస్తున్న సి మధుబాబును గూడూరుకు బదిలీ చేశారు. ఉదయగిరి మెజిస్ట్రేట్గా పనిచేస్తున్న జె అంజయ్యను గుంటూరు రైల్వే కోర్టుకు బదిలీ చేశారు. నెల్లూరు సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ సోమయ్య ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 4 ఎస్ఐలు 50 మంది సిబ్బందితో 500 ఇళ్లను పరిశీలించి సరైన పత్రాలు లేని 33 బైకులను సీజ్ చేశారు. 3 రౌడీ షీటర్లు ఓ అనుమానాస్పద వ్యక్తిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రజలు స్వామివారి ఆశీస్సులను అందుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను విజయవంతంగా నిర్వహించి హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇవి ఇవాల్టి శుభోదయం సింహపురి కార్యక్రమంలోని సింహపురి సమాచారం. ఇప్పుడు స్వరార్చన విందాం.

0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో స్వరార్చన విన్నాము. ఇప్పుడు తులసి కథానిక విందాము. రచన మరియు సమర్పణ శ్రీ కూని అంకబాబు గారు.
1: సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ కూని అంకబాబు గారు మనకు అందించిన కథానిక తులసి.
2: సరళ ప్రజెంట్ టీచర్, దామిని ప్రజెంట్ టీచర్, సుమతి ప్రజెంట్ టీచర్, తులసి తులసి. ఈసారి గట్టిగా పిలిచింది టీచర్ రాగిణి. ఆ పిల్ల బడికి రాదు టీచర్, సరళ పైకి లేచి సమాధానం చెప్పింది. ఏం ఎందుకు రాదు అడిగింది టీచర్. అంటే ఆ పిల్లకి నత్తి టీచర్, వచ్చినా బయట ప్లేగ్రౌండ్లోనే ఉంటుంది టీచర్, మరో విద్యార్థిని చెప్పింది. నత్తి అయితే స్కూల్కి రాదా? రాకూడదని ఎవరైనా చెప్పారా? ఆరా తీసింది టీచర్. కాదు టీచర్, ఆ పిల్లకి నత్తి కదా, సరిగా మాటలు రావు, మాట్లాడలేదు, ఇంకా పాఠాలలో చదువుతుంది, అందుకే రాదు టీచర్, చెప్పుకొచ్చింది దామిని. అసలేం జరిగిందో సరిగా చెప్పండి. అంటే టీచర్, ఆ పిల్లని ఏదడిగినా తప్పు తప్పుగా చెప్తుంది, అది విని అందరూ నవ్వుతారు కదా, అందుకని రాదు టీచర్ చెప్పింది సరళ. అవునా, సరే నేను చేసుకుంటా, కానీ ఇంతకీ ఎక్కడుంది ఆ పిల్ల? గ్రౌండ్లోనా ఇంటి దగ్గర? అడిగింది టీచర్. పక్క వీధిలో, గుడి దగ్గర, ఐదే ఇల్లు టీచర్, చెప్పారు పిల్లలు ముక్తకంఠంతో. రాగిణి టీచర్ ఆ రోజే ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. ఆమెకి పిల్లలన్నా పిల్లల మాటలన్నా భలే ఇష్టం. అందుకే తను చదివింది ఎంఏ సైకాలజీ అయినా టీచర్ కావాలని కోరికతో టీటీసీ చేసి డిఎస్సి తొలి ప్రయత్నంలోనే జిల్లా స్థాయిలో మంచి మార్కులతో పాస్ అయి టీచర్ అయ్యింది. గతంలో తను టీచర్గా పనిచేసిన చోట కూడా పిల్లలతో కలిసిపోయి అక్కడే వారి ప్రేమానురాగాలను పొందింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్పై ఇక్కడికి వచ్చింది. టీచరు, ఏమండి, ఎవరండి ఇంట్లో? తలుపు తట్టి పిలిచింది రాగిణి టీచర్. ఎవరు, ఎవరమ్మా మీరు, ఎవరు కావాలా అంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది ఒక బక్క చిక్కిన దేహంతో పార్వతి. నేను మీ అమ్మాయి తులసి చదువుకునే స్కూల్ టీచర్ని. మీ అమ్మాయి స్కూల్కి సరిగా రావడం లేదని తెలిసి వచ్చాను. ఓ, అదే, దానికి నత్తి కదా, పిల్లకాయలు ఏడిపిస్తా ఉండారంట, ముండికేసి బడికి రానంటుందమ్మా. నువ్వైనా చెప్పమ్మా బడికి రమ్మని, ముందు కూర్చోండమ్మా అంటూ నులక మంచాన్ని వాల్చి సైగ చేసింది కూర్చోమన్నట్టు పార్వతి. ఇంతకీ తులసి ఏది, ఎక్కడ కనబడదే? అడిగింది టీచర్. ఒమేయ్ తులసా, ఏడనావే, ఇట్రా, ఇదిగో మీ టీచర్ వచ్చింది నీకోసం అని పిలిచింది పార్వతి. ఇంటి వెనక పరటి తోటలో కూరగాయలు కోస్తున్న తులసి మెల్లగా నడుస్తూ కాస్త భయపడుతూ వాళ్ళ ముందుకు వచ్చి నిలబడింది. టీచర్ తులసిని దగ్గరకు తీసుకొని, ఏంటి స్కూల్కి రానంటున్నావంట, నిజమేనా అని తులసి భయం పోగొట్టి ప్రయత్నంలో భాగంగా గోముగా అడిగింది టీచర్. తులసి ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ టీచరే చొరవ తీసుకొని బొగ్గకెళ్ళి ముద్దు పెట్టుకొని తులసి రెండు చేతుల్ని తన చేతిలోకి తీసుకొని, చెప్పు తులసి, నా బంగారం కదూ, చెప్పు తల్లి అంటూ ప్రేమగా అడిగింది. తులసి కళ్ళెత్తి చూసి సంతోషం చిగురించినట్లు చిరునవ్వు నవ్వి ఊరుకుంది. నా తల్లి కదూ, చెప్పమ్మా, చూడు ఈరోజు నుండి నువ్వు నేను ఫ్రెండ్స్, సరేనా? మన మధ్య మొహమాటం అస్సలు ఉండకూడదు, భయం అస్సలు వద్దు, సరేనా? చెప్పు, నువ్వు స్కూల్కి ఎందుకు రావడం లేదు అని అడిగింది టీచర్. టీచర్ మాటలు తులసికి తెలియని ధైర్యాన్నిచ్చేట్లు అనిపించి, అంటే నాకు నత్తి కదా, మరేమో బయటకు వస్తే అందరూ నవ్వుతారు. నాకు చాలా ఏడుపు వస్తుంది టీచర్, అందుకే బడికి రావాలంటే భయం టీచర్ చెప్పింది తులసి. ఇంకా నీకేం భయం అక్కర్లేదు, ఎవరైనా ఏమైనా అంటే రాగిణి టీచర్ నా ఫ్రెండు అని చెప్పు చాలు, నిన్నెవరు ఏమి అనరు, అసలు గేల్చేయరు, నిన్ను చూసి రవ్వరు, సరేనా అంటూ భుజం తట్టి దగ్గరికి తీసుకొని బొగ్గ మీద ముద్దు పెట్టుకొని రేపటి నుంచి స్కూలుకు రావాలి మరి, సరేనా అడిగింది టీచర్ రాగిణి. అలాగే టీచర్, రేపటి నుంచి బడికి వస్తాను టీచర్ చెప్పింది తులసి. సరే తల్లి ఇక నేను ఉంటాను అని తులసికి చెప్పి రేపటి నుంచి తులసిని స్కూల్ పంపించండమ్మా అని తులసి వాళ్ళ అమ్మ పార్వతికి చెప్పి బయలుదేరింది టీచర్. క్లాసులో నమస్కారం టీచర్, తరగతి గది వాకిట్లో నుండి తులసి పలకరింపు విని అటుగా చూసిన రాగిణి టీచర్ చిరునవ్వు నవ్వుతూ, తులసి రా లోపలికి రా వెళ్ళి క్లాసులో కూర్చో అని అనగానే తొలిసారి సంతోషానికి రెక్కలు వచ్చినట్లు వెళ్ళి తరగతుల అందరినీ నవ్వుతూ పలకరించినట్లు ఓ చూపు చూసి తనకు కేటాయించిన చోట కూర్చుంది తులసి. తులసి రోజు రావాలి, బాగా చదువుకోవాలి, సరేనా అని టీచర్ అనడంతో అలాగే టీచర్ అని తులసి చెప్పడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. అది విని టీచర్ గట్టిగా సైలెన్స్, చూడండి తులసి మీలాంటి అమ్మాయే, అలా నవ్వడం చాలా తప్పు, దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం పెడతాడు, అది దేవుడు తప్పు, తులసికి మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుంది, మీరంతా మంచి ఫ్రెండ్స్గా ఉంటే మీ అందరికీ నేను రోజు మంచి కథలు చెప్తాను, మీకు రకరకాల ఆటలు నేర్పిస్తాను, లేదంటే ఏమీ ఉండవు చెప్పింది టీచర్ రాగిణి. సరే టీచర్ మూకుమ్మడిగా చెప్పారు పిల్లలు, వెరీ గుడ్ మంచి పిల్లలు, చూడండి మీరంతా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, కాబట్టి ఎప్పుడు గొడవలు పడకూడదు, ఒకరినొకరు తిట్టుకోవడం గేలి చేయడం అస్సలు చేయకూడదు, సరేనా? అలాగే టీచర్ అన్నారు అందరూ. నౌ యువర్ ఆల్ గుడ్ అని చెప్పి ఆ రోజు పాఠాన్ని చెప్తూ పిల్లలందరినీ నవ్వించింది. ఆ రోజు వారికి ఇష్టమైన ఆటలు ఆడించి కొంతమంది చేత పాటలు పాడించింది. తులసి డ్యాన్స్ బాగా చేసింది టీచర్ అని ఒక విద్యార్థి చెప్పడంతో, అవునా తులసి నాకు చెప్పలేదే, దొంగ బడవా, ఏది ఒకసారి చేయి చూస్తాను అడిగింది టీచర్. తులసి సిగ్గుపడుతూ నిలబడింది. పిల్లలందరూ తులసి డ్యాన్స్ చేయాలి, తులసి డ్యాన్స్ చేయాలి అని కోరసగా అరిచారు. అరవకండి, తులసి ఖచ్చితంగా డ్యాన్స్ చేస్తుంది, ఎందుకంటే తులసి మన ఫ్రెండ్ కదా, మనం అడిగితే చేయకుండా ఉంటుందా, ఖచ్చితంగా చేస్తుంది, అవును కదా తులసి అని దగ్గరికి తీసుకొని తల నిమురుతూ అడిగింది టీచర్. వెంటనే తులసి సరే అన్నట్టుగా తల ఊపి పాట పాడితే చేస్తానంది. ఏం పాట కావాలి, ఏ పాటకు డ్యాన్స్ చేస్తావు అని టీచర్ అడగడంతో తులసి కీర్తి సురేష్ పాటకి డ్యాన్స్ చేస్తుంది టీచర్ చెప్పింది సరళ. అవునా, వెరీ గుడ్, ఏం పాట అడిగింది టీచర్. గాంధారి పాట టీచర్ చెప్పింది తులసి. అయితే సరే ఎవరైనా పాట పాడండి, తులసి డ్యాన్స్ చేస్తుంది, పాట ఎవరు పాడతారు అని టీచర్ అడగడంతో దామిని సరళ లేచి మేం పాడతాం టీచర్ అన్నారు. సరే రండి అని దగ్గరికి పిలిచి పాడండి, తులసి డ్యాన్స్ చూద్దాం అని చెప్పింది రాగిణి టీచర్. వారు పాడుతుండగా అందరూ చప్పట్లు కొట్టడంతో తులసికి కొండంత సంబరమైంది, సంతోషంతో డ్యాన్స్ చేసింది. ఇక్కడి నుంచి రోజు స్కూల్కి రావాలి అని నిర్ణయించుకుంది తులసి. రోజులాగే ఈరోజు మీకు మంచి కథ చెప్తాను, తర్వాత పాఠం చెప్తాను, సరేనా అని రాగిణి టీచర్ అనడంతో సంతోషంగా సరే టీచర్ అన్నారు పిల్లలందరూ. లోపలికి రావచ్చా టీచర్, తరగతి గుమ్మం దగ్గర నిలబడి అడిగింది తులసి. ఏం తులసి ఎందుకు ఆలస్యమైంది, పెరటి తోటలో పని అంతా చేసి మీకోసం నేను మసాలా వడలు చేసి తెచ్చాను టీచర్. ఏంటి నువ్వు చేసావా? అవును.

అబ్బా అద్భుతం, అచ్చు మా అమ్మ చేసిన వడల్లాగే ఉన్నాయి తులసి, బాగా చేసావు. ఒకసారి మా అమ్మను గుర్తు చేసావు తల్లి, థ్యాంక్ యూ అని తులసిని దగ్గరే తీసుకొని ముద్దాడింది టీచర్. టీచర్ ఎంత కాదంటున్నా, ఇలా రోజు తులసి ఏదో ఒక వంటకం చేసి తీసుకురావడం టీచర్ కాదనలేక తినడం మామూలైపోయింది. కొద్ది రోజుల్లో తల్లి కూతుళ్ళ కంటే ఎక్కువగా దగ్గరైపోయారు వారిద్దరూ. వారి అనుబంధం ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా బలంగా తయారైంది. అంతేకాక తులసి అందరికీ ఇష్టమైన స్నేహితురాలుగా మారిపోయింది. చదువులో కూడా తను ప్రతిభను చూపిస్తోంది. ఓ రోజు తరగతికి వచ్చిన టీచర్ రాగిణి తులసి కోసం చూసింది. ఆలస్యంగానైనా వస్తుందేమోనని గుమ్మం వైపు పదే పదే చూడసాగింది. కానీ తులసి రాలేదు. దిగాలుగా పిల్లల వైపు చూసి, తులసి ఏది రాలేదేంటి, ఈరోజు ఆరా తీసింది. తెలుగు టీచర్ మూకుమ్మడిగా పిల్లల సమాధానం ఇచ్చారు. ఆ రోజంతా రాగిణి టీచర్కి వెలితిగానే గడిచింది. స్కూలు వదిలిన వెంటనే నేరుగా తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎందుకు రాలేదో తెలుసుకుందామని అక్కడ జనం గుమిగూడి ఉండటం చూసి లోపల భయం మొదలైంది. భయపడుతూనే ముందుకు వెళ్ళింది. జనాలు పక్కకు జరగడంతో కళ్ళకు కనిపించిన దృశ్యం చూసి కళ్ళు ఒక్కసారిగా మసకబారినట్టు అయిపోయాయి. తేరుకొని చూసి శరీరం కొయ్యబారిపోయిన నిలబడిపోయింది. ఎదురుగా తులసి శవం, నేలపై పడుకోబెట్టి ముతక గుడ్డొకటి ముఖం కనిపించేలా కప్పి ఉంచారు. రాగిణి టీచర్ రాకను గమనించిన తులసి వాళ్ళమ్మ పార్వతి భోరున ఏడుస్తూ టీచర్ కాళ్ళపై పడింది. రాగిణి టీచర్కి దుఃఖాన్ని ఎలా అదిమిపెట్టాలో తెలియడం లేదు. పెళ్ళుబికి వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ పార్వతిని ఓదార్చడానికి వంగి తను కొలబడిపోయింది. అమ్మా, టీచరమ్మా, తులసి ఎంత పనిచేసిందో చూడమ్మా, నన్ను వెళ్ళి వెళ్ళిపోయిందమ్మా అంటూ పార్వతి బిగ్గరగా ఏడుస్తోంది. టీచర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తనను ఎవరో నిలువునా నరిగినట్లు తోచింది తనకి. అమ్మా, టీచరమ్మా, మా తులసికి నువ్వంటే చాలా ఇష్టమమ్మా. ఈరోజు తులసి పుట్టినరోజమ్మా. దాని పుట్టినరోజు కానీ నీ కోసంగా ఏదో వంట చేస్తానని తోటలోకి పోయినాదమ్మా. ఆడేదో పాము కరిసి చచ్చిపోనాదమ్మా అంటూ దిక్కులు పికట్టిలేలా ఏడుస్తుంది పార్వతి. ఆ మాట వినగానే ఒక్కసారిగా గుండెలవిసేలా తులసి, తులసి నా బంగారు తల్లి అంటూ ఏడవసాగింది టీచర్. ఇదంతా చూస్తున్న అక్కడ వారికి ఏమీ అర్థం కాక టీచరమ్మకి ఈ పిల్ల మీద ఇంత ప్రేమేంటి అనుకున్నారు. టీచర్ తులసి తలని తడుముతూ తులసి ముదుటిన ముద్దాడి కట్టలు తెంచుకున్న దుఃఖంతో తులసిపైనే వాలిపోయింది.

తులసి కథానిక విన్నాము శ్రీ కూని అంకబాబు గారి మాటల్లో. ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో మహిళల్లో రక్తహీనత నివారణకు మునగాకు అన్న అంశం గురించి ఎన్ఎస్ లక్ష్మీ గారి ప్రసంగం విందాము.

గ్రామీణ మహిళల్లో ఎక్కువగా ఉండేటువంటి ఆరోగ్య సమస్యలను చూసినట్లయితే వారు ఎక్కువగా ఎదుర్కొనేటువంటిది రక్తహీనత. అయితే రక్తహీనత అంటే ఏమిటి? మనం ముందుగా దాని గురించి తెలుసుకుందాం. మన శరీరంలోని రక్త కణాలలో హిమోగ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ తయారీకి ఇనుము చాలా అవసరం. ఈ ఇనుము శరీరానికి తగినంతగా లేనట్లయితే, సరఫరా తగ్గినట్లయినా, ఆరోగ్యకరమైనటువంటి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోయి వాటి సంఖ్య కూడా తగ్గుతుంది. దీనినే రక్తహీనత అంటారు. ఈ ఎర్ర రక్త కణాలు ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ ను తీసుకుని మిగతా శరీరం మొత్తానికి అన్ని భాగాలకు కూడా సరఫరా చేస్తాయి. ఈ రక్తహీనత వల్ల ఆక్సిజన్ సరఫరా అనేది శరీరంలోని మిగతా భాగాలకి తగ్గిపోతుంది. అయితే శరీరంలో ఇనుము తక్కువ స్థాయిలో ఏ పరిస్థితుల్లో

ఉంటుంది. దీనికి గల కారణాలను ఒకసారి చూద్దాం. శస్త్రచికిత్సలు జరిగినప్పుడు లేదా గాయాలు ఏర్పడినప్పుడు, మహిళలలో ఋతుస్రావం ద్వారా రక్తం నష్టం సంభవించినప్పుడు ఎక్కువగా ఈ రక్తహీనతను చూడొచ్చు. అంతేకాకుండా శరీరం యొక్క పనితీరు సరిగా లేకపోయినట్లయితే ఆహారం ద్వారా జీర్ణవాహిక నుంచి లభ్యమయ్యే ఇనుమును శరీరానికి తగినంత స్థాయిలో గ్రహించే శక్తి తగ్గిపోతుంది. దైనందిన ఆహారంలో ఇనుము యొక్క శాతం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కూడా రక్తహీనత సంభవించవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి కారణం ఏమంటే, గర్భం దాల్చడం ద్వారా పెరుగుదల పిండం యొక్క ఇనుము అవసరాలు తీరకపోయినప్పుడు, అంటే త్వరగా చిన్న వయసులోనే పెళ్లిళ్లు జరిగినప్పుడు మహిళలు తమకు కావలసినటువంటి ఇనుముతో పాటు తమ కడుపులో పెరిగేటువంటి పిండానికి కావలసినటువంటి ఇనుమును కూడా ఎక్కువ పాళ్లలో తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకోలేకపోయినప్పుడు కూడా వాళ్లకి రక్తహీనత సంభవిస్తుంది. మహిళల్లో ఈ రక్తహీనత సంభవించినప్పుడు మనం ఎలా గుర్తించాలి, దాని లక్షణాలను గురించి ఒకసారి పరిశీలిద్దాం. నాలుక, కనురెప్పల లోపలి భాగాలు గోళ్లు పాలిపోయినట్లుగా ఉండటం, అలసట, చిరాకు, నిరాసక్తత, బలహీనత, ఆకలి లేకపోవడం, మైకం, కళ్ళు తిరగటం, గుండె వేగంగా కొట్టుకోవటం, తరచుగా తలనొప్పితో బాధపడటం, అరిచేతుల్లో చెమట పట్టడం, గొంతు, నాలుక, గోళ్లు మరియు జుట్టు పెళుసు బారటం, సాధారణ పనులకే త్వరగా ఆయాసం రావటం, పాదాల్లో నీరు చేరటం, గర్భస్రావం, తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం లేదా పుట్టిన బిడ్డ లేక తల్లి చనిపోవడం, పనిచేసే సామర్థ్యం తగ్గటం, రోగాలు తేలికగా వెంట వెంటనే రావటం మొదలగునవన్నింటినీ మనం రక్తహీనతలో లక్షణాలుగా గమనించవచ్చు. అయితే కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువ ఇనుమును కలిగి ఉంటాయి. మన శరీరం ఇతర ఆహారాల కంటే కూడా మాంసాహారం నుంచి లభించేటువంటి ఇనుముని సులభంగా గ్రహించగలుగుతుంది. దీనికి ఇంకా విటమిన్ సి ఇనుము శోషణకి బాగా ఉపకరిస్తుంది. కనుక ఇనుముతో పాటు విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలను మన దైనందిన ఆహారంలో చేర్చినట్లయితే ఇనుము శోషణ సంపూర్ణంగా జరుగుతుంది. ఇనుము ఎక్కువగా ఉండి సులభంగా లభించే, చవకగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి అన్ని రకాల తాజా ఆకుకూరలు, అంటే తోటకూర, పాలకూర, మునగాకు, మెంతికూర, బచ్చలికూర, గంగబాయి కూర వంటివి రోజూ తీసుకోవటం వల్ల ఈ రక్తహీనతను రాకుండా మనం నివారించవచ్చు. ఇవే కాకుండా ఎండిన పండ్లు, అంటే బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలు, మాంసం, కాలేయం వంటి పదార్థాల్లో కూడా ఇనుము పుష్కలంగా లభిస్తుంది. వీటితో పాటుగా రోజు మనం తీసుకునేటువంటి ఆహారంలో ములకెత్తిన ధాన్యాలు, విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి నిమ్మ, ఉసిరి, జామ వంటివి కలిపి తీసుకున్నట్లయితే రక్తహీనతను చాలా వరకు మనం రాకుండా చూసుకోవచ్చు. అయితే మునగాకు, అన్ని ఆకుకూరల్లోకి మునగాకు యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీనిని ఎందుకు మనం ఎక్కువగా తీసుకోవాలి? దీనిలో మన శరీరానికి కావలసినటువంటి మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు మెండుగా లభిస్తాయి. వీటితో పాటుగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్ ముఖ్యమైనటువంటి ఖనిజ లవణాలు, ఇంకా సూక్ష్మ ఖనిజ లవణాలైనటువంటి అయోడిన్, సెలీనియం మరియు జింక్ తగు పాళ్లలో లభిస్తున్నాయి. మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, B1, B2, B3 అంటే థయమిన్, రైబోఫ్లేవిన్, నయాసిన్ వంటివి, విటమిన్ సి ఇందులో తగు పాళ్లలో మనకి లభిస్తాయి. మునగాకు మనకి సులభంగా లభించేటువంటి సూపర్ ఫుడ్ అని కూడా చెప్పచ్చు. అలా భావించడానికి ముఖ్యంగా 6 కారణాలున్నాయి. అవి ఏంటంటే, 100 గ్రాముల మునగాకులోని పోషక విలువలను గనక మనం చూసినట్లయితే పెరుగులో ఉండేటువంటి మాంసకృతుల కంటే 9 రెట్లు అధికంగా మాంసకృతులు మనకి ఈ 100 గ్రాముల మునగాకు ద్వారా లభిస్తాయి. క్యారెట్లలో గల విటమిన్ ఏ కంటే కూడా 10 రెట్లు అధికంగా మునగాకులో విటమిన్ ఏ లభిస్తుంది. అలాగే ఆరెంజెస్ లో ఉండేటువంటి విటమిన్ సి కంటే 12 రెట్లు అధికమైనటువంటి విటమిన్ సి మునగాకులో ఉంటుంది. అరటి పండ్లు ఎక్కువగా పొటాషియం కి ప్రసిద్ధిగాంచాయి. కానీ ఇందులో ఉండేటువంటి పొటాషియం ని గనక గమనించినట్లయితే దానికన్నా 15 రెట్లు అధికమైనటువంటి పొటాషియం మనకి మునగాకులో ఉంటుంది. కాల్షియం లోపం ఎక్కువగా ఉండేటువంటి వారికి పాలు ఎక్కువగా తాగాలని చెప్తారు. కానీ పాలలో ఉండేటువంటి కాల్షియం కంటే 17 రెట్లు అధికమైనటువంటి కాల్షియం విలువలు 100 గ్రాముల మునగాకులోనే మనకి వస్తాయి.

ఇంకా పాలకూరలో ఉండేటువంటి ఇనుము కంటే 25 రెట్లు అధికంగా ఇనుము మనకి ఈ మునగాకులో లభిస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి మునగాకును మనం కనుక ప్రతి వారంలో కనీసం 2-3 సార్లైనా మన దైనందిన ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే దీని యొక్క పోషక విలువలన్నింటినీ మనం తేలికగా సులభంగా పొందవచ్చు. మునగాకు ఎక్కువగా తీసుకునే వారికి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి అల్జీమర్స్ వ్యాధి సోకదు అని అనేక పరిశోధనల్లో తేలింది. ప్రతిరోజు 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు తీసుకున్నట్లయితే వారి యొక్క ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ 13.5% కి తగ్గినట్లుగా, మరియు రోజు 50 గ్రాముల మునగాకును తిన్న వారిలో రక్తంలోని చక్కెర శాతం 21% కి తగ్గినట్లుగా పరిశోధనల్లో తేలింది. ఇది కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె జబ్బులను కూడా నివారిస్తుంది. దీన్ని బట్టి మన ఆరోగ్య పరిరక్షణలో ఇది ఎంత ప్రముఖమైనటువంటి పాత్ర పోషించగలదో అర్థమైందనుకుంటాను. గ్రామాలలో దాదాపు ప్రతి 2-3 ఇళ్లలో ఒకళ్ళకి మునగ చెట్టు అనేది ఉంటుంది. కనుక ఈ అవకాశం ఉన్న వారంతా పెరటిలోని మునగాకుతో తమ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకుంటూ రక్తహీనతని అశ్రద్ధ చేయకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచు. ఎందుకంటే ఇనుము లోపం ఒక నీరసానికి, బలహీనతకు మాత్రమే దారి తీయకుండా దానివల్ల ప్రాణహాని కూడా జరిగేందుకు అది అవకాశాన్ని కల్పిస్తుంది. గ్రామీణ మహిళల్లో దీని గురించి విషయాలు తెలుసుకుని వాళ్ళు వాళ్ళ ఆహారంలో మునగాకును చేర్చుకున్నట్లయితే వారు రక్తహీనతను తగ్గించుకోవటమే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి ఎదిగిన ఆడపిల్లలకి ఎక్కువ ఇనుము లోపాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా ఇనుము లోపాలు రాకుండా కొంతవరకు హెల్ప్ చేసినట్లు అవుతుంది. అంతేకాకుండా కుటుంబంలో పెరుగుదల వయసులో ఉండేటువంటి చిన్నపిల్లలకు కూడా ఇనుము లోపం రాకుండా, రక్తహీనతను రాకుండా నివారించవచ్చు. ఒక మునగాకు వలన మీకు ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు, తేలికగా లభిస్తూ ఉన్నప్పుడు దానిని ప్రతిరోజు ఆహారంలో ఏదో ఒక రూపంలో వెళ్లేట్లుగా చూసుకుని పోషక విలువలను పెంచుకున్నట్లయితే ఒక ఇనుమునే కాకుండా పొటాషియం గాని, కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి తెలియకుండా వచ్చేటువంటి వ్యాధులను కూడా వాళ్ళు అనుకోకుండానే నివారించగలిగిన వాళ్ళు అవుతారు. సాధారణంగా మునగ చెట్టే కదా అని చెప్పేసి పట్టించుకోకుండా వదిలేస్తాం. అలా కాకుండా ఇన్ని ఉపయోగాలు తెలిసినట్లయితే గనక దానిని ఇంకా సూపర్ ఫుడ్ అంటంలో సందేహమే లేదు. కాబట్టి స్త్రీలందరూ కూడా విరివిగా తీసుకుని ఈ రక్తహీనతను దూరం చేసుకుని ఆరోగ్యంగా మారతారని ఆశిద్దాం.

ఇంతవరకు మహిళల్లో రక్తహీనత నివారణకు మునగాకు ఈ అంశం గురించి ఎన్ఎస్ లక్ష్మీగారి ప్రసంగం విన్నాము. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం శుభోదయం సింహపురి కార్యక్రమంలో ప్రోగ్రామ్స్ వింటూ ఉన్నారు. నెక్స్ట్ లలిత గీతాలు విందాం.

లలిత గీతాలు వింటూ ఉన్నారు ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం. మరి కొద్దిసేపట్లో 8 గంటలకు సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి, అలాగే 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కె నవీన్ కుమార్.
1: ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమం, ప్రపంచ వారసత్వ దినోత్సవం, ఫ్రైడే డ్రైడే కార్యక్రమం మొదలైన జిల్లా సమాచారం లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యాత పల్లి నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. విద్యార్థుల మేధా సంపత్తిని పెంచడానికి పౌర గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసీఆర్ శివనాథ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఠాకూర్ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును ఎంపీ కేసీఆర్ శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బందర్ రోడ్లోని కాకాని భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులు నాంది పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పౌర గ్రంథాలయాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కీలక కేంద్రాలని తెలిపారు. ఇవి కేవలం పుస్తకాల పరిమితి కాకుండా సాంస్కృతిక, మానసిక, సృజనాత్మక వికాసానికి దోహదపడే వేదికలుగా మారాయని పేర్కొన్నారు. తాను చిన్నతనంలోనే ఈ ఠాగూర్ గ్రంథాలయాన్ని సందర్శించానని గుర్తు చేసుకున్నారు. చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ఎంపీలాడ్స్ నిధుల ద్వారా రినోవేషన్ చేపడుతున్నానని హామీ ఇచ్చారు. చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో పెరుగుతున్న దోమల సంఖ్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరం అన్నారు. విఎంసీ కాలనీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి కామేశ్వరం మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా నగరంలో ఉన్న కాలువల్లో పూడికలు తొలగించి నీటి ప్రవాహం ఎక్కడ ఆగకుండా చూసుకుంటున్నామని, ట్రాక్టర్ మెషిన్ తో బోట్ల సహాయంతో సిబ్బంది కాలువలు పర్యటించి గుర్రపటెక్కలను వ్యర్థాలను తొలగిస్తున్నారని, సిబ్బంది వెళ్ళలేని చోట డ్రోన్ ని పంపించి ఎంఎల్ఐఎస్ స్ప్రే చేసి దోమల లార్వాలను ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరోవైపు నగర పరిధిలో ఫాగింగ్, స్ప్రేయింగ్, మరికొన్ని చోట్ల దోమల లార్వాలను తినే గంబోజియా చేపలను విడుదల చేస్తూ నగరంలో దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఒకవైపు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతి ఇంట్లో దోమలు ఉత్పన్నం అవ్వకుండా డ్రైడేగా పాటించాలని, అది శుక్రవారం పాటిస్తే ప్రతి ఇంట్లో దోమల సమస్యలు ఉండవని అన్నారు. మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలి పేర్కొన్నారు. విజయవాడ స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్లో మహిళల రక్షణపై ట్రాఫికింగ్ అరకట్టండి, రక్షణను బలోపేతం చేయండి అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పిల్లలను లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణా చేయడం తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ చర్యల ద్వారా ఈ సమస్యను అరికట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. బాధితులకు భరోసా కల్పించడం, వారికి రక్షణ కల్పించడం ఈ సమావేశ ముఖ్య లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 126 ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పటికీ కేసుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించడంతో పాటు శక్తి యాప్, ఇతర డిజిటల్ సాధనాల ద్వారా నిందితులను త్వరగా గుర్తించడం, కేసుల విచారణను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్తత ద్వారా అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించవచ్చని పేర్కొన్నారు. పశు సంవర్ధక రంగం అభివృద్ధిలో కీలకమైన పశు ఔషధిక విక్రయ కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్ గా సేవలందిస్తాయని, వెటనరీ మందులతో పాటు అనుబంధ ఉత్పత్తులు కూడా ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. కలెక్టరేట్ లో కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షన జిల్లా స్థాయి ఎంపిక కమిటీ సమావేశం జరిగింది. నందిగామ, తిరువూరు, మైలవరం

0: జిల్లా కలెక్టర్ లక్ష్మీశాతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, బొమ్మల తయారీ ఎక్స్పీరియన్స్ సెంటర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా బొమ్మల పండుగను నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం బొమ్మల ప్రదర్శన మాత్రమే కాదని, మన చరిత్రను గుర్తు చేసుకునే రోజని, మన వారసత్వాన్ని కాపాడే సంకల్పం అన్నారు. మైలవర్గం నియోజకవర్గంలో ఉన్న కొండపల్లి కిల్లా మన ప్రాంతానికి గర్వకారణం అని, మన చరిత్రకు కిల్లా ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. దశాబ్దాల క్రితం నిర్మించబడిన కోట మన సంస్కృతి, మన వైభవం, మన శౌర్యానికి తర్పణ పడుతాయన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ హస్తకళను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. మన కొండపల్లి కిల్లాను కాపాడుకుందాం, మన బొమ్మలను ప్రోత్సహిద్దాం, మన వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్దాం అంటూ మైలవర్గం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖను కలుసుకుందాం.
1: మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ కె నవీన్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 8:35. డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నిఖితా గారు, డెంటిస్ట్ గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు విందాము. సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం.
4: మహిళల్లో ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలపై శ్రోతలకు అవగాహన కల్పించేందుకు ఈరోజు డాక్టర్ నిఖిత డెంటల్ సర్జన్ మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం.
5: నమస్కారం సార్. యూజువల్గా మహిళల్లో అంటే ప్రాపర్గా ప్రతి ఏజ్లో ఉంటుంది, ప్రతి టైంలో ఉంటుంది. స్పెసిఫిక్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ చిగురుల సమస్యలు, చిగురులకు సంబంధించిన సమస్యలు అన్నీ హై రిస్క్లో ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా, డెంటల్ విజిట్స్కి అసలు వెళ్ళొద్దు, డెంటల్ ట్రీట్మెంట్కి అసలు అడుగు పెట్టద్దు అని చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్తారన్నమాట. మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ టైంలో అసలు డెంటల్ ట్రీట్మెంట్స్కి రారు. విషయం ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 మంత్స్ పీరియడ్లో మహిళలకి బాగా ఎక్కువ చిగురులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. అంటే చిగురుల నుంచి రక్తం రావడం, చిగురులు వాపు జరగడం, ఇదంతా అవుతుంది. ఎందువల్ల అంటే ఫీమేల్లో 2 కొన్ని హార్మోన్స్ స్ట్రైక్ అవుతాయి అన్నమాట, పీక్కి వెళ్ళిపోతాయి. అవేం చేస్తాయంటే చిగురుల్ని బాగా వాపుగా రావడం, వాటి నుంచి బ్లీడింగ్ రావడం, ఇదంతా జరుగుతుంది. నెగ్లెక్ట్ చేసేసి అలా
4: వదిలేస్తారన్నమాట.
5: మ్యాక్సిమం ఒక 70-80% ఫీమేల్స్ లో మనం ఇది గమనించవచ్చు. అంటే వాళ్ళకు కూడా తెలియనంత సూక్ష్మమైనవి కూడా రావచ్చు. యూజువల్గా ఒక ఫస్ట్ ట్రైమిస్టర్లో వాళ్ళు రాలేరన్నమాట, అండ్ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్స్లో రావచ్చు. ఎక్స్ట్రాక్షన్ అంటే పన్ను తీయించుకోవాలన్నా, పన్ను నొప్పున్న మనం ఫస్ట్ 3 మంత్స్లో మనం రావద్దనే చెప్తాము. ఎందుకంటే వాళ్ళు అంత అన్ఈజీగా ఉంటారు, వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు రాలేరు. సెకండ్ ట్రైమిస్టర్ అనేది బెస్ట్ పీరియడ్ అన్నమాట. ఏదన్నా వాళ్ళకి పన్ను నొప్పి అది ఇది ఉన్నా మనం అనస్థీషియా ఇచ్చేసి ఫాస్ట్గా తీసేయాలి. అంటే అపాయింట్మెంట్ పీరియడ్ని లాంగర్ డ్యూరేషన్స్ కాకుండా కొంచెం తక్కువ పీరియడ్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేసి లెఫ్ట్ సైడెడ్గా పడుకోబెట్టి కంఫర్ట్ ఇచ్చి తొందరగా ట్రీట్మెంట్ చేసి పంపించేసి అలా చేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఎక్స్రేస్కి వచ్చేసరికి ఎక్స్రేస్ అంతా వాళ్ళకి ఎక్స్పోజ్ అవ్వడం కరెక్ట్ కాదన్నమాట. ఎక్కువ ఖచ్చితంగా అవసరము అంటేనే అది కూడా మినిమల్ ఎక్స్పోజర్తో 1-2 సార్లు తీయాలంతే. ఎక్కువ సార్లు రిపీటెడ్గా తీయడం అలా చేయొద్దు. థర్డ్ ట్రైమిస్టర్లో కూడా ఇఫ్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ నేను కంఫర్టబుల్గానే ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే తక్కువ డ్యూరేషన్లో మనం తీసేయచ్చు. ఎక్కువ చిగుర్ల వాపు, నోటి దుర్వాసన, పళ్ళ నుంచి బ్లీడింగ్ రావడం ఇవన్నీ ఎక్కువ చూస్తామన్నమాట, బికాస్ ఆఫ్ దట్ 2 హార్మోన్స్ వల్ల.
4: రైట్ డాక్టర్ గారు, అయితే గర్భిణులు డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? 1, 2 ఈ టైంలో టాబ్లెట్స్ విషయం తీసుకుంటే ఇటువంటి టాబ్లెట్స్ ఏదైనా తీసుకోవడం వల్ల పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుందేమో అని చాలా మంది మరి గర్భిణీ స్త్రీలు వెనకడుగు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అటువంటి స్త్రీలకు మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి?
5: ఖచ్చితంగా సేఫే. ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది వెరీ సేఫ్. మనం ఏమి లాంగర్ ప్రొసీజర్ ఏం చెయ్యం కాబట్టి చిగుర్లకు సమస్యకి మనం క్లీనింగే చేస్తాం. చిగుర్లలో రక్తం రావడం అది ఇది జరిగినప్పుడు క్లీనింగ్ చేసేసి పంపించేస్తాం కాబట్టి వెరీ సేఫ్. ఏదైనా పెయిన్, సివియర్గా పన్ను పుచ్చిపోయి నొప్పి వస్తుందంటే ఎక్స్ట్రాక్షన్ పన్ను తీయించుకోవచ్చు. బెస్ట్ పీరియడ్ ఏంటి అంటే

0: సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4, 5, 6 నెలల్లో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అండ్ ఈ సెకండ్ ట్రైమిస్టర్లో మనం ఇంకొక రకమైన ఈ చిగుర్లలో మార్పు కూడా చూస్తామన్నమాట. అదేంటంటే పయోజెనిక్ గ్రాండ్లోమా అనేసి చిగుర్ల మీద ఒక బుడుపులాగా వస్తుంది, ఒక రౌండ్ రెడ్ కలర్ స్వోలన్గా చిన్న టిష్యూ గ్రోత్ అవుతుంది. కంగారు పడిపోతారు, అదేంటో క్యాన్సర్ ఏమో లేదంటే ఇంకేంటోనో అని కంగారు పడిపోతారు. అదేం కాదు, ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల, ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల అది వస్తుంది. ఆఫ్టర్ డెలివరీ అది దానికై అది తగ్గిపోతుంది. అది అలా కాకుండా బాగా పెద్దది వచ్చేసి ఇబ్బంది పెడుతుంది అని అంటే దాన్ని మనం రిమూవ్ చేసేయచ్చు, నో ప్రాబ్లం, పెయిన్లెస్గా ప్రొసీజర్ లిమిట్ పెట్టుకొని. సో నో ఇష్యూస్, ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు.
1: అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, సో సాధారణంగా క్యాన్సర్ వల్ల వచ్చేటువంటి ఈ టిష్యూ ప్రాబ్లంకి, మీరు ఇప్పుడు చెప్పినటువంటి టిష్యూ ప్రాబ్లంకి ఉండేటువంటి వేరియేషన్ని ఎలా గుర్తించాలంటారు?
0: ఎలా గుర్తించాలి అని అంటే అది నార్మల్ లేమన్, అంటే ఏమీ తెలియని ఒక సాధారణ మనుషులకి అర్థం అవ్వదు, ఎవరికీ అర్థం కాదు. రకరకాల క్యాన్సర్స్ ఉంటాయన్నమాట, అది పాన్, గుట్కా, స్మోకింగ్ ఇలాంటి వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు ఆకు ఒక్క అది వేసుకుంటారు కదా, దాని వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. అది ఎలా అంటే, ఫస్ట్ అక్కడ కొంతమంది పాన్ వేసుకునే వాళ్ళు బుగ్గలో పెట్టుకుని ఒక సైడ్, ఏదో ఒక సైడ్ చేస్తారు. ఫస్ట్ అక్కడ చర్మం అంటే చిగురు హార్డ్గా అయిపోతుంది, తర్వాత ఇంకొన్నాళ్ళకి ఇంకా గట్టిగా అయిపోతుంది. అక్కడున్న టిష్యూ అంతా గట్టిగా అయిపోయి వాపు కింద వచ్చేసి చిన్న గ్రోత్ బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ గ్రోత్ నార్మలేలే అని వదిలేస్తారు. అది ఇంకొన్నాళ్ళకి టెండర్గా అంటే పెయిన్ వస్తూ, లేదంటే దానిలో నుంచి ఏదైనా పస్ కానీ లిక్విడ్స్ కానీ బయటకు వస్తూ ఉంటాయన్నమాట. ఆ టైంలో వాళ్ళు వచ్చి విజిట్ అవుతారు. విజిట్ అయినప్పుడు మనం బయోప్సీ చేస్తామన్నమాట, చిన్న ముక్క తీసి పెథాలజీ ల్యాబ్కి ఇస్తే వాళ్ళు మనకు కన్ఫర్మ్ చేస్తారు. సో సర్వసాధారణంగా వాళ్ళకై వాళ్ళే తెలుసుకోలేరు, అందువల్ల వాళ్ళు హ్యాబిట్స్ మారుకుంటే బెస్ట్.
1: సో ఒకవేళ అటువంటి ఏదైనా పెయిన్ లాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి. మేడం, ఇక ఈ పళ్ళ సెట్లు, ఇంప్లాంట్స్ అంటూ ఉంటారు కదా, మహిళల్లో తీసుకుంటే ఈ పళ్ళ సెట్లు కావచ్చు, ఇంప్లాంట్స్ కావచ్చు, చికిత్సా విధానం పురుషులతో కంపేర్ చేస్తే ప్రత్యేకంగా ఉంటుందా?
0: ప్రత్యేకంగా ఏముండదు సార్, పురుషులకైనా మహిళలకైనా సేమ్ ప్రొసీజర్, సేమ్, ఇద్దరికి ఒకటే ఉంటుంది. అండ్ మన పళ్ళ సెట్లకు వచ్చేసరికి, ఇంతకు ముందు కొన్నాళ్ళ క్రిందట పళ్ళు తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు ఇచ్చేవారన్నమాట. ఇప్పుడు ప్రిఫరబుల్లీ అసలు ఎవరూ దాన్ని వాడట్లేదు, అంటే అంత ఇష్టపడట్లేదు అన్నమాట. కొన్నాళ్ళకి ఏమవుతుంది అంటే పళ్ళ సెట్లు పైన ఎముక వయసరీత్యా ఎముక తగ్గుతుంది. ఎముక తగ్గడం వల్ల మనం ఇచ్చింది ఫస్ట్ టైట్ గానే ఉంటుంది, బట్ కొన్ని రోజుల తర్వాత పళ్ళ సెట్లు లూజ్ అయిపోవడం, అవి మాట్లాడుతున్నప్పుడు బయటకు రావడం, లేదంటే రోజు తీసి క్లీన్ చేసుకోవాలి, నాకు పళ్ళు లేవన్న విషయం అందరికి తెలిసిపోతుందే అనేసి కూడా చాలా మంది దాన్ని ప్రిఫర్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఇంప్లాంట్స్ అని కొత్తగా అడ్వాన్స్డ్గా వచ్చాయి, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. దానిలో కూడా మనకి రెండు రకాలు ఉంటాయన్నమాట. ఇమీడియట్గా ఇవాళ మీరు ఇంప్లాంట్స్ వేశారు అని అంటే వితిన్ 3 డేస్లోనే మీకు పళ్ళు వచ్చేస్తాయి, అది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్ అన్నమాట. ఇంతకుముందు ఏంటి అంటే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అని చెప్పేసి ఇంప్లాంట్స్ స్క్రూస్ ఎముకలోకి అంతా వేసేసి పై, అంటే పూర్తిగా పళ్ళు లేని వాళ్ళకి ఇంచుమించు 6 నుంచి 8 ఇంప్లాంట్లు పైన, 6 నుంచి 8 ఇంప్లాంట్లు కింద దవడకి వేసి దాని మీద పళ్ళ సెట్లు ఇస్తామన్నమాట. బట్ ఈ ఇంప్లాంట్స్ ఏంటి అంటే 3 మంత్స్ డ్యూరేషన్ ఇస్తే, మనం స్క్రూ ఇప్పుడు గోడలో మేక కొట్టినట్టు అనమాట, స్క్రూని దింపితే దాని చుట్టూ ఎముక ఫామ్ అవ్వాలి. ఫామ్ అవ్వడానికి మినిమం 3 మంత్స్ టైం కావాల్సి వస్తుంది. మినిమం 3 మంత్స్ అయిపోయిన తర్వాత మనం పళ్ళిస్తాం, పళ్ళ సెట్ అవ్వనివ్వండి, లేదంటే క్యాప్స్ బ్రిడ్జ్ లాగా పైనదంతా కలిపి ఒక బ్రిడ్జ్, కిందదంతా కలిపి ఒక బ్రిడ్జ్ ఇస్తాం. అది 3 మంత్స్ డ్యూరేషన్తో వచ్చే ఇంప్లాంట్స్. ఇప్పుడు వితిన్ 3 డేస్లో కూడా మనం పైన ఇంప్లాంట్స్ అన్ని వేసేసి కింద ఇంప్లాంట్స్ వేసేసి 3 డేస్లో మనం క్లోజ్ చేసేస్తాం, పళ్ళ సెట్ ఇచ్చేస్తాం. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డయాబెటీస్ పేషెంట్స్ వేసుకోవచ్చు, ఎవ్రీ పేషెంట్ ఎవరైనా వేసుకోవచ్చు. బట్ ఎముకను బట్టి మనం 3 నెలలు వేసుకుంటామా లేదంటే 3 డేస్లో ఆర్ 1 వీక్లో అయిపోయే ప్రొసీజర్కి ఇంప్లాంట్స్కి వెళ్తామా అన్నది అంటే డాక్టర్ డిసైడ్ చేస్తారు.
1: మేడం, ఒక్కసారి ఈ ప్రొసీజర్ చేయించుకున్నాక తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, మళ్ళీ దానికి మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా?
0: మనం ఇంప్లాంట్ చేసేసాము, అయిపోయింది, నాకు పళ్ళు వచ్చేసాయని ఇష్ట ప్రకారం ఉంటే అది అవ్వదు. ఫస్ట్ చిన్న వస్తువులతో స్టార్ట్ చేసి, అంటే ఇడ్లీ దోశ అలా నమిలే విధానం కూడా, జామకాయలు శనగ ముద్దలు అలాంటివి ఎప్పుడైనా దేవుడిచ్చిన పళ్ళు దేవుడిచ్చినవి, మనం తయారు చేసింది మనమే కాబట్టి. ఫుడ్ హార్డ్ ఫుడ్స్ తీసుకోవడం మానాలి, ప్రాపర్గా క్లీనింగ్ ఉండాలి. డెంటల్ ఫ్లాస్ అని చెప్పి, వాటర్ ఫ్లాస్ అని చెప్పేసి, ఇప్పుడు వాటర్ ఫ్లాసర్ అనేసి మంచి అంటే వాటర్ గన్ లాగా అనమాట, ప్రెషర్ ఇస్తే వాటర్ వస్తుంది, దాంతో ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఎవ్రీ 6 మంత్స్కి మనం డాక్టర్ని వచ్చి విజిట్ అయితే హ్యాపీగా చూస్తారు ఎలా ఉంది ఏంటి, ఇంకేం చేసుకోవాలి, ఇంకెలా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ఎముక బాగానే ఉందా లేదా, ఎముక బాగాలేదు అంటే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం, అలా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఇంప్లాంట్స్ వేయించుకుంటారు కాబట్టి వచ్చి చెక్ చేయించుకుంటే హ్యాపీగా ఉంటాయి అవి.
1: చాలా మందిలో ఈ చిగుళ్ళు కిందకి జారడం అని వింటూ ఉంటాం. చిగుళ్ళు కిందకి జారడం అంటే ఏంటి, ఎందువల్ల అలాంటి పరిస్థితి వస్తుంది, ఒకవేళ అలా చిగుళ్ళు కిందకి జారితే వాళ్ళు ఏం చేయాలి?
0: వెరీ సింపుల్ సార్, చిగుళ్ళు జారడం అనేది ఎక్కువ డయాబెటీస్ పేషెంట్స్ లో చూస్తాము, నార్మల్ గా జనరల్ పీపుల్లో కూడా వస్తుంది. ఎలా అనే అంటే, ఫస్ట్ మెయిన్ ఫస్ట్ జరగాల్సింది ప్రాపర్ బ్రషింగ్. ప్రాపర్ బ్రషింగ్ లేకపోవడం వల్లనే ఇవన్నీ వస్తాయన్నమాట. ప్రాపర్ బ్రషింగ్ లేకపోవడం వల్ల పళ్ళకి చిగురికి మధ్యలో 1.5 mm స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో బ్యాక్టీరియా అంతా ఉంటాయన్నమాట. బ్యాక్టీరియా ఉండడం వల్ల అక్కడ గార ఫామ్ అవుతుంది. గార ఏం చేస్తుంది అంటే, గార చిగురిని రీప్లేస్ చేస్తూ వెళ్ళిపోద్ది, చిగురు కిందకి జారిపోద్ది, చిగురు జారుతూనే లోపల ఎముకుంటుంది, ఎముక కూడా కరిగిపోద్ది, వెంటనే పళ్ళు కదిలిపోతాయి. సో ఇదే ఫస్ట్ మెయిన్, ప్రాపర్గా క్లీన్ చేసుకున్నామంటే నో ఇష్యూస్. బట్ డయాబెటీస్ పేషెంట్స్లో వాళ్ళు ఎంత ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేసినప్పటికీ చిగుర్లు జారుతాయి. అండ్ ఇంక వాళ్ళు ఓవర్ కన్సర్న్డ్గా జాగ్రత్తగా చూసుకుంటే బాగానే ఉంటుంది డయాబెటీస్ పేషెంట్స్.
1: ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చింది అనుకుందాం, అలాంటి పరిస్థితుల్లో ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం వల్ల ఏమన్నా మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా, లేదంటే దీనికి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాలనా?
0: ఫుడ్ హ్యాబిట్స్ మార్చేదానికన్నా ఫుడ్ తీసుకున్నది వెంటనే హైజీనిక్ గా క్లీన్ చేసుకోవడం అండ్ దాన్ని ప్రాపర్ గా క్లీన్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తూ చక్కగా ఉంటే సరిపోతుంది. అండ్ చిగుర్లు జారే సమస్యకి మనకి చిగుర్లని మళ్ళా పైకి లాగి కట్టేసి సూచర్స్ వేసేస్తారనమాట. బాగా చిగుర్లు జారిపోయిన వాళ్ళకి చిగుర్లంతా ఓపెన్ చేసి లోపలున్న ఇన్ఫెక్షన్ గార అంతా తీసేసి చిగుర్లని పైకి లాగి పళ్ళకి సూచర్స్ వేసేస్తే ఉంటది కొన్ని రోజులు. సో ఇది మన ట్రీట్మెంట్ అన్నమాట.
1: పేస్ట్ విషయం కూడా తీసుకుందాం. పేస్ట్లు మార్కెట్లో అంటే సోషల్ మీడియాలో రకరకాల పేస్ట్లు వాడండి, ఇది వాడితే మంచిది, ఇది వాడితే మంచిది అని రకరకాలుగా చెప్తూ ఉన్నారు. వాస్తవంగా పేస్ట్ వాడాలి అంటే ఎలాంటి పేస్ట్ వాడాలి, ఏది వాడితే మంచిది?
0: సార్, యూజువల్ గా ఏ పేస్ట్ వాడినా ప్రతి పేస్ట్ ఒక్కటే, ఏ పేస్ట్ అయినా వాడచ్చు. అసలు మనం పేస్ట్ ఎందుకు వాడుతున్నాము అంటే, ఉత్తి బ్రష్ చేసి క్లీన్ చేస్తామంటే అవ్వదు కదా. మనం ఇప్పుడు ఏది క్లీన్ చేయాలన్నా మనం ఒక లిక్విడ్ ఆరెల్స్ ఇంకేదన్నా యూజ్ చేయాలి. కిటికీలు క్లీన్ చేయాలన్నా మనం లైజాలో ఏదో ఒకటి వేయాలి కాబట్టి, అలానే టూత్ పేస్ట్ కూడా. బట్ టూత్ పేస్ట్లో ఏంటంటే మనకి కొన్ని ఫోమింగ్ ఏజెంట్స్ ఉంటాయి, పళ్ళని క్లీన్ చేసే ఏజెంట్స్ ఉంటాయి కాబట్టి టూత్పేస్ట్ని వాడాలి. ఏ టూత్పేస్ట్ అయినా ఒకటే, బట్ పేషెంట్ని బట్టి మనం టూత్పేస్ట్ ఇది వాడండి అది వాడండి అని మనం పేషెంట్ని బట్టి మారుస్తాం. ఇన్ కేస్ సెన్సిటివిటీ ఉన్న పేషెంట్స్కి, వాళ్ళకి పన్ను మీద ఉండే పొర పోవడం వల్ల లోపలున్న నరాలు ఎక్స్పోజ్ అయిపోయి సెన్సిటివిటీ వస్తుంది. సో కాబట్టి సెన్సిటివిటీ ఉన్న పేషెంట్స్కి మాత్రమే సెన్సోడైన్ ఆర్ సెన్సోడైన్ కే టూత్పేస్ట్ అని అవి ఇస్తామన్నమాట. అది కూడా ఆ టూత్పేస్ట్ని పళ్ళ మీద 5 మినిట్స్ అప్లై చేసుకొని ఉంచేస్తే దాని పని అది చేసుకున్న తర్వాత మనం బ్రషింగ్ చేసుకోవాలి. సో నార్మల్గా ఉన్న పళ్ళకి మనం ఏ టూత్పేస్ట్ అయినా వాడచ్చు. అండ్ ఈ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకైతేనే సెన్సిటివిటీకి సంబంధించిన టూత్పేస్ట్ అన్ని వాడచ్చు.
1: రైట్ డాక్టర్ నిఖిత గారు, ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా పళ్ళకి సంబంధించి అంటే రోజు ఎంతో మంది పేషెంట్లు మీ దగ్గరకు వస్తూ ఉంటారు, సో పళ్ళకి సంబంధించినటువంటి విషయంలో తీసుకుంటే ప్రజల్లో ఎలాంటి అపోహలు ఉన్నాయి?
0: సార్, ఇప్పుడు పళ్ళు క్లీనింగ్ ఫస్ట్ బేసిక్ ఎవరైనా చేసుకోవాల్సింది పళ్ళు క్లీనింగ్. క్లీనింగ్ కూడా అనవసరంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 6 మంత్స్కి వస్తే నీడ్ ఉందా లేదా అన్నది డాక్టర్ చెప్తారు, దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. క్లీనింగ్ చేసుకోవాలమ్మా మీరు అంటే, అయ్యో నా పన్ను మీద పొర ఊడిపోతుంది, పోతుంది నా పొర అండ్ నాకు పళ్ళు గరుగ్గరుగ్గా అయిపోతున్నాయి అది ఇది అని చెప్తారు. వాళ్ళు ఎందుకు చెప్తారంటే ముందు ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు వాళ్ళు అలా ఫీల్ అవుతారు. ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అని అంటే పంటికి గార పట్టేసి ఉంటుంది సార్, అది పన్న. పేషెంట్స్ ఏమనుకుంటారంటే అది పన్నే అనుకుంటారు. మనం గార తీసేటప్పుడు పెచ్చులు పెచ్చులుగా వచ్చేస్తుంది అనమాట గార. వాళ్ళు దాన్ని ఏమనుకుంటారంటే పన్ను అనుకుంటారు. వాళ్ళు పన్ను ఊడిపోయింది అది ఇది అనుకొని వాళ్ళు అలా అపోహ పెట్టుకొని చేయించుకోరు. సో ఎనామిల్ అనేది మన బాడీలోనే ది హార్డెస్ట్ మెటీరియల్ అనమాట. దాన్ని మనం ఏదో క్లీన్ చేస్తే ఊడిపోద్ది అరిగిపోద్ది అన్నది పెద్ద అపోహ. తర్వాత వచ్చేసరికి పన్ను తీయించుకుంటే కంటి చూపు పోద్ది అని చాలా పెద్దవాళ్ళు, వయసు పెద్దవాళ్ళు ఇప్పటికీ అదే అనుకొని వాళ్ళు పన్ను తీయించుకోరు, అలాగే ఉంచేసుకుంటారు. విషయం ఏంటంటే ఆ నర్వ్ అనేది ఏదైతే సప్లై చేస్తుందో కన్ను అంటే కన్నుకెళ్ళి సప్లై చేసేసి ఆ తర్వాత మన పళ్ళ దగ్గరికి వస్తుంది. పన్నులో చాలా సూక్ష్మమైన నరాలు ఉంటాయి సార్, చాలా చిన్నవి. పన్ను తీసినప్పుడు అక్కడితో అది ఆగిపోతుంది, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు. పన్ను తీయించుకోకుండా అలా వదిలేస్తే కింద దవడలో పన్ను అయితే అక్కడ ఇన్ఫెక్షన్ కాస్త గొంతు దగ్గరకు వచ్చేసి అక్కడ లింఫ్ నోడ్స్ ఉంటాయి, అవి ఎఫెక్ట్ అయిపోయి ఇంకా పెద్దదైపోద్ది, సెల్యులైటిస్ అని పెద్ద పెద్ద వ్యాధులు వచ్చేస్తాయి. సో పంటికి కంటికి అసలు సంబంధమే లేదు.
1: అలాగే డాక్టర్ గారు, క్యాన్ వాటర్ వాడటం వల్ల డెంటల్ సమస్యలు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా?
0: క్యాన్ వాటర్ అంటే సార్ మామూలుగా వాటర్ లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ, టూ మచ్ ఉంటే ప్రాబ్లం. చాలా ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళ క్యావిటీస్ రావు, అంటే పుచ్చుపళ్ళు రావు, ఏమి రావు. అంటే ఇప్పుడు మనం ఒంగోల్ అలాంటి సైడ్ చూస్తే వాళ్ళకి ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల పుచ్చుపళ్ళు అయితే రావు, పళ్ళు బాగుంటాయి. కాకపోతే పన్ను విరిగిపోతుంది అనమాట, టపటపటపటపటప విరిగిపోతాయి అవన్నీ. సో ఫ్లోరైడ్ కంటెంట్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ఏ వాటర్ అయినా మనకి నో ఇష్యూస్. మినరల్ వాటర్ వల్ల పళ్ళుకి అంత సమస్య అయితే ఏం లేదు.
1: డాక్టర్ గారు, ఈ మౌత్ అల్సర్స్ అని మనం వింటూ ఉంటాం కదా, అసలు ఈ మౌత్ అల్సర్లు ఎందుకు వస్తాయి?
0: ఫస్ట్ ట్రామా వల్ల వస్తాయి సార్ మౌత్ అల్సర్స్. ఏంటి అంటే గబుక్కను కొరుక్కోవడం వల్ల కానీ, లేదంటే ఇంకేదైనా పన్ను షార్ప్గా ఉంటే గుచ్చుకోవడం వల్ల కానీ ఇది ఒక కారణం మౌత్ అల్సర్స్ రావడానికి. ఇంకొకటి వైటమిన్ డిఫిషియన్సీ అనమాట. వైటమిన్ సి డిఫిషియన్సీ కానీ బి12 డిఫిషియన్సీ కానీ ఉంటే వాళ్ళు ఏంటి అంటే గమ్స్ అంత హెల్దీగా ఉండకపోవడం, ఓరల్ మ్యూకోసా అంత హెల్దీగా ఉండకపోవడం వల్ల ఈజీగా అల్సర్స్ వచ్చేస్తాయి వైటమిన్ డిఫిషియన్సీ వల్ల. అట్లాంటి వాళ్ళు ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్ బాగా తీసుకోండి, అంటే నిమ్మకాయలు, కమలా పండ్లు అలాంటివి బాగా తీసుకుంటే అది రికవర్ అయిపోతుంది. అలా కాదు నేను టాబ్లెట్స్ అంటే బి12 సప్లిమెంట్స్ అవి ఇవి వేసుకుంటే సరిపోతుంది.
1: రైట్ డాక్టర్ నిహిత గారు, పంటి వాపు డెంటల్ పెయిన్స్ అంత ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా, కారణం ఏంటి?
0: ఖచ్చితంగా ఉంటుంది సార్. డెంటల్ పెయిన్ వచ్చింది అంటే అది మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ అయ్యే కొద్దీ విపరీతం అయిపోతుంది. చల్లదనానికి నైట్ అయ్యే కొద్దీ ఎక్కువైపోయి పంటి సమస్య అనేది, ఇప్పుడు కాలు నొప్పి వచ్చిందంటే కాలు వరకే ఉంటుంది. పంటి సమస్య పన్ను నొప్పి వస్తే ఫస్ట్ అది చెవికి తలకి అంతా రేడియేట్ అవుతుంది అనమాట. సో దానివల్ల అసలు తట్టుకోలేరు, అసలు అది చాలా అనీజీగా ఉంటుంది. ముఖమంతా నొప్పి వచ్చేసినట్టు, తలంతా నొప్పి వచ్చేసినట్టు అది భరించే వాళ్ళకి ఎక్కువ అర్థం అవుతుంది. సో అంత పెయిన్ వచ్చేస్తుంది కాబట్టి ఎమర్జెన్సీగా ఖచ్చితంగా విజిట్ అవ్వాలనుకుంటారు. బట్ నైట్ టైమ్స్ అయితే అవ్వదు కాబట్టి, అంటే మరీ నైట్ అయితే అవ్వదు కాబట్టి ఆ టైంకి ఒక పెయిన్ కిల్లరో ఏదో వేసుకొని చేసేసుకుంటే నెక్స్ట్ డే మన క్లినిక్కి వస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. ఫస్ట్ విజిట్లో మనం నరం కట్ చేసి తీసేస్తే ఆ నరం వల్లే వాళ్ళకి పెయిన్ ఎక్కువ వస్తుంది. నరం కట్ చేసి తీసేసామంటే పెయిన్ సబ్సైడ్ అయిపోతుంది, నెక్స్ట్ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.
1: రైట్ డాక్టర్ గారు, చివరిగా మహిళలకు కావచ్చు చిన్నపిల్లలకు కావచ్చు దంతాల సంరక్షణ విషయంలో తీసుకుంటే మీరు ఇచ్చేటువంటి సూచనలు కానీ సలహాలు కానీ?
0: ఎస్ సార్, ఫస్ట్ అన్నిటికన్నా ఫస్ట్ మొదలయ్యేది క్లీనింగ్, హైజీన్. ఏ తిన్నా ఏం తీసుకున్నా ప్రాపర్గా గార్గుల్ చేయడం, లేదంటే ఇంట్లో ఉన్న సాల్ట్ వాటర్తో గార్గుల్ చేయడం, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. బ్రషింగ్కి వచ్చేసరికి మనం ఇష్టం వచ్చినట్టు బ్రష్ చేయకుండా ఓ పీ సైజ్, అంటే గ్రీన్ పీ పచ్చి బఠానీ సైజ్ టూత్పేస్ట్ తీసుకొని టూత్పేస్ట్ని బ్రష్ లోపలికి ప్రెస్ చేయాలి. అందరూ ఏం చేస్తారంటే పైనే పెట్టేసుకొని బ్రష్ చేస్తారు, దానివల్ల ఒకవైపే టూత్పేస్ట్ అంతా ఉండిపోతుంది. బట్ మనం టూత్ పేస్ట్ ని లోపలికి ప్రెస్ చేస్తే బ్రషింగ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం టూత్ పేస్ట్ రిలీజ్ అయ్యి ఈజీగా సింపుల్ గా ఒక 45 degrees యాంగిల్లో పెట్టి డస్ట్ ని ఎలా క్లీన్ చేస్తామో అలా క్లీన్ చేసుకుంటా వెళ్తే బాగుంటుంది. బ్రషింగ్ ట్వైస్ డైలీ అంటారు కదా, మీరు మార్నింగ్ చేయకపోయినా పర్వాలేదు, నైట్ కంపల్సరీగా చేయాలి. నైట్ తిన్నవన్నీ నైట్ ఉంటాయి, అవి ఇరుక్కొని ఉండడం వల్లనే ఎక్కువ క్యావిటీస్ ఫామ్ అవుతాయి అన్నమాట. నైట్ ప్రాపర్గా బ్రష్ చేసేసి పళ్ళ మధ్యలో ఏమున్నా ఏదున్నా అంతా క్లీన్ చేసేసుకుంటే మనకు ఉదయానికి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఈ రకంగా మనం బ్రషింగ్ నుంచే స్టార్ట్ చేయాలి, దానివల్ల మనం పళ్ళ హెల్త్ని మెయింటైన్ చేయొచ్చు.
1: రైట్ డాక్టర్ గారు, చాలా విషయాలపై మా శ్రోతలకు అవగాహన కల్పించారు. ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. మరో డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం మేడం.
0: నమస్కారం.
2: డాక్టర్ నిఖితా గారితో దంత సమస్యలు, నివారణ చర్యలు, అలాగే దంతాల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దంత సంరక్షణ గురించి అని తెలుసుకున్నాము. డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీకందిస్తుంది చిత్ర జగత్ కార్యక్రమం. కార్యక్రమంలో హిందీ చిత్రాల నుండి గీతాలు వింటారు. ప్రతి శుక్రవారం ఉదయం 9:30 మీ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో వినండి చిత్ర జగత్.

మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.

0: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
1: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
0: ఇది నీ కార్డు పిన్ను, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
2: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
0: బై గర్ల్స్,
1: ఎక్కడికి వెళ్తున్నావు?
0: వినలేదా? నో షేరింగ్.
1: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 9 గంటలు దాటింది. స్వర్లహరి కార్యక్రమానికి వెల్కమ్. ఫస్ట్గా స్వర్లహరిలో మనం హ్యాపీగా మన షో స్టార్ట్ చేయడం కోసం హ్యాపీ డేస్ సినిమాలో నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాము. కార్తిక్ ఈ పాట పాడారు. అంటే సింగర్స్ నార్మల్గా వాళ్ళు సినిమాల్లో పాటలు పాడటం మాత్రమే కాకుండా బయట ప్రైవేట్ కాన్సర్ట్స్ కూడా పెడుతూ ఉంటారు కదా, అంటే ఏదైనా ప్రో కాలేజ్ ఈవెంట్స్ కానీ ఇక్కడ పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ లాగా చేసి అందరినీ కంబైన్ చేసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. అలా కార్తిక్ ఈ పాటని ప్రతి ఒక్క ఈవెంట్లో పాడుతూనే ఉంటారు, ఎందుకంటే తనకి అంత మంచి పేరు తెచ్చినటువంటి పాట, అలాగే అంత మంచి పాట కూడా, కాబట్టి రెగ్యులర్గా ఆయన ఈ పాటని పాడుతూనే ఉంటారు. సో ఇప్పుడు ఆ పాటను మనం కూడా వినేద్దాము. మంచిగా అనిపిస్తుందండి. హ్యాపీ డేస్ సినిమానే ఒక బ్యూటిఫుల్ సినిమా. కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఎంజాయ్ చేస్తారు అని, అంటే చదువు ఒక్కటే కాదు, కాలేజ్ అంటే చాలా రకాల మెమరీస్ ఉంటాయి, అవి లైఫ్ లాంగ్ క్యారీ అవుతాయి. ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళు, లైఫ్ లాంగ్ గుర్తుంటారు ఆబ్వియస్గా, కాకపోతే ఎంతవరకు, ఎంత డీప్గా, ఎంత డెప్త్గా అన్నదంతా కూడా ఈ సినిమాలో చాలా నీట్గా ప్రొజెక్ట్ చేస్తారు శేఖర్ కమ్ముల గారు. ఓకే, ఇప్పుడైతే పాడవినేది.

స్వరలహరిలో నెక్స్ట్ వినేద్దాం. ఏం చెప్పాలి చెప్పండి ఈ పాట గురించి కూడా, నేనేం మాట్లాడను. మనో గాయత్రి పాడారు, సీతారామ శాస్త్రి గారి రచన, శశిప్రీతం, కావ్య, వాట్ ఈజ్ సాంగ్ ప్లే చేసావు అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు అలాంటి పాట. మరి పాటకి ఉన్నటువంటి

0: వందల మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: చూడాలని ఉంది ఈ సినిమాని, ఎన్నిసార్లు చూసినా మనకి చూడాలని ఉందే ఉంటుంది. అంత బాగా అనిపిస్తుంది ఈ సినిమా. అండ్ మెయిన్ కలకత్తాలోనే ఈ సినిమాని తీస్తారు కాబట్టి మనకి అక్కడ ఉన్న కల్చర్ కానీ, బెంగాలీ ఎలా ఉంటారు, వాళ్ళు ఎలాంటి ఫెస్టివల్స్ ఎక్కువగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, అసలు సినిమాలో సౌందర్య గారు అండ్ చిరంజీవి గారు ఉన్నటువంటి ఒక ఇల్లు ఉంటుంది కదా, అక్కడంతా చాలామంది ఒకటే బిల్డింగ్లో ఎలా చిన్న చిన్న గదుల్లో ఉంటున్నారు. స్టిల్ ఇలాంటివి చాలా ఉన్నాయి బెంగాల్లో కానీ బాంబేలో కానీ. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడలేము, బట్ ఇలాంటి మూవీస్ చూసినప్పుడు ఓకే ఇలా ఉంటుందేమో అక్కడ కల్చరు, ఇలా నివసిస్తూ ఉంటారేమో అని ఫీల్ అయ్యేలాంటి మూవీస్ అన్నమాట. మనం మర్చిపోలేము ప్రతి ఒక్కటి, చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా సినిమాల్లో మనకి బాగా గుర్తుండిపోతాయి. ఈవెన్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన హీరో వీళ్ళు ఎలాంటి ఎలా కన్వర్జేషన్ ఎలా జరుగుతుంది వాళ్ళకి మధ్య, అంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా దాటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఇలాంటి చాలా బాగుంటాయి. ఇప్పటికి చూసినా మనకి కొత్త ఫీలింగ్ వస్తుంది, బట్ సినిమాలో ఏ ఒక్క సీన్ కూడా మనం మర్చిపోము. అలాంటి సినిమా చూడాలని ఉంది, మరి ఆ సినిమాలో మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే లాంటి పాటని ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను.

దడా సినిమాలోని సాంగ్ విన్నాము. ఈ పాట పాడింది ఆండ్రియా. యుగానికి ఒకడు సినిమాలో హీరోయిన్ ఉంటారు చూసారా, రీమా సేన్తో పాటుగా ఆవిడ ఈ పాట పాడారు. సింగర్ కమ్ యాక్ట్రెస్ అన్నమాట. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. స్వర్లహరి ప్రోగ్రాం ప్లే అవుతుంది. నెక్స్ట్ మనం విడుదల సినిమా. నాకు తెలిసి ఈ సినిమా ఎంతమంది చూసారు లేదో నాకు తెలీదు. ఈ పాట మాత్రం బాగుంటుంది. విన్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఇది టూ పార్ట్స్గా వచ్చింది సినిమా. ఈ పాటకి మ్యూజిక్ ఇచ్చింది ఇళయరాజా గారు, అండ్ ఈ పాట పాడింది కూడా ఆయనే అన్నమాట. చాలా డిఫరెంట్ సాంగ్ అండి, ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నా. లేట్ లేకుండా వినేద్దా.

0: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 9:33 అయింది. చిత్రమంజరి కార్యక్రమానికి వెల్కమ్ అండి. చిత్రమంజరిలో మనం ఏదన్నా ఒక కొంచెం స్పెషల్గా జనరల్గా కాకుండా మనం సాంగ్స్ వింటూ ఉంటాం కదా, అలా ఇవాళ మనం స్పెషల్ ఎలా వినబోతున్నామంటే నార్మల్గా పాటలో ఏముంటుంది, పాటలో ఏముంటాయి ఏంటి కావ్య పాట అంటే

0: ఇవాళ నేను సెలెక్ట్ చేశాను. కొంచెం అర్థం అవ్వడం కష్టంగా ఉంది, కానీ మీరు పాటలు విన్నారంటే మాత్రం అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ అనుకున్నప్పుడు నాకు ఎన్ని సాంగ్స్ వల్ల తమాషగా అనిపించినాయో. ఓకే, ఫస్ట్ ఈ పాట విందాము, మీకు అర్థమైన తర్వాత మిగిలిన పాటలు కూడా ప్లే చేసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా ఏదైనా ఇలాంటి పాటలు తెలిస్తే షేర్ విత్ మీ, అవి కూడా ప్లే చేసుకుందాం. ఓకే,
1: అన్నాడు థ్యాంక్స్ కిస్ ఇచ్చాడు, ఏదో చెప్పాడు.

0: పారిపోతున్నది
1: ఎవరు రాంటే
0: వెళ్ళిపోతున్నది
1: ఎవరు

0: ఆగిపోమన్నాడో
1: ఎవరైతే
0: పారచిమన్నాడో.

0: మనతో ఎవరన్నా డైరెక్ట్గా మాట్లాడితే ఎలా అనిపిస్తుంది, అలా ఎక్కువగా అనిపిస్తుంటాయి ఇలాంటి పాటల్లో. చాలా తమాషగా అనిపించింది ఈ పాటలు నేను సెలెక్ట్ చేస్తున్నప్పుడు. ఈ పాట కూడా వినండి, నెక్స్ట్ రాబోయే పాట ఇంకా బాగా క్లియర్గా అర్థమైపోతుంది. హలో గురు ప్రేమ కోసమే శిల్పారోజి.
1: ఫ్రెండు ఫ్రెండు, తను లవ్లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పు ఫ్రెండు.
2: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
1: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
2: ఏయ్, షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
1: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
2: ఓకే

యా మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇలా అనమాట అంటే పాటే పాటలాగే ఉంటుంది, కానీ పాటలో మనకి ట్యూన్స్ కంటే కూడా మాటలు ఎక్కువగా వస్తుంటాయి.

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండు.
0: తను ప్రేమించాలని గుళ్ళో 101 టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండు, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: 101 టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్. ఓయ్ ఫ్రెండు, ఫ్రెండు ఐడియా డెడ్డెండు, ఫ్రెండు ఫ్రెండు కొంచెం మార్చు ఫ్రెండు.
0: కొని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కనెక్ట్ అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇదో ఐడియానా.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయైనా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు ఎంతకీ రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తొక్కేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

అదనమాట మ్యాటర్ అర్థమైపోయింది కదా. అంటే పాటలో మనకి సాహిత్యం ఎక్కువ ఉంటుంది, మీన్స్ కవితాత్మకంగా ఇలా ఎక్కువగా రాస్తూ ఉంటారు కదా. అలా కాకుండా జనరల్ లాంగ్వేజ్లో మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే పాటలు కూడా ఉంటాయి. సో అలాంటి పాటల్ని వింటూ ఉన్నాము చిత్రమంజరిలో ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ మీద వింటూ ఉన్నారు. నెక్స్ట్ మనం వినేద్దాం క్షణ క్షణం. రామ్ గోపాల్ వర్మ గారు తీసినటువంటి సినిమాలలో అంటే కమర్షియల్గా ఆ రేంజ్లో హిట్ కాకపోయినా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఈ సినిమా. మనకి మొత్తం డబ్బు మీద ఒక బ్యాగ్ని దాచిపెట్టడం మళ్ళీ దొరకడం ఇదే ఉంటుంది కదా సినిమా అంతా కూడా. ఈ సినిమాలో ఈ పాట కూడా అంటే మనం జనరల్గా మాట్లాడుకుంటే ఎలా అనిపిస్తుంది అలాగే అనిపిస్తే అలా రెండు మూడు పాటలు ఉన్నాయి, బట్ ఈ పాట నేను ప్లే చేయబోతున్నాను. ఈ పాట అందనంత ఎత్త తారా తీరం సంగతి ఏంటో చూద్దాం రా అని ఉంటుంది. సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు ఈ పాట రాసినప్పుడు యాక్చువల్గా లిరిక్ ఇది కాదట. అందనంత ఎత్త తారా తీరం ఎందుకందదందాం రా అని రాశారట. ఎందుకందదందాం రా అని రాసినప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఏంటండి మళ్ళీ చెప్పండి అంటే అందనంత ఎత్త తారా తీరం ఎందుకందదందాం రా అంటే నాకు అర్థం అవ్వడమే చాలా కష్టంగా ఉంది. సో ఈ క్లమ్జినెస్ వద్దు, కొంచెం క్లియర్గా ఇక్కడ ఒక లిరిక్ పెడదాము అన్నప్పుడు సంగతి ఏంటో చూద్దాం రా అని మార్చారట. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ గారే చెప్పారు. సో ఆ పాటని ఇప్పుడు మనం ప్లే చేయబోతున్నాము.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. 102.7 మెగాహెడ్స్ మీద చిత్రమంజరి ప్రోగ్రాం ప్లే అవుతుంది. నెక్స్ట్ మనం వినేద్దాం భీమ్లా నాయక్ సినిమాలోని పాట. అఫ్ కోర్స్ టైటిల్ సాంగ్ ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది, అండ్ అలాగే యాజ్ అవర్ కండిషన్ టు బి అప్లైడ్ వర్డ్స్తోనే పాట ఉంటుంది అన్నమాట.

0: తమన్ తన పవర్ ఏంటి ప్రూవ్ చేసుకున్నటువంటి సాంగ్ అని చెప్పొచ్చు. ది బెస్ట్ సాంగ్, అంత బాగుంటుంది మ్యూజిక్. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటున్నారు. చిత్రమంజరిలో మేబీ ఐ థింక్ లాస్ట్ సాంగ్, ఇట్స్ ఓకే. మనం రేపు కూడా ఇది కాన్సెప్ట్తో ప్లే చేసుకుందాం. ఇప్పుడైతే మనం వినేద్దాం త్రీ సినిమాలోని పాట. ధనుష్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. యాక్చువల్గా ఇది తమిళ్ మూవీ, తెలుగులో కూడా డబ్ అయిందన్నమాట. అంటే పాన్ ఇండియా సినిమాల్లో అంత అప్పుడు కాదు, సో అప్పుడు డబ్బింగ్గా జరుగుతుండింది. సో ఈ పాట పాడింది కూడా ధనుషే అండి. కొంచెం వెరైటీ సాంగ్, చాలాసార్లు చాలామంది వినే ఉంటారు, మంచిగా ఫేమస్ అయిన సాంగే. వినేద్దాం.
1: Your voice, I am singing song. Soup song. Flop song.

0: mamá. Hola, Ginger, mamá. Ok, mamá. No, Ginger.
1: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పటి వరకు చిత్రమంజరి ప్రోగ్రాంలో మనం పాటలు విన్నాం. నెక్స్ట్ మరికొద్దిసేపట్లో హలో అభిరుచి స్టార్ట్ కాబోతుంది.

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఫస్ట్ కాలర్ నరేంద్ర రెడ్డి గారు కాల్ చేశారు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ కూడా కట్ అయిపోయింది. వీరసింహారెడ్డి సినిమాలోని పాట కావాలని విష్ చేశారు, సో వినేద్దాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచిలో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు బుజ్జా వెంకటరమణయ్య మేడం.
0: ఓకే, ఎక్కడి నుంచి?
1: మనుబోలు మేడం.
0: ఓకే అండి, చెప్పండి, ఏ సినిమాలో పాట విందాం?
1: సుమన్ గారు నటించిన కలెక్టర్ గారి అల్లుడు.
0: అందులో
1: అందులో నుంచి అల్లి బుజ్జి అనే సాంగ్ మేడం.
0: ఓకే అండి, విందామా.
1: కోరుతున్న శ్రోతలు మేడం,
0: చెప్పండి.
1: బుజ్జా వెంకటరమణయ్య, గబ్బర్ సింగ్, రూపాకల రవీంద్ర, సుదర్శనం, ఆది.
0: ఓకే అండి, వినేద్దాం.
1: శివకుమార్ మేడం.
0: ఓకే, శివకుమార్ గారి కోసం కూడా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచిలో నెక్స్ట్ కాల్. ఓకే, కాల్ కట్టిపోయింది. మనం భారతీయుడు సినిమాలోని సాంగ్ వినిద్దాం.

102.7 MHz మీద ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచి ప్రోగ్రాంలో ఇప్పటిదాకా కాలర్స్ కాల్ ద్వారా అడిగినటువంటి సాంగ్స్ విన్నాం కదా, ఇప్పుడు వాట్సాప్ మెసేజెస్ ద్వారా వాళ్ళు కోరినటువంటి పాటల్ని హలో అభిరుచిలో విందాం. అందుకంటే ముందు

0: ఇండియన్లు డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: హలో అభిరుచిలో ఫస్ట్ మెసేజ్ అండి, ప్లీజ్ ప్లే ఘర్షణ మూవీ సాంగ్ అంటూ ఉన్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. ఓకే.

నెక్స్ట్ మెసేజ్ ఇన్ హలో అభిరుచి, వసంతం సినిమాలోని పాట కావాలి అని మూసాపేట మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యదోజ్ఞ, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబు కోరుతున్నారు. యా, వినేద్దాం.

దిల్ చిత్రంలోని పాట కావాలి అని నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దామోజ్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామ్దాస్ కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పండు కోరుతున్నారు. ఓకే అండి.

నెక్స్ట్ మనం విందాము పాట ఫ్రమ్ ది మూవీ డాన్. ఎందుకంటే ఆత్మకూరు మండలం దేవర్పల్లి నుంచి రాస్తున్నారు మెసేజు. గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లిక్కి, మోతిబాయి. డాన్ సినిమాలో పాట కావాలి వీళ్ళకి. యా, వినేద్దాం.

పవిత్ర బంధం సినిమాలోని పాట కావాలంటున్నారు. ఈ పాట మా అందరి కోసం వినిపించగలరు అని కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మొరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ అండ్ కుటుంబ సభ్యులు.

నెక్స్ట్ మెసేజ్ అండి. హలో అభిరుచిలో కావల్ నుంచి రాస్తూ ఉన్నారు. చరణ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం, అందరి కోసం హిట్లర్ సినిమాలోని పాట కోరుతున్నారు, తప్పకుండా వినిపించండి అంటున్నారు. ఓకే అండి, వినిద్దామా?

రాపర్ సాంగ్స్ విని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటూ ఉన్నాను. ఇది మన ప్రోగ్రామ్ ఇవాళ. మరికొద్దిసేపట్లో 11 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. విని ఆనందించండి. నేను కావ్యశ్రీ. బాయ్.

0: నవపదుల నిండి నూతన సబగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పరిచయం, అనంతరం శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి లలిత గీతం వింటారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ ప్రశాంత్ కిరణ్.

0: నమస్కారం అండి.
1: నమస్కారం.
0: సంగీత సాగరంలో అనర్ఘరత్నమై సంగీత ప్రపంచానికే మకుటాయమానమైనటువంటి మిమ్మల్ని విజయవాడ శ్రోతలకు పరిచయం చేస్తున్నాను అనను, ఎందుకంటే మీరు విజయవాడ, మీ స్వస్థలమే కాబట్టి. అయితే ఆ తొలి రోజుల్లో మీ ఈ ఊరి అనుభవాలు మాకు తెలియజేస్తారా?
1: నేను విజయవాడ వాడినే. మొట్టమొదట చాలా చిన్నతనంలోనే కచేరీలు చేయడం ప్రారంభించడం, పాటి కచేరీలకు పెడుతూ వస్తూ ఉండడం ఉండేది. అప్పుడేమో రేడియో స్టేషన్ ఉండేది కాదు. ఎప్పుడైనా రేడియోలో పాడాలంటే మద్రాసు పెడుతూ ఉండాలి. మా గురువుగారు పారుపతి రామకృష్ణ పంతులు గారు వారితో కలిసి మద్రాసు వెళ్ళి రేడియోలో పాడుతూ ఉండేవాడిని. అప్పుడప్పుడు నిజాం ప్రభువులు వారి రేడియో స్టేషన్ హైదరాబాద్లో ఉండేది, డెక్కన్ రేడియో, దానికి కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉండేవాడిని. అప్పుడు విజయవాడలో ఎక్కువగా మా గురువు గారు ఉన్నప్పుడు ఆ శిష్య సంప్రదాయం, అస్మదాదులను చాలామంది ఉండడం, వారు మా గురువు గారి వారి గురువు గారి యొక్క ఆరాధనోత్సవాలు జరుపుతూ ఉండడం, ఆ సందర్భంలో మేమంతా పాడుతూ ఉండడం, ఒక సరదాగా అందరూ కలిసి మెలిసి గాయకులందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి ఒక వాతావరణాన్ని ఆయన సృష్టించారు. అది కాకుండా అటువంటి ఆ సందర్భంలో వారి శిష్య ప్రశిష్యులు మాత్రమే పాల్గొంటారు, బయట వాళ్ళు కాకుండా. అదేమిటి, ఇట్స్ ఏ ప్రాక్టికల్ కోర్స్ అనమాట. జనం దగ్గర పాట కచేరీ చేయాలంటే భయం లేకుండా ఉండడానికి, ఎప్పుడెప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఎలా పాడాలి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ఉపయోగించేవి. ఆ విధంగా కచేరీలు చేస్తూ ఉండేవాళ్ళం. అలా నేను మొట్టమొదట చాలా చిన్నతనంలోనే పాడడం, తర్వాత ఇతర ఊళ్ళు పెడుతూ ఉండడం, కచేరీలు చేస్తూ ఉండడం ఉండేది.
0: అయితే మీరు చిన్న వయస్సులోనే మద్రాసు నుంచి ఇంకా పెద్ద పెద్ద సంగీత విద్వాంసులకి అంటే సహవాద్యం వాయిస్తూ ఉండేవారు కదండి, ఆ అనుభవాలు ఒకటి రెండు చెప్తారు.
1: అది వయలిన్ కూడా మొట్టమొదటి నుంచి నేను వాయించడం అలవాటు ఉండేది. మా గురువు గారి సంప్రదాయం ఏంటంటే ప్రతి వాడికి కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ తెలుసుండాలి అని ఒక సంప్రదాయం ఉండేది. అది చాలా ఉపయోగమైన విషయం, ఎందుకంటే మనం పాడేటప్పుడు మనలో సంగతులు ఏ విధంగా వస్తాయి అనేటువంటి దాన్ని విడమరిచి ఇంకోళ్ళకి చెప్పాలంటే అది మనం ఇన్స్ట్రుమెంట్లో వాయిస్తేనే కానీ చెప్పడానికి వీలవుతుంది. ఎలా వస్తుందో ఇన్స్ట్రుమెంట్లో వాయిస్తే తెలుస్తుంది అనమాట. ఆ విధంగా నాకు వైలిన్ అంటే చాలా చిన్నప్పటి నుంచి సరదా ఉండేది, వైలిన్ వాయిస్తూ ఉండేవాడిని. ఒకసారి అంటే మా గురువుగారికి కూడా నేను చాలాసార్లు వాయించాను. ఒకసారి బందర్లో ఏదో ఒకళ్ళ ఇంట్లో ఒడుగు, దానికి అరేగుడు రామానుజయం గారి కచేరీ పెట్టారు. ఆ రోజున వైలిన్ వాయించేవారు ఎవరు రాలేదు. రాకపోతే ఇక్కడ ఏదైనా సంగీతం విషయంలో కావాలంటే మా గురుగారి దగ్గర రావాల్సిందే కదా, వాళ్ళు పరిగెత్తుకుని మా గురుగారి దగ్గరికి వచ్చారు. ఈ ఊరు వస్తే సరే మా మురళిని పంపిస్తాలే వెళ్ళండి అన్నారు ఆయన. నేనేమో అప్పటికప్పుడే కొంచెం జ్వరంగా ఉండి అప్పుడే పచ్చిని తీసుకుని కూర్చున్నాను నీరసంగాను. గురుగారు వెళ్ళమన్నారు కదా తప్పదు. సరే వాళ్ళు కారు పంపించారు, వెళ్ళాం. వెళ్ళి రామానుజయం గారికి నేను వాయించినప్పుడు ఆయన కొంచెం కుర్రవాడు కదా ఏం వాయిస్తా కానీ ధైర్యంగా ఉండు, ఏం భయం లేదులే అన్నారు ఆయన. అంటే నువ్వు మరి నేను మా గురుగారి శిష్యుని కదా, అదేం లేదండి, మీరు మామూలుగా పాడండి, పర్వాలేదు, నా కోసం మీరేం తగ్గించుకోవద్దు అన్నాను. అలా అనడం ఆయన కొంచెం ఏమిటి కుర్రవాడు కొంచెం విరవీగుతున్నావు అన్నట్టుగా అనిపించింది. కొంచెం అనవసరంగా కొన్ని చోట్ల స్వరాలు వేయడం ఇలా మొదలెట్టి ఆయన చేశారు. అంటే మొట్టమొదటి అడతాల వర్ణం తర్వాత అందులో స్వరం వేసారు. తర్వాత ఏమో దగ్గర దగ్గరగా ఉండే రాగాలు, వెంటనే దర్బారు పడి, వెంటనే నాయకి పడి, ఇలా కొంచెం పరీక్షలు ఇవి చేశారన్నమాట. కాసేపటికి ఏమైపోయిందంటే నాకు ఆయన పక్క వాయిద్యం పాడారనమాట. ఆయనకి నేను పక్క వాయిద్యం వాయించడం కానీ అలా తయారైపోయింది. అప్పుడు ఆయన వాళ్ళంతా కూడా చాలా నిండు కొండలు మంచి మనస్సు గలవారు కాబట్టి నేను ఏదో కుర్రాగనుకున్నాను, నేను చాలా సంతోషిస్తున్నాను, చాలా అభివృద్ధిలోకి రావాలి, ఆయన ఆశీర్వదించారు. ఆ విధంగా రామానుజయం గారికి వాయించాను, మహారాజపురం విశ్వనాథేరు, జీనివాస సుబ్రహ్మణ్యం, చిత్తూరు సుబ్రహ్మణ్యం పిల్లి, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వైద్యం వాయించగం. ఆ రోజుల్లో ఈ విద్య మీదే ధ్యాస తప్ప మరొక ధ్యాస ఉండేది కాదు. ఎప్పుడు ఉండేవాళ్ళు శిష్యులు, నాకు శిష్యులు ఉండేవాళ్ళు, పాఠం చెబుతూ ఉన్నాం, గురుగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటూ ఉన్నాం, కచేరీలు చేస్తూ ఉన్నాం, అవకాశాలు వచ్చినప్పుడు అవకాశానికి తగినట్టుగా మనం ఎలా పెరగాలో ఎలా చేయాలో అనేటువంటి ఇది ఉండగా, తర్వాత మా గురుగారి దగ్గర చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళంతా శిష్యులు ఉండేవారు, అన్నారు బ్రహ్మస్వామి గారు లాంటి వాళ్ళు, వాళ్ళతో నాకు పరిచయం, వాళ్ళు నాకు వాయిస్తూ ఉండడం, మేమంతా సరదాగా ఒక కుటుంబం ఒక కుటుంబంగా జీవిస్తూ ఉండేవాళ్ళం. క్రమక్రమంగా తర్వాత ఇక్కడ బెదవాళ్ళు రేడియో స్టేషన్ రావడం, అప్పుడు బెదవాడే కదా, విజయవాడ అయ్యిందేమో అప్పటికి, తర్వాత
0: 48
1: రేడియో స్టేషన్ రావడం, నేను రేడియో స్టేషన్లో ఉద్యోగంలో చేరడం, రేడియో స్టేషన్లో ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు కొంచెం జ్ఞానం పెరిగింది, జ్ఞానం పెంచుకున్నాను, దానికి నాకు చాలా అవకాశాలు వచ్చాయి. రేడియో స్టేషన్లో పనిచేయడంలో నాకు చాలా విధంగా, నేను ఈ రోజున ఒక 7-8 వీటిలలో నేను టాప్ ర్యాంక్గా ఉన్నానంటే నేను రేడియో స్టేషన్లో నేను పనిచేయగలనే కారణం. వయోలాలో వయలిన్ వోకల్, లైట్ మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్, క్లాసికల్ వోకల్, తర్వాత ఈవెన్ ప్రోస్ డ్రామా వాయిస్, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, కండక్టర్, వీటన్నిటిలోనూ టాప్ ర్యాంకులో ఉన్నాను నేను. ఉన్నానంటే అప్పుడు నా అనుభవం, అప్పుడు నాకు నేను చేసిన పని వల్ల వచ్చినటువంటి నాకు లాభం.

0: అయితే ఇంకా అంటే మీరు ఈ వయోలా వయలిన్ డ్రామా ఇవే కాకుండా మీకు వీణ మృదంగం అవి కూడా బాగా బొచ్చు అని చెప్పి విన్నాం.
1: అంటే బొచ్చును అవి మృదంగం వాయించాను, మా గురుగారు కూడా మృదంగం పక్క వాయిద్యం వాయించాను, కంజీరా కూడా వాయించాను. అది ఏమవుతుందంటే వాటి వల్ల కొన్ని, ఇప్పుడు నేను మృదంగం ఎక్కువ వాయించాను అనుకోండి చేతులు మొరటు పడతాయి, వీణ వాయించాను అనుకోండి మా రెండు వేళ్ళు ఏమో అందులో ఘాట్లు పడిపోతాయి. ఇవన్నీ వైద్యుని వాయించేపుగా అవి ఇబ్బంది పడుతూ ఉంటాయి. నాకు వైద్యులు అంటే ఇష్టం కాబట్టి వైద్యుని మీద కాంత. అయితే ఏదైనా వీణ వాయించే వాళ్ళకి ఏదైనా ఒక సంగతి, ఈ సంగతి ఇలా వాయిస్తే పలుకుతుంది అని చెప్పగానే దగ్గర అంతవరకు నేను వీణ వాయించగలను. మృదంగా ఎవరన్నా తప్పు వాయిస్తే తెలుసుకోగలను, వీడు తప్పు వాయిస్తున్నా కానీ అంతవరకు తెలుసుకోగలను. ఇవన్నీ కూడా ఈ ముఖ్యంగా ఈ మృదంగం ఇవన్నీ ఒకటి టచ్లో ఉండాలి, వాయిస్తూ ఉండకపోతే చెప్పినట్టు వెందు.
0: శృతిర్ మాత లయ పిత అన్నారు, అమ్మకి నాన్నగారికి కూడా సంగీతం బాగా వచ్చు కదా, మరి ఆ విషయాలు కూడా చెప్తారు.
1: మా అమ్మగారు వీణ విద్వాంసులు, మా అమ్మగారి తండ్రి మా అంటే మా తాతగారు బరియాగ రంగదాస్ గారిని, వారు వాగ్గేయకారులు. ఆయన పాటలు చాలా బాగుంటాయి, కొత్త రకంగా ఉంటాయి. అంటే ఆయన ట్యూన్సే ఉన్నాయి, ఆయన సాహిత్యం ఆయన దానికి ట్యూన్స్ కూడా ఉన్నాయన్నమాట. వారి బహుశా నాకు కవిత్వం వారి దగ్గర నుంచే వచ్చి ఉండాలి. మా నాన్నగారేమో మా గురువు గారైన పార్వతి రామకృష్ణ హేమంతులు వారి దగ్గర నేర్చుకున్నారు. సుశల దక్షిణామూర్తి శాస్త్రి వారిని మా గురువు గారి గురువుగారు వారి దగ్గర కూడా నేర్చుకున్నారు. ఆయనేమో గాత్రం వైలను ఫ్లూటు ఎక్కువగా ఫ్లూటు వాయిస్తూ ఉండేవారు. మా అమ్మగారు వీణ వాయించి అయితే ఏమైందంటే నేను పుట్టిన 15వ రోజుని మా అమ్మగారేమో కాలం చెందగమ్మలని నేను వారిని చూడలేదు, వారి వాద్యం వెళ్ళలేదు. ఆ రోజుల్లో రికార్డింగ్స్ అవి ఏమి ఉండేవి కావు, అందువల్ల ఎలా వాయించారో వాయించేవారో తెలియదు. దాంతో మా అప్పు ఏదో అనుకున్నట్ట, మగపిల్ల ఆడు పుడితే మురళీకృష్ణ అని పేరు పెట్టుకుందాం, ఆడపిల్ల పుడితే సరస్వతి అని పెట్టుకుందాం అని అనుకున్నారట. సరే నాకు అసలు నామకరణ ఉత్సవమే జరగలేదు అనుకో. తర్వాత ఏమో ప్రియా రంగదాస్ గారి వల్ల నాకు కొంచెం సాహిత్య జ్ఞానం వచ్చింది, కానీ నేనేం చదువుకోలేదు. నేను తెలుగు కూడా చదువుకోలేదు, ఇంగ్లీష్ చదువుకోలేదు, సంస్కృతం చదువుకోలేదు, ఏమీ చదువుకోలేదు. వాటి వచ్చాయి. మా తాతగారి రచనలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఏమే ఓ చిట్టి ఏడవకే ఈ రొట్టి, ముక్కా విరిచి పెట్టి నిన్ను పాడుదు జోగెట్టి, ఏమే ఓ చిట్టి అదిగో బుచివాడు మన అటక మీదున్నాడు, ఏడుస్తే వాడు నిన్నెత్తుకుపోతాడు ఇలాగా. తర్వాత ఏమో తరచు మీరు నేను పాడితే వినే ఉంటారు, రామ రామయ్య నరాధా రఘుపతి రక్షకుడి రామును ఉద్భవించినాడు, ఇవన్నీ కూడా చాలా. ఈ మధ్యన వారి కీర్తనలు కొన్ని కొత్తవి దొరికాయి నాకు, అవన్నీ కూడా మళ్ళీ నేను విని పాఠం చేసి దాన్ని రికార్డు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ విధంగా నాకు సంగీతంలో మా నాన్నగారు వంశంలో సంగీతం ఎవరికి రాదు, మా నాన్నగారు ఒక్కరికే. మా నాన్నగారు వంశంలో అందరూ సాహిత్య పండితులు, వేద పండితులు, వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రాల్లో పండితులు. మా నాన్నగారు ఒక్కరికే సంగీతం మీద ఆసక్తి. మా అమ్మగారేమో నేను గర్భంలో ఉండగా గంటల తరపుకి రోజు వీణ వాయించేవారట. వాయిస్తే ఏమో అంత స్ట్రెయిన్ అవ్వకూడదమ్మా, వాయించకూడదంటే కూడా మీరు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకండి, నా అబ్బాయికి నేను సంగీతం చెబుతున్నాను
0: అనేవారు.
1: బహుశా అలాగే ఆ విధంగానే నాకు వచ్చి ఉండాలి తప్ప, నేను కష్టపడి సంపాదించిన విద్య కాదు, నాకున్న విద్య నాకు ఎంతో ఎంతో తెలుసు ఏంటి అనేది కూడా నాకు తెలియదు. అతనంతా వస్తుంది, బహుశా మా అమ్మగారు మా గురువు గారు వాళ్ళందరూ వచ్చి పాడి వెళ్ళిపోతుంటారనిపిస్తుంది నాకంతే కానీ, నేను పాడగలను, నేను చేయగలను అనేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడు రాలేదు. ఆ విధంగా బాల్యం పుట్టినప్పటి నుంచి పాట అంటేనే ఇష్టం తప్ప మా నాన్నగారు చదువుకోమంటే కూడా నాకు చదువు రాలేదు. 3 నెలలు స్కూల్కి వెళ్ళాను, ఆ 3 నెలలు క్వార్టర్లీ పరీక్షలు వచ్చి చక్కగా గుండ్రగా 0 వచ్చాయి. దాంతో హెడ్ మాస్టర్ గారు మా పిల్లలు కూడా పాటు చేస్తున్నారు, ఈయనకి చదువు ఎందుకయ్యా తీసుకుపోండి అన్నారు. సరే వెళ్ళిపోయింది, మరి బతుకు జీవుడు అనుకున్నాను నేను, అంతే నా చదువు.
0: అంటే మీరు పాఠశాలలో చదవకపోయినా కానీ సాహిత్యంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించి వాగ్గేయకారులుగా చక్కటి కీర్తిని పొందారు కదా, మరి ఈ రంగంలో మీ యొక్క అనుభవాన్ని కూడా తెలియజేస్తారు.
1: నాకు పాటలు రాయాలి, కీర్తనలు రాయాలి అనేటువంటిది నాకు ఎప్పుడు ఉద్దేశం ఉండేది కాదు. ఒకసారి ఏమైందంటే మా గురువు గారికి ఆధ్యాత్మిక గురువులు ఉండేవారు, విమలానంద భారతి స్వాములు వారిని. వారు వచ్చి మా ఇంటి దగ్గర ఎదురుగుండా దీక్ష తీసుకున్నప్పుడు ఆయనకి నా పాట అంటే ఇష్టం. వారు ఓ రోజు నన్ను పిలిచి గమ్మత్తుగా అడిగారు, ఏమైపోతుంది త్యాగరాజ కీర్తనలో మీరంతా పాడుతున్నారు కదా, ఆ త్యాగరాజుకి పూర్వం సంగీతం ఎలా ఉండేది, ఏం పాటలు పాడేవారు ఏమిటి అని అడిగారు అన్నమాట. నాకు అంత పెద్ద తెలీదు, అందువల్ల ఏమోనండి రామదాస్ కీర్తనలు తరంగాలు ఇలాంటివి పాడేవారేమో అన్నాను. మరి త్యాగరాజు కీర్తనలు వచ్చిన తర్వాత సంగీతం యొక్క పద్ధతి అంతా మారింది కదా, అంటే ఆయన కొత్త సృష్టి చేశారు కదా, అలాగే నువ్వు ఆయన కీర్తనలు పాడడమే కాకుండా నువ్వు కూడా ఏదైనా కొత్త సృష్టి చేస్తే ఆయనలాగా నీకు శాశ్వతంగా కీర్తి ఉంటుంది, ఏదైనా కొత్తదిగా ఆవిడ చేయకూడదా అని ఆయన సలహా ఇచ్చారు. అప్పుడు అనిపించింది మన కర్ణాటక సంగీతంలో 72 మేళగత్తులు ఉన్నాయి, ఈ 72 మేళగత్తుల్లో ఇంకా ఏ సంగీతంలోనూ ప్రపంచంలో లేవు, మనకే ఉన్నాయి, దక్షిణ దేశ సంగీతంలోనే ఉంది, ఈ ఉత్తర హిందుస్థానంలో కూడా లేదు. అయితే ఆ అన్ని రాగాలకి స్వరూపాలు ఏ ఎలా ఉంటాయనేటువంటిది ఒక నిర్ధారణగా ప్రాక్టికల్గా తెలీదు ఎవరికి, తెలియాలంటే దాంట్లో ఏదైనా ఒక రచన ఉండాలి. అయితే ఈ 72 మేళగత్తుల్లో ఇదివరకు మహావైద్యనాథ్ హరిని ఆయన 72 మేళగత్తులు ఒక రాగమాలిక ఒకే కీర్తన రాశారు, అది పాడడానికి ఉండదు, ఒక్కొక్క లైన్ అందులో రాగస్వరూపం తెలీదు, సాహిత్యం కూడా ప్రధానం కాదు. తర్వాత 60లో ఆయన రాశారు కోటీశ్వరయ్యని, ఆయన కూడా ఏం చేశారంటే కొన్ని ముఖ్యమైన శంకరాభరణం తోడి ఇలాంటివి బాగున్నాయి కానీ ఇదివరకు పాడని మేళగత్తు రాగాల్లో ఆ రాగస్వరూపం ఆయన సరిగ్గా ఆయన తీసుకొచ్చిన రాగస్వరూపం నాకు తృప్తిగా లేదు, కాదు ఈ రాగం ఇంకా ఇలా ఉంటుంది ఇది కాదు అనిపించింది. అప్పుడు 72 మేళగత్తులో కీర్తన రాయాలని కూర్చుని రాసిన కీర్తనలో 72 మేళగత్తులు.
0: సంగీతంలో మీరెన్నో నూతన పోకడలు సంప్రదాయబద్ధంగా చేస్తూ జనరంజకంగా ఉండడానికి చేశారు కదా, వాటి గురించి మీ అభిప్రాయం కొన్ని చెప్పండి.
1: నేను పెద్దగా కొత్తగా సంగీతంలో చేశానని చెప్పడానికి ఏం లేదు, అయితే నాలుగు స్వరాలతో రాగం సృష్టించాను నేను, అంత కీర్తన లేదు. అంటే సంగీత శాస్త్ర ప్రకారం 5 స్వరాలు ఉండాలి, అధమం ఉండి 4 స్వరాలతోనే రాగాలు కొన్ని సృష్టించాను. అది కాకుండా ఒక ఎక్స్పెరిమెంట్, 3 స్వరాలతో కూడా ఒక రాగం నేను సృష్టించాను. అది 3 స్వరాలు ఏం చెప్పకుండా ఉంటే బాగుండేది, చెప్పకుండా పాడితే తెలుస్తుంది అన్నమాట. ఉమాసుతం నమామి మమ మానస స్థితం, ఉమాసుతం నమామి కుమారాగ్రజం అసమాన సుమేరుధీరం అమోఘ ఫలప్రదం కల విమోచన గుణాన్వితం ప్రమోదకర మురళీగానమోదితం సతతం ఉమ సమప. అంతే సమప సప మ సమప, 3 స్వరాలు అన్నమాట. తర్వాత తాళాధ్యాయంలో కూడా ఒక నూతన సంప్రదాయాన్ని నేను కనిపెట్టానమాట, వాటికి ముఖి అని పేరు పెట్టాను. మళ్ళీ అలాగే పంచముఖి నవముఖి చతుర్ముఖి త్రిముఖి అని పెంచి ఆ పద్ధతి అంతా ఒక రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంతవరకు మనకున్న తాళాలని కూడా ఒక ప్రక్రియతో ఒక సంప్రదాయం ద్వారా ఈ తాళాలని సృష్టింపబడ్డాయి, ది ప్రిన్సిపల్. సో ఐ హావ్ ఇన్వెంటెడ్ ఎ న్యూ ప్రిన్సిపల్, దాంతోంచి ఇంకా ఎన్నో తాళాలు మనం సృష్టించుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా వచ్చేసాను నేను.
0: తర్వాత అండి, ఇందాక మీరే చెప్పారు అంటే దక్షిణాదిలో ఉన్నటువంటి ఈ మేళకర్త పద్ధతి ఇదంతా కూడా మిగతా ఏ సంగీత పద్ధతిలోనూ లేదు అని. ఈ సంగీతం నేర్చుకుని దీంట్లో మీరు హిమోన్నత శిఖరాలకు ఎదిగి దేశ దేశాలు ఇంకా చెప్పాలంటే ప్రపంచం అంతా తిరిగారు కదా, ఆ సంగీత బాణీల వారిని కూడా మీరు ఏ విధంగా సమ్మోహించగలిగారు చెప్తారు?
1: అంటే నేను వెళ్ళిన చోటల్లా కూడా మన సంగీతంలో దక్షిణ భారతీయ సంగీతంలో ఉండేటువంటి విశిష్టత పునాది, ఈ 72 మేళగత్తుల ఒక పునాది ఉందే ఇది ఎంత గొప్పది అనేటువంటిది నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాను, అనేక చోట్ల ప్రూవ్ చేశాను. ఇతర దేశాల్లో ఉత్తర హిందూ దేశంలో వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు అన్నమాట. వాళ్ళకి ఇన్ని మేళగత్తులు లేకపోవడం వల్ల వాళ్ళు మన సంగీతం పాడడానికి కొంచెం కష్టపడుతున్నారు, మనం వాళ్ళ సంగీతం పాడేస్తున్నాం. ఏ సంగీతమైనా సరే మనం పాడగలం. ఇది ఇది కనుక క్షుణ్ణంగా తెలుసుంటే ప్రపంచంలో ఏ సంగీతమైనా కూడా మనం పాడగలం అనేటువంటిది నేను ప్రాక్టికల్గా అనేక చోట్ల రుజువు చేశాను. ఒకసారి వెస్ట్రన్ యూనివర్సిటీలో వరల్డ్ మ్యూజిక్ అన్ని మ్యూజిక్లకి చైర్ ఉంది అక్కడ. అప్పుడు చైనీస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆఫ్రికన్స్ జాపనీసు రకరకాల జర్మన్స్ వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ సంగీతంలో ఒక లైన్ పాడమని నేను అది వెంటనే పాడేసి మన రాగం ఒక చిన్న ముక్క పాడమంటే వాళ్ళ వల్ల కాక అలా జరిగింది. అది మామూలుగా మనం విదేశ సంగీతం వరకు వెళ్ళక్కల్ల. మన దేశంలోనే ఇప్పుడు ఔత్తరాయికులు వాళ్ళు కూడా ఇప్పుడు ఔత్తరాయిక సంగీతంలో మన సంగీతంలోనూ కూడా టాప్ ర్యాంక్ తీసుకున్న వాళ్ళు ఏ క్లాస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు మన వాళ్ళల్లో. కానీ ఔత్తరాయికుల్లో ఎవళ్ళు మన కన్నాడ సంగీతంలో అధమపక్షం ఒక బీ కూడా తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. కారణం ఏమిటంటే మన సంగీతం యొక్క పునాది వాళ్ళకి తెలియకపోవడమే. వాళ్ళు తెలుసుకుంటే మాత్రం చాలా చక్కగా పాడగలరు అనేటువంటి విషయాన్ని వాళ్ళందరికీ నేను తెలియజేశాను. ఈ మధ్య జుగల్ బందీస్ అని పాడి ముఖ్యంగా ప్రాక్టికల్గా వాళ్ళకి జుగల్ బందీస్లో నేను వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ పద్ధతులు నేను తెలుసుకోవడానికి మన సంగీతంలో ఉండే పద్ధతులు ఎలాంటివో దాని లోతు ఎంత ఉందో వాళ్ళకి తెలుసుకోవడానికి ఇవి చాలా ఉపకరించాయి. ఇప్పుడు వాళ్ళందరికీ తెలుసును మన సంగీతాన్ని గురించి.
0: అంటే జుగల్ బందీలు వాటి వల్ల కొంచెం ప్రచారం చెందింది.
1: ప్రచారం జరిగింది. మనం తప్పకుండా మన యొక్క సంగీతాన్ని గురించి వాళ్ళకి బాగా తెలిసింది. ఇదివరకు అంత తెలియదు.
0: అంటే పాశ్చాత్య సంగీతానికి మనకి కూడా కొంచెం అంటే దీని వల్ల ఆధారాలు ఎక్కువ ఉన్నాయంటే
1: మన సంగీతంలో లేనిదంటూ లేదు. పాశ్చాత్య సంగీతం మన సంగీతంలో ఉంది, జపాన్ సంగీతం మన దాంట్లో ఉంది, పర్షియన్ సంగీతం మన దాంట్లో ఉంది, ఉత్తర హిందుస్థాన్ సంగీతం మన దాంట్లో ఉంది. వాళ్ళు ఏ పాట పాడినా మన సంగీతంలో ఎక్కడో ఒకటి ఉందని నేను రుజువు చేయగలను. అన్నిటికీ మూలం మన శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతమే. కర్ణాటక సంగీతం అంటే నా ఉద్దేశంలో బాగున్న ప్రతి సంగీతం కర్ణాటక సంగీతం అని నా ఉద్దేశం. కర్ణాటక సంగీతం అనేటువంటిది ఏదో కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిందని కానీ, సంగీత పితామహులనే పేరు పెట్టినటువంటి పురంధరదాసులు వారి దగ్గర నుంచి వచ్చిందని కానీ, ఒక లేదు దక్షిణ దేశానికి సంబంధించిందని కానంటే నేను ఒప్పుకోను, నాకు నచ్చదు. ఎందుకంటే అది కూడా అంతే అయ్యిండే ప్రపంచ సంగీతానికి విషయంలో ఇంత విశిష్టత మనకు ఉండేది కాదు. నా అభిప్రాయంలో కర్ణేషు అటతి ఇది కర్ణాటక, చెవికి ఇంపుగా ఉండే ప్రతి సంగీతం కర్ణాటక సంగీతమే. అది సినిమా పాట కావచ్చును, పాశ్చాత్య సంగీతం కావచ్చును, హిందుస్థానీ సంగీతం కావచ్చును, లలిత సంగీతం కావచ్చును, భక్తి సంగీతం కావచ్చు, ఏదైనా సరే చెవికి బాగుందా అది కర్ణాటక సంగీతం. కర్ణేషు అటతి క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ అంటే శాస్త్రీయ సంగీతం అంటే ఏమిటంటే 10 కాలాల పాటు ఏ సంగీతం ఏ పాట నిలుస్తుందో అదంతా శాస్త్రీయ సంగీతమే. ఒక సినిమా పాట 20 ఏళ్ళు ఎప్పుడో నేను పాడిన పాట ఇంకా ఈ రోజుకి కూడా కొత్త రకంగా కనిపించి, ఎప్పుడో నేను ఆ కాలంలో ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్న రోజుల్లో ఒక లలిత సంగీతం ఇప్పటికీ కూడా ప్రజలు వినాలని అవి ఇంకా బ్రతుకున్నాయంటే అదంతా కూడా శాస్త్రీయ సంగీతమే అంటాను నేను. శాస్త్రీయతకు అర్థం అది. అంతేకాని ఇది పుస్తకంలో రాసి ఆ రాసిని మనం చదువుకుని పాడింది కాదు.
0: అయితే ఆపాత మధురమైనటువంటి సంగీతాన్ని మొత్తం మీరు ఆపోషణ పట్టి ముఖ్యంగా దీని ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని ఒక కొత్త థియరీని మీరు ప్రతిపాదిస్తున్నారు కదా.
1: అయితే దాని గురించినటువంటి రీసెర్చ్ అంతా కూడా అయిపోయింది. అది నేను ప్రారంభించడానికి తగినటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అది ప్రారంభించగానే దాని గురించి వివరాలని చెప్తాను.
0: అయితే మీ యొక్క ఈ అపూర్వమైనటువంటి అనుభవంతో ఈనాటి యువతరానికి మీరు ఏం సందేశం ఇస్తారండి?
1: ఆ రోజుల్లో అవకాశాలు లేని రోజుల నుంచి ప్రారంభించి ఇప్పుడు అవకాశాలు ఉన్నంత వరకు కూడా మేము ఒకలాగా ఎదుర్కొంటూ వచ్చాం. ఇప్పటి వాళ్ళకి ఏమిటంటే అప్పుడు 1000 కచేరీలు చేయడానికి ఇప్పుడు 1 టీవీలో 1/2 గంట పాడడం ఒకటి, రేడియోలో 1 పాట పాడితే, టీవీలో 1 పాట పాడితే ప్రపంచం అంతా బలాన వాళ్ళు పాడుతున్నావు అని తెలిసిపోతుంది. అప్పుడు అలా తెలియదు. అయితే ఇటువంటి అవకాశాలు ఇంత తేలిగ్గా మనకు దొరుకుతున్న సమయంలో చాలా శ్రద్ధ వహించి ఉన్న అవకాశాలని సక్రమంగా వినియోగించుకుని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది.
0: నమస్కారం.
1: నమస్కారం.

0: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు విన్నారు శ్రీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారితో పరిచయ కార్యక్రమం. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రాముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికి.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
2: అవునవును.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు NCERT వారు సమర్పిస్తున్న ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ప్రతి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. వింటున్న ఈ పాట దళపతి చిత్రం నుంచి. ఘోషాల రాంబాబు గీతానికి వినోద్ యాజమాన్య, శ్రేయ ఘోషాల్ పాడారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు
2: లాహిరి లాహిరిలో కార్యక్రమం విన్నారు. 12:30 వస్తుంది. కొంచెం సేపటిలో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు ఈరోజు నుండే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగారం, వెండిపై 5%, ప్లాటినంపై 5.4% దిగుమతి సుంకం విధించింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక స్థితిని కాపాడడానికి ప్రజలు బంగారం కొనుగోళ్లను సాధ్యమైనంత వరకు నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతకుముందు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగవెట్రి కళగం టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఈ బల పరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 5 ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఈ విజయంతో తమిళనాడు శాసనసభలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. నీట్ పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ బృందం జైపూర్ చేరుకుంది. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ అదుపులోకి తీసుకున్న పలువురిని సిబిఐ అధికారులు విచారించారు. మరోవైపు ఈ దర్యాప్తులో భాగంగా సీకర్, దాని పరిసర ప్రాంతాల్లో ఎస్ఓజీ 100లాది మందిని విచారించింది. కేసు మూలాలను వెలికితీసేందుకు సిబిఐ, రాజస్థాన్ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి దేశీయ పర్యటనల సమయంలో తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవలి గుజరాత్, అస్సాం పర్యటనల సమయంలో వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని అమలు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నారు. కాన్వాయ్ పరిమాణం తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎటువంటి రాజీ పడలేదు. ఎస్పీజీ ప్రోటోకాల్స్ ప్రకారం అవసరమైన అన్ని కీలక భద్రతా విభాగాలు యథావిధిగా ఉన్నాయి. సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ని సగానికి పైగా తగ్గించుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని, అలాగే పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు అనుసరించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తుల్లో ఇదొకటి. ఇంధన పొదుపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు పర్యావరణ సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో హోంమంత్రి తన వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్ను తగ్గించుకుని ఆదర్శంగా నిలవగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కూడా అదే బాటలో నడిచి ఈ పొదుపు చర్యను అమలు చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాస్ నాథన్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు.
4: నా రంగస్వామి కడవలின் பெயரால் உறுதி கூறுதாவதே நான் நேர்முகமாகவோ அல்லது மறைமுகமாகவோ ஒருவருக்கோ அல்லது பலருக்கோ இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டுவரப்படும் அல்லது எனக்கு தெரிய வரும் எந்த செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டாரன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன்.
3: రంగస్వామితో పాటు పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, బీజేపీకి చెందిన ఏ నమశివాయం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట బీజేపీ అధ్యక్షుడు విపి రామలింగం, ఇతర ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 1998లో

0: పరీక్షల ద్వారా నిరూపితమైందని మోదీ స్పష్టం చేశారు. ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన భారత్కు వచ్చారు. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మకెన్నాతో సమావేశమయ్యారు. మార్కెట్లను విస్తరించడం, వనరుల సేకరణను పెంచడం, ప్రాధాన్యత కలిగిన వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించడమే కాకుండా సేవా రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రేపటి వరకు వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకునే ఆసక్తి కలిగిన భక్తులు 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో రోగనిరోధక శక్తి అవగాహన అనే అంశంపై డాక్టర్ ఎంవివి గాంధీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా గారు.
1: రోగ నిరోధక శక్తి అన్న పదం మనం తరచూ వింటాము. ఒక రోగంతో మనం ఫైట్ చేయాలంటే మనలో రోగ నిరోధక శక్తి అన్నది ఉండాలి. మరి దీని గురించి వివరంగా చెప్పడానికి ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో వచ్చారు డాక్టర్ ఎంవివి గాంధీ గారు. వీరితో మాట్లాడి రోగ నిరోధక శక్తి అంటే ఏమిటి మరియు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని ఎలాగ మెయింటైన్ చేయాలి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గాంధీ గారు.
2: నమస్కారం అమ్మా.
1: డాక్టర్ గారు, ముందుగా ఇమ్యూనిటీ లేదా రోగ నిరోధక

0: నిరోధక శక్తి అంటే ఏమిటి, వివరిస్తారా?
1: రోగ నిరోధక శక్తి ఆ పదంలోనే చాలా వరకు అర్థం ఉంది. రోగం అంటే ఒక డిసీజ్, నిరోధకం అంటే ప్రివెన్షన్. ఈ రోగాన్ని మనం ఎలా అరికట్టొచ్చు, అదే ఈ రోగ నిరోధక శక్తి. రోగ నిరోధక శక్తి అన్నది బయట నుంచి ఎక్కడి నుంచో రాదు. మనకి రోగ నిరోధక శక్తి అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ, రెండవది అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మన శరీరంలో తనంతటగా తానుగా ఒక వ్యాధితో పోరాడే శక్తి ఉంటుంది, అది ఇన్నేట్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే మనం వ్యాక్సిన్స్ ద్వారా కానీ మెడిసిన్స్ ద్వారా కానీ తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం కానీ ఇవన్నీ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ఫస్ట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఇప్పుడు మనకి ఒక ఇన్ఫెక్షన్ మన ఒంట్లో చొరపడింది, అప్పుడు మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఈ తెల్ల రక్త కణాల్లో న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్ ఇలా వేరే వేరే రకాలు ఉంటాయి. వాటిలో లింఫోసైట్స్ అనేవి రోగ నిరోధక శక్తికి బాగా ఉపయోగపడుతుంది. టీ లింఫోసైట్స్ అంటారు, బి లింఫోసైట్స్ అంటారు. ఇంకా డీప్గా వెళ్ళట్లేదు, మనకు కావాల్సిన ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక క్రిమి, ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ మీకు అర్థమవడం కోసం మన శరీరంలోకి ప్రవేశించినట్టు అయితే దాన్ని యాంటీజెన్ కింద పరిగణిస్తాం. ఈ యాంటీజెన్ శరీరంలోకి ఎప్పుడైతే వెళ్తుందో మన శరీరంలో ఉండే ఈ టీ లింఫోసైట్స్ కానీ డబ్ల్యూబిసి కణాలు కానీ అదే రోగ నిరోధక శక్తి యాంటీబాడీస్ని తయారు చేస్తాయి. ఈ యాంటీజెన్స్తో ఈ యాంటీబాడీస్ అన్ని ఫైట్ చేసి ఆ పర్టిక్యులర్ డిసీజ్, ఆ పర్టిక్యులర్ రోగాన్ని అరికట్టేటట్టు చేస్తాయి. ఇది దాని మెకానిజం, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్. మీకు ఇంకా అర్థం అవడానికి ఏంటి అంటే వ్యాక్సిన్స్, మనం వ్యాక్సిన్స్ వేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాం. కరోనా వ్యాక్సిన్ అంటే ఇండైరెక్ట్గా మనం ఆ క్రిమిని మన శరీరానికి హాని చేయకుండా క్రిమిని మన శరీరం లోపలికి పంపించి మన శరీరంలో ఉండే ఈ లింఫోసైట్స్ కానీ తెల్ల రక్త కణాలు కానీ ఆ క్రిమి యొక్క యాంటీజెన్తో ఫైట్ చేసి యాంటీబాడీస్ని తయారు చేసి మనల్ని కరోనా రోగ బారి నుంచి కాపాడుతుంది. ఇది కరోనాకి సంబంధించి ఇమ్యూనిటీ. అలాగే ప్రతి రోగానికి సంబంధించి దాని యొక్క వ్యాక్సిన్స్ అయితేనేమి ఇంగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ పోలియో 1970లో స్మాల్ పాక్స్ అని ఒక వ్యాధి ఉండేది. ఈ స్మాల్ పాక్స్ అనే వ్యాధి మనం పరిపూర్ణంగా 100% అరికట్టేసాం. ఎట్లా అరికట్టాం? అది వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ అనేది ఇది ఒక అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అలానే మన క్రిమి ఏదైనా మన శరీరం చొచ్చబడినప్పుడు దానితో మన శరీరాన్ని శరీరం ఫైట్ చేసే విధానం ఇన్నేట్ ఇమ్యూనిటీ. సో మనకు మనంతటగా మనం కానీ వ్యాక్సిన్ రూపంలో కానీ తల్లి నుంచి బిడ్డకి సంక్రమించడంలో కానీ మన శరీరంలో ఉండే క్రిములతో మనం మనం ఫైట్ చేసే విధానాన్ని ఇమ్యూనిటీ అంటారు.
0: బాగా చెప్పారండి. మరి ఒకే ప్రాంతంలో ఒకే సర్కమ్స్టాన్సెస్ లో ఒకే వెదర్ లో పెరుగుతున్న ఇద్దరు మనుషులు వాళ్లలో ఆ పరిస్థితులని రియాక్ట్ చేయడానికి వేరే వేరేగా ఉంటుంది కదండి. కొందరు త్వరగా జలుబు దగ్గు వస్తే కొందరికి అస్సలు రాదు. దీనికి కారణం ఏముంటారు?
1: అది మన బాడీ ఇన్బిల్ట్ అండి. బేసికలీ మనం మీరు చెప్పే విధంగా ఇద్దరు వ్యక్తుల్ని మనం కంపేర్ చేసామనుకోండి, ఒకే ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు, ఒకే దీనిలో ఉంటున్నారు, బట్ జెనెటిక్స్ అనేది చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మన తాత తండ్రుల నుంచి మనకి కొన్ని డిసీజెస్ సంక్రమించవచ్చు, అలానే కొన్ని అలర్జన్స్ కూడా సంక్రమించవచ్చు. అట్లానే మనం పెరిగే ఎన్విరాన్మెంట్లో ఉండే క్రిముల ద్వారా మనకి కొన్ని డిసీజెస్ సంక్రమించవచ్చు. ఈ ఒక పాయింట్ అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇందాక మాట్లాడుకున్నాం కొన్ని రోగాలను అరికట్టడానికి కొన్ని వ్యాక్సిన్లు తయారు చేసుకున్నాం, ఆ వ్యాక్సిన్ని మనం ప్రవేశపెడుతున్నాం. సపోజ్ టీబీ, టీబీ అనేది మనం వ్యాక్సిన్ పుట్టినప్పుడే వేసుకుంటున్నాం. మనం పెరిగే కొద్దీ మన బాడీ కాన్స్టిట్యూషన్ అయితేనేమి, మన మజిల్ బిల్డింగ్ అయితేనేమి, మన ఇమ్యూనిటీ అయితేనేమి, ఇవన్నీ పెరగటం వల్ల మన టీబీ రాకుండా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వయసులో ఉండేటప్పుడు సరైన పోషక పదార్థాలు తీసుకుపోవడం వల్ల కానీ ఇంకో విధంగా వల్ల కానీ లేకపోతే మనం ఎక్సర్సైజ్ లోపం వల్ల కానీ మన శరీరంలో రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా క్షీణిస్తుంది. ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా క్షీణించేటప్పుడు మన వాతావరణంలో ఉండే క్రిముల వల్ల కానీ మన శరీరంలో ఉండే క్రిములని మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలు ఫైట్ చేయలేకపోవడం వల్ల కానీ ఆ ఏదైతే ఆ వ్యాధి ఉందో అది బయటపడే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇద్దరు ఒకే చోట ఉండటం వల్ల కానీ ఒకే ఎన్విరాన్మెంట్లో ఉండటం వల్ల కానీ ఇద్దరికి ఒకేలాగా క్రిములు లేకపోతే ఇన్ఫెక్షన్స్ శరీరంలో యాక్ట్ చేయాలని ఎక్కడ రూల్ లేదు.
0: మరి ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఏమిటండి? అంటే నా శరీరంలో నాకు ఇప్పుడు ఇమ్యూనిటీ లేదనుకోండి, నేను ఏదైనా ఇమ్యూనిటీ బూస్టర్ తీసుకొని రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు అంటారా?
1: డెఫినెట్గా అమ్మా, ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే అవి ఏవేవో కాస్ట్లీ వస్తువులు లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు, మనం రోజు తింటున్న ఆహారంలోనే ఉంటాయి. ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే మనకి రోగ నిరోధక శక్తి పెంచే సబ్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్ కానీ ఉసిరికాయ కానీ ఇవన్నిట్లో కూడాను వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. వైటమిన్ సి ఎక్కువ తీసుకోవటం వల్ల మన రోగ నిరోధక శక్తి ఇండైరెక్ట్గా పెరుగుతుంది. వైటమిన్ సి అనేది కొల్లాజన్ ప్రొవైడ్ చేయటం వల్ల కానీ డబ్ల్యూబీసీలు ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి కానీ ఒంట్లో ఆర్గానిజమ్స్తో ఫైట్ చేయడానికి కానీ దోహదపడి. అట్లానే మనం బీ కాంప్లెక్సెస్ తీసుకున్నట్టయితే మన బ్లడ్ సెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. బ్లడ్ సెల్స్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అనీమియా అంటే రక్తం తగ్గిపోయే లక్షణం తగ్గి మన రక్తం శరీరంలో పెరగటం వల్ల మనకి మరికొన్ని వ్యాధుల నుంచి మనం ప్రివెంట్ చేసుకోగలిసే అవసరం ఉంటుంది. సో ఇవన్నీ మనం రోజు తినే ఆహారంలోనే ఉంటాయి. బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మీట్ కానీ, ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. మనం వాటిలో కెమికల్స్ ఏమీ లేకుండా సేంద్రియ పద్ధతిలో తీసుకుంటే మనకు డెఫినెట్గా మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది.
0: డాక్టర్ గారు, ఇప్పుడే మీరు బీ కాంప్లెక్స్ గురించి చెప్పారు, దాని గురించి వివరిస్తారా? ముఖ్యంగా ఏంటంటే చాలా మంది హెల్త్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, అన్ని రకాల మల్టీవిటమిన్స్, బీ కాంప్లెక్సెస్ కానీ, జింక్, కాల్షియం, ఇది ఎంతవరకు ఒక శరీరానికి అవసరమో, లేదా దీనికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ తీసేసుకోవడం పర్వాలేదా?
1: బీ కాంప్లెక్స్ అని కాదమ్మా, ఏ టాబ్లెట్ కానీ ఏ మందు కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవటం అనేది చాలా చాలా చాలా పెద్ద నేరం. సో ఇప్పుడు మీ క్వశ్చన్కి వస్తే బీ కాంప్లెక్స్ అని, కాల్షియం అని, ఇంకోటని ఆల్రెడీ మీకు ముందు చెప్పున్నాను. మనం తినే ఆహారంలో మనకి కావలసిన ప్రతి వస్తువు ఉంటుంది. ఇప్పుడు మిల్క్ తీసుకున్నాం అనుకోండి, దానిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఎగ్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఆకుపచ్చ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ఫైబర్, B12 ఇవన్నీ మామూలుగా మనకి శరీరానికి ఏమేమి కావాలో అవన్నీ దొరుకుతాయి. మనం ఏంటంటే కొంతమంది పూర్తిగా వెజిటేరియన్ తినరు, కొంతమంది పూర్తిగా నాన్ వెజ్ తినరు, కొంతమంది ఎలర్జీ మిల్క్ తాగటానికి ఎలర్జీ అంటారు. ఇవి మన శరీరం కావాల్సినవి మనమే తీసుకోకుండా టాబ్లెట్ రూపంలో తీసుకుంటున్నాం, అంతే తప్పితే అవి వేరేగా దొరకటం కానీ ఇవి కానీ ఉండదు.
0: బాగా చెప్పారండి. మరి ఇప్పుడు మీరు అలర్జీ గురించి అంటున్నారు కదా, ఈ మధ్య చాలా మందికి తరచూ అలర్జీస్ అనేది కనబడుతున్నది, వీటికి కారణం ఏంటండి?
1: ఎలర్జీస్ అంటే అమ్మా చాలా రకాలుగా ఉంటాయి ఎలర్జీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్స్ నుదుటి పైన కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, ఆ కుంకుమ కూడా ఎలర్జీ వస్తుంది. సో ఎలర్జీ అన్నది మైన్యూట్ అంటే డస్ట్, మన ఎన్విరాన్మెంట్లో పెరిగే ఉండే డస్ట్ కానీ, లేకపోతే మన ఇంట్లో పెరిగిపోయిన బూజులు కానీ, మార్కెట్లో మనం తిరుగుతుంటే డస్ట్ కానీ. సో మనం విశాఖపట్నంలో తీసుకుంటాం ఈ పోర్ట్ డస్ట్ అని కానీ, ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ, ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల కానీ ఎలర్జీస్ అన్నీ చాలా ఎక్కువగా కామన్గా వస్తుంటాయి. ఇంకొకటి రీసెంట్గా గమనించింది ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కాస్మెటిక్స్ ఎక్కువ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మోస్ట్లీ ఎల్డర్లీ పర్సన్స్ ఈ హెయిర్ డైస్, ముస్టాచ్ డైస్ ఇవి వాడటం వల్ల అందులో ఉండే కెమికల్స్ శరీరానికి పడకపోవటం వల్ల స్కిన్ అనేది పాడైపోతుంది, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ. అలానే కొంతమందికి వంకాయ పడదంటారు, కొంతమంది గోంగూర పడదంటారు. సో ఈ ఫుడ్స్లో కూడా ఉండే కొన్ని సబ్స్టెన్సెస్, ఆ హిస్టమిన్స్, ఎలర్జెన్స్ అన్నమాట, అవి మన శరీరంలోకి వెళ్ళినప్పుడు వాటి తాలూకు ప్రవర్తన చూపిస్తాయి. సో అవి మనం ప్రివెంట్ చేసుకుంటే మంచిది. అలానే ఫార్మర్స్కి తీసుకుంటే వాళ్ళు పొలాల్లో పనిచేస్తూ ఉంటారు, ఆ పొలాల్లో పోలెన్స్ అని ఉంటాయి, పోలెన్ గ్రెయిన్స్, అవి కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, అవి మనం తీసుకున్న టైంకి ఎలర్జీ వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదేమైనా కూడాను ఏది చేసినా మనం తెల్ల రక్త కణాలకు వెళ్ళిపోతాం, తెల్ల రక్త కణాల్లో మళ్ళీ ఇసినోఫిల్స్ అన్ని ఎక్కువ కంటెంట్ ఉంది. సో ఈ ఇసినోఫిల్స్ అనేవి ఎక్కువ ఉంటే ఈ ఎలర్జీ అనేది ఎక్కువ కింద ఉండేటట్టు మనం పరిగణిస్తాం. దాన్ని మందులు ఎక్కువ ఎక్కువగా వాడుకునే కంటే కూడా ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రివెన్షన్ అంటే ఏంటి, ఇప్పుడు బాగా కూలింగ్ వస్తువులు, ఫ్రిడ్జ్ వాటర్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి పడిన పక్షంలో మానేయటం, హెయిర్ డైస్ మానేయటం, పొలంలోకి వెళ్తే ఈ పోలెన్ గ్రెయిన్స్ ఇన్హలేషన్ వల్ల వచ్చిందనుకోండి ఆ మాస్క్ పెట్టుకోవటం, ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం ఈ ఎలర్జీస్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఒకసారి ఎలర్జీ స్టార్ట్ అయ్యింది, దానికి మెడిసిన్ వాడుతూ ఉంటే కంటిన్యూస్గా వాడుకోవటమే అవుతుంది. ఎలర్జీ ఇస్ బెటర్ టు బి ప్రివెంటెడ్
0: అంటే అలర్జీస్ మందులతో తగ్గిపోయేది మాత్రం కాదంటారా?
1: మందులతో తగ్గుతుందమ్మా, బట్ మనం దాని తాలూక కాజ్ రూట్ మూలాన్ని తీసేయాలి. ఆ రూట్ మూలాన్ని మనకి ప్రతిరోజు మన ఎన్విరాన్మెంట్లో కానీ, మన దినచర్యలో కానీ, మన తినే వస్తువుల్లో కానీ ఎక్కడో ఒక దగ్గర తగులుతూ ఉంటుంది. అలా తగిలేటప్పుడు ప్రతిసారి మనం ప్రతిరోజు వచ్చేటప్పుడు అంతా మందులు వాడుకోవడం అనేది శరీరానికి మంచిది కాదు, ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలర్జీ విషయానికి వస్తే, ఏ సబ్స్టెన్స్తో ఎలర్జీ వస్తుంది, ఎందుకు ఎలర్జీ వస్తుంది కనిపెట్టుకొని దాన్ని మనం ప్రివెంట్ చేసుకోగలిస్తే మంచిది.
0: డాక్టర్ గారు, చివరిగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏమిటి, దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు?
1: చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. నేను చాలా ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నాను ఎక్కడ మాట్లాడాలి అని. సో ఐ ఫీల్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు స్పీక్ హియర్. ఈరోజు రేపు ప్రతి ఒక్కరికి ఏ క్వశ్చన్ అడిగినా సరే వాళ్ళు చెప్పే ఫస్ట్ ప్రప్రదంగా సమాధానం ఏంటంటే, నాకు టైం లేదు. సో మన ఆరోగ్యాని కోసం మనం టైం వెచ్చించలేనంత బిజీ లైఫ్స్లోకి వెళ్ళిపోతున్నాం అన్నది చాలా బాధాకరమైన విషయం. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవర్ పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకి ఉంటాయి, అవి పక్కన పెట్టేస్తే హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, దాని గురించి మాట్లాడదాం. హెల్దీ లైఫ్ స్టైల్ పడుకున్నప్పటి నుంచి మనం ఏంటేంటి చేసుకుంటే మన లైఫ్ స్టైల్ బాగుంటుంది. స్లీప్ మినిమం రోజుకి 6 నుంచి 7 గంటలు నిద్ర, సౌండ్ స్లీప్, అన్డిస్టర్బ్డ్ స్లీప్ కంపల్సరీ ఉండాలి. ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ అంటే ఏ వెయిట్ లిఫ్టింగ్లు, పరిగెత్తిడాలు, స్విమ్మింగ్లు ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. రోజుకి మినిమం 30 నుంచి 40 నిమిషాలు బ్రిస్క్ వాక్ వారానికి 5 రోజులు చేస్తే కూడా సరిపోతుంది. ఫుడ్, ఫుడ్ విషయానికి వస్తే చాలామంది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తూ ఉంటారు, మిడ్ నైట్ బిర్యానీస్, మిడ్ నైట్ రెస్టారెంట్స్కి అలవాటు పెట్టు. సో ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది చాలా చాలా చాలా తప్పు విషయం. బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, మధ్యాహ్నం లంచ్ కూడా తీసుకోవాలి, రాత్రి కూడా తీసుకోవాలి, కానీ తక్కువ మోతాదులో. సో బ్రేక్ఫాస్ట్ షుడ్ బి యువర్ లార్జెస్ట్ మీల్. మనం తినే ఆహారంలో ఎక్కువ మోతాదు ఉదయం బ్రేక్ఫాస్ట్ రూపంలోనే ఉండాలి. ఇది పక్కన పెట్టేస్తే మనం ఆలోచించే విధానం, సో ప్రతిదానికి టెన్షన్, ప్రతిదానికి స్ట్రెస్ అయిపోవటం, ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలి. అండ్ రీసెంట్గా డయాబెటీస్, మధుమేహం బాగా పెరిగిపోతున్న ఈ సమయంలో చాలామంది డైట్ గురించి బాగా కాన్షియస్ అయిపోతున్నారు. ఈ డైట్ కాన్షియస్ అంటే ఏంటంటే, అక్కడెక్కడో బుక్లో చదివాను, లేకపోతే ఇక్కడ నెట్లో చదివాను, లేకపోతే వాట్సాప్లో చూశాను, ఫేస్బుక్లో చూశాను, వాళ్ళు ఈ డైట్ వాడమన్నారు, వీళ్ళు ఈ డైట్ వాడమన్నారు, ఇవి చెప్తా ఉన్నారు. సో నా వరకు నాకు నేను చదువుకుంది ఏంటి అంటే, శరీరానికి ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ 3 కూడా అవసరమే. ఓన్లీ ప్రోటీన్స్ తీసుకొని ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోయినా కూడా శరీరానికి మంచిది కాదు. సో కార్బోహైడ్రేట్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. రైస్, దాని క్వాంటిటీ నిమిత్తం ఎంత అయితే అంత తీసుకోవాలి. రైస్లో కూడా చాలా చాలా రకాల రైస్లు, బ్రౌన్ రైస్లు అంటారు, క్వినోలిన్ రైస్ అంట, ఏ రైస్ అయినప్పటికీ కూడాను మన శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్ ఎంత. సో అది మనం ఎలా మెషర్ చేసుకోవాలంటే, మనం వర్క్ చేస్తున్నాం, ఎంత వర్క్ చేస్తున్నాం పర్ డే, ఆ వర్క్కి ఎన్ని క్యాలరీస్ కావాలి. ఓ 1800 క్యాలరీస్ కావాలనుకోండి, దానికి మనం 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే సరిపోతుంది. ఈ 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ అంటే ఏంటి అంటే, మన పిడికిలతో పెద్దవాళ్ళు అయితే 2 లార్జ్ పిడికిళ్ళు, చిన్నవాళ్ళైతే 3 పిడికిళ్ళు సరిపోతుంది. సో కంపల్సరీ కార్బోహైడ్రేట్స్ అనేవి శరీరానికి పంపించాలి. చాలామంది కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, కార్బోహైడ్రేట్స్ని పక్కన పెట్టేసే మిల్లెట్స్ తినేద్దాం, ఇంకోటి తినేద్దాం, ఇంకోటి తినేద్దాం. మిల్లెట్స్ అవి కూడా ఆహారానికి మంచిదే, మంచిది కాదంటలే, కానీ కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం. కార్బోహైడ్రేట్స్ కూడా శరీరంలోకి కంపల్సరీగా వెళ్ళాలి. వెళ్ళకపోతే శరీరానికి, బ్రెయిన్కి కావాల్సిన గ్లూకోజ్ అందకపోవటం కానీ, నరాలు తలక వర్క్ చేయడానికి కావాల్సిన శక్తి ఇవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ కూడా కార్బోహైడ్రేట్స్ శరీరానికి, వాళ్ళ శరీరానికి తగ్గట్టు ఎన్ని క్యాలరీస్ వాళ్ళ ఫుడ్ తీసుకుంటారో దానికి తగ్గట్టు మీరు డైటీషియన్ని కానీ, మీ ఫిజీషియన్ని కానీ, మీ ఎండోక్రైనిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి అన్ని కార్బోహైడ్రేట్స్ని శరీరంలోకి కంపల్సరీగా పంపించవలసిన అవసరం అయితే ఉంది. సో ఫుడ్ విషయం ఇట్లాగా. అండ్ ఫైనలీ స్ట్రెస్, ప్రతి చిన్నదానికి స్ట్రెస్, ప్రతి చిన్నదానికి కోపం, ప్రతి చిన్నదానికి చిరాకు. సో చిరాకుతో చాలా వరకు మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఈ మధ్య నేను ఒక వాట్సాప్ స్టేట్మెంట్ చదివాను ఏంటంటే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ మోర్ ఫోర్ హెడ్ రింకిల్స్ ఆన్ యువర్ హెడ్ దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ ఓల్డ్, దట్ మెంట్ దట్ యు హ్యావ్ లాఫ్డ్ మోర్ ఇన్ యువర్ లైఫ్. అంటే నీ నుదుటిపైన ఎక్కువ ముడతలు వచ్చాయి అంటే నువ్వు జీవితంలో ఎక్కువ నవ్వుకున్నావు అని అర్థం. సో నువ్వు

0: ఎంత ఆనందంగా ఉన్న అర్థం. సో ఎంత ఆనందంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. సో చీటికి మాటికి స్ట్రెస్ అనేది తగ్గించుకోండి. చెప్పడం సులువే, ఆచరించడం కష్టం, కానీ ప్రయత్నించండి.
1: బాగా చెప్పారు డాక్టర్ గారు. మీరు అన్నట్టు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే కాబోసు మేమంటాం ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు రోగ నిరోధక శక్తి అవగాహన అనే అంశంపై డాక్టర్ ఎంవివి గాంధీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా గారు. ఇప్పుడు నిదురించే తోటలోకి కథానిక వింటారు కథకులు డాక్టర్ ఎం సుగుణారావు గారు.
3: నాకు ఆశ్చర్యం కలిగించే విషయం, నేను చేసిన ఈ పనిని కొంతమంది సాహసం అనడం. నిజంగా సాహసమా? నా ఆనందం కోసం, ఆత్మసంతృప్తి కోసం చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక నా శ్రీమతి కొండశిఖరంలా నిలబడింది. ఈ నిర్ణయానికి మూలం ఎక్కడ పడింది? అమెరికన్ కాలనీలో, అంటే అమెరికాలోని కాలనీ కాదు, ఆంధ్రప్రదేశ్లోని ఒక నగరంలోని వీధి. ఆ వీధిలో ఉండేవి అమెరికా వెళ్ళిపోయిన సంతానం కోసం వేచి చూస్తూ రోజులు గడిపే తల్లిదండ్రులు. నేను ఈ ఊరొచ్చి 15 రోజులు అయింది. ఆ కాలనీలో క్లినిక్ ప్రారంభించి 1 వారం రోజులు అయింది. వేరే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేసి నా శ్రీమతి ఉద్యోగరీత్యా ఈ ఊరు వచ్చేసాను. నేను వచ్చే ముందు ఆ కాలనీలో క్లినిక్ నడిపేది డాక్టర్ సామూర్తి గారు. ఆయన అమెరికా వెళ్ళిపోయారు కొడుకుల దగ్గరకు. నన్ను ఆ క్లినిక్ చూడమన్నంతో ఒప్పుకున్నాను. 60 ఏళ్ళు పైబడిన పేషెంట్లతో వింతైన అనుభవం, చెప్పిందే చెప్తారు, విసుగొస్తుంది, అయినా తప్పదు. వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లా, వాళ్ళు చెప్పేది వింటే చాలు. ప్రస్తుతం క్లినిక్లో ఉన్నాను. సమయం సాయంత్రం 6 అయింది. పేషెంట్లతో బిజీగా ఉన్నాను. నా ఎదురుగా ఓ ముసలాయన. ఆయన చెప్పింది విని ప్రిస్క్రిప్షన్ రాసి బయటకు పంపేసరికి ఫోన్ మోగింది. హలో, నేను ఫణికర్, బాగున్నావా అన్నాడు. బాగున్నాను, ఎక్కడున్నావు అన్నాను. నేను బార్డర్లో ఉన్నాను, జమ్మూలో పోస్టింగ్. ఒక ముఖ్య విషయం చెప్పాలి అన్నాడు. ఏంటి అన్నాను. మన సంగీతం మాస్టర్ సదాశివం గారు నువ్వు క్లినిక్ పెట్టిన అమెరికన్ కాలనీలోనే ఉంటున్నారు. కొడుకులు కూతుళ్ళు అంతా ఉండేది అమెరికాలోనే. పాపం ఈ మధ్య మాస్టర్ గారి భార్య చనిపోయిందిట. ఇక మరీ ఒంటరితనం. తను తను పూర్తిగా మర్చిపోయారట, ఎవరినీ గుర్తుపట్టడం లేదుట. ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాడు. నేను విన్నాను, ఆయన చూడడానికి వెళ్తా. ఆయన రోజూ చూస్తూనే ఉన్నా టీవీల్లో పత్రికల్లో. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్న వాళ్ళంతా ఆయన్ని వేనేళ్ళ పొగుడుతూ ఆయన గుర్తు చేసుకుంటున్నారు అన్నాను. ఎంత గొప్ప సంగీత విద్వాంసు అయితే మాత్రం ఏంటి, ఇప్పుడు ఆయన జీవితం చేదుగా మారింది అన్నాడు ఫణికర్ నిర్లిప్తంగా. బాధపడకు, రేపే వెళ్ళి మాస్టర్ని చూసొస్తాను, ఆ తర్వాత ఫోన్ చేస్తాను అన్నాను. పేషెంట్ల చూడడంలో మునిగిపోయిన నాకు 1/2 గంట తర్వాత తిరిగి లభించింది. ఫ్లాస్క్లో కాఫీ వంపుకుని తాగుతూ ఆలోచనలో పడ్డా. ఫణికర్ను మొదటిసారిగా కలిసింది సదాశివం గారి సంగీతం క్లాసులో. అప్పుడు నా వయసు 14 ఏళ్ళు, 9వ తరగతి చదువుతున్నాను. అప్పటికే నాకు భూతద్దాల కళ్ళజోడు. రాత్రుళ్ళు ఎక్కువసేపు చదివితే తలపోటు బాగా వచ్చేది. ఎన్ని మందులు వాడినా తగ్గల. ఎవరో సలహా ఇచ్చారు సంగీతం నేర్చుకోమని, అది ధ్యానంలా సాయపడుతుంది అన్నారు. అప్పుడే ఫణికర్తో పరిచయం. తనకు గాయకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరిక ఉంది. అలా సదాశివం గారి క్లాసులో చేరాడు. ఇద్దరం స్నేహితులు అయ్యాం. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు సదాశివం గారి సంగీత క్లాసులో గడిపినవన్నీ మధుర క్షణాలే. ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే అన్ని వైపుల నుంచి సంగీతమే వినిపించేది. గడప తాకితే గమకాలు పిలికేవి, తలుపులు తాళం వేసేవి. మా సంగీత శిక్షణ సరళీ స్వరాలతో మొదలై దాటు స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, పిల్లారి గీతాలు, వర్ణనలు, ఆ తర్వాత కీర్తనలు. ఇంటర్ తర్వాత మెడిసిన్లో నేను, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సీట్ వచ్చి ఫణికర్. వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాం. మా సంగీత సాధన అక్కడ మొదలైంది. నా మైగ్రేన్ తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. మెడిసిన్ చదువు ప్రశాంతంగా సాగడానికి సదాశివం గారు నేర్పిన సంగీతం చాలా ఉపయోగపడింది. MBBS అయిన తర్వాత ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత మేనత్ కూతురుతో పెళ్ళి, తను లెక్చరర్. ఇద్దరివి వేరువేరు ఊళ్ళల్లో ఉద్యోగాలు. పెళ్ళై 5 ఏళ్ళైనా జన్యు సంబంధమైన కారణాల వల్ల మాకు పిల్లలు కలగలేదు. తను బాగా పాడుతుంది, మాకు పిల్లలు లేని లోటు సంగీతమే తీరుస్తోంది. ఇలా నా జీవితం

0: వ్యక్తుల్లో ప్రతి దశలోనూ సంగీతమే వెనుదన్నుగా నిలుస్తోంది. దానికి ఆద్యుడైన సదాశివం గారు నాలో ఒక భాగం అయిపోయారు. పిల్లలు లేరని, ఎంతకాలం ఇలా ఉంటారని బంధువులు ఆత్మీయులు సతపడడంతో బాబునో పాపనో దత్తత తీసుకోవడానికి నిర్ణయించాం. అయితే ఇద్దరం వేరువేరు ఊళ్ళలో ఉండడంతో వీలు కాలేదు. ఇప్పుడు ఒక చోటకు వచ్చాం, కనుక ఆ పని మొదలెట్టాలి అనుకున్నా. తర్వాత రోజు ఆదివారం సదాశివం గారి ఇంటికి బయలుదేరాను నేను, నా శ్రీమతి. శివాలయం కోనేటి వీధి, రంగు వెలిసిన డాబా ఇల్లు. ఆ చిరునామా నా మనస్పరంలో పదిలింగం ఉంది. ఇప్పుడు ఆ దృశ్యం మారింది. ఆ రంగు వెలిసిన డాబా స్థానంలో 4 ఫ్లోర్లున్న గ్రూప్ హౌసింగ్. అటువైపుగా వెళుతున్న ఒక పెద్దాన్ని అడిగాను, సదాశివం గారి ఇల్లెక్కడా అని. ఆయన నవంక ఆశ్చర్యంగా చూసి, మీరు ఈ ఊరికి కొత్త, కొడుకులు పాతిల్లు పడగొట్టించి ఇల్లు కట్టారు, అంతా దిక్కిచ్చేసి 2 గదులు ఉంచారు ఈయన కోసం, తల్లిగారి కోసం. ఆవిడ పోయి 6 నెలలైంది, పిల్లంతా అమెరికాలో, ఈయన ఒక్కడే ఇక్కడ. ఈ మధ్యనే మతిస్థరం లేకుండా తిరగడంతో ఎవరో పని పిల్లలు పెట్టారు చూసుకోవడానికి అంటూ ఆయన వెళ్ళిపోయాడు. కారు దిగి లోపల నడిచాము. 20 ఏళ్ల అమ్మాయి తలుపు తీసింది. మీరెవరు అంది. సదాశివం గారి దగ్గర సంగీతం చేర్చుకున్నాను చెప్పాను. అయ్యగారికి బాగోలేదు, ఎవరిని గుర్తుపట్టే దశలో లేరు అంది. ఒకసారి చూసి వెళ్ళిపోతాం అన్నాను. సరే రండి అంటూ లోపలికి వెళ్ళింది. ఆమెను అనుసరించాం. చిన్న గది, లైట్లు పలచగా వెలుగుతున్నాయి, చిందరవందరగా బట్టలు, గుప్పుమంటూ ముక్కు పగిలేలా వాసన. లోపల నేల మీద బొమ్మలు ముందేసుకుని ఆడుకుంటున్న ఒకప్పటి సంగీత విద్వాంసులు సదాశివం. పెరిగిన గడ్డం, తల్లి సంస్కారం లేని జుట్టు, మాసిన లాల్చి పైజమా, నిత్యం రాగాలాపనతో స్వరసంగమం లాంటి ఆ ఇంట్లో నిశ్శబ్దం తాండవిస్తోంది. నమస్కారం మాస్టారు అన్నాను. ఆయన తలెత్తలేదు, నన్ను గుర్తించే స్థితిలో లేరు. ఎంతోమందికి శృతిబద్ధమైన సంగీతం నేర్పించిన సదాశివం గారి జీవనరాగం శృతి తప్పింది. తెల్లటి లాల్చ పైజమాతో మందహాసం చెందే ముఖారవిందంతో నిత్యం రాగరంజితంగా ఉండే ఆయనను ఆ స్థితిలో చూసి నాకు కన్నీ రాగలేదు. ఇద్దరం వేగంగా ఇంట్లోంచి బయటకు వచ్చేసాం. కారులో కూర్చున్న ఆయన దీనావస్థ కళ్ళ ముందు మెదులుతోంది. పిల్లలంతా అమెరికాలో ఉన్నారు, తోడుగా నీడగా నిలిచే భార్య లేదు, ఆదరించే బంధువులు లేరు. అందుకనేమో ఆయనకు మత్తెప్పింది. వృద్ధాప్యంలో శాపగ్రస్తుని చేసిన ఆల్జీమర్స్, అందరినీ మర్చిపోయే మానసిక స్థితి, ఇంకా ఖచ్చితమైన కారణం కనపెట్టలేని వ్యాధి, మెదడు కణాలు కుంచుకుపోయి పరిమాణం తగ్గిపోవడం వల్ల ఈ వ్యాధి కలుగుతుందని ఒక పరిశోధన. ఇంటికొచ్చిన ఆయన నా మనోఫలకం నుంచి చెరిగిపోలేదు. తర్వాత రోజు పేషెంట్లు చూసి మహిళా దత్తత స్వీకరణ గురించిన వివరాలు తెలుసుకుందామని కారు పార్క్ చేసి లోపల కలిసిన అధికారిని అడిగాను. ఆయన అప్లికేషన్ ఇచ్చారు. దీన్ని పూర్తి చేసి మేము అడిగిన డాక్యుమెంట్లను జత చేసి కట్టవలసిన ఫీజుతో ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలి. సంవత్సరం తర్వాత అనాథ శరణాలయంలో లాటరీ పద్ధతి ద్వారా పిల్లలను దత్తత కోసం స్వీకరించవచ్చును అన్నాడు ఆయన. సంవత్సరమా అంటూ నోరెళ్ళబెట్టాను. ఏమో ఇంకా ఎక్కువ పట్టవచ్చు అంటూ ఆయన తన ఫైల్లోకి తలదూర్చాడు. ఆయన మాటలు షాక్ కలిగించాయి. ఇంత తతంగమా అనుకుంటూ ఆఫీసు నుంచి బయటకు వచ్చి కారెక్కాను. మనసులో దిగులు. పిల్లల కోసం తపన పడుతున్న శ్రావణికి ఇది ఆశనిపాతం. డ్రైవ్ చేస్తున్నాను మెల్లగా. ఫోన్ మోగింది. అవతల ఫణికర్. సదాశివం గారి పరిస్థితి బాగోలేదు అంటూ మొత్తం వివరించాను. అయ్యో అంటూ నెట్టూర్చాడు. క్షణం వరకు మౌనం. వెంటనే అన్నాడు, మీ దత్త స్వీకారం ఎంతవరకు వచ్చింది? చాలా పెద్ద తతంగం, 2-3 సంవత్సరాల సమయం పట్టేట్టుంది అన్నాను దిగులుగా. సరే ముందు అప్లికేషన్ పెట్టు, నిరాశపడద్దు. ఫోన్ పెట్టేశాడు. కారు ముందుకు సాగుతోంది. శ్రావణ గురించి నా ఆలోచనలు, ఆమెకు తల్లి కావాలనే తపన, అది తీరే అవకాశం లేదు. అందుకోసం ఒక పాపనో బాపనో దత్త తీసుకోవాలని ఆ కోరిక తీరేట్లేదు. ఆలోచనలు తగడం లేదు. బుర్ర వేడెక్కుతోంది. ఒక కప్పు కాఫీ తాగితే బాగుంటుంది. పక్కనే చిన్న కాఫీ బంక్. కారు పక్కకి తీసి ఆపాను. కాఫీ ఆర్డర్ ఆలోచిస్తూ నిల్చున్నాను. ఇంతలో మళ్ళీ ఫలికర్ నుంచి ఫోన్. ఫోన్ ఎత్తాను. ఒక విషయం చాలా ముఖ్యమైనది అన్నాడు. శిశు సంక్షేమ శాఖ వారి ప్రేమం లేకుండా ఒక బాబును దత్త తీసుకునే అవకాశం ఉంది అంటూ చెప్పాడు. అతని మాటలు వినగానే నాలో చిన్న అలజడి, ఆలోచనలో పడ్డాను. ఫణికర్ సంభాషణ అయిపోయినా ఇంకా ట్రాన్స్లోనే ఉన్నట్టు అనిపించింది. వెంటనే శ్రావణికి ఫోన్ చేసి చెప్పాను. ఏ ఆలోచన లేకుండా వెంటనే చెప్పింది, మీ ఇష్టం, నాకేమీ అభ్యంతరం లేదు. ఆ మాటలతో కొండంత రిలీఫ్, మనసులో ఏదో స్వాంతన. తర్వాత రోజు, బాబును తీసుకొస్తున్నాను, చూసుకోవడానికి ఒక ఆయన తీసుకొస్తున్నాను, బాబు కోసం రూమ్ రెడీ చెయ్యి అంటూ ఆసుపత్రి నుంచి శ్రావణికి ఫోన్ చేశాను. అలాగే అంది. గంట తర్వాత బాబుతోనూ ఆయాతోనూ ఇంటికొచ్చాను. శ్రావణి హారతి పనుల్లో ఎదురయ్యింది. ఆ తర్వాత ఆయా సాయంతో స్థలస్నానం చేయించింది, కొత్త బట్టలు తొడిగింది, అన్నం కలిపి తినిపించింది. అరగంట తర్వాత పనులన్నీ ముగించుకుని నేను చదువుకుంటున్న రూమ్లోకి వచ్చి కూర్చుంది. చాలా అలసిపోయినట్టు కనిపించినా ఆ ముఖంలో ఏదో సంతోషం. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కళ ఇచ్చింది అంటూ పాట పాడి ఆ తర్వాత అంది నా వంక చూసి నవ్వుతూ. నాకు చాలా ఇష్టమైన శేషేంద్ర శర్మ గారి గీతం గుర్తు చేసుకుంటూ, రమ్యంగా కుటీరాన రంగవల్లు లల్లింది, దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది, శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి పాడింది, ఆకురాలు అడవికి ఒక ఆమెని దయచేసింది, అంతవరకే వచ్చు అన్నాను పాడడం ఆపి. పాట గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడింది శ్రావణి. విఫలమైన కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు తడబడి అంతలో పోయాయి, కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా, నది తోసుకుపోతున్న నావను ఆపండి, రేవు బావురమంటుందని నావకు చెప్పండి. నాకు శ్రావణికి ఆశ్చర్యం, పాట పాడేది ఇద్దరం కాదు, లోపల గదిలోంచి పాట పాడుతున్నది బాబే. అదృష్టం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంటారు, మాకు పాటలు పాడే కొడుకు దొరికాడు. గతం మర్చిపోయిన స్వరగతలు మర్చిపోని సదాశివం గారు పాడుతున్నారు రాగవ్యక్తంగా. ఇద్దరం సంతోషంగా లోపల గదిలో పరిగెత్తాం. ఇంతలో బయట జీప్ ఆగిన శబ్దం. సారంటూ బయటకు వచ్చి చూస్తే ఆగిన పోలీసు వారి వాహనంలోంచి ముగ్గురు పోలీసులు దిగారు. నాలో ఆశ్చర్యం, కొద్దిగా ఆందోళన. వారి వెంక చూస్తుండిపోయాను. మీరైనా డాక్టర్ జగదీష్ అన్నాడు పోలీస్. అవును అన్నాను. డాక్టర్ అయి ఉండి మీకు ఇదేం పని సార్? మీ మీద కిడ్నాప్ కేసు పెట్టాను. సదాశివ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారని సెక్షన్ 360 కింద 10 ఏళ్ళు శిక్ష పడుతుంది. కేసు పెట్టింది అమెరికాలో వారి పిల్లలు అన్నాడు మరో పోలీస్ ఆయన నావం కోపంగా చూసి. వెంటనే ఆలోచనలో పడ్డాను. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నేను సదాశివం గారిని వారింట్లోంచి తీసుకొచ్చి నా సంరక్షణలో ఉంచుకోవడం ఒక సాహసమే అని చాలామంది ఎందుకన్నారో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఫండ్కర్ కూడా తన సరిహద్దులో శత్రు సైన్యంతో చేసే యుద్ధం లాంటిదే ఇది అన్నాడు. ఇప్పుడు ముగుస్తుందో తెలియదు. అవును తప్పదు, యుద్ధం మొదలెట్టిన తర్వాత మధ్యలో ఆపలేం కదా. ఏమైనా యుద్ధంలో పూర్తిగా పోరాడడానికే నిశ్చయించాను. ఇంతకీ మీరు కిడ్నాప్ చేసిన సదాశివం గారు ఎక్కడా అన్నాడు అంతవరకు నోరువిప్పని ఇంకో పోలీసు. లోపల గది వైపు చేయి చూపించి వారితో ముందుకు నడిచాను. లోపల బెడ్రూంలో కనిపించిన దృశ్యం చూసి పోలీసులు ఒక క్షణం ఆగిపోయారు. టాయిలెట్కి వెళ్ళిన సదాశివం గారి డైపర్ తీసి శరీరాన్ని తుడుస్తోంది శ్రావణి. వెంటనే వచ్చిన ఆ ముగ్గురు పోలీసులు ముక్కులకు జేబు రవాణాలు అడ్డం పెట్టుకుని ఎంత వేగంతో లోపలికి వచ్చారో అంతే వేగంతో బయటకు నడిచారు. నేను వారిని అనుసరించాను. పోలీసులు నా వంక పరిశీలనగా చూశారు, రెండు చేతులు జోడించారు. వారి ముఖాలు చూసి నాకు ఆశ్చర్యం, చాలా ప్రశాంతంగా ఉన్నారు. సార్ మమ్మల్ని క్షమించండి, మీతో కోపంగా మాట్లాడాం. శిక్షణ వేయాల్సింది మీకు కాదు, ఫిర్యాదు చేసిన సదాశివం గారి సంతానానికి అంటూ ముందుకు కదిలారు. ఆగండి, నమస్కారం చేయాల్సింది నాకు కాదు, నా శ్రీమతి శ్రావణికి. ఆ 60 ఏళ్ల పసివాడిని తన కన్నబిడ్డలా ఆదరిస్తున్నందుకు ఆ సెల్యూట్ శ్రావణికే అన్నాను నా కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ. పోలీసులు ముగ్గురు ఒక్కసారిగా తమ బోట్లను దగ్గరగా చేర్చి లోపల గదిలో ఉన్న శ్రావణికి సెల్యూట్ చేశారు. పాట మొదలైంది మళ్ళీ.
1: ఇంతవరకు నిద్రించే తోటలోకి కథానికి విన్నారు కథకులు డాక్టర్ ఎం సుగుణరావు గారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణ కార్మికుల కార్యక్రమం విన్నారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు.
3: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోను అవసరంలోను మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి
2: కార్యక్రమంలో. ఇప్పుడు డ్యూయట్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు, రాజశ్రీ గీతం.

0: వాటి పదములకు పుష్ప.
1: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ.
1: ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. మంగళగిరి మండలం నిడమరు వద్ద ఏర్పాటు చేయనున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మెడికల్ అండ్ హెల్త్ లో చాలా అవకాశాలు ఉన్నాయి. 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక పక్కన దగ్గర 250 ఎంబీబీఎస్ సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 ట్రైనీస్ ను కూడా సిద్ధం చేయబోతున్నారు. మీరు ఇచ్చిన 100,000 ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలో సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా.
0: అంతకుముందు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ,
2: ఇంటిగ్రేటెడ్ కేర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో గాని ఆ హాస్పిటల్స్ లో గాని అవుట్కమ్స్ బాగుంటాయి, ప్రజలకు మంచి జరుగుతూ ఉంటుంది. 100,000 కోట్ల రూపాయలు హెల్త్ టూరిజం ద్వారా అనేక దేశాలకు వెళ్తా ఉన్నాయి. అయితే ఈ రోజున భారతదేశానికి సుమారుగా 500,000 నుంచి 600,000 మంది టూరిస్టులు వస్తా ఉన్నారు. హెల్త్ టూరిజం గురించి ఈ రోజున మన దేశంలో దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు ఈ రోజు వస్తా ఉన్నాయి. అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే హెల్త్ టూరిజం పెరుగుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఒక దూర దృష్టితో ఈ రోజు అమరావతి నగర నిర్మాణం జరుగుతా ఉందని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను.
0: రాష్ట్రంలో రొయ్యల మేత ధరల పెంపుపై వ్యవసాయ మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రొయ్యల మేత తయారీ సంస్థల ప్రతినిధులు, ఆక్వా రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొయ్యల మేత ధరలను ఏకపక్షంగా పెంచడం సరికాదని, ఒక్కసారిగా ధరలు పెరగడం వల్ల ఆక్వా రైతులపై తీవ్ర భారం పడుతుందని చెప్పారు. రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు అధికారులతో మరోసారి ఉమ్మడి సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇనిటియాల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎంఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు నిధుల సమీకరణ, పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేక కార్యశాల నిర్వహించనున్నారు. అలాగే ఎన్ఎస్సీ ఎమర్జ్ వేదికగా చిన్న పరిశ్రమలకు స్టాక్ మార్కెట్ ద్వారా ఆర్థిక బలాన్ని అందించే అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో 5-స్టార్ హోటళ్ల నిర్మాణానికి పలు సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రాలతో చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: ఈ మధ్య కాలంలోనే రమారమి ఒక అరడజను హోటల్స్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా పీపీపీ మోడ్ లో ఇక్కడ ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. సాధారణంగానే మనకి తిరుపతి అనేటప్పటికీ ఫుట్ ఫాల్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, పిలిగ్రిమ్ టూరిజం గా చాలా ప్రసిద్ధి చెందింది. కానీ దాంతో పాటు ఇతరత్ర అందాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ట్రెక్కింగ్ లాంటివి కానివ్వండి, వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా డెవలప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తయారు చేయడం చేసే ప్రయత్నంలో భాగంగా తిరుపతి ఒక ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది మనకి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ, ఆత్మనిర్భర్ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. అలాగే క్షమతా నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఎంపికైంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు సాధించిన విజయాలు గర్వకారణమని, మెరుగైన పాలన పారదర్శకతతో గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉద్యోగులను అభినందించారు. బీసీ సంక్షేమ వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితా వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలు, బీసీ హాస్టళ్ల విద్యార్థులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి నిన్న సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పరీక్షల ఉత్తీర్ణతలో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. మైనార్టీల సంక్షేమం అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో వంతెన రహదారి పనులకు, ముస్లిం షాదీఖానా కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు రాష్ట ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్తో కలిసి శంకుస్థాపన చేశారు. మొత్తం 4,52,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
4: మన పాలకొల్లు ముస్లిం షాదీఖానాకి 1,93,00,000 రూపాయలు నిధులు తెచ్చి ఈ యొక్క షాదీఖానాకు సంబంధించి ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. 6,90,00,000 రూపాయలు మరి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇమాములు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు గాని, మౌజాములు ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలు గాని, ఎవరైతే హజ్ యాత్రకు వెళ్తారో 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి విషయంలో గాని ఇప్పుడు కూడా మైనార్టీలకు అండగా తోడుగా ఈ ప్రభుత్వం నిలిచింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.
0: విశాఖపట్నం నగరంలోని జ్ఞానాపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ అభివృద్దికి సమగ్ర ప్రణాళిక అవసరమని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్ అన్నారు. జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్ను ఆయన ఈరోజు సందర్శించి వర్తకులు, కార్మికులు, రైతు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్లో వ్యాపార కార్యకలాపాలు పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పటికీ పార్కింగ్, లోడింగ్, అన్లోడింగ్, రహదారులు, నిల్వ సదుపాయాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల సంతానాన్ని గౌరవించుకునేందుకు ప్రతి సంవత్సరం మే 13వ తేదీన అమర సైనికుల పిల్లల దినోత్సవం చిల్డ్రన్స్ ఆఫ్ ప్యాలెన్ పెట్రియాడిట్స్ డేగా నిర్వహిస్తుంటారు. యుద్దాలు, పోరాటాల్లో అమర వీరులైన వారి పిల్లల త్యాగాలను వారికి తగిన సాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును నిర్వహిస్తారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎన్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి నుండి పీజీ చివరి వరకు విద్యార్హత కలిగిన 18 నుండి 30 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత?
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, 2 రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్.

0: చెల్లింపులు,
1: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
2: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా భారత భారతి సాహిత్య రూపకం వింటారు. వ్యాఖ్యానం డాక్టర్ వి నాగరాజలక్ష్మి, ద్రౌపది శ్రీమతి వేమూరి సత్యవతి. వినండి భారత భారతి సాహిత్య రూపకం రెండవ భాగం.
3: గృహస్థ ధర్మం ద్వారా మానవులు సాధించవలసిన అమృతత్వాన్ని ప్రబోధించినది పంచమ వేదమైన మహాభారతం. నన్నయ్య పలికిన మంగళ శ్లోకంలోని త్రిమూర్తులు కూడా గార్హస్య ధర్మ పరతంత్రులు. స్త్రీ పుంసయోగ రూపమైన లోకశ్రేయస్సును ప్రార్థనా శ్లోకం ద్వారానే నన్నయ్య పట్టారకుడు ఆకాంక్షించాడు. ద్రౌపది, నీవు కారణజన్మురాలవు. దేవతావర ప్రభావం చేత పంచభర్తృకవైనావు. భర్తల సమక్షంలోనే నిండు సభలో చరిత్రలో ఏ మానినికి సంభవింపని అవమానాన్ని భరించావు. ఆత్మాభిమాన సంపన్నవైన నీవు అంతటి అవమాన బడబాగ్నిని కడుపులో దాచుకుని నీ భర్తల గౌరవానికి భంగం కలగని రీతిలో నడుచుకున్నావు. నీ ధీరత్వాన్ని, స్త్రీత్వాన్ని, సతీధర్మాన్ని సమపాళ్లలో కాపాడుకుంటూ వచ్చిన నీ వ్యక్తిత్వం అసామాన్యం. నీ చరితను సభాసదులకు వినిపించి మార్గోపదేశం కావించు పాంచాలి.
4: కలభాషిణి, నీ ఈ ఆహ్వానం, ఈ సాహితీ సభకు నన్ను పిలవటం నాకెంతో సంతోషాన్ని కలగజేస్తోందమ్మా. నీకు ప్రణామాలు. శ్రీయన గౌరినా బరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయని పల్కెడు భక్త జనంబు వైదికధ్యాయత కిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద అభీష్ట సిద్ధికిన్. అయో నిజనై, నా తండ్రి చేసిన యజ్ఞపు కుండము నుండి వరప్రభావంతో జన్మించిన యజ్ఞసేనిని నేను. సౌందర్యానికే కాదు సచ్చీలానికి ప్రతీకగా పాండవ పత్నిగా పతివ్రతారత్నాలలో పేరెన్నికగన్న నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాను, ఎన్నెన్నో అవమానాలకు గురయ్యాను. ధర్మానికి న్యాయానికి కట్టుబడిన నా పతులను అనుసరించి చేసిన పోరాటం సుమానాది. అజ్ఞాతవాసంలో కీచకుని కాముక దృష్టి నుంచి తప్పించుకునుటకు ఎంతో అలమటించాను, అయినా ధీరగా సమాధానమిచ్చాను. ఊరి దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపరగుల్మత్పతుల్ గీర్వాణాకృతులే ఉరిపుడు నిను దోర్లీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణముం కొనుట తద్యంబిమ్మెయిన్ అని కీచకుని ధైర్యంగా బెదిరించాను. భీముడు కీచకుని వధించి చింతాశల్యము వాసనే శాంతిన్ పొందెనె రోషపావకుడు అని ఓదార్చితే అప్పుడు విస్మయానంద నిర్మగ్నైనాను. అరణ్యవాసంలో సైంధవుడు బలాత్కారంగా వావి వరస మరిచి నన్నపహరించి తీసుకొని పోవ చూస్తే భీముడు అతని జుట్టు కత్తిరించి తగిన బుద్ధి చెప్పటానికన్నా ముందే నేను సబలనై ధైర్యంగా

అని హెచ్చరించిన మనోధైర్యం సుమానాది. అరణ్య అజ్ఞాతవాస క్లేశాలను అనుభవించాక కూడా కృష్ణుని రాయబారిగా పంపువేళ ధర్మరాజు ఏమాత్రం పౌరుషం లేక అత్యంత శాంతంగా 5 ఊళ్ళిచ్చినా చాలు, గ్రాసవాసోదైన్యం లేక జీవిస్తే చాలని చెప్పటం నన్నెంతో గాయపరిచింది. ఇంతటి అపకారం చేసి అవమానించి నిండు సభలో వస్త్రాపహరణం చేయబోయిన వారి పట్ల ధర్మరాజు సోదర ప్రేమను చూపటమేమిటి? కీడులన్నీ క్షమించటం క్షత్రియ లక్షణమా? అందుకేనా నన్ను అనుక్షణం ఆపద నుంచి రక్షించిన కృష్ణుని సూటిగా నేను ప్రశ్నించాను రాయబారవేళ. ఓట యొక్కింత ఏని యుసుయోధను చిత్తమునందు లేదు, నీ మాటల పోవునే దురబ

నిర్ణయించుకోండి. కానీ ఆరడిపోకయున్ ఫలము నందుటయున్ కని పల్క నేరమిన్ మరట నోరిదాననై మాటలు చిత్తమునందు నిల్పక ఏ కారులు ప్రెలెదన్ వినుడు కర్జము యగునుగాన నల్కమై వీరిడి అయిన మానిసికి వెండి వివేకము కల్గ నేర్చునే వరప్రభావంతో పుట్టాను, భరతవంశాన మెట్టాను, పాండురాజు కోడలినై జనవంధ్యులను భర్తలుగా పొందాను. నీతిమంతులు పరాక్రమవంతులైన పుత్రులకు తల్లినై వీరమాతనైనాను. సహోదరుల అండను ఆదరణను పొందిన ఆడబడుచునైనాను. ఇన్నిట ప్రశస్తి పొందాను. ఇదంతా ఒక ఎత్తు. పద్మనాభుడవైన నీవు సాక్షాత్తుగా నీవు సుభద్ర కంటే కడు నెయ్యము గారవముందలిర్ప సంభావన సేయుదు ఇట్టి నను పంకజనాభ ఒకండు రాజసూయావభృదంబునందు శుచియై పెను పొందిన వేణివట్టి ఈయవురు చూడగా సభకు ఈడ్చే కులాంగన నిట్లో నత్తురే. ధర్మబద్ధులై రక్షించాల్సిన భక్తరులు చిత్తరువుల్లా చేష్టలు లేక ఉన్న వేళ ఏకవస్త్రమైన నేను నిన్ను నమ్ముకొని విశ్వాసంతో కొలిచి పిలిస్తే నీవు నన్ను రక్షించిన సంగతి ఇప్పుడు తలుచుకోవద్దా. పౌరుషమే లేక శాంత చిత్తులైన నా భర్తలను అనుసరించి నేను చేయాల్సింది కోడరికమా దాసీతనమా? దుర్మార్గుడైన దుశ్శాసనుడు లాగగా తెగినది తెగిపోగా మిగిలిన ఈ వెంట్రుకల్ని సంధి చేసుకునే ఈ రాయబార సమయాన తలుచుకోవద్దా? ఈ జుట్టు పట్టి ఈడ్చిన చేయి రణరంగంలో ముక్కలు బుక్కలవటం చూస్తేనే కాని చల్లారని చిచ్చుసుమా ఇది? భార్యకి జరిగిన ఈ అవమానానికి ప్రతీకారం చూపకపోతే కర్రి విక్రమం కాల్చన నేను ధర్మరాజు ఆ దుర్యోధనుని పీనుగుని చూడని నాడు అర్జునుని ధనుర్విద్య భీముని పరాక్రమం ఎందుకు? ఒడిలో తీవ్ర పరాభవాగ్నిని ఎంతో ఓర్పుతో నిప్పుల ముద్ద మోసినట్లు భరిస్తున్నాను కదా. దుష్ట నిగ్రహం దైవమైన నీ లక్షణం కదా కృష్ణ అని నా పరాభవాగ్ని అంతటినీ అది ఒకరోజులో ఆరిపోయేది కాదు అని నా ఆర్తిని తెలియజేశాను. రాయబారం విఫలమై యుద్ధం జరిగి యుద్ధమంతా ముగిశాక కూడా కర్ణుడు కుంతీపుత్రుడని తెలిసి యుద్ధం చేసినందుకు ధర్మరాజు పరితపిస్తుంటే అభిమన్యుని అన్యాయంగా చంపిన కర్ణుని క్రూరత్వాన్ని నేను గుర్తు చేశాను. రాజవిధుల్లో దండనీతిని గురించి కూడా తెలియచేశాను. సత్యభామకు సతీధర్మాలను తెలిపాను. ధర్మ పదాన్ని తప్పని వ్యక్తిత్వంగా నేను నా జీవిత ఆచరణని చేశాను. అంతేకాదు ఉప పాండవులను నా ముద్దు కుమారులను చీకటి రాత్రి వేళ గురుపుత్రుడైన అశ్వత్థామ సంహరించినప్పుడు పార్థుడు గురుపుత్రుని నా ముందు నిలిపాడు. భూసురుడవు బుద్ధిదయా భాసురుడవు శిశుమారణము ఆసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి వాళ్ళు నీకేం అపకారం చేశారు నాయన? ఉద్రేకంతో రాలేదు కదా, శస్త్రధరులు కాదు కదా, యుద్ధావనిలో లేరు కదా, నీకు ద్రోహం చేయలేదు కదా. చీకట్లో భద్రాకారులను చిన్ని పాపలను రణప్రౌఢక్రియాహీనులను నిద్రాసక్తులను సంహరించావు, నీ చేతులెట్లా వచ్చాయ్యా అని ప్రశ్నిస్తూ ఆ దుఃఖాన్ని పోగొట్టుకుంటూనే అర్జునుని చేత కుమారుడు బంధించబడుట తెలిసి గురుపత్ని అయిన కృపి ఎంతగా దుఃఖిస్తుందో తలుచుకున్నాను. అక్కట పుత్ర శోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిను పోర కిరీటి నిబద్ధు చేసి నేడికడి కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఇట్టి శోకమునయ్య క్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో అని మరో తల్లి మనసులోని క్షోభను గుర్తించి అశ్వత్థామకి ప్రాణభిక్ష చేసిన మాతృహృదయం సుమానాది. నేను
ద్రుపద పుత్రి.

0: నిపుణులైపినై ఆత్మశక్తితో, ధైర్యంతో, ధర్మనిష్టతో, అభిమానధనంతో, పాతివ్రత్యంతో, సచ్చీలంతో సబలగా నిరూపించుకున్నాను. ద్వాపర యుగంలోనే నాకు జరిగిన అనేక అకృత్యాలపై ధర్మయుద్ధం చేసి విజేతనైనాను.
1: ద్రౌపది, నీవెన్ని అవమానాలను ఎదుర్కొన్నా ధైర్యంగా, ధీరగా, ధర్మంగా నిలిచావు. కష్టాలకు కృంగిపోకుండా ఆదర్శంగా నిలిచావు.
2: అవును శకుంతల, ద్రౌపది చరితం అడుగడుగునా వేదనాభరితమే. సభాసదులారా, భారతీయ మహిళల వ్యక్తిత్వపుట ఔన్నత్యం శిఖరాయమానమై ద్రౌపదిలో ప్రస్ఫుటమవుతున్నదన్నది నిర్వివాదాంశం. భారత స్త్రీలలో అనర్ఘ రత్నం ద్రౌపది. మహాలక్ష్మి స్వరూపిణి అయి పాండవులకు నిత్యానపాయిని అయి వారికి ఐహిక ఆముష్మిక సుఖాలను అందజేసిన సాధ్వీమణి ద్రౌపది.
0: కలభాషిణి, నా ఈ జీవితం అంతా ఆ జగన్మాత అనుగ్రహమే సుమా.
3: మీరింతవరకు భారత భారతి సాహిత్య రూపకం రెండవ భాగం విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ వి నాగరాజలక్ష్మి, ద్రౌపది శ్రీమతి వేమూరి సత్యవతి.
4: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత.
5: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
4: అరే అంతేనండి, 60 రూపాయలే.
5: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
4: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
5: మరి రెండోది?
4: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
5: బాబోయ్, బతికించింది యూపీఐ.
4: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
3: కార్యక్రమంలో ఇప్పుడు దొండకాయ క్యాబేజీలోని పోషక విలువల గురించిన విశేషాలు వింటారు. ముందుగా దొండకాయ గురించి తెలుసుకుందాం. దొండకాయ ఆసియా ఆఫ్రికా దేశాల్లో విరివిగా పండుతుంది. మన దేశంలో దొండకాయలతో కూర, వేపుళ్ళు, పచ్చడి చేసుకుంటాము. రోజువారీ కూరగాయల్లో దొండకాయని భాగం చేసుకుంటున్నా కానీ ఏదో రుచి కోసం దీనిని కూరల్లో వాడటం తప్ప దీనిలో పోషక విలువల గురించి చాలామందికి తెలియదు. కొన్ని దేశాల్లో బాగా పండిన దొండకాయలను కూడా వంటల్లో ఉపయోగిస్తారు. ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఎర్రగా పండినటువంటి దొండకాయలతో పాటు దొండ ఆకులను కూడా తింటారు. ఇక పోషకాల పరంగా చూసినట్లయితే దీనిలో పీచు పదార్థాలు, బీటా కెరోటిన్, విటమిన్ B2, B3, B6, విటమిన్ B9, విటమిన్ సి వంటి విటమిన్లు ఉంటాయి. స్వల్పంగా పిండి పదార్థాలు, పుష్కలంగా పీచు పదార్థాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు కనుక చూసినట్లయితే ఆకలి లేకపోవడం, దగ్గు వంటి వాటితో బాధపడే వాళ్లకి దీనిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీహిస్టమైన్ గుణాల వల్ల ఇది అలర్జీని కూడా దూరం చేస్తుంది. దొండకాయలోని బి విటమిన్ నాడీ వ్యవస్థ సంరక్షణకి దోహదపడుతుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడే వాళ్లకి దొండకాయ మంచి మందుగా పనిచేస్తుంది. అల్జీమర్స్ని అడ్డుకుంటుంది. రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉండే దొండకాయను తీసుకుంటే మనస్సును ప్రశాంతంగా ఉంచి డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిలో థైమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిండి పదార్థాలు గ్లూకోజ్గా మార్చడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇందులో సి విటమిన్, బీటా కెరోటిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేయడం వల్ల క్యాన్సర్ను నిరోధిస్తాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దొండకాయలోని సుగుణాలు నేరుగా కాలేయం మీద పనిచేస్తాయి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపించేందుకు, అలాగే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకు కూడా దోహదపడతాయి. ఇక మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవారు దొండని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు కూడా రాకుండా నియంత్రిస్తుంది. దొండకాయలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. ఇంకా ఎముక సాంద్రత కూడా పెరగడానికి దోహదపడుతుంది. దొండకాయల్లోని బి కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు చేస్తాయి.
7: కాయ చిన్నగా ఉన్నప్పటికీ ఈ దొండకాయల్లో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో విన్నారు కదా. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో దొండకాయని భాగంగా చేసుకుంటారని ఆశిద్దాం. ఇప్పుడు క్యాబేజీలోని పోషక విలువలు చూద్దాం. క్యాబేజీ, ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది. ఆకుపచ్చ ముదురు ఊదా రంగుల్లో దట్టమైన ఆకుల బుట్టలా ఉండే క్యాబేజీలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. క్యాబేజీని కూరగానే కాకుండా అనేక దేశాలలో సలాడ్లలో కూడా క్యాబేజీ ఆకులే మనకి కనిపిస్తాయి. సి విటమిన్కి క్యాబేజీ ప్రధాన వనరు. కమలాపండులో కన్నా కూడా క్యాబేజీలోనే విటమిన్ సి ఎక్కువ. ఇందులోని సి విటమిన్ ఫ్రీ రాడికల్స్ను నియంత్రిస్తుంది, ఫలితంగా అనేక రకాల వ్యాధులను అరికడుతుంది. క్యాబేజీలో పీచు శాతం చాలా ఎక్కువ, దాంతో ఇది మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ఇతరత్ర జీర్ణ సంబంధ వ్యాధుల్ని కూడా నియంత్రిస్తుంది. ఇక ఇన్ఫెక్షన్లు నివారించడానికి క్యాబేజీలోని సల్ఫర్ తోడ్పడుతుంది. ఎందుకంటే సల్ఫర్ లోపించిన వాళ్లలో పుండ్లు గాయాల్లాంటివి త్వరగా తగ్గవు. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే పదార్థాలలో క్యాబేజీ ప్రధానమైనది. ఇందులోని సి విటమిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం వల్ల క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ను నిరోధిస్తుందని పరిశోధనలో కూడా తెలిసింది. క్యాబేజీలోని గ్లూటామైన్ అనే పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీనివల్ల మంట, దురద, ఎలర్జీలు, జ్వరం, కీళ్లనొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ మంచి ఆహారం. దీని ఆకులను సలాడ్లుగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలతో పాటు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. పైగా క్యాలరీలు చాలా తక్కువ. ఇది ఒంటి ఆరోగ్యానికే కాదండి, మెదడు పనితీరుకు కూడా చాలా మంచిది. ఇందులోని కే విటమిన్, అయోడిన్లు నాడీ కణాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ పొరను పరిరక్షిస్తాయి. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి మతిమరుపు, ఆల్జీమర్స్, ఆలోచనాశక్తి కోల్పోవడం వంటివి రాకుండా ఉంటాయి. క్యాబేజీలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం మూడు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఫలితంగా ఇది ఆరోగ్య వృద్ధికి దోహదపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకి తోడ్పడతాయి. కండరాల నొప్పుల్ని కూడా తగ్గిస్తాయి. రక్తంలోని మలినాలను తొలగించేందుకు క్యాబేజీ సహాయపడుతుంది. క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి, కంటికి ఎంతో మేలు కలుగుతుంది. మరి ఇన్ని పోషక విలువలు కలిగిన క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.
3: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

సాయంత్రం ఉడిపి శ్రీ కృష్ణ భవన్లో అటు చూస్తే బాదం హల్వా.

0: आने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిషన్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది, కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రిసీవర్స్లో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఇప్పుడు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా దుల్హా మిల్ గయా చిత్రానికి అమిత్ కుమార్ మోనాలీ ఠాకూర్ పాడిన పాట వింటారు.

0: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: టెన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కాక్టైల్ చిత్రం నుంచి ఆరిఫ్ లోహర్, హర్షదీప్ కౌర్ పాడిన పాట

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎనిమి చిత్రం నుంచి కేశవ్ పాడారు మంథన్ గీతం.

కార్యక్రమంలో తర్వాత కైఫీ అజ్మీ సుష్మా హుజా గీతానికి అనురాధ పౌడ్వాల్ బృందం పాడిన పాట వింటారు, ఏకలగ్ మోసం చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఫక్రే చిత్రం నుంచి కైలాష్ ఖేర్, కీర్తి సగాఠియా పాడిన పాట వింటారు. మున్నా థిమన్ గీత రచన.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ యువలయ కార్యక్రమంలో నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలని మెసేజ్ చేయాలంటే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్లోకి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

ఈరోజు కార్యక్రమంలో నేను అడిగేస్తున్నాను మొదటి ప్రశ్న, పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఇంకా ఈ సంవత్సరం పొగాకు వ్యతిరేక దినోత్సవ నినాదం ఏంటి, థీమ్ ఏంటి? పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం, ఈ సంవత్సరం థీమ్ ఏంటో మెసేజ్ చేయండి 8662489881 నెంబర్కి.

పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. ఆన్సర్ అయితే పెట్టారు, కానీ నేను అడిగిన దానికైతే పెట్టలేదు. గాంధీ మార్కెట్ ఇంకొల్లూరు నుంచి హుస్సేన్ దాదా ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఒకసారి చెక్ చేసుకోండి, ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. సంవత్సరం కాదు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేష్, ఆన్సర్తో పాటు మీ పేరు, మీ చిరునామా కూడా టైప్ చేసి పంపిస్తే చదివచ్చు. విజయ్, కైలాష్, సాయి, శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతి నగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు హర్నాథపురం నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో. కడప నుంచి వినయ్, మహేష్, రవి. పాపిన్నపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. నంద్యాల, టెక్కే నుంచి రామచంద్ర, సువర్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తోనే గాజర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లె, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్ ఆన్సర్తో. దస్తగిరి సంధ్య, పొద్దుటూరు కడప జిల్లా నుంచి. ఫణిరాజ్, నెల్లూరు నుంచి. లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి. ఎడ్లపల్లి లీలామహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్నా, స్నిగ్ధ, ఆర్ఎన్విఎన్, మూర్తి, శ్రీదేవి, రావిపాటి, సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, వీరందరూ. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, నెహాన్, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రికృతి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎల్ల సుబ్బారావు, ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలుకు నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్, ఉప్పలూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా. గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. పావులూరు నుండి మిడతల రామ్మూర్తి, ఉరవకొండ కరెక్ట్ ఆన్సర్. పావులూరు నుండి మోహన్ కృష్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా లత, సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. తెర్లపాడు, మార్కపురం జిల్లా నుంచి సుజాత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ, కామేశ్వరి, శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి శ్రీవత్స, శశాంక్, అచ్యుత, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో విశాల, నెల్లూరు నుంచి. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. వెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి భట్టెప్రోలు సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్. సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో శ్రీనివాసరావు, సూర్యతేజ, మాను, ధవళేశ్వరం, రాజమహేంద్రవరం నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ విజయ్ శేఖర్, ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగర మండలం బాపట్ల జిల్లా నుంచి. రమేష్, దొంతి, గగన్, పెరుమాండు, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. సారీ, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి టైపింగ్ మిస్టేక్ ఏమో చూసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్, రామకృష్ణయ్య, హోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్ర రెడ్డి, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, రావూరు నుంచి నారాయణ, పంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, బండారి శంకరయ్య, వీరందరూ
ఒకే ఒక ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాంబాబు సుశీల రాజా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పంతాడి శ్రీనివాసరావు గంగభవాని మోరుపల్లం నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ దుర్గాడ నుంచి. చందలూరి విష్ణు సాయి మౌనిక చరణ్య కౌశిక్ పేర్నమిట్ట నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు సరస్వతి సాయి జ్యోతి భానుతేజ. నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. కీర్తిక లితిక అశ్వనీ కుమార్ ఉమా నల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి, కరెక్ట్ ఆన్సర్. మార్కపురం శివాజీ నగర్ నుండి టెల్లర్ మస్తాన్వల్లి ఫాతిమా, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదవ్ భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. కేవీరావు తణుకు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ, కరెక్ట్ ఆన్సర్తో పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు? మురళి పాడుకుపాడు నుంచి. దైద త్రివేణి చిన్మయ్ ప్రీతం హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సతిరెడ్డి అనపర్తి నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్ తెనాల్ నుంచి. గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుసేన్ దాదా అక్రమన్నారం వినయ్ కుమార్ కరీముల్లా తయ్యూబ్ వీరందరూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో కందరు గోపినాథ్ సుధారాణి తిరుపతి నుంచి. నాగార్జున లక్ష్మీ ఒడియంపేట అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో తెనాల్ నుంచి కుమార్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగేంద్రప్పడేవు మలకుమూరు తాలూకా కర్ణాటక నుంచి. హనిరాజ్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి షేక్ మహబూ సుభాని, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎవరు విశాల నెల్లూరు నుంచి ధన్యవాదాలు అంటూ కరెక్ట్ ఆన్సర్తో కొత్తపల్లి సురేష్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదరణ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఇరుసమండ నుంచి ఎం రామ్మోహన్ రావు, ఓకే. గణేష్ నెల్లూరు నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, మేబీ టైపింగ్ మిస్టేక్ అనుకుంటా చూసుకోండి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇవి ఇప్పటిదాకా మీ నుంచి నాకు వచ్చిన మెసేజెస్. పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మే 31. నికోటిన్ ఇంకా పొగాకు వ్యసనాన్ని అడ్డుకోవడం, ఆకర్షణీయమైన ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలను, ఈ వ్యసనం వల్ల కలిగే అనర్థతను ప్రజలకు వివరించడం, ఇంకా పొగాకు వాడకాన్ని తగ్గించడానికి కఠినమైన విధానాలను ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలను ఆ రోజున నిర్వహిస్తారు. ఇదన్నమాట సంగతి. డాన్సర్ పంపించిన వాళ్ళందరికీ, మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ కార్యక్రమంలో నేను అడగబోతున్నాను 2వ ప్రశ్న. పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? తెలిస్తే 0866-2488-881 రెండు నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు?

పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి. ఫస్ట్ ఆన్సరే కన్ఫ్యూజన్గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. కాకపోతే నేను కనిపెట్టేశాను ఎవరంటే ఆర్మీ, ఓకే, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో గాంధీ మార్కెట్ ఇంకొల్లు హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, ఫౌజీ కరీముల్లా, తయ్యూబ్, గాంధీ మార్కెట్ ఇంకొల్ నుంచి. ఓకే, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోల్ రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, కెవిరావు, తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్, ఎల్ఈసి కాలనీ, నెల్లూరు, హరినాథ్పురం నుంచి. కొత్తపేట, గుంటూరు నుంచి షేక్ మహబూల్ సుబాని, కరెక్ట్ ఆన్సర్. విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధా, ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయ్, కైలాష్, సాయి, శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతి నగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్యామ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వరి, తమన్, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఉప్పలూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి ఫణిరాజ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పావులూరు నుండి మోహన్ కృష్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల టెక్కె నుంచి రామచంద్ర, సువర్ణ కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో పివి ఫణికుమార్ శర్మ, వివేకానంద శర్మ, వెంకటరెడ్డి, సాయి పవన్ శర్మ, వాణి రామ శర్మ, బెల్లంకొండ. ఓకే, శుభ సాయంత్రం అంటూ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమ్మనగుర్తి నుంచి. ఎం కొండరెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం, జానకి, శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగమణి, ఒంగోలు నుంచి. సుబ్రహ్మణ్య, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. సుజాత, తుర్లపాడు గ్రామం, తుర్లపాడు మండలం, మార్కుపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి భట్టిపురంలో సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్. లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్నా, స్నిగ్ధ, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్ అండి, పాపినపాలెం నుండి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఒకసారి చెక్ చేసుకోండి. రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప, ఉడేవు, మలకుమూరు తాలూకా, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి, రెండు చింతల లక్ష్మీకామేశ్వరి, శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మిడతల రామమూర్తి, ఉరవకొండ నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి. రమేష్, దొంతి, గగన్ పెరుమాళ్ళ, అనంతపురం నుంచి. లతా, సుహాస్, హోస్కోట్ నుంచి. కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా, నెల్లూరు నుంచి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పాపినపాలెం నుంచి. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, మహేష్, రవి, ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. ఎల్లా సుబ్బారావు, ఆత్మకూరు నుంచి. హంపాపురం గ్రామం, చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, అనంతపురం నుంచి అనురాధ. కుంచి రామమూర్తి, కుంచివాన్పేట నుంచి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, నిహాన్, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి, మార్కాపురం, శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వల్లి, ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. యాడ్కి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చితంపర్రావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ కరెక్ట్ ఆన్సర్తో. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, ప్రియా కరెక్ట్ ఆన్సర్. ఎస్పి సుబ్రహ్మణ్యం, రుద్రాంష్, దక్షిణ చిరువల్లంక, అవనిగడ్డ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో కోటహారిక, మను, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి, నిమ్మడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. మీ ఆన్సర్ అయితే నాకు అర్థం కాలేదు. బాలాజీ,
ఎక్కడి నుంచి పంపిస్తున్నారో కూడా రాసి పంపించండి. శుభ సాయంత్రం అంటూ కందరి గోపినాథ్, సుధారాణి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి, భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి మీ ఆన్సర్ ఏదండి, ఆన్సర్ కూడా పంపించండి. కరెక్ట్ ఆన్సర్తో దస్తగిరి సంధ్య, పొద్దుటూరు కడప జిల్లా నుంచి. పాలింపోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా, హుబిల వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరేంద్ర. నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్, రామకృష్ణయ్య, నరేంద్ర, మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డి బాల నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, రావూరు నుంచి నారాయణ పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, దోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, బండారు శంకరయ్య, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినపాలెం సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదిన్న కొత్తపల్లి నుంచి సురేష్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. ఇంకా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మేబీ రాంగ్ ఆన్సర్ అనుకుంటున్నాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం. క్వశ్చన్ ఏంటి అని అడుగుతున్నారా, పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు, ఇది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్తో ఆత్మకూరు నుంచి ఆదిశేష్, అనంతపురం నుంచి హర్నాథ్ బాబు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సర్వీశెట్టి సుబ్బరామయ్య, చీరాల నుంచి వడియంపేట, అనంతపురం నుంచి నాగార్జున, లక్ష్మి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి, యశోద, జానకిరాజు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్. తురుకపల్లి గ్రామం నుంచి మధు, మోహన్, గంగాధర్, ఆంటోనీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్. రాంబాబు, సుశీల, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మీరు పంపించిన మెసేజెస్ అన్నీ నేను చదివేశాను. పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాను, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్నిథాలజీ. మ్యాక్సిమం అందరూ కరెక్ట్ ఆన్సర్లు పంపించారు, మేబీ స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఉండొచ్చు, చెక్ చేసుకోండి. గ్రీకు పదాలైన ఓర్నిస్ అంటే పక్షి, లోగోస్ అంటే అధ్యయనం, ఈ పదాల నుండి వచ్చిందే ఆర్నిథాలజీ. పక్షుల వలస విధానాలు, సంతానోత్పత్తి ప్రవర్తనలు, వాటి శరీర నిర్మాణం, సంరక్షణ, ఇలాంటి అంశాలపై ఈ శాస్త్రంలో పరిశోధన అధ్యయనం జరుగుతుంది. ఇంతకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్నిథాలజీ. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరి కోసం ఈ పాట.

మీరు ఇంతవరకు యువలయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. సంస్కృత పాఠం.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ.
1: నమస్కారం గురువుగారు.
2: ఆగచ్చతు, ఉపవిశతు.
1: ఇవాళ ఏం పాఠం చెప్పుకుందాం గురువుగారు?
2: మొన్న మృచ్ఛకటికం నాటకం చెప్పుకున్నాం కదా, ఎక్కడి వరకు చెప్పుకున్నా ఆపేశాము?
1: ద్యూతకరుడు మాధురుడు దేవాలయంలోకి ప్రవేశించిన అంతవరకు చెప్పుకున్నాం.
2: అంతవరకు చెప్పుకున్నాం, ఆ తర్వాత కంటిన్యూగా చెప్పుకుందాం. విను, ఇద్దరు వెళ్తారు దేవాలయంలోకి. వాళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు గుర్తుపెట్టుకున్నారు. ద్యూతకరుడు అంటాడు, కథం కాష్టమయ్యి ప్రతిమ, ఇక్కడ ఈ దేవాలయంలో కొయ్యతో చేసిన విగ్రహం ఏమైనా ఉందా అన్నాడు. మాధురుడు అంటున్నాడు, అరే నకలు నకలు, శైల ప్రతిమ ఒరే కాదురా, కాదు, కాష్టంతో చేసింది, కొయ్యతో చేసింది కాదు, ఇది శైల ప్రతిమ, రాతితో చేసిన విగ్రహమే ఉందిరా అన్నాడు. ఏం భౌతు, సరే కానీలే, అక్కడ ఏ విగ్రహం ఉంటే మనకెందుకు, ఏ హీ జూతం క్రీడావహ, వాడు ఏ పని చేయాలనుకున్నాడో అదే చేయాలని వాడు మనసు పీకుతోంది, అందుకని మనం ఏం చేద్దాం రా, జూదం ఆడుకుందాం అన్నాడు. ఏహి రా, మళ్ళీ పిలుస్తున్నాడు, జూదం క్రీడావహ, ఇద్దరం కలిసి జూదం ఆడుకుందాం. బహువిధ జూతం క్రీడతి, అనేక రకాలుగా జూదాన్ని ఆడుకుంటున్నారు వాళ్ళు ఆ దేవాలయం ప్రాంగణంలోనే కూర్చుని. ఇంతలోకి సంవాహకుడు అంటాడు, జూతేచ్ఛా వికారగ సంవరణం బహువిధం కృత్వా, అనేక విధాలుగా వాళ్ళు ఆడుకోవడం చూసి స్వాగతం తనలో అనుకుంటున్నాడు. జూదం ఆడాలనేటటువంటి కోరిక అనేక విధాలుగా ఉంది వీడికి కూడా మనసులో. వాళ్ళు ఎదురుకుండా ఆడుకుంటున్నారు కదా, వీడు కనిపించకుండా ఉన్నాడు, అందుకని వాడికి మనసులో వాడు అనుకుంటున్నాడు. రే కత్తాశబ్దౌ నిర్నాణకస్య హరతి హృదయం మనుష్యస్య ఢకాశబ్దేన నరాధిపస్య ప్రభ్రష్టరాజ్యస్య. అంటే కత్త అనేటటువంటి శబ్దం ఏంటంటే, జూదం ఆడేటప్పుడు వాళ్ళు చేసేటటువంటి ఒక అరుపులు ఉంటాయి కదా, అలా అర్చేటటువంటి ఒక అరుపు అన్నమాట అది. మళ్ళీ చెప్తాను, ఒకసారి శ్లోకం విను, కత్తా శబ్దౌ నిర్ణ

0: ಕೃಷ್ಣಕಸ್ಯ ಹರತಿ ಹೃದಯಂ ಮನುಷ್ಯಸ್ಯ ಢಕಾ ಶಬ್ದ ಇವ ನರಾಧಿಪಸ್ಯ ಪ್ರಭ್ರಷ್ಟ ರಾಜ್ಯಸ್ಯ. ರಾಜ್ಯಂ ಲೇಕಪೋಯಿನಪ್ಪಟಿಕೀ ఎక్కడో చోట ఢంకా ధ్వని గనక వినిపించినట్లయితే రాజు మనసు ఏ విధంగా దానివైపు ఆకర్షిస్తుందో ఆ శబ్దాలు వినగానే రాజుకు ఒక రకమైన అలర్ట్నెస్ వస్తుంది కదా. అలాగా వీళ్ళకు కూడా ఈ కత్త అనేటటువంటి శబ్దం జోదగాళ్ళు మాట్లాడుకుంటే ఆ అరుపు వినిపించంగానే వీడికి కూడా ఆటకు వెళ్ళిపోవాలనేటటువంటి ఒక ఉత్సాహం కలుగుతుంది అని అంటున్నాడు అన్నమాట. పదవిభాగం చూడు. కత్త శబ్ద నిర్నాణకస్య హరతి హృదయం మనుష్యస్య ఢక్కా శబ్ద ఇవ నర ప్లస్ అధిపస్య నరాధిపస్య ప్రభ్రష్ట రాజ్యస్య. అన్వయం చూడు. కత్తా శబ్ద నిర్నాణకస్య మనుష్యస్య హృదయం ప్రకృష్టరాజ్యస్య నరాధిపస్య ఢక్కా శబ్ద ఇవ హరతి. ప్రతిపదార్థం రాసుకో. కర్తా శబ్ద
1: కర్తా శబ్ద
0: జూదమాడే సమయంలో
1: జూదం ఆడే సమయంలో
0: వ్యవహరించే ప్రసిద్ధమైన పదము
1: ప్రసిద్ధమైన పదము
0: పదము నిర్ణాణకస్య
1: నిర్ణాణకస్య
0: ధనము ఏమాత్రము లేని
1: ధనము ఏమాత్రము లేని
0: మనుష్యస్య
1: మనుష్యస్య
0: మానవుని యొక్క
1: మానవుని యొక్క
0: హృదయం
1: హృదయం
0: మనస్సును
1: మనస్సును
0: హరతి
1: హరతి
0: అపహరిస్తుంది
1: అపహరిస్తుంది
0: అంటే ఆకర్షిస్తుంది అన్నమాట. భ్రష్టరాజ్యస్య
1: భ్రష్టరాజ్యస్య
0: రాజ్యము సంపదలు పోగొట్టుకున్న
1: రాజ్యము సంపదలు పోగొట్టుకున్న
0: నరాధిపస్య
1: నరాధిపస్య
0: రాజుకి
1: రాజుకి
0: ఢక్కా శబ్ద
1: ఢక్కా శబ్ద
0: మరొక చోట మోగుతున్న
1: మరొక చోట మ్రోగుతున్న
0: ఢకాధ్వని
1: ఢంకాధ్వని ఏ విధంగా
0: ఆకర్షిస్తున్నట్లుగా
1: ఆకర్షిస్తున్నట్లుగా
0: వినబడుతుందో
1: వినపడుతుందో
0: ఆ విధంగా
1: ఆ విధంగా
0: హరతి
1: హరతి
0: ఆకర్షిస్తుంది
1: ఆకర్షిస్తుంది.
0: జూదగాళ్ళు జూదంలో అరుచుకుంటూ మాట్లాడేటటువంటి అరుపులు ఢక్కా శబ్దం విన్నటువంటి రాజుని రాజ్యం లేకపోయినా అతన్ని ఎలా ఆకర్షిస్తుందో ఆ శబ్దం వీళ్ళని కూడా జూదమాడుకుండే వాళ్ళ అరుపులన్నీ అలా ఆకర్షిస్తూ ఉంటాయి అని. అంటే ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుందని మనం తెలుగులో సామెత చెప్పుకుంటూ ఉంటాం. ఎవరు చేసే పని వాళ్లే, పెద్దవాళ్ళు ఏ పని చేస్తే చిన్నవాళ్ళు ఆ పనే చేస్తూ ఉంటారు. స్నేహితులు చూడు, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు స్నేహితులుగా ఏర్పడతారు. అలాగే ఇక్కడ కూడా అనమాట అదే సూచిస్తున్నాడు శ్లోకంలో. తర్వాత శ్లోకం చూడు. జానామి నా క్రీడిష్యామి సుమేరు శిఖర పతన సన్నిభం జ్యూతస్య తథాపి కలు కోకిల మధుర కత్తా శబ్దో మనోహరతి. ఇంకోసారి చూడు శ్లోకము. జానామి నా క్రీడిష్యామి సుమేరు శిఖర పతన సన్నిభం ద్యూతం తథాపి కలు కోకిల మధుర కత్తా శబ్దో మనోహరతి. దానికి ఉదాహరణ చెబుతున్నాడు. సుమేరు శిఖర పతన సన్నిభం జూతం ఆడేటటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సుమేరు శృంగ శిఖరస్య పతనం, మేరుపర్వత శిఖరం బంగారుకొండ శిఖరం యొక్క చివరి భాగాన ఉన్నటువంటి వాడు ఒక్కసారి ఢమాల్మని కింద పడితే ఎలా ఉంటుందో జూదం ఆడేవాడి పరిస్థితి కూడా అలాగే అవుతుంది అని చెప్తున్నాడు. అయినా కూడా వాడికి ఏమనిపిస్తుంది, ఈ కత్తా శబ్దం ఉంది కదా, వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఆ శబ్దాలు అరుపులు అవన్నీ వింటే వాడికి ఏమనిపిస్తుంది, కోకిల మధురహ కోకిల అరుపులు ఎలా మానవుడికి ఆనందాన్ని కలిగిస్తాయో అట్లా జూదం ఆడేవాడికి వాళ్ళ అరుపులు ఆనందాన్ని కలిగిస్తాయట. ఒకసారి శ్లోకం చదువు.
1: జానామి నా క్రీడిష్యామి సుమేరు శిఖర పతన సన్నిభం ద్యూతం తథాపి కలు కోకిల మధురః కత్తా శబ్దో మనోహరతి.
0: పదవిభాగం చూడు. జానామి నా క్రీడిష్యామి సుమేరు శిఖర పతన సన్నిభం ద్యూతం తథాపి ఖలు కోకిల మధుర కత్తా శబ్ద మనః హరతి. అన్వయం చూడు. సుమేరో శిఖరాత్ పతనం సన్నిభం ద్యూతం న క్రీడిష్యామి తథాపి కత్తా శబ్ద కోకిల శబ్ద ఇవ మనః హరతి. ప్రతిపదార్థం రాసుకో. సుమేరో బంగారు పర్వతము యొక్క
1: సుమేరో

0: కత్తా శబ్దము
1: కత్తా శబ్దము
0: కోకిల శబ్దః ఇవ
1: కోకిల శబ్దః ఇవ
0: కోకిల కూతలాగా
1: కోకిల కూతలాగా
0: మనః మనస్సుని
1: మనః మనస్సుని
0: హరతి
1: హరతి
0: ఆకర్షిస్తున్నది
1: ఆకర్షిస్తున్నది
0: అంటే చూదం ఆడేటటువంటి వాడి మనస్సుని ఆ వాళ్ళ అరుపు ఎలా ఆకర్షిస్తుందంటే దానికి ఉదాహరణ చూస్తున్నాడు. ఎంత ఉత్తమమైన ఉదాహరణ చూస్తున్నాడు చూడు, కోకిల కూతలాగా పోలుస్తూ చెప్తున్నాడు. అప్పుడు జూతకరుడు అంటున్నాడు, మమ్మ పాఠే మమ్మ పాఠే. జూద మాటలు కూడా అప్పుడప్పుడు ఇలాంటి మాటలు అనుకుంటూ ఉంటారట, ఇది నాది, ఇది నా మాట, ఇది నా మాట అంటూ, ఈ ఆట నాదే, ఈ ఆట నాదే అని. మాధురుడు అంటున్నాడు, నకలు మమ్మ పాఠే మమ్మ పాఠే, రే నీది కాదురా ఆట నాదే, నీది కాదు ఆట నాదే అంటున్నాడు అనమాట. సంవాహకుడు అంటున్నాడు, అన్యత సహసోపసృత్య, ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళిపోయి నన్ను మమ్మ పాఠే ఒరే నాదిరా ఆట, అన్యత రెండో వైపు నుంచి ఇంకోడు అంటున్నాడు నాదే నాదే ఆట అని. సహసా వెంటనే ఉపసృత్య రెండో వాడి దగ్గరికి చేరాడు అనమాట వీడు అర్చుకుంటూ. లబ్ధ పురుష, పురుషుడు దొరికాడు, డబ్బులు పట్టుకుని వదిలేసి పారిపోయిన వాడు ఉన్నాడే వాడు దొరికాడు వీడికి అనుకుంటున్నాడు అనమాట వాడు. ఇద్దరు కలిసి ఆడుకుంటారు కనుక తోడు దొరికాడు అని అనుకుంటున్నాడు అనమాట వాడు. ఆట ఆడుకోవడానికి తోడు ఇంకోడు దొరికాడు అని అనుకుంటున్నాడు వీడు చూడాను, అంతా అదే బ్యాచ్ కదా అందుకని వాడు అనుకుంటున్నాడు. ఇంతలోక మాధురుడు అంటున్నాడు, ఆ దొరికిన వాడిని గట్టిగా పట్టుకున్నాడు, అరే లుప్తదండక గృహీతోసి, పట్టుకోబడ్డాను రా అమ్మయ్యా, పట్టుకున్నాను నిన్ను. లుప్తదండక, శిక్ష నుంచి తప్పించుకున్నటువంటి వాడివి నువ్వు. ప్రయత్సత దశ సువర్ణకం, నువ్వు తీసుకున్నావు కదా నా దగ్గర నుంచి బంగారు నాణేలు, అప్పు పెట్టి మరీ ఆడేవు కదా, ఓడిపోయావు, ఆ డబ్బులు నాకు ఇచ్చేసేయి అంటున్నాడు వాడు. నువ్వు పట్టుకోబడ్డావు, దొరికిపోయావు కదా నాకు, కనుక నువ్వు తీసుకున్నటువంటి ఆ బంగారు నాణేలు ప్రయత్సత నాకు ఇచ్చేసేయి అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, అద్య దాస్యామి, ఇవాళ ఇస్తాను అన్నాడు. మాధురకుడు అంటున్నాడు, అధునా ప్రయత్స, ఇవాళ కాదు ఇప్పుడే ఇచ్చేయి అంటున్నాడు వీడు. సంవాహక, దాస్యామి ప్రసాదం గురు, కాస్త అనుగ్రహించవయ్యా, కాస్త సమయం ఇవయ్యా, ఇస్తానులే అని బతుమాలుతున్నాడు. ప్రసాదం అవసరానికి తీసుకున్నాను, ఇస్తాను, నన్ను అనుగ్రహించవయ్యా అంటున్నాడు. మాధురుడు అంటున్నాడు, అరే నన్ను సాంప్రతం ప్రయత్సవరే, నేను వదిలిపెడతా మళ్ళీ పారిపోతావు కానీ సాంప్రతం ప్రయత్స ఇప్పుడే ఇచ్చేసే, నువ్వు మళ్ళీ వెళ్తే దొరకవు అన్నాడు. నన్ను నిశ్చయం సాంప్రతం, నిశ్చయంగా ఖచ్చితంగా ఇప్పుడే ఇచ్చేయాలి నువ్వు అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, ప్రతి భూమౌ పతతి, శిరః పతతి, తల వంచాడు వాడు, కాళ్ళ మీద పడ్డాడు. ఇతి, ఇస్తాను అని చెబుతూ నేల మీద పడిపోయాడు అనమాట వాడు. ఉభౌ బహువిధం తాడయిత, ఆ సంవాహకుణ్ణి మాధురకుడు, ఆ తర్వాత మాధురుడును ఇంకొక జూదగాడు ఉన్నాడు కదా వాడు, ఇద్దరు కలిసి కొడుతూ ఉన్నారనమాట. సంవాహకుడు అంటున్నాడు, మాధురుడు ఏషత్వం ఖలు జూతకర మండల్య బద్ధోసి, నిన్న అసలు జూదంలో ఉండేవాళ్ళందరూ గట్టిగా పట్టుకున్నారు కదరా, అయినా నువ్వు ఎలా పారిపోయొచ్చావు? ఏషత్వం ఖలు జూత కుల మండల్యాహ బద్ధోసి, కట్టబడ్డావు కదా నువ్వు, వాళ్ళందరూ కలిసి నిన్ను పట్టుకుని కట్టేశారు కదా, ఎలా తప్పించుకుని వచ్చేసావు అన్నాడు. సంవాహకుడు ఉత్థాయ సవిషాదం, కింద పడ్డాడు కదా ఆ పడ్డవాడు పైకి లేచి దుఃఖంతో చెబుతున్నాడు అనమాట వాడు, పైకి లేచాడు.
1: సాదయావహ,
0: పునర్మిలామహ,
1: ధన్యవాద మాన్యే.
2: మీరు ఇంతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ.

0: తెలుగు సాహితీ మణితీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి వావికులను హేమమాలిని గానం చేసిన జానపద గీతాలు వింటారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు. ముందుగా ఇప్పుడు విందాం సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు.

ముందుగా ఈ సాయంకాలం పూట ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు ఇలా ఉంది. ఈ సాయంత్రం పూట 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వింటూ కొన్ని సినీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ప్లాస్టిక్ వ్యర్థాల సద్వినియోగం గురించి శ్రీ హనుమకొండ సరోజిని గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. 7:00 అలనాటి మధుర గీతం, 7:05 పాడి పంటలు కార్యక్రమంలో ఖరీఫ్లో మాగాని పంటల్లో జీవన ఎరువులు వాడే విధానం గురించి డాక్టర్ ఏజే సువర్ణలత గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది.

8 గంటలకు హలో అభిరుచి కార్యక్రమంలో భాగంగా వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 8:15 నుంచి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో ఈ సాయంకాలం పూట ప్రసారాలు సమాప్తమవుతుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు విందాం. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ, 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాల వివరాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం ఆవిష్కరణలకు అమ్మలాంటిది మహిళ అనే అంశంపై శ్రీమతి కోట అనురాధ గారి ప్రసంగం వింటారు. అనంతరం షేర్ మార్కెట్లో పెట్టుబడులు, వినియోగదారుల జాగ్రత్తల గురించి సారంగపాణి గారి ప్రసంగం వింటారు. అనంతరం సూక్ష్మ క్రిముల ఆవాస వస్తువులు ఈ అంశంపై ప్రసంగం వింటారు. 8:35 విహారీ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ముత్యాల మండలం ముత్యాలపేట గ్రామం కొండగుట్ట కొండల మధ్య అటవీ ప్రాంతంలో కొలువైయున్న కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయ విశేషాలు వింటారు. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు శీర్షికన గంగానమ్మకు సేతబడులు కథానిక వింటారు. కథానిక సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:30 చిత్రమంజరి కార్యక్రమం, 10:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోనిన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 10:30 వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది.

సాయంత్రం 5 గంటలకు సాయంకాల ప్రసార విశేషాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి మహిళా శ్రోతలు కోరుకొని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడి పంటలు కార్యక్రమంలో వ్యవసాయంలో విత్తన ప్రాముఖ్యత, విత్తన శుద్ధి గురించి డాక్టర్ ఏ సుబ్బరామిరెడ్డి గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో భాగంగా వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుని సినీ గీతాలు వింటారు. 8:15 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు విన్నారు. సమయం 5:05 దాటింది. ఇప్పుడు విందాం వనితావాణి కార్యక్రమం.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. ప్రతిరోజు కూడా వనితావాణి కార్యక్రమంలో మన ఆకాశవాణి మహిళా శ్రోతల కోసం ఎన్నో అంశాలను పరిచయం చేస్తున్న ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మీకోసం సిద్ధంగా ఉంది పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పిల్లల పెంపకం అనేది ఒక అద్భుతమైనటువంటి కళ, ఎంతో బాధ్యతతో కూడుకున్నటువంటి ఒక కష్టమైనటువంటి పని అని కూడా చెప్పచ్చు. కానీ ఎంత కష్టమైనా మనం కొన్ని కొన్ని సులువైనటువంటి మార్గాలను పాటించడం ద్వారా పిల్లల ప్రవర్తనలో మనం ఒక ట్రెమెండస్ చేంజెస్ని అయితే తీసుకురావచ్చు. సో జనరల్గా మనం పిల్లల యొక్క పెంపకంలో, పిల్లల యొక్క మార్పుల విషయంలో మనం ఏవైనా చెప్పాలి అనుకున్నప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ చాలామంది పిల్లలు, అంటే దాదాపు 80% ఆఫ్ చిల్డ్రన్, ప్రతి ఒక్కరూ కూడా మాటల కన్నా కొన్ని శక్తివంతమైనటువంటి ప్రయోగాల ద్వారా పెను మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే, కొంతమంది కథల రూపంలో కొన్ని విషయాలు చెప్పినప్పుడు చాలా ఆసక్తిగా వింటారు, మరికొంతమంది పాటల రూపంలో, మరికొంతమంది ఆటల రూపంలో. ఇలా పిల్లల యొక్క అభిరుచుల్ని బట్టి వారికి ఏ మార్గంలో మనం చెప్పగలిగింది చెప్తే త్వరగా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటిది కేవలం తల్లిదండ్రులకు మాత్రమే అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే మాటల కన్నా కథల రూపంలో మనం ఏవైనా విషయాలు కనుక పిల్లలకి చెప్పగలిగితే చాలా ఎఫెక్టివ్గా పిల్లలు అర్థం చేసుకుంటారు అనేది పిల్లల యొక్క వైద్య నిపుణులు కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఈనాటి వనితావాణి కార్యక్రమంలో పిల్లలకు సమయం యొక్క విలువను గురించి చెప్పడానికి మనం ఒక మంచి కథను పిల్లలకు ఎలా చెప్పాలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్తో అయితే కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. బంగారరాజు చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించగా, సంగీతం అనుప్ రూబెన్స్, సాహిత్యం బాలాజీ.

బంగారాజు చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ నైతే విన్నారు సిద్ శ్రీరామ్ ఆలపించగా. అండ్ ఇవాల్టి వనితావాణి కార్యక్రమంలో మనం వింటున్నాం పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. అండ్ ఇందులో పిల్లలకు సమయం విలువను తెలియజెప్పడానికి ఒక చక్కటి కథను. జనరల్గా మనం చిన్నపిల్లలకి ఏవైనా విషయాలు చెప్పినప్పుడు, అంటే ముఖ్యంగా చదువుకోమన్నా లేకపోతే ఏదైనా తినడానికి రమ్మని పిలిచినా, తరచు పిల్లలందరూ కూడా వాడేటువంటి కామన్ వర్డ్ ఏంటంటే తర్వాత చేస్తాలే, తర్వాత తింటాలే. సో ఈ తర్వాత అనే పదం ఖచ్చితంగా వాళ్లకు ఆ మీనింగ్ కూడా ఏమాత్రం తెలియదు. కానీ ఆ తర్వాత అనేటువంటి అంశం చిన్నప్పటి నుంచి వాళ్ళకు గనక అలవాటైతే, పెరిగి పెద్దయిన తర్వాత ఎన్ని పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చిన్నపిల్లలుగా వాళ్ళకు అర్థం కాకపోయినా, మనం అర్థం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా ఉంది కాబట్టి. సో దీనికి సంబంధించినటువంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీని అయితే ఇప్పుడు విందాం. సో మనం ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి కథలో రాజు అనే ఒక చిన్న సోమరిపోతు గురించి.

అలాగే అతను తన జీవితంలో సమయాన్ని ఎలా వృధా చేశాడో, ఆ తర్వాత ఎలా గుణపాఠం నేర్చుకున్నాడో వివరిస్తుంది. ఈ కథ చెడు స్నేహం గురించి చెప్పేటువంటి కథ కూడా, కాబట్టి ఇంట్రెస్టింగ్గా వినండి. పూర్వం విజయపురి అనే గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు. చాలా ప్రతిభావంతుడైన శిల్పి. అతను చెక్కిన చెక్క బొమ్మలు ఎంత జీవకలతో ఉండేవంటే అవి నిజంగా కదులుతున్నాయా అని చూసేవారికి భ్రమ కలిగేది. కానీ రాజుకు ఒక పెద్ద బలహీనత ఉంది. అది బద్ధకం, అంటే సోమరితనం. రాజుకు ఏ మాట చెప్పినా, ఏ పని చెప్పినా మొదటి నోటి నుంచి వచ్చే మాట రేపు చేద్దాంలే. అతని భార్య సీత, ఏమండి మన పాపకు ఇంట్లో పాలు కూడా లేవు, మీరు చెక్కిన బొమ్మల్ని సంతలో అమ్మి సరుకులు తీసుకురండి అని సెంటిమెంటల్గా అడిగితే కూడా రాజు, ఈరోజు కాస్త చల్లగా ఉంది, రేపు ఉదయం వెళ్తాన్లే అని చెప్పి నిద్రపోయేవాడు. ఇలా అతను చేసేటువంటి ఈ మిస్టేక్స్ అతని సోమరితనం ఇంట్లో పేదరికం తాండవించేలా చేస్తుంది. రాజు అయినా కానీ తన సోమరితనాన్ని వదిలిపెట్టలేదు. రాజు ప్రతిభ గురించి తెలిసిన గ్రామ పెద్దలు కూడా అతనికి ఎన్నోసార్లు నచ్చజెప్పారు. రాజు, నీ చేతిలో అద్భుతమైన నైపుణ్యం ఉంది, ఎందుకు సమయాన్ని అనవసరంగా వృధా చేసుకుంటున్నావు? కష్టపడితే నువ్వు మహారాజులా, అంతటి వాడు అవుతావు కదా అని హితవు పలికేవారు. కానీ రాజు వారి మాటల్ని పెడచెవిని పెట్టేవారు. జీవితం ఆనందించడానికే, ఇంత కష్టపడ్డం దేనికి అని తనలో తానే నవ్వుకునేవాడు. ఇది ఒక రకమైన గర్వం కాదు, కానీ బాధ్యత రాహిత్యం. అతని యొక్క ఆలోచన వెనుక ఎంత ప్రమాదం పొంచి ఉంది అని తెలుసుకోలేని ఒక అమాయకత్వం. ఒకరోజు రాజు తన ఇంటి అరుగుమీద కూర్చొని దారిలో వెళ్లేవారిని చూస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాడు. ఒక తేజోవంతుడైన వృద్ధ సన్యాసి అతని ఇంటి ముందు ఆగారు. ఆయన ముఖం ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా ఉంది. రాజు అలా సోమరిగా కూర్చోవడం చూసి ఆ సన్యాసి చిరునవ్వు నవ్వి, నాయనా నాకు చాలా దాహంగా ఉంది, కాసిని మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. తర్వాత ఏం జరిగిందో వెంటనే విందాం. వినే ముందుగా విమానం చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ని అయితే వినేద్దాం.

0: పార్టీ కావాలంతే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఏది నీ కార్డు పిన్? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
0: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి.
1: బై గర్ల్స్,
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
0: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమంలో. పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ప్రత్యేకించి పిల్లలకు సమయం విలువను తెలపడానికి ఉపయోగపడేటువంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ ఈ స్టోరీలో ఇంతకటి వరకు మనం విన్నాం, రాజు ఒకరోజు తన ఇంటి అరుగు మీద కూర్చొని దారిలో వెళ్లే వాళ్ళని చూస్తూ సమయం వృధా చేస్తూ ఉండగా ఒక వృద్ధ సన్యాసి ఇంటి ముందు ఆగి, దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. రాజు లేవడానికి కూడా బద్ధకంగా ఉన్నా సన్యాసిని చూడగానే అతనిలో తెలియని ఒక భయం, గౌరవం కలిగింది. లోపలికి వెళ్లి గబగబా గ్లాసుడి నీళ్లు తెచ్చి ఆ వృద్ధ సన్యాసికి ఇచ్చాడు. నీళ్లు తాగాక ఆ సన్యాసి, నాయనా, నువ్వు గొప్ప శిల్పివి అని నేను ఈ ఊళ్ళో విన్నాను, కానీ నీ ముఖంలో ఆ కళాకారుడికి ఉండాల్సిన తేజస్సే కనిపించడం లేదు. ఏదో ఒక తెలియని నిరాశ, బద్ధకం, సోమరితనం కనిపిస్తుంది. ఇంతకీ నీ సమస్య ఏంటి అని అడిగారు. ఆ సన్యాసిని కాళాచార్యుడు అని పిలుస్తారు అందరూ. రాజు తన గురించి, తన సోమరితనం గురించి, ఏమీ చెయ్యాలనిపించని తన మానసిక స్థితిని గురించి నిజాయితీగా చెప్పాడు స్వామీజీకి. స్వామి, నాకు అన్నీ తెలుసు, కష్టపడాలనే ఉంటుంది, కానీ నా శరీరం, మనసు సహకరించట్లేదు. ప్రతీది రేపు రేపు అని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నాను అంటూ వాపోయాడు. అప్పుడు ఆ వృద్ధ సన్యాసి నవ్వి తన సంచిలో నుండి ఒక వింతైన గడియారాన్ని బయటకు తీశాడు. అది బంగారంతో చేసిన, దాని ముఖం నల్లగా ఉంది, ముళ్ళు కూడా కదలడం లేదు. నాయనా, ఇది వృధా సమయదర్శిని, ఇది నీకు భవిష్యత్తును చూపదు, గతాన్ని చూపదు, కేవలం నువ్వు వృధా చేసిన సమయాన్ని మాత్రమే లెక్కిస్తుంది. ఈరోజు నుండి నువ్వు ఏ పనైనా చేయకుండా సోమరిగా కూర్చున్న ప్రతి నిమిషం ఈ గడియారం ముళ్ళు ముందుకు కదులుతుంది. ఇది నీ దగ్గరే ఉంచు, ఒక నెల తర్వాత వచ్చి నేను తీసుకుంటాను అని చెప్పి ఆ గడియారాన్ని రాజు చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. రాజుకు ఆ గడియారం ఒక వింతైన బొమ్మలాగా అనిపించింది. దాన్ని తన గదిలో గోడకి తగిలించాడు. మొదటి రోజు యథావిధిగా భోజనం చేసి చెట్టు కింద నిద్రపోయాడు. స్నేహితులతో కబుర్లు కూడా చెప్పుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చి గడియారం వైపు చూశాడు. ఆ నల్లటి గడియారం ముళ్ళు 6 గంటలు అని చూపిస్తున్నాయి. రాజు ఆశ్చర్యపోయాడు. అంటే నేను ఈరోజు 6 గంటల సమయం వృధా చేశానా అని అనుకున్నాడు. మొదటిసారి కదా, పెద్దగా పట్టించుకోలేదు. రెండవ రోజు, మూడవ రోజు, ఇలా వారం రోజులు గడిచింది. రాజు తన పాత పద్ధతిని మార్చుకోవడం లేదు, కానీ రోజు సాయంత్రం ఆ గడియారం వైపు చూడడం మాత్రం అలవాటు చేసుకున్నాడు. వారం చివరికి ఆ గడియారం 40 గంటలు వృధా అయ్యాయని చూపించింది. రాజులో మొదటిసారి ఏదో తెలియని భయం మొదలయ్యింది. ఒక్క వారంలో 40 గంటలు అంటే దాదాపు 2 పూర్తి రోజులు నేను ఏ పని చేయకుండా గడిపానా అని లెక్క వేసుకోవడం మొదలెట్టాడు. ఇది ఒక భయంకరమైన తెలుగు మోరల్ టెల్ లాగా అతనికి అనిపించింది. అతనిలో మార్పు మొదలయ్యింది. మరుసటి రోజు అతను పని లేకుండా ఖాళీగా కూర్చోవడానికి సిద్ధపడగా గోడపై గడియారం గుర్తొచ్చింది. వద్దు, ఈరోజు ఆ ముళ్ళు తిరగడానికి ఏమాత్రం వీల్లేదు అని అనుకొని దుమ్ము పట్టిన తన పనిముట్లను బయటకు తీశాడు. చాలా కాలం తర్వాత ఒక చెక్క ముక్కని తీసుకొని దాన్ని చెక్కడం ప్రారంభించాడు. పనిలో పడడంతో అతనికి సమయమే తెలియకుండా పోయింది. మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఆపకుండా ఏకధాటిగా పని చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు రాత్రి అతను అలసిపోయి గడియారం వైపు ఒక్కసారి చూశాడు. ఆ రోజు ముళ్ళు కేవలం 1 గంట మాత్రమే కదిలింది. అది కూడా అతను భోజనం చేసి ఖాళీగా కూర్చున్న సమయం. రాజు ముఖంలో మొట్టమొదటిసారిగా సంతృప్తి కనిపించింది. నెల రోజులు గడిచాయి. రాజు పూర్తిగా మారిపోయాడు. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకున్నాడు. అతను అద్భుతమైన శిల్పాలను చెక్కాడు. అతని భార్య సీత వాటిని సంతలో అమ్మి ఇంట్లోకి డబ్బులు రావడం మొదలైంది. ఏముంది, ఎంచక్క ఇంట్లో పేదరికం పోయింది. సరిగ్గా నెల తర్వాత వృద్ధ సన్యాసి తిరిగి వచ్చారు. రాజు ఆయన కాళ్లపై పడి, స్వామి నా కళ్ళు తెరిపించారు. మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన గడియారం నా జీవితాన్నే మార్చేసింది. ఇది లేకపోతే నేను నా జీవితాన్ని మొత్తం వృధా చేసుకునేవాడిని. దయచేసి దీన్ని మీరే ఉంచుకోండి, కానీ మీ ఆశీస్సులు మాత్రం నాకు తప్పకుండా కావాలి అని అన్నాడు. ఆ వృద్ధ సన్యాసి నవ్వుతూ గడియారాన్ని తీసుకున్నారు. రాజు, ఈ గడియారం చేసింది ఏమీ లేదు. ఇది కేవలం ఒక సామాన్యమైన గడియారం. నీ సమయం వృధా అవుతుందని నీకు చూపించి నిన్ను భయపెట్టింది. ఆ భయంతోనే నువ్వు మారడం మొదలెట్టావు. అసలైన అద్భుతం గడియారంలో కాదు, నీలో వచ్చిన మార్పులో ఉంది. గడిచిన సమయం తిరిగి రాదు కదా, కానీ మిగిలిన సమయాన్ని వృధా చేయకూడదనే జ్ఞానం నీకు కలిగింది. అదే నాకు చాలు అని మనసారా దీవించి వృద్ధ సన్యాసి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి రాజు తన గ్రామంలోకెల్లా గొప్ప ధనవంతుడిగా దానశీలిగా పేరు పొందాడు. చూసారా, సమయం ఎంత విలువైనదో. గడిచిన కాలాన్ని తిరిగి తేలేము. అందుకే సోమరితనంతో సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకొని మన లక్ష్యాల కోసం కష్టపడాలి. సో ఇలాంటి స్టోరీస్ మనం పిల్లలకు చెప్పినప్పుడు ఖచ్చితంగా పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా మనం చెప్పిన కాన్సెప్ట్స్ని విజువలైజ్డ్గా ఊహించుకుంటూ వాళ్ళ యొక్క జీవితంలో దీన్ని అన్వయించడానికి ఉత్సాహం చూపిస్తారన్నమాట. ఇది ఈనాటి వనితవాణి కార్యక్రమంలో పిల్లల ప్రవర్తనలో పెనుమార్పును తీసుకురావడానికి ఉపయోగపడేటువంటి ఒక చక్కటి కథ. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ April 16 to 30 వరకు. May 1 to May 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేటి యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విద్యా సమాచారాన్ని తెలుసుకుందాం. ఇందులో యూజీసీ నెట్ ఈ ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ పూర్తి చేసిన వారు మంచి అధ్యాపకుడిగా ఎదగడం, తమ సబ్జెక్టులో లోతైన పరిశోధనలు చేయాలి అనుకోవడం లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి వారి కోసం తాజాగా యూజీసీ నెట్ జూన్ సెషన్కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఈ ఎగ్జామ్ రాయడానికి అభ్యర్థులు కనీసం 55% మార్కులతో పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు 50% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉంటే సరిపోతుంది. 4 ఏళ్ల డిగ్రీతో పిహెచ్డి అడ్మిషన్ కేటగిరీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 75% మార్కులతో ఆ డిగ్రీ పాస్ అయి ఉండాలి. చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ యూజీసీ నెట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు 5% రిజర్వేషన్ ఉంటుంది. జేఆర్ఎఫ్ అభ్యర్థులు యొక్క వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డి అడ్మిషన్ కేటగిరీలకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి అనేది ఉండదు. ఈ పరీక్ష అనేది 2 పేపర్లుగా మొత్తం 300 మార్కులకు ఉంటుంది. పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలకు ఈ పరీక్ష జరుగుతుంది. పేపర్ 2 సబ్జెక్ట్ పేపరు. అభ్యర్థులు డొమైన్ సబ్జెక్ట్ నుంచి 100 ప్రశ్నలతో 200 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. యూజీసీ నెట్ విద్యార్థులకు పలు అవకాశాలు అందుబాటులో ఉంటాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టొచ్చు. యూజీసీ నిబంధనల ప్రకారం నెట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో ఉత్తీర్ణత సాధించిన వారినే ఈ పోస్టులకు ఎంపిక చేయాలి అనేది ఒక నానుడి. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పే స్కేల్ ప్రారంభంలోనే నెలకు 67,000 ఉంటుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లకు ప్రముఖ రీసెర్చ్ ల్యాబొరేటరీలో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేయొచ్చు. వీరికి మొదటి 2 ఏళ్ళు నెలకు 37,000 చొప్పున జేఆర్ఎఫ్ లభిస్తుంది. జేఆర్ఎఫ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి జేఆర్ఎఫ్ అర్హత లభిస్తుంది. ఈ దశలో 3 ఏళ్ల పాటు నెలకు 42,000 స్కాలర్షిప్పు సీనియర్ జేఆర్ఎఫ్ హోదాలో ఈ వేతనాన్ని వాళ్ళు తీసుకోవచ్చు. జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ పూర్తి చేసుకున్న వారికి సైంటిస్టులుగా ప్రభుత్వ విభాగాలలో కెరీర్ ప్రారంభించే అవకాశం ఉంటుంది. యూజీసీ నెట్కు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ మే 20. మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://ugcnet.nta.nac.in/. వెబ్సైట్ మరొక్కసారి https://ugcnet.nta.nac.in/. కార్యక్రమంలో మరికొంత విద్య ఉద్యోగ సమాచారాన్ని వినే ముందు ఇప్పుడైతే ఒక పాటను విందాం. ఈ పాట సంక్రాంతికి వస్తున్నాం ఈ చిత్రం నుంచి వింటారు. పాడినవారు బీమ్స్ సిసిరిలియో, ప్రణవి ఆచార్య.

యువతరంగం కార్యక్రమాన్ని శ్రోతలు వింటూ ఉన్నారు. ఇందులో భాగంగా మరొక నోటిఫికేషన్ వివరాలు. సిసిఆర్టీ స్కాలర్షిప్ స్కీమ్. న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సిసిఆర్టీ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ సిసిఎస్ఎస్ ఈ స్కీమ్ కింద స్కాలర్షిప్లను అందజేస్తారు. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, సాహిత్యం వంటి రంగాల్లో ప్రతిభ కనబరిచే 10 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు ఈ స్కాలర్షిప్లను అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను చేయవచ్చు. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో మొత్తం 650 కొత్త స్కాలర్షిప్లను అందజేస్తారు. ఎంపికైన వారికి ప్రతి సంవత్సరం 3,600 రూపాయలను స్కాలర్షిప్తో పాటు అందజేస్తారు. అలాగే గరిష్టంగా 9,000 రూపాయలను స్కాలర్షిప్ రూపంలో వీరికి అందజేయడం జరుగుతుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 375 స్కాలర్షిప్లను అందజేస్తారు. సాంప్రదాయ కళాకారుల కుటుంబాలకు 25 స్కాలర్షిప్లు ఖాళీగా ఉన్నాయి. గిరిజన సంస్కృతి షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు 100 స్కాలర్షిప్లను అందజేస్తారు. ఈ స్కాలర్షిప్లకు అర్హత సాధించాలి అంటే గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న లేదా సాంప్రదాయ ప్రదర్శన కళా కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు అప్లై చేయడానికి అర్హులు. సంబంధిత కళారూపంలో కనీసం 3 ఏళ్ల శిక్షణ కలిగిన వారు దరఖాస్తులను చేయవచ్చు. తల్లిదండ్రుల యొక్క నెలవారీ ఆదాయం 8,000 కంటే తక్కువ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే విద్యార్థి యొక్క వయస్సు 18 నుంచి 14 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆఫ్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపాల్సిన చిరునామా 15A సెక్టార్ 7 ద్వారకా, న్యూఢిల్లీ. ఈ చిరునామాకు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. చిరునామా మరొక్కసారి 15A సెక్టార్ 7 ద్వారకా, న్యూఢిల్లీ. పిన్కోడ్ 110075. ఈ దరఖాస్తులను పంపాల్సిన చివరి తేదీ ఈ నెల 31వ తేదీ వరకు ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తులను చేయవచ్చు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://ccrtindia.gov.in/. వెబ్సైట్ మరొక్కసారి https://ccrtindia.gov.in/. కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని వినే ముందు శకుంతలం ఈ చిత్రం కోసం రమ్య బెహ్రా పాడిన పాటను వింటారు.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే నీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: యువత రంగం కార్యక్రమంలో ఇప్పుడు ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుందాం. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఎస్సీఆర్ రాయ్పూర్ డివిజన్లో ఈ సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో మొత్తం 1644 పోస్టులున్నాయి. డిఆర్ఎం ఆఫీస్ రాయ్పూర్ డివిజన్లో 1363 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. అలాగే మరొక విభాగం వ్యాగన్ రిపేర్ షాప్ రాయ్పూర్కు సంబంధించి 281 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ఇన్స్పెక్టర్, పెయింటర్, పైప్లైన్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్ వంటి ట్రేడులలో ఈ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేయాలి అంటే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 10th పాస్ అయి ఉండాలి, సంబంధిత ట్రేడులలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి, వీరి యొక్క వయస్సు 15 to 24 మధ్య ఉండాలి. ఎంపిక విధానం అనేది మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపికను నిర్వహిస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ June 4. మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://secr.indianrailways.gov.in/. వెబ్సైట్ మరొక్కసారి secr.indianrailways.gov.in/. కార్యక్రమంలో చివరిగా గేమ్ చేంజర్ ఈ చిత్రం కోసం కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట.

శ్రోతలు, ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6 గంటల 10 నిమిషాలకు తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 500,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు. అమరావతితో పాటు విశాఖపట్టణాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రులో కిమ్స్ ఆసుపత్రికి బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాయలసీమ హార్టికల్చర్ టెక్నాలజీ హబ్గా మారుతుందని, తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. 100,000 ఉద్యోగాలు యువతకు ఇవ్వాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని, వచ్చే సంవత్సరం ఇదే రోజుకు ఆసుపత్రి, యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. ఇటీవలే విశాఖలో గూగుల్కు ఫౌండేషన్ వేశామని, 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలను పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. 1-2 రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండి తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: ఈ రోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల, ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాల పైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికీ రావాలి. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని వర్క్ ఫ్రం హోమ్ అనేది, ఇట్ ఈస్ ద రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రం హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. గవర్నమెంట్ లో కూడా ఇది చేస్తాం.
0: బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల్లో తక్షణ స్పందన, రాష్ట్రంలో నియంత్రణ వ్యవస్థపై అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించారు. ఇతరుల బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగించకుండా చేపట్టాల్సిన చర్యలు, గోల్డెన్ అవర్, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై సమాలోచనలు చేశారు. సైబర్ ఆర్థిక నేరాలకు సంబంధించి 9.29 లక్షల కాల్స్ బాధితుల నుంచి 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు వచ్చినట్లు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు సైబర్ ఆర్థిక నేరాల్లో 652 కోట్ల రూపాయల మేర కోల్పోయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29 అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే తిరుపతిలో 6 స్టార్ హోటల్స్ నిర్మాణానికి పీపీపీ విధానంలో ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటకానికి స్వర్గధామంగా మారుస్తామని మంత్రి దుర్గేష్ వివరిస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. అందులో భాగంగానే కొత్తగా వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి SGST రియంబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా పవర్ టారిఫ్ ఇండస్ట్రీస్తో సమానంగా ఇవ్వడం కానివ్వండి. ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక పక్కన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ని అలాట్ చేయడంతో పాటు వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం వల్లే పెట్టుబడిదారులు పెద్దగా ముందుకు వస్తున్నారు అనేటువంటి మాట తెలియజేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో 500,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనేదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని గ్రామీణ పేదరిక నిర్మూలన సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సెర్ప్ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడి పరిశ్రమ ప్రధాన జీవనోపాధిగా ఉన్న అన్ని గ్రామాల్లో పశుగ్రాసం పెంపకం ప్లాట్లను అభివృద్ధి చేయడంతో పాటు 5 కంటే ఎక్కువ పాడి పశువులు ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి పాల సేకరణ, బాట్లింగ్, సొంత బ్రాండ్ మార్కెటింగ్పై శిక్షణ ఇవ్వాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఇళ్ల వద్ద పెరటి కోళ్ల పెంపకం కోసం మదర్ హ్యాచరీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలపై కూడా చర్చించారు. ఎంపిక చేసిన మండలాల్లో పొట్టేళ్ల పెంపకం యూనిట్లను ప్రోత్సహించడం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాల కింద మహిళా సంఘాల సభ్యులందరినీ నమోదు చేయడం, బ్యాంకుల నుంచి డేటాను సేకరించి సెర్ప్ పోర్టల్లో అప్డేట్ చేయడం, క్లెయిమ్స్ పరిష్కార పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ల ఏర్పాటుపై కూడా చర్చించారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలను ఒక్కసారిగా పెంచడంపై ఆయా సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాలు, అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదన్నారు. ప్రస్తుతం ఆక్వా రంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో రైతులపై అదనపు భారం మోపే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. మంత్రి ఆదేశాలను అనుసరించి రొయ్యల ఫీడ్ తయారీ సంస్థల అసోసియేషన్ పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాత్రికేయులకు 2025-26 సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడలోని మీడియా అకాడమీ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్తో కలిసి ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆ వివరాలను వెల్లడించారు. అవార్డుల ఎంపిక ప్రధానం కోసం 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం 12 విభాగాల్లో ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ఆయా అవార్డులకు అర్హతలు, దరఖాస్తుకు చివరి తేదీ మొదలగు వివరాలను తెలియజేస్తూ త్వరలో ఒక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరితో పాటు 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. ఇందుకు 2.6 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. క్వింటాల్ వరికి కనీస మద్దతు ధర 2,441 రూపాయలుగా నిర్ణయించింది. క్వింటాల్ జొన్నలు హైబ్రిడ్ కనీస మద్దతు ధర 4,023 రూపాయలకు ఆమోదం తెలిపింది. జొన్నల ధర 4,073 రూపాయలుగా నిర్ణయించింది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వరితో పాటు పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతులకు భారీ ఓటునిచ్చే నిర్ణయమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయ వృద్ధి, వ్యవసాయ రంగం బలోపేతమే లక్ష్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా రైతుల్లో నూతన నమ్మకాన్ని పెంచుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి ఋతుపవనాల పూర్వగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. పశ్చిమేసియా సంఘర్షేణ ఉద్భూతస్య వైశ్విక ఊర్జా సంకటకాలస్య మధ్యే ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఆవాహనస్యానంతరం కేంద్ర రాజ్యయోః ఇంధన సంరక్షణస్యోపాయాః తీవ్రాః జాతాః. కేంద్రీయ మంత్రిమండలేన చతుర్దశ ఖరీఫేతి గ్రైష్మిక సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యం స్వీకృతం. సూర్యపుష్పస్య బీజస్య సర్వాధిక వృద్ధిః తదనంతరం కర్పాసతిలయోః చ. తమిళనాడు రాజ్య సి జోసెఫ్ విజయస్య నేతృత్వే టీవీకే సర్వకారేణ రాజ్య విధానసభాయాం సహజ బహుమతేన శక్తి పరీక్షణం విజితం. ఎన్ రంగసామి పంచమం వారం పుడుచేరి రాజ్యస్య కార్యకాలాయ ముఖ్యమంత్రి రూపేణ శపథం స్వీకృతవాన్. అపి చ సిబిఎస్ఈ ద్వారా అఖిల భారతీయ వరిష్ఠ మాధ్యమిక వర్గస్య ద్వాదశీ కక్షాయాః పరీక్షా పరిణామాః ఘోషితాః. अथ वार्ताः विस्तरेण. प्रधानमंत्री नरेंद्र मोदी विशेष रक्षा समूहस्य एसपीजी प्रोटोकॉल इत्यस्यान्तर्गतं सर्वाः आवश्यकाः सुरक्षा व्यवस्थाः अवलंब्य सद्यः एव आंतरिक यात्रासु स्वस्य यात्रा वाहनानां संख्या न्यूनीकृतवान्. सूत्रानुसारं ప్రధానమంత్రిణ యాత్రావాహనానాం సంఖ్యాయాం న్యూనీకరణం తస్య సద్యః గుజరాతస్య అసమరాజ్యస్య చ భ్రమణకాలే కార్యాన్వితం. ఆర్థిక స్థిరతాయై యోగదానాయ నాగరికాన్ ప్రతి ప్రధానమంత్రిణ సప్తాగ్రహాణాం అనురూపం ఏతదభవత్. ప్రధానమంత్రిణ నరేంద్రమోదినః ఆగ్రహానంతరం కేంద్రీయగృహమంత్రి అమితశాహేన ఉత్తరప్రదేశస్య మధ్యప్రదేశస్య దిల్ల్యాః చ ముఖ్యమంత్రిభిః విధాయకైః జనప్రతినిధిభిః చ ఆధికారికయానానాం సంఖ్యా 50% యావత్ న్యూనీకర్తుం ఆదేశ ప్రదత్తః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవాసరి సంయుక్త అరబ్ అమీరాత్ నెదర్లాండ్స్ స్వీడన్ నార్వే ఇటలీ దేశానాం 6-దివసీయ యాత్రాం కరిష్యతి. अद्य सायंकाले नवदिल्ल्यां प्रसारमाध्यमान् संबोधयन् विदेश मंत्रालयस्य सचिवः सीबी जॉर्जः संसूचितवान् यत् पंच देशानां यात्रायाः प्रथमे चरणे श्रीमोदी शुक्रवासरे संयुक्त अरब अमीरात देशं प्राप्स्यति, यत्र हि सः राष्ट्रपतिना शेख मोहम्मद बिन जायद अल नाह्यान इत्यनेन सह मेलनं करिष्यति. सः अवदत् यत् उभौ नेतारौ द्वैपाक्षिक विषयेषु विशेषतः ऊर्जा सहकारे अपि च परस्पर हित संबद्धेषु क्षेत्रीय अंतरराष्ट्रीय विषयेषु च विचार विनिमयं करिष्यतः. प्रधानमंत्रिणा नरेंद्र मोदिना अद्य 98-99 वर्षे अस्मिन्नेव दिने भारते कृत परमाणु परीक्षणस्य स्मरणं कृतम्. सामाजिक माध्यमेषु एकं संस्कृत सुभाषितं विनिमयी कुर्वन् प्रधानमंत्री उक्तवान् यत् एतत् परमाणु परीक्षणं देशस्य अविचल संकल्पं प्रदर्शयति. श्रीमोदी अवदत् यत् अस्य परीक्षणस्य अनन्तरं संपूर्णेन विश्वेन भारतं संपीडितं, परञ्च देशेन सिद्धीकृतं यत् कापि शक्तिः भारतं अवरोद्धुं न शक्नोति. केन्द्रीयमन्त्रिमण्डलेन विपणनसत्रस्य 26-27-2000 कृते 14 खरीफ इति ग्रैष्मिकसस्यानां न्यूनतम समर्थनमूल्ये वृद्धिं स्वीकृतम्. केन्द्रीयमन्त्रिमण्डलस्य सभायाः अनन्तरं प्रसारमाध्यमान् सम्बोधयन् सूचनाप्रसारणमन्त्री अश्विनीवैष्णवः अवदत् यत् सर्वकारेण ग्रैष्मिकसस्यानां न्यूनतम समर्थनमूल्यं वर्धितम् अस्ति, येन उत्पादकेभ्यः तेषाम् उत्पादानां कृते लाभप्रदं मूल्यं सुनिश्चितं भविष्यति. सः अवदत् यत् ग्रैष्मिककालस्य कृते कृषकाणां कृते प्रायः 60-2 लक्ष कोटि रूप्यकाणि प्रदीयन्ते. सः अवदत् यत् अस्मिन् ऋतौ 24-800,000 मेट्रिक् टन् इत्यतोप्यधिकानि सस्यानि प्राप्तानि भविष्यन्ति. श्रीवैष्णवः अवदत् यत् एमएसपी मध्ये सर्वाधिकं 22,600 रूप्यकाणि प्रति क्विंटल वृद्धि सूर्यमुखी बीजानां कृते अनुशंसितं, तदनन्तरं 75,500 रूप्यकाणि प्रति क्विंटल कर्पासस्य कृते, 500 रूप्यकाणि प्रति क्विंटल तिलस्य कृते च अनुशंसितमस्ति.
4: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 260,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
3: प्रियाः श्रोतारः संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति केंद्रीय मंत्रिमंडलेन भू अंगारस्य तथा लिग्नाइट गैसिफिकेशन परियोजनायाः प्रोत्साहनाय सार्ध 37 कोटि रुप्यकाणां वित्तीय व्ययस्य योजना अनुमोदिता प्रसार माध्यमान संबोधयन केंद्रीय सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णवः अवदत् यत् इयं योजना भारतस्य अंगारस्य लिग्नाइट गैसिफिकेशन इत्यस्य च कार्यक्रमं गतिप्रदानाय प्रमुखं पदाक्षेपमस्ति श्री वैष्णवः अवदत् यत् योजनायाः अंतर्गतं 3,00,000 करोड़ रुपयेकाणां अपेक्षित निवेशः भविष्यति
4: कोल भारत में करीब करीब 400 बिलियन टन के नॉन रिजर्व्स है तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में ताकि फर्टिलाइजर के लिए जो एलएनजी इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी 37,500 करोड़ रुपीस का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3,00,000 करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे
3: तमिलनाडु राज्ये सी जोसेफ विजयस्य नेतृत्वे तमिलगा वेट्रिकझगम दलस्य सर्वकारेण तमिलनाडु विधानसभायां बहुमत परीक्षणं विजितम् चतुश्चत्वारिंशोत्तरैकशत विधायकाः पक्षे मतदानं कृत्वा सभायां स्पष्टं बहुमतं प्रदर्शितवन्तः अत्रांतरे द्वाविंशति विधायकाः विश्वासप्रस्तावस्य विरुद्धं मतदानं कृतवन्तः कार्याचरणावधौ प्रमुखः विपक्षदलं डीएमके विधानसभा सदनात् बहिरगच्छत् सद्यैव समाप्तेः विधानसभा निर्वाचने तस्य दलेन केवलम् 88 शतासनानि प्राप्तानि आसन् तमिलनाडोः राज्यपालेन राजेन्द्र विश्वनाथ आर्लेकरवर्येण विजयाय सदने बहुमतं साधयितुम् आज्ञापितमासीत् अखिल भारतीय राष्ट्रीय कांग्रेस दलस्य नेता एन रंगासामी अद्य पुदुचेरी राज्यस्य मुख्यमंत्री रूपेण पंचमं बारं शपथ ग्रहणं कृतवान् लोकनिवासे आयोजिते समारोहे पुदुचेरी नगरस्य उपराज्यपालः के कैलासनाथन वर्यः पदस्य गोपनीयतायाः च शपथ ग्रहणं कारितवान् दलस्य मल्लादी कृष्णरावः भाजपेति दलस्य एन नमशिवायं च अस्मिन् समारोहे मंत्री रूपेण शपथं स्वीकृतवन्तः भारत ऋतु विभागेन अद्य राजस्थान राज्ये उष्णतरंगस्य कृते रेड अलर्ट इति रक्तवर्णीया संचेतनायाः सूचना प्रसारिता गुजरात राज्ये महाराष्ट्रे पश्चिम मध्य प्रदेशे च श्वः यावत् उष्णतरंगस्य स्थितिः भवितुम् अर्हति अपि च अद्य हिमाचल प्रदेशे उत्तराखण्डे च ओलावृष्ट्या सह वर्षायाः संभावना विद्यते अद्य दिल्ली चंडीगढ़ हरियाणा जम्मू कश्मीर उत्तर प्रदेश झारखंड पंजाब इत्येतेषु प्रदेशेषु विद्युत सहित वृष्टि तीव्र वायु वेगः च भविष्यति इति भारत ऋतु विभागेन पूर्वानुमानितम् केंद्रीय माध्यमिक शिक्षा परिषदा द्वादशी कक्षायाः परीक्षा परिणामाः प्रसारिताः छात्राः आधिकारिक वेबसाइट डिजिलॉकर इत्यत्र उमंग ऐप इत्यत्र च स्वानुक्रमान् प्रविश्य परिणामं द्रष्टुं शक्नुवन्ति अस्मिन् वर्षे केंद्रीय माध्यमिक शिक्षा परिषदा द्वादशी कक्षायाः फरवरी मासस्य 17 दिनांकतः अप्रैल मासस्य 10 दिनांक पर्यन्तं लक्ष्योपलक्ष्य छात्राणां कृते परीक्षा आयोजिता अन्ते मुख्य वार्ताः पुनः एकवारं पश्चिम एशिया संघर्षेण उद्भूतस्य वैश्विक ऊर्जा संकट कालस्य मध्ये प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिना आवाहनस्य अनन्तरं केन्द्र राज्ययोः ईंधन संरक्षणस्य उपायाः तीव्राः जाताः केंद्रीय मंत्रिमंडलेन चतुर्दश खरीफेति ग्रैष्मिक सस्यानां न्यूनतम समर्थन मूल्यं स्वीकृतम् तमिलनाडु राज्ये सी जोसेफ विजयस्य नेतृत्वे टीवी के सर्वकारेण सहज बहुमतेन सक्षी परीक्षणं विजितम् इति वार्ताः
5: आकाशवाणी सिंहपुरी एफएम केंद्रम సమయం 6:30. ఇప్పుడు విందాం గ్రామదర్శిని కార్యక్రమం.

0: बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉकर टोल फ्री नंबर 1454 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం సమాచార వేదిక.

నెల్లూరు జిల్లాలో ఇంటర్మీడియట్ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని డిఆర్ఓ విజయకుమార్ ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లో పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆర్ఐఓ వరప్రసాదరావు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు 66 కేంద్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు.

గూడూరు పట్టణంలోని నారాయణ ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో తొలి రోజు మంగళవారం నిర్వహించిన ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం మధ్యాహ్నం రెండు పూటల పరీక్షా కేంద్రాలకు వచ్చిన ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు వారి హాల్ టికెట్లను తనిఖీ చేసి అనంతరం లోనికి అనుమతించారు. రసాయన ఎరువుల వాడకంలో రైతులు సంయమనం పాటించాలని వ్యవసాయ శాఖ ఏడీ శ్రీదేవి సూచించారు. ధర్తీమాత బరావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాజులపాడు అక్కంపేట గ్రామాల్లో రైతులకు ఎరువుల వాడకంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శాస్త్రవేత్తల సూచనల మేరకు తగిన మోతాదులోనే రసాయన ఎరువులను వాడాలన్నారు. అలాగే భూసారాన్ని పరీక్షించుకునేందుకు పచ్చిరొట్టె ఎరువులను వాడాలన్నారు. ఎంపీడీఎస్ కిట్ల వాడకం వల్ల కూడా భూసారాన్ని సంరక్షించుకోవడంచని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే స్థానికంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు గాని ఐసీడీఎస్ అధికారులకు గాని సమాచారం ఇవ్వాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ శివజ్యోతి కోరారు. వరగలి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం కిశోర బాల బాలికలకు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొన్ని వర్గాల్లో తల్లిదండ్రులు ఆడపిల్ల భారాన్ని తగ్గించుకునే భావంతో చిన్న వయసులోనే వివాహాలు జరిపిస్తుంటారని అన్నారు. ఇలాంటివి చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలు జరిపించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వెంకటాచలం మండలంలోని సరస్వతి నగర్ వద్దనున్న అక్షర విద్యాలయంలో ఎన్సీసీ క్యాడెట్లకు 10 రోజుల శిక్షణ శిబిరంలో భాగంగా మంగళవారం పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. అలాగే అగ్నిమాపక జిల్లా అసిస్టెంట్ ఫైరింగ్ అధికారి రాజా ఆధ్వర్యంలో ఫైర్ ఫిట్టింగ్ పై శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కమాండర్ కల్నల్ డి కరంచంద్, డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ కల్నల్ సూరజ్ నాయర్ పాల్గొన్నారు. వేసవికాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని చెందోడుకు చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ నిర్వాహకులు లీలా మోహన్ కృష్ణ సూచించారు. చిల్లకూరు మండలంలోని పల్లమాల అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం చిన్నారులు పెద్దలకు సీజనల్ వ్యాధులు సోకకుండా హోమియో మందులు అందించారు. ఈ సందర్భంగా లీలా మోహన్ కృష్ణ మాట్లాడుతూ, వేసవికాలంలో ఎక్కువగా చికెన్ పాక్స్ వ్యాప్తి చెందుతుందని, ఈ వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించేలా హోమియో మందులు అందించామని తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు విద్యా సామగ్రితో పాటు పిల్లలు నిద్రించేందుకు అవసరమైన చాపలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రభగిరి పట్నంలోని అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి ఎద్దుల పందేలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ఒంగోలు జాతి ఎద్దులను రైతులు తీసుకొచ్చారు. బండలాగుడు పోటీల్లో భాగంగా ఎడ్లు అధిక బరువు కలిగిన బండను లాగితే విజేతలుగా నిర్ణయించారు. కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి కూడా పోటీలకు ఎడ్లను తరలి తీసుకొచ్చారు. ఈ పోటీలు ఎంతో కోలాహలంగా నిర్వహించారు. కిశోర బాలికలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగిశెట్టి రేణుక సూచించారు. కడివేడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం కిశోర బాల బాలికలకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాలికలు యుక్త వయసు వచ్చేసరికి ఆహార నియమాలు తప్పక పాటించాలన్నారు. కొంతమంది బాలికలు వ్యక్తిగత పరిశుభ్రతకు చోటికపోవడంతో భవిష్యత్తులో పలు రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా తల్లిదండ్రులకు కూడా భారంగా మారుతుందన్నారు. అలాగే బాలురు కూడా తమ తోటి వారితో భవిష్యత్పై చర్చిస్తూ నా అవసరాలు, మన సవాళ్లు అనే అంశంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం బాల బాలికలకు పలు రకాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పద్మావతి, సిహెచ్ సునీత తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఆర్టీసీ డిపోలోని ఉద్యోగులు సిబ్బంది ఎస్బీఐ అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకంపై అవగాహన కలిగి సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎస్బీఐ మేనేజర్ భరత్రామ్, జనరల్ ఇన్సూరెన్స్ మేనేజర్ శ్రీకాంత్ అన్నారు. పట్టణంలోని డిపోలో డీఎం రమేష్ కుమార్ అధ్యక్షతన ఉద్యోగులు సిబ్బందికి మంగళవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. సుమారు 18,000 అనుబంధ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చన్నారు. పాలసీ పొందిన 30 రోజుల తర్వాత ఆరోగ్య బీమా సదుపాయం ప్రారంభమవుతుందన్నారు. మొత్తం ప్రీమియం 6,99,999 రూపాయలు చెల్లిస్తే 30 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా వర్తిస్తుందన్నారు.

0: స్థానిక ఆర్టీసీ డిపో పరిధిలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ ఆర్డీఏ డిఎం కార్యక్రమం జరిగింది. డిపో మేనేజర్ రమేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్లాస్టిక్ వ్యర్థాల సద్వినియోగం గురించి శ్రీ హనుమకొండ సరోజిని గారితో జరిపినటువంటి పరిచయ కార్యక్రమం.
1: ప్రస్తుత రోజుల్లో చాలా మంది మహిళలు, ముఖ్యంగా గృహిణులు, ఖాళీ సమయాన్ని సృజనాత్మక ఆచరణ ధోరణిలో అనేక రంగాల్లో గుర్తింపు పొందుతూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల వ్యర్థాలతో ఎన్నో రకాల గృహోపకరణాలు లాంటివి తయారు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా కూడా నిలుస్తున్నారు. ఈ విభాగం పరంగా హనుమకొండ సరోజిని గారు మన స్టూడియోస్లో ఉన్నారు, వారిని పరిచయం చేసుకుందాం. అమ్మ నమస్కారం. హనుమకొండ సరోజిని గారు
2: నమస్కారం అండి.
1: చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తుంటే, ఎందుకంటే ఈ వయసులో కూడా మీరు ఇట్లా ఈ రకరకాల వ్యర్థాలతో, అది పేపర్లు కానివ్వండి, ప్లాస్టిక్ సంచులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అలాంటి వాటితో ఎన్నో రకాల మరి గృహోపకరణాలు అనొచ్చు మనం, లేదా వస్తువులు అనొచ్చు, పిల్లలకి ఆడుకునే బొమ్మల్లాగా కూడా అనిపిస్తున్నాయి నా కళ్ళెదురుగా కూడా మీరు పెట్టారు. చాలా సంతోషం, అసలు మిమ్మల్ని అభినందించాలి. ఇలాంటి గొప్ప కళాత్మక వస్తువుల్ని ఇలా మీరు ప్రదర్శనలో పెట్టినట్టుగా ఫీల్ అవుతున్నా నేను. అయితే ఇలా చెయ్యాలి అనేటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎక్కడ బీజం పడింది చెప్పండి.
2: అసలు చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రతిదీ ఒక వస్తువు చూస్తే దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, వేస్ట్ అయింది అని అనిపించేది. చదువుకునే రోజుల దగ్గర నుంచి కూడా అప్పుడు క్రేప్ పేపర్ ఉండేది, ఆ పేపర్లో పూలు డిజైన్స్ పెట్టడం, బొమ్మల కూలు వస్తే అందులో అగ్గిపెట్టెలతో దిళ్ళులాగా కుట్టి వాడేసిన అగ్గిపెట్టెల్ని వాటితో నేను సోఫాలు తయారు చేసేదాన్ని, అవి బొమ్మల కులువులో పెట్టేదాన్ని, ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ చేసి కుటీరంలాగా

0: అక్కడి నుంచి నాకు ఏం చేయాలి, ఇంట్లో ఊరికే కూర్చోలేను. అందుకని మెల్లవికి ఏదో నాకు తోచిన కవితలు చిన్న చిన్నవి రాసేదాన్ని అనుకోండి, కానీ కథలు బాగా రాసా. కొన్ని పత్రికల్లో పడేవి బాగా, అందరూ ఇంట్రెస్ట్ చాలా చూపించేవాళ్ళు. అది కూడా మా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు, నీ పేరును ఆడపిల్ల పెళ్లి కానీ ఆడపిల్లలు రాయకూడదు అనేవాళ్ళు ఆ రోజుల్లో. మాకు 80 ఏళ్ల క్రితం అంటే మరి అలాగే ఉండేది కదా. అంటే నేను నా పేరు సరోజినీ కాకుండా రజనీ అన్న పేరుతో మా అన్నయ్య ఒక ఆయన పోస్ట్ చేసి పెట్టేవాళ్ళు. మా నాన్నగారు ఇష్టపడకపోతే, ఆయన మంచి ఇంజనీర్, నాన్నగారు కూడా మంచి ఫ్యామిలీ, మాది కూడా అట్లా అన్నిట్లో ఉందాము అనిపించేది నాకు అప్పుడు చిన్న చిన్న కవితల దగ్గర నుంచి. అట్లా టైలరింగ్ కూడా అప్పుడే నేర్చుకున్నానండి, ఊరికే ఉంటమే కదా నేను. ఆ టైలరింగ్ నేర్చుకున్నాను, ఎంబ్రాయిడరీ వర్క్ బాగా చేసేదాన్ని, లేసులు అల్లేదాన్ని. అప్పుడు ఎక్కువ లేసులు లంగాలు కానీ వాటిని వేసుకునేవాళ్ళు పూర్వపు రోజుల్లో, అలాగే అల్లేదాన్ని. సంగీతం కూడా మీ రేడియో దగ్గర మీకు మామూలుగా ఇంట్లో పెళ్లి సంగీతం అని మా నాన్నగారికి కూడా వచ్చు బాగా, ఆయన హార్మోనియం మీద నాకు సంగీతం నేర్పేవాళ్ళు. అది కాక మీ రేడియోలో ఓకలు వచ్చేది, ఎంతసేపు వచ్చేదో నాకు గుర్తులేదు, వాళ్ళ పేర్లు కూడా నాకు గుర్తులేవు ఆ రోజుల్లో. కానీ తప్పనిసరిగా అక్కడ కూర్చొని నేర్చుకునేదాన్ని. అందులో 2-3 పాటలు నాకు అది బాగా ఇష్టమైన పాటలు, ఇప్పటికీ నేను కొనుక్కుంటానే ఉంటావి, అంత ఇదన్నమాట ఇంట్రెస్ట్. కథానికలు వచ్చినా వినేదాన్ని మీ దాంట్లో, అంత ఇంట్రెస్ట్గా ఉండేది. చిన్న చిన్న చిత్రలహరి అని అన్నీ అప్పుడు రేడియోయే కదండి మాకు, ఇంకేం లేవు. అలాగే రేడియో దగ్గర ఎక్కువ గడిపేవాళ్ళం. ఏం చేస్తాం ఇంట్లోను సినిమాలు కూడా వచ్చేది, ఆదివారం ఎప్పుడు ఒక సినిమా పెట్టేవాళ్ళు. అట్లా గడిపితే ఒక్కోటి అన్ని. ఇక అక్కడి నుంచి పెళ్ళికి ఏర్పాట్లు అయింది, పెళ్ళి అయింది. మా వారు బిజినెస్ మ్యానే, మాకు 4 పిల్లలు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. పెళ్ళి అయ్యాక ఇక నేను ఇందులో పడిపోయాను సంసారంలో. అక్కడి నుంచి నాకు ఇవన్నీ ఆపేసా, కథలు రాయటం కానీ అన్ని పనులు ఆపేసాను. కాబట్టి స్టిచ్చింగ్ బాగా చేసేదాన్ని. పిల్లలకి గౌన్లు కుడితే మీరు ఎక్కడ కొన్నారా ఆంటీ అని అడిగేవాళ్ళు నన్ను వచ్చి, అంత బాగా చేసేదాన్ని. ఏదైనా అన్ని నేను 6 నెలల పాటు నేర్చుకున్నాను, బాగా చేయగలను. ఏనా ఎంబ్రాయిడరీ వర్క్ దగ్గర నుంచి అన్నీ చేసేదాన్ని. పిల్లలకి కూడా ట్యూషన్ పెట్టకుండా 10th వరకు నేనే చెప్పానండి. పిల్లలు కూడా మంచి బాగా చదివే పిల్లలు నాకు, అందువల్ల అవనండి 10th వరకు మాత్రం ట్యూషన్ కూడా పెట్టలే, నేనే చెప్పేదాన్ని. ఇంట్లో వంటల దగ్గర నుంచి నేనే చేయటం, పిల్లలు పుట్టినరోజు వచ్చిందంటే వాళ్ళ డ్రెస్సులు కుట్టడం దగ్గర నుంచి, పిండి వంటలు చేయటం దగ్గర నుంచి వెరైటీ వెరైటీ చేసి వాళ్ళకి ఇష్టమైనవి. ఇక ఇంట్లోనే నా ఇల్లు, నేను నా లోకం అనుకునేదాన్ని. వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరినైనా మర్యాదగా పలకరిస్తా కానీ ఎక్కువ బయటికి ఎవరి ఇళ్ళకి వెళ్ళేదాన్ని కాదు. ఆయన వ్యాపారంలో ఆయన ఉండేవాళ్ళు. ఇక
1: అలా సాగింది,
0: అట్లా సాగింది.
1: సరోజిని గారు, మీరు ఇప్పుడు ఈ రకరకాల వస్తువులు తయారు చేస్తున్నారు అన్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని మొత్తం మీ ఇల్లు, మీ కుటుంబం, మీ పరివారం వరకుగా ఉంది, మంచిదే అది కూడా. నిజానికి పిల్లలకి మీరే చదువు చెప్పి, అంటే ఇప్పుడు రకరకాల బయట ట్యూషన్లు పెట్టి చదివించడం, అక్కడ డబ్బు కట్టి చదివించడం, వాళ్ళు ఎలా చెబుతున్నారు ఏంటో అని ఒక కేర్ అనేటువంటిది లేకపోవడం, ఇన్ని ఉన్నాయి. అదే మనమే చెప్తే తల్లిదండ్రులే చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దితే అది అన్ని రకాలుగా పర్యవేక్షణ ఉంటుంది, బాగుంటుంది. సో చాలా అభినందనీయం ఇది. మరి ఈ వస్తువులు రకరకాలుగా చేస్తూ ఇప్పుడు నా ఎదురుగా కూడా కనిపిస్తున్నాయి, ఇవి ఎన్నో రకాల. ఇవి వివాహానంతరం కూడా ఇవి ఎలా చేయడం ఉండేదా?
0: వివాహానంతరం అంటే అప్పుడు ఆపేశానండి మొత్తం, అన్ని చాలా వరకు ఆపేశాను. ఆపేశాక ఏదో మేము బిజినెస్ లో పడ్డానండి, ఆయన నేను రిటైర్ అయ్యాక డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టుకుని అవి పెట్టి ఇద్దరు చాలా యాక్టివ్ గా చేసుకునేవాళ్ళం, నేను కొంచెం యాక్టివ్ ఎక్కువ. అలా అయ్యాక ఆయన ఈ మధ్య 4 ఏళ్ల క్రితం కాలం చేశారు. అక్కడి నుంచి నాకు ఒంటరితనం వచ్చేసింది. ఇంకెవరి ఎట్లాగూ నాకు కాలక్షేపం ఎలాగూ, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయింది, ఎవరు వెళ్ళాలి కాళ్ళు వెళ్ళిపోయారు, ఇక వచ్చింది. చిన్న అమ్మాయి ఆహార అమ్మాయి వెళ్ళి వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆయన మాలడి గారు ఇంజనీరు, అందువల్ల నేను వాళ్ళ దగ్గర మేము ఉండాల్సి వచ్చింది. అమ్మాయి వాళ్ళ దగ్గర మేము, ఆయన నేను వాళ్ళు కలిపి ఉండేవాళ్ళం అనమాట. పిల్లలు కూడా నాకు అలవాటు, వాళ్ళ పిల్లలు కూడా. అందువల్ల నేను ఇక వాళ్ళ దగ్గరే ఉంటా, ఏం చేయాలి ఒంటరితనం అనుకుంటే అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను అనమాట ఇవన్నీ చేయటం. అప్పుడు వేస్ట్ పేపర్లు ఏదన్నా ఉంటే వాటికి గాజులకి ఎదురు చేసి పక్షుల బొమ్మలు చేసి పెట్టడము. మక్కయ్య గారి పిల్లలు ఉండి వాళ్ళు ఒకరోజు వచ్చి చూసి, అమ్మ చాలా బాగా చేస్తున్నావు పిన్ని అని, ఇక ఈ సోషల్ మీడియాలో పెడతామని చెప్పి వాళ్ళు పెట్టారు. చాలామందికి తెలిసింది ఇది, తెలిసి కొంతమంది అన్నారు మహిళా మండలి వాళ్ళు ఎవరో ఈ ప్రోగ్రాంలు పెడుతున్నారండి మీ మహిళా దినోత్సవాల రోజు అంటే, నాకు 80వ సంవత్సరం అనమాట ఆ రోజుల్లో పెడుతున్నారని తెలిసి చూసి వద్దామని. ఎందుకైనా మంచిదని మెటీరియల్ కూడా నాతో తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి మరి ఏజ్ని బట్టి వాళ్ళు వద్దంటారో అని బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అని పెట్టారండి. అందులో ఒక పోటీ చాలా చేశారు వాళ్ళు, కానీ వీటిలో బెస్ట్

0: వేస్ట్, నాకు సరిపోద్ది, చేయిత్సా అంటే చేయిత్సమ్మా అన్నారు. నేను చేస్తుండగా వచ్చి జడ్జెస్ వచ్చి చూసి, అమ్మ ఈమె ఈ వయసులో ఈ పూలు ఎలా తయారు చేస్తున్నారు, ఇవి ఉట్టి అందులో క్యారీ బ్యాగ్స్తో చేయటం అంటే, వేస్ట్ క్యారీ బ్యాగ్స్ బాటిల్స్ కానీ వేస్ట్ కోడిగుడ్లతో కూడా బొమ్మలు తయారు చేసి, అమ్మాయిల బొమ్మలు అవి అవి చేసి పెట్టి అన్నీ తీసుకెళ్ళాను. అవి చూసి మీకు చేతులు కూడా వణుకుతున్నాయి, ఈ వయసులో మీరు ఇలా చేయటం అంటే చాలా గ్రేట్ అని వాళ్ళు నాకు ఫస్ట్ ఇవ్వటమే కాకుండా అప్పటికప్పుడు ఆలోచించుకుని సన్మానం చేశారండి అందరూ కలిపి.
1: ఓకే,
0: చాలా పెద్దగా చేశారు చేయటంలో కూడా, వాళ్ళకి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి.
1: మరి సరోజిని గారు ఇప్పుడు ఇన్ని రకాలుగా అంటే పలువురి దృష్టిని ఆకర్షించే విధంగా చేస్తున్నారు, దీనికి ఏమైనా మార్కెటింగ్ లాంటి ఆలోచన గాని ఐడియా గాని మీకు వచ్చిందా? అలాగే బయట నుంచి ఏమైనా డిమాండ్ ఉందా అది కూడా చెప్పండి.
0: బయట నుంచి అడుగుతున్నారు, మీ ఒక పువ్వు గుత్తి తయారు చేసి నేను పెడతానండి, ఇంట్లో చాలా ఉన్నాయి నాకు, అవి చూసి అండి అవి అమ్మకూడదా అంటారు. నేను ఇది పైసా ఖర్చు పెట్టి కొన్నాయి కావు, నా చేతిలో నా సంతోషం కొద్దీ నేను చేస్తున్నానని వచ్చిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వరకు మాత్రం నేను వాళ్ళకి ఇస్తానే ఉన్నాను. ఇస్తున్నాను కానీ నేను మార్కెటింగ్ చేయటం కానీ అసలు పెట్టుకోదలుచుకోవాలి, ఏదైనా సరే ఈ మార్కెటింగ్ చేయటం లేదు. పిల్లలు ఎవరన్నా అడిగితే నేను అమ్మమ్మ అని నేర్పుతావని అడిగితే వాళ్ళకి 1 hour 2 hours సాయంత్రం పూట ఎప్పుడన్నా వాళ్ళకి నేర్పుతున్నాను. వాళ్ళ స్కూళ్ళల్లో పెట్టుకుని ఫస్ట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా అపార్ట్మెంట్లో. ఎక్కడికి వెళ్ళినా కూడా నా అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నన్ను. ఇప్పుడు అట్లా జరుగుతుంది, నా అదృష్టం అది మరి అనుకున్నాను. ఈ వయసుకి 81 వెళ్ళి 82లోకి వచ్చేసాను.
1: అంటే సుమారుగా 80 సంవత్సరాలు దాటాయి. సరోజిని గారు మీరు మామూలుగా వంటలు కూడా చేస్తాను అని అన్నారు, అంటే పుస్తకాలు రాయడం చదవడం ఇవి కూడా మీకు అలవాటు అన్నారు కాబట్టి, కథలు రాయడం లాంటివి కూడా అన్నారు కాబట్టి వంటలు కూడా బాగా చేసేదాన్ని అన్నారు.
0: బాగానండి.
1: మీ రోజుల్లో అంటే మంచి మంచి సాంప్రదాయ వంటలు ఎక్కువ చేసి ఉంటారు.
0: అవునండి.
1: ఏమేమి చేసేవారు, అప్పటి పద్ధతులు ఎలా ఉండేవి ఒకసారి చెప్పండి.
0: ఫస్ట్ అండి అరిసెలు అంటే ఇష్టపడతాను నేను, మా చుట్టాలందరిలోకి అరిసెలు చేయటంలో నాదే ఫస్ట్ చెయ్యి. నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని కట్లిపొయ్యి మీదే ఉండేవాళ్ళం అండి. ఇప్పుడంటే గ్యాసులు వచ్చినాయి కదా, కట్లిపొయ్యి మీద వండితే నేను పెట్టిన పాకానికి కానీ చేయటం కానీ కానీ అందరూ ఇష్టపడేవాళ్ళు, నన్ను దగ్గర పెట్టుకునే చేసుకునేవాళ్ళు. అది కాక మా పిల్లల పుట్టినరోజు వచ్చిందంటే నేను మైసూర్ పాకం చేస్తే చాలా ఇష్టపడతారు, ఇప్పటికీ కూడా నాతో చేయించుకుంటారు. మా అమ్మాయి పుట్టినరోజు వస్తే నేను బూందీ లడ్డు చేస్తే అందరూ, ఇప్పుడు పాతబడిపోయింది కదా అయినా కూడా చాలా ఇష్టపడి, ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తుంటే అందరూ తిన్నారు చాలా ఇష్టం బాగున్నాయని. ఇంకా సున్నుండలు ఒకటి కూడా స్పెషల్ అండి, నేను సున్నుండలు కూడా బాగా ఇష్టపడేది.
1: ఆ రోజుల్లో పిండి వంటల్లో ఈ సున్నుండలు బూందీ మిఠాయి
0: లడ్డూలు
1: వీటితో పాటు కజ్జికాయలని కూడా ఉండేవి.
0: నేను కజ్జికాయలు కూడా చేస్తానండి, చాలా ఇష్టపడతారు అందరూ. వాటికన్నా ఎక్కువ నేను మైసూర్ పాకం అని లడ్డు ఒకటి అరిసి ఒకటి సున్నుండ ఒకటి బాగా ఇష్టపడుతుంది చేయగలను. ఇప్పుడు చేసే ఓపిక లేకపోయినా పక్కన కూర్చుని చేయిస్తున్నాను.
1: సలహా ఇస్తూ వాళ్ళకి కాస్త ముందుకలా చేయాలని చెప్తూ ఉంటారు. ఒక ముఖ్యమైన విషయం సరోజిని గారు, ఇప్పుడు కుటుంబ నేపథ్యం అనగానే అప్పట్లో మీ రోజుల్లో ఎలా ఉండేది ఆ వాతావరణం? ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు రకరకాల న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని ఇంకా ఏమేమో ఉన్నాయి, అప్పటి ఆ కుటుంబ నేపథ్యాలు ఎలా ఉండేవి, అది బాగుంటుందా ఆ విషయం ఒకసారి చెప్పండి.
0: కుటుంబం అంటే మేము అత్తారింట్లో ఉండగానే మా అత్తగారు మా మామగారు లేరు నా పెళ్ళి అయ్యేటప్పటికి, అత్తగారు మా మరిది గారు వాళ్ళు ఉండేవాళ్ళం, మా బావగారు తోడుకోళ్ళు మా ముగ్గురం ఫ్యామిలీ ఉండేవాళ్ళం. తలో పని చేసుకునేవాళ్ళం. మా అత్తగారు కూడా చాలా మంచి మనిషి అండి, ఆమె అసలు నోరు లేదు ఎక్కువ గడరే అనేది కాదు. తోడుకోవడం కూడా మాకు నాకు కొంచెం అందరూ బాగా ఇది ఇచ్చేవాళ్ళు, కొంచెం ఆళ్ళల్లో నేను చదువుకున్న దాన్నని బాగానే అందరం కలిసిమెలిసి ఉన్నామండి. తర్వాత ఎవరి కాళ్ళు వెళ్ళిపోయాక మేము విడిగా వచ్చాం. తర్వాత మా పుట్టింటి కన్నదమ్ముల దగ్గరగా వచ్చాము మేము. పుట్టింటి దగ్గర కూడా నన్ను చాలా ఎక్కడికైనా వెళ్ళాలంటే సెలెక్ట్ చేయాలంటే నన్నే తీసుకెళ్లేవాళ్ళు, ఎందుకంటే నేను మొహాటం లేకుండా ఇది బాగుంది ఇది బాగలేదు పెళ్లి చూపులకెత్తి ఈ అమ్మాయిని అమ్మటే నాకు ఫేస్ రీడింగ్ కూడా కొంత తెలుస్తుంది, అందుకని నాకు నచ్చలేదని చెప్తే ఆపేసేవాళ్ళు అండి. అంత నాకు మనసుకు నచ్చింది మాత్రం ఖచ్చితంగా చెప్పేసేదాన్ని. నేను అందరితో మంచిగా ఉండేదాన్ని, వాళ్ళు నాతో చాలా మంచిగానే ఉండేవాళ్ళు అండి. మనం మంచి మనసుతో ఉన్నప్పుడు అన్నీ మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాము. నేను అలాగే ఉన్నా ఇప్పటికీ అలాగే జరుగుతుంది నాకు. మరి మా పిల్లల్లో కూడా 4 పిల్లల్లో పెద్దబాబు మంచి ఆర్టిస్ట్ అండి, వాడు చిన్నప్పటి నుంచి మంచి బొమ్మలు వేస్తుంటే

0: నేను ప్రోగ్రాంలకి అమ్మడి పెట్టుకెళ్ళేదాన్ని కింద, నేనే తీసుకెళ్ళి వేయించుకొచ్చేదాన్ని. వాడే ఫస్ట్ వచ్చేవాడు, తర్వాత రెండో వాడు కూడా సెకండ్ వచ్చేవాడు. వాళ్ళిద్దరు బాగా వేస్తారు. అట్లా ఒక పాప బాగా, ఈ చిన్న పాప బాగా వేస్తుంది అందరిలోకి. పెద్ద బాబును ఆఖర పాప వస్తాయి, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. పెద్దబాబు ఇప్పుడు మంచి ఆర్టిస్ట్ అయ్యి మన ఏపీలో మంచి ఎగ్జిబిషన్లు పెడతానే ఉంటాడండి. ఇప్పుడు వైజాగ్లో పెట్టారు, హైదరాబాద్లో. మొన్న ఆల్ ఇండియా లెవెల్లో కూడా వాళ్ళే హైదరాబాద్లో మొన్న వాడికి ఇది ఇచ్చేసారండి. మంచి 450 మంది ఆర్టిస్టుల మధ్యన వాడికి ఫస్ట్ సెకండ్ ఏపీలో వచ్చారు, ఇద్దరు వచ్చారు. సన్మానం చాలా బాగా జరిగింది.
1: చాలా సంతోషమ్మ. ఒక్కటి చెప్పండి, ఇప్పటి తరంలో ఉన్నటువంటి మహిళా మణులకు మీరేమైనా సూచనలు కానీ సలహాలు కానీ ఏమైనా చెప్తారా? ఏ రకంగా అయినా కానీ కుటుంబ జీవితాలు ఎలా ఉండాలి, లేదా ఖాళీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి కానీ జీవనశైలి ఎలా ఉంటే?
0: అంటే ఎక్కువ ఫోన్లో గడిపేస్తున్నారండి చిన్న వయసు వాళ్ళందరూ. ఎప్పుడు ఫోన్లో తప్ప ఇంకేది ఉండలేదు. వాళ్ళకి నేనేమి చెప్పలేనేమో. నా వయసు వాళ్ళకి మాత్రం ఒక 60 ఏళ్ళు వచ్చింది దగ్గర నుంచి. మనకి వయసు అయిపోయింది, ఇక పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మా ఆడపిల్లలు వెళ్ళిపోయారు, మా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇక మనం రెస్ట్ తీసుకోవచ్చు అన్న జాసలో ఆ టీవీ ముందు కూర్చోవటం, అలా ఇరుగు పొరుగులతో మాట్లాడుకుంటూ అట్లా కూర్చోవటం అలవాటు చేసుకుని, ఇంట్లోకి కోడలు ఉన్నా ఎంత అమ్మాయి మీద వదలకూడదు కదా, కొంచెం మనం కూడా చెయ్యేసి ఆ పిల్లకి సహాయంగా ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది. ఊరికే కూర్చోకుండా మనలో ఏదన్నా ఒక టాలెంట్ ఉంటుందండి ప్రతి మనిషిలో, అది బయటకు తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు వాళ్ళు. అంటే నేను ఈ పువ్వులు చేస్తున్నానని అందరినీ చేయమంటాం కాదు, కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక కథారచనో పుస్తక పఠనమో ఇంకేదన్నా ఎవరితోన్నా ఏదన్నా చెప్పక. కొంతమంది యోగా కూడా చెప్తున్నారు మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఒక ఆమె. అట్లా ప్రతిదీ ఏదో ఒకటి చెప్ప, సంగీతం నేర్పచ్చు, అలా అందరూ ఏదో ఒక దాంట్లో చూసుకుని అట్లా చేస్తే బాగుంటుందేమో. ఇప్పుడు నాకు 80 ఏళ్ళు అంటే మరి నేను ఇప్పటికీ కూర్చోను, ఏదో ఒక ఖాళీ టైం అంతా ఏదో ఒకటి చేస్తానే ఉంటా, లేకపోతే పుస్తకాలు చదువుకుంటాను అంతేగాని. మరి ఇప్పుడు మొదలది టీవీలు వచ్చాక అసలు సీరియల్స్ చూస్తా కూర్చున్నారంటే ఎవరు లేవటం లేదు. అదొక్కటే కొంచెం బాగోలేదేమో అనిపిస్తోంది.
1: చాలా చాలా మంచి విషయాలు చెప్పారు సరోజిని గారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో సద్వినియోగం ఈ అంశం గురించి శ్రీమతి హన్మకొండ సరోజిని గారితో జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జానపద గీతం.
3: నల్ల జీడి కొండలపై పొల్లల కొత్త అవగాద, నల్ల జీడి కొండలపై పొల్లల కొత్త అవగాద, ఎప్పుడన్న రావా నా ఎప్పులన్న దేర్చవాహ, నల్ల జీడి కొండలపై పొల్లల కొత్త అవగాద, ఎప్పుడన్న రావా నా ఎప్పులన్న దేర్చవాహ, నల్ల జీడి కొండలపై పొల్లల కొత్త అవగాద, చేతి గాజులేసుకునే పొల్లల కొత్త అవగాద, చేతి గాజులేసుకునే పొల్లల కొత్త అవగాద, ఎప్పుడన్న రావా నా ఎప్పన్న దేర్చవాహ, నల్ల జీడి కొండలపై పొల్లల కొత్త అవగాద, ఎప్పుడన్న రావా వారు జట వేసుకుని పిల్లల కొత్త అవగాద, ఎప్పుడన్న రావా నా ఎప్పన్న దేర్చవాహ, నల్ల జీడి కొండలపై పిల్లల కొత్త అవగాద, ఎప్పుడన్న ముక్కు బేసరెట్టుకుని పిల్లల కొత్త అవగాద, ముక్కు బేసరెట్టుకుని పిల్లల కొత్త అవగాద, ఎప్పుడన్న రావా నా ఎప్పన్న దేర్చవాహ, నల్ల జీడి కొండలపై పిల్లల కొత్త అవగాద, ఎప్పుడన్న రావా పిల్లపాటి గెట్టుకుని పిల్లల కొత్త అవగాద, పిల్లపాటి గెట్టుకుని పిల్లల కొత్త అవగాద, ఎప్పుడన్న రావా నా ఎప్పన్న దేర్చవాహ, నల్ల జీడి కొండలపై పిల్లల కొత్త అవగాద, ఎప్పుడన్న రావా నా ఎప్పన్న దేర్చవాహ, నల్ల జీడి కొండలపై పిల్లల కొత్త అవగాద, చీర కట్టుకుని పిల్లల కొత్త అవగాద, బులుగు చీర కట్టుకుని పిల్లల కొత్త అవగాద, ఎప్పుడన్న రావా నా ఎప్పన్న దేర్చవేహి, నల్ల జీడి కొండలపై పిల్లల కొత్త అవగాద, ఎప్పుడన్న రావా నా ఎప్పన్న తెల్ల చీర కట్టుకుని పల్లల కొత్త తెల్ల చీర కట్టుకుని పల్లల కొత్త ఎప్పుడన్న రావా నా అప్పన్న తీర్చవేహి నల్ల జీడి కొండలపై పల్లల కొత్త ఎప్పుడన్న రావా లంగవాడి వేసుకొని పిల్లల లంగవాడి వేసుకొని పిల్లల ఎప్పుడన్న రావా నా అప్పన్న తీర్చవే నల్ల జీడి కొండలపై పిల్లల కొత్త రింగి కొండి వేసుకొని పిల్లల కొత్త రింగి కొండి వేసుకొని పిల్లల కొత్త ఎప్పుడన్న రావా నా అప్పన్న తీర్చవే నల్ల జీడి కొండలపై పిల్లల కొత్త ఎప్పుడన్న రావా నా అప్పన్న తీర్చవా నల్ల జీడి కొండలపై పిల్లల కొత్త కదా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం అలనాటి మధుర గీతం. ఈనాటి అలనాటి మధుర గీతం సంచికలో మీరు వినబోతున్న ఆపాత మధుర గీతం అక్కినేని నాగేశ్వరరావు నటించిన యువరాజు చిత్రం నుంచి. చక్రవర్తి సంగీతం, దాసరి నారాయణరావు సాహిత్యాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు సుశీల ఆలపించిన యుగల గీతం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతం విన్నారు. యువరాజు చిత్రం నుంచి మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. అనంతరం పాడిపంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు పెరిగాయి.

0: ఐపీఎల్ క్రికెట్ లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తో రాయ్పూర్ లో తలపడుతుంది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు గాను 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని చెప్పారు.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులకు సుమారు 2,60,000 కోట్ల రూపాయలు చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 2004-05 నుండి 2013-14 వరకు జరిగిన 4,75,000 కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18,99,000 కోట్ల రూపాయలని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుండి 7,63,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆత్మ నిర్బర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు లాభదాయకమైన ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ నిర్ణయం దేశంలోని రైతుల జీవితాల్లోకి మరింత శ్రేయస్సు తీసుకువస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలో ఈ పర్యటన వివరాలను మీడియాకు వివరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పశ్చిమ వ్యవహారాల కార్యదర్శి సివి జార్జ్, 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ప్రధానమంత్రి శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారని, అక్కడ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలియజేశారు.
2: The visit to the 4 European countries comes in the backdrop of the India-EU FTA that we finalized earlier this year. During the visit, the 3rd India-Nordic summit will also take place. India considers these countries as important partners in our Make in India initiative aimed at transforming India into a manufacturing hub. These visits will focus on our 3 T's, trade and investment, technology, particularly green technology, innovation, startups, and of course, again, people.
0: పర్యటనలో 2 దశగా ప్రధానమంత్రి అదే రోజు నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటన్ తో చర్చలు జరుపుతారని సిబి జార్జ్ తెలియజేశారు. తన పర్యటనలో 3వ దశలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం స్వీడన్ లోని గోథెన్బర్గ్ కు వెళ్లి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టసన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు నాయకులు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డెర్ లెయెన్ తో కలిసి ఇద్దరు ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటనలో 4వ భాగంగా 3వ భారత నార్టిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇది తొలిసారి కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటిస్తున్నారు. మంగళవారం 3వ భారత నార్టిక్ సమ్మిట్ జరుగుతుందని సిబి జార్జ్ తెలియజేశారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాను కలుసుకుని ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కూడా చర్చలు జరుపుతారు. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారతీయ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్త వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని రాహురి తెహసీల్కు చెందిన ఒక వ్యక్తిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి సిబిఐ ఈ అరెస్ట్ జరిపింది. ధనంజయ్ లోఖండే అనే ఈ వ్యక్తిని అహల్యానగర్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తరలించి అక్కడ సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ప్రత్యేక సిబిఐ బృందం అహల్యానగర్ కు చేరుకుని స్థానిక పోలీసుల సహాయంతో నీట్ పేపర్ లీకేజ్ నిందితుడిని అరెస్ట్ చేసింది. అసం ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన రాష్ట్ర శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెడుతుంది. కొత్త పదవీ కాలంలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. డాక్టర్ బిశ్వ శర్మ నిన్ననే వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి శ్రోతలకు తెలుసు. May 21 నుంచి 26 తేదీ వరకు అస్సాం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని, ఆ సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి తెలియజేశారు. సమావేశాల చివరి రోజున ఉమ్మడి పౌరస్మృతి బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని విదేశీ మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గగనతల ఆంక్షలు, విమాన ఇంధనం ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ సేవల హేతుబద్ధీకరణ అమల్లో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలియజేసింది. ఢిల్లీ షికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్ మరో 2 మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. బంగారం, వెండి ధరలు ఈరోజు 6% వరకు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్లో తాజా నివేదికల ప్రకారం జూన్లో అమ్మకానికి ఉద్దేశించిన బంగారం ధర దాదాపు 6% పెరిగి 10 గ్రాములకు 162,597 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా జులై కాంట్రాక్ట్ వెండి ధర సుమారు 6.4% పెరిగి కిలోకు 296,821 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వం బంగారం, వెండి పైన సెస్తో కలిపి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. ప్లాటినం పై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పళ్ళు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, జంతు ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువుల అంతర్రాష్ట రవాణాపై ఉన్న అన్ని ఆంక్షలను తొలగించింది. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల బంగాళాదుంప రైతులు, ఇతర వర్గాలు భారీ నష్టాలు చవిచూసినట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడానికి ముందే ఈ ఆంక్షలు తొలగిస్తామని భారతీయ జనతా పార్టీ రైతులకు హామీ ఇచ్చింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తూనే స్వదేశీ పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రధానమంత్రి ఇటీవల గుజరాత్, అసోం రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం రాయ్పూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఇంకొద్దిసేపట్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ను 82 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. విశేషాలు మరొకసారి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు గాను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం, వెండి ధరలు ఈరోజు గణనీయంగా పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. రాయ్పూర్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. పాడిపంటల కార్యక్రమం ఇప్పుడు విందాం.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పాడి పంటల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఖరీఫ్లో మాగాని పంటల్లో జీవన ఎరువులు వాడే విధానం గురించి డాక్టర్ ఏజే సువర్ణలత గారితో జరిపిన పరిచయ కార్యక్రమం. సువర్ణలత గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు ఇక్కడ గుంటూరు జిల్లాలోని అమరావతిలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: సాయిల్ సైన్స్ విభాగానికి?
2: అవును.
1: ఇక్కడ అమరావతి అనేసరికి మనకి ఇక్కడ జీవన ఎరువుల్ని తయారు చేసే కేంద్రంగా ప్రసిద్ధి చెందింది కదండి?
2: అవునండి.
1: అనేక రకాల జీవన ఎరువుల్ని ఇక్కడ పరిశోధనలు చేసి వాటిని విడుదల చేస్తూ ఉంటారు కదా? ఇప్పుడు మన వ్యవసాయ రంగంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రసాయన ఎరువులతో పాటుగా సేంద్రీయ ఎరువులు, పచ్చిరొట్టె ఎరువులు, అలాగే జీవన ఎరువులు కూడా వాడమని చెప్తూ ఉన్నారు కదండి? ఈ జీవన ఎరువుల యొక్క ప్రాముఖ్యత అనేది ఈ మధ్య కాలంలో చాలా బాగా పెరిగింది.
2: అవునండి.
1: అసలు మన వ్యవసాయ రంగంలో ఈ జీవన ఎరువుల యొక్క ప్రాధాన్యత ఏంటంటారు?
2: జీవన ఎరువులు ముఖ్యంగా భూమిలో ఉండే సూక్ష్మజీవులు అండి. ఇవి మొక్క యొక్క వేర్ల దగ్గర ఉండి పనిచేసి అవి మొక్కకు కావలసిన పోషకాలని అందించడంలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఎంతో కాలం నుంచి భూమిలో ఉన్నప్పటికీ గత 30-40 సంవత్సరాల్లో జరిగిన వ్యవసాయంలో జరిగిన మార్పుల వలన, అనగా సేంద్రియ పద్ధతి నుంచి పూర్తిగా రసాయనిక పద్ధతుల్లోనికి వ్యవసాయం మారిపోవటం వల్ల ఈ సూక్ష్మజీవుల మీద ఈ రసాయనాల ప్రభావం అధికమవటం వల్ల వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయి ఈ సూక్ష్మజీవులు జరిపే చర్యలో మార్పులు రావటం వల్ల ఈ యొక్క మొక్కలు ఆరోగ్యాన్ని, భూమి ఆరోగ్యాన్ని కోల్పోవడం వల్ల ఈ మరలా ఎలా ఈ విధంగా భూమి ఆరోగ్యాన్ని పెంచడం కోసం లేకపోతే సేంద్రీయ పద్ధతుల్లోకి రసాయన ఎరువులను తగ్గించుకుంటూ ఏ విధంగా భూమి ఆరోగ్యాన్ని పెంచాలి అని ఇప్పుడు అందరికీ ఒక అవగాహన కలగటం వల్ల మరలా రైతులందరూ కూడా జీవన ఎరువులు వాడకానికి మొగ్గు చూపుతున్నారు.
1: అంటే సేంద్రీయ వ్యవసాయం వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు ఈ భూమి ఆరోగ్యం బాగు చేయడం కోసం.
2: అవునండి.
1: మరి ఈ జీవన ఎరువులు అంటే ఎన్ని రకాలు ఉన్నాయండి?
2: జీవన ఎరువుల్లో ముఖ్యంగా 3 రకాల జీవన ఎరువులు, నత్రజనికి సంబంధించినవి, భాస్వరం మరియు పొటాష్ సంబంధించిన జీవన ఎరువులు అండి. ఈ నత్రజనికి సంబంధించినవి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి అపరాలకి సపరేట్గా పప్పు ధాన్యాల వరకు రైజోబియం కల్చర్ చాలా మంది రైతులకు అందరికీ తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే అజోస్పైరిలం, అజిటోబాక్టర్, ఈ 2 వాడతాం.
1: అంటే మామూలు పంటలకైతే అజోస్పైరిలం గానీ
2: అజిటోబాక్టర్ గానీ. ఈ అజోస్పైరిలం అజిటోబాక్టర్ లో మళ్ళా కూరగాయ పంటలకి ఎక్కడైతే ఎక్కువగా సేంద్రియ కర్బనం భూమిలో ఉంటుందో అక్కడ అజోటోబాక్టర్ బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా సేంద్రీయ కర్బనం లేని చోట్ల కూడా అన్ని పంటలకు కూడా అజోస్పైరిలం ని వాడుకోవచ్చు.
1: అంటే సేంద్రీయ కర్బనాన్ని బట్టి నత్రజని ఎరువులను కూడా వాడుకోవాల్సిన
2: అవసరం ఉంది. రెండో రకానికి వచ్చేటప్పటికి భాసరానికి సంబంధించిన జీవన ఎరువులు అండి. ఇందులో భాసరాన్ని కరిగించే జీవన ఎరువుల్లో ఫాస్ఫో బ్యాక్టీరియా, 2 రకం ఫాస్ఫో ఫంగై. ఈ ఫాస్ఫో ఫంగైలో ముఖ్యంగా చెప్పుకోదగింది వ్యామ్ అంటారు, మైకోరైజా. మైకోరైజానే వ్యామ్ అని పిలుస్తాం, అంటే వెసిక్యులర్ ఆర్బాస్కులర్ మైకోరైజా అనమాట. ఈ 2 భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువులు. అదేవిధంగా 3వది పొటాష్ మొబిలైజర్స్, పొటాష్ని కదిలించి భూమిలో మొక్కకు అందించే జీవన ఎరువు. ఈ 3 రకాలండి.
1: అంటే ప్రధాన పోషకాలన్నీ కూడా ఈ జీవన ఎరువుల రూపంలో కూడా రైతులకు అందుబాటులోనే ఉన్నాయి?
2: ఉన్నాయండి. ఈ జీవన ఎరువులు 2 రకాలుగా ఉన్నాయి, పొడి రూపంలో ఉన్నాయి, ద్రవ రూపంలో ఉన్నాయండి. ఎక్కువగా రైతులు ఈ మధ్య కాలంలో పొడి రూపం నుంచి కాకుండా ద్రవ రూపంలో వాటిని వాడే విధానం కూడా సులభంగా ఉండటం, అదేవిధంగా వాటి యొక్క కాల పరిమితి, 1 సంవత్సరం కాలం నిల్వ ఉంచుకోగలిగిన సామర్థ్యం ఉండటం, వాటి యొక్క పని సామర్థ్యం కూడా ఎక్కువగా ఉండటం బట్టి ద్రవరూప జీవన ఎరువులు వాడటానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ అజోస్పైరిలం, అజిటోబాక్టర్, పిఎస్బి, రైజోబియం అనేవి ద్రవ రూపంలో ఉన్నాయి, పొడి రూపంలో కూడా అమరావతి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి తయారు చేయబడుతున్నాయి.
1: అంటే రైతులకు అందుబాటులో
2: ఉన్నాయండి.
1: ఇప్పుడు ఒక్కొక్క జీవన ఎరువు గురించి చెప్తారు.
2: మొదటగా మనం రైజోబియం, అంటే మెట్ట పంటలో కానీ మనం ఎక్కువగా అపరాల్లో మనం రైజోబియం వాడుకుంటాము. ఈ చిక్కుడు, శనగ, వేరుశనగ, కందు, మినుము, పెసర ఇలాంటి అన్నిటికి కూడా మనం వేరుకి, అంటే విత్తనానికే మనము రైజోబియం కల్చర్ని పట్టించినట్లయితే మొక్క మొలకెత్తేటప్పుడే వేరుకి అవి రైజోబియం వేరు బుడిపెల్లోకి వెళ్ళిపోవడం వల్ల మొక్క మొలకెత్తిన 20-21 రోజుల్లో అది బుడిపెలు తయారయ్యి మొక్క గాలిలో నుంచి నత్రజనిని తీసుకొని బాగా మొక్క ఆరోగ్యంగా బలంగా కావలసిన నత్రజనిని మొక్కకు అందిస్తుంది కాబట్టి అది బాగా పనిచేస్తుందండి. ఈ రైజోబియం కల్చర్ని ముఖ్యంగా విత్తనానికే పట్టించుకోవాలి. అదే మనం ఒకవేళ విత్తనానికి పట్టించడం మిస్ అయినట్లయితే, విత్తనాన్ని విత్తేసుకున్నట్లయితే భూమి మీద కూడా జల్లుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఇంకా ఒక విత్తనానికి పట్టించేదానికంటే 10 రెట్లు ఎక్కువగా మనము ఆ కల్చర్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మనకి ఎంతో ఖర్చు పెరుగుతుంది. అదేవిధంగా మనకి అపరాల్లో మనం రైజోబియం కల్చర్ని 1 కిలో విత్తనానికి 20 గ్రాములు పొడి రూపంలో ఉన్న రైజోబియం కల్చర్ని పట్టించినట్లయితే సరిపోతుంది. అదే లిక్విడ్ ద్రవ రూపంలో ఉన్న రైజోబియం కల్చర్ని అయితే 1 కిలో విత్తనానికి 10 ml వాడుకుంటే సరిపోతుంది అన్నమాట.
1: అన్ని పప్పు ధాన్యాల పంటలకి కూడా ఈ రైజోబియం ఒకే రకంగా ఉంటుందండి? దీనిలో కూడా రకాలు ఉంటాయా?
2: ఇదివరకు మనం వేరువేరుగా అంటే కందికి, మినుము, పెసర వేరువేరుగా రైజోబియం కల్చర్ తయారు చేసాం, కానీ ఇప్పుడు అన్నిటికీ కలిపే మనం సప్లై చేస్తున్నామండి వ్యవసాయ పరిశోధన స్థానం అమరావతి నుంచి. కాబట్టి మన దగ్గర ఉన్న రైజోబియం అన్ని కూడా అన్ని పప్పు ధాన్యాలు అన్నిటికీ కూడా ఉపయోగించుకోవచ్చు. 500 ml అంటే 500 ml రైజోబియం కల్చర్ తీసుకుంటే మనకి 1 క్వింటా విత్తనానికి మనకి 50 నుంచి 100 కిలోల విత్తనం వరకు వాడుకోవచ్చు. అంటే చిన్నగా ఉన్న విత్తనం మినుము, పెసర లాంటి విత్తనానికైతే 100 కిలోల విత్తనానికి సరిపోతుంది. వేరుశనగ, సోయాబీన్ అలాంటి లావుగా పెద్ద విత్తనానికి 50 కిలోల విత్తనం వరకు మనకి 500 ml బాటిల్ సరిపోతుంది అన్నమాట. రెండోది ఏంటంటే మెట్ట పంటల్లో ఇంకా ఏవేవి మనకి పత్తి, మిరప, కూరగాయ మొక్కలు వీటన్నిటిలో కూడా మనం అజియోస్పైర్లు, మెజిడోబాక్టర్ రెండు ఏదైనా వాడుకోవచ్చు అని చెప్పాము. పత్తి, మిరప వీటిల్లో అజోస్పైర్లం ఎక్కువగా సేంద్రీయ కార్బన్ మట్టి సాయిల్లో ఉండదు, భూమిలో ఉండదు. కాబట్టి అజోస్పైర్లం మనము 1 కిలోల చొప్పున, లేకపోతే ద్రవ రూపంలో 500 ml 300 నుంచి 500 ml ఎకరానికి వాడుకున్నట్లయితే, దీన్ని కూడా మనం పశువుల ఎరువులో కలిపి 200 కిలోల పశువుల ఎరువులో కలిపి మనం, కొంతమంది రైతులు ఇప్పుడు జీవామృతం అందులో కూడా ఎక్కువ రోజులు ఉంచి వృద్ధి చేస్తున్నాం అంటున్నారు, కానీ దానివల్ల 1 రోజు 2 రోజులు మాత్రమే ఉంచమని మేము చెప్తున్నామండి. అంతకంటే ఎక్కువ ఉంటే దాని పాపులేషన్ తగ్గిపోవటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వెంటనే అది వేరు దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా వెంటనే మనం భూమిలో పడేటట్టు చూసుకున్నట్లయితే అది బాగా పనిచేస్తుంది. ఈ అజోస్పైర్లం కానీ అజిటోబాక్టర్ కానీ మనం భూమిలో వేసినప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. అదేవిధంగా 48 గంటలు అంటే 1-2 రోజుల పాటు ఏది రసాయనాలు అంటే ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, కలుపు మందులు కానీ ఏది ఉపయోగించుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా వేర్ల దగ్గరికి వెళ్ళి మంచిగా అది స్థిరపడటానికి కూడా అవకాశం లభిస్తుంది.
1: అంటే ఇవి వేసిన తర్వాత 1-2 రోజుల వరకు కూడా రసాయన మందులు ఏవి పిచికారీ
2: చేయాలి? అవునండి. రెండో రకం బాసరానికి సంబంధించిన జీవన ఎరువులు. బాసరానికి సంబంధించిన జీవన ఎరువులో PSB ఫాస్ఫో బ్యాక్టీరియా ఇది ముఖ్యమైనదండి. ఏంటంటే భూమిలో బాస్వరం మనం వేసిన ఎరువుల్లో అది భూమి యొక్క క్షార గుణాన్ని లేకపోతే ఆమ్ల గుణాన్ని బట్టి అది వివిధ రకాలుగా అది గడ్డగట్టుకొని పోయే పరిస్థితి, కరగని రూపంలోకి, లభ్యం కాని రూపంలోకి మారిపోతుంది. ఈ లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా కరిగించటం వల్ల మొక్కకి తగినంత భాస్వరం అందుతుంది అన్నమాట. ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా కూడా అజోస్పైర్ల మజిటో బ్యాక్టర్ లాగానే 1 కిలోలు వాడుకోవాలి. ద్రవ రూపంలోది 500 ml ఎకరానికి వాడుకున్నట్లయితే 200 కిలోల పశువుల ఎరువులో కలిపి మనం వెదజల్లాలి. ఈ యొక్క ఫాస్ఫో బ్యాక్టీరియా మొక్కకి కావాల్సిన హార్మోన్లు అందించడం, భాస్వరాన్ని కరిగించడంతో పాటు మొక్కకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లు అందిస్తుంది. అందువల్ల మొక్క బాగా ఏపుగా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది, దృఢంగా ఉండి చీడపీడలను తట్టుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుందండి. ఇంకా మూడో రకం భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువులో ముఖ్యమైనది వ్యామ్ అన్నమాట. ఇది పొడి రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వ్యామ్ అనేది ఏంటంటే ఒక బూజు శిలీంద్ర జాతికి చెందిన జీవన ఎరువు అన్నమాట. ఈ బూజు మొక్క వేర్లతో పాటు అదనపు వేరులాగా ఉండి ఇంకా భూమిలో ఎక్కువగా చొచ్చుకొని పోయి ఆ ఎక్కువ ప్రదేశంలో నుంచి ఉన్న పోషకాలని కూడా మొక్కకి అందించటం వల్ల మొక్క చాలా బాగా బలంగా పెరుగుతుంది. ఇంకా ఇది వ్యామ్ అనేది మొక్కకి భాస్వరంతో పాటు జింకు, ఐరన్, మ్యాంగనీసు, మెగ్నీషియం ఇలాంటి పోషకాలను కూడా,
1: సూక్ష్మ
2: పోషకాలు కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. అదేవిధంగా ఒకవేళ పంట బెట్టకు వచ్చినప్పుడు 15 రోజులు వర్షం లేకపోతే, తడి తేమ లేకపోతే బెట్ట కూడా తట్టుకునేటట్టు ఈ వ్యాము ఉపయోగపడుతుంది. భూమిలో ఉన్న నెమటోడ్ల బారి, నులి పురుగుల నుంచి కూడా మొక్కకి రక్షణ కల్పిస్తుంది. ఇది వ్యామ్ గురించి అండి. ఈ మన మెట్ట పంటల్లో కానీ మాగండి పంటల్లో కానీ మనం అజోస్పైర్లం, పిఎస్బి, వ్యామ్, పొటాష్ బ్యాక్టీరియాని మొత్తాన్ని కలుపుకొని మనం ఒకసారి మనం ఆఖరి దుక్కిలో వెదజల్లుకోవాలి. లేకపోతే మనం లిక్విడ్ రూపంలో ఉన్న, ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు అయితే మనం ఎకరానికి మోతాదు 500 ml అజోస్పైర్లు, 500 ml పిఎస్బి, 5 కిలోలు వ్యాము, 2 కిలోలు పొటాష్ బ్యాక్టీరియా అని మనం కలిపేసేసి మొత్తం పశువుల ఎరువులో ఒక ఎకరానికి వెదజల్లుకోవాలన్నమాట. మూడో రకం పొటాష్ బ్యాక్టీరియా అండి. ఇది గత సంవత్సరం నుంచే అమరావతి వ్యవసాయ పరిశోధన స్థానంలో అందుబాటులోకి తీసుకొని వచ్చి రావడం జరిగింది. ఈ పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా, ఏదైతే ప్రొటురా ఆరెన్షియా అనే స్పీషీస్ ఉందో, అది బాగా చక్కగా మొక్కలు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, అదేవిధంగా భూమిలో ఉన్న పొటాషియంను కూడా మొక్కకి అందించడానికి ఉపయోగపడుతుంది. ఇది గత సంవత్సరమే మనం విడుదల చేయటం వల్ల ఇది ఇంకా పొడి రూపంలోనే లభ్యమవుతుందండి. ఇంకా ద్రవ రూపంగా రావడానికి ఇంకొద్దిగా 1-2 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ జీవన ఎరువులన్నీ కూడా పండ్ల తోటల్లో లేకపోతే కూరగాయ మొక్కల్లో అయితే మనం ఎక్కువగా వాటి యొక్క ప్రభావాన్ని మనం మంచిగా తొందరగా గమనించవచ్చు. ఒకసారి మనం జీవన ఎరువులు వాడినట్లయితే పండ్ల తోటల్లో ఎక్కడైతే వేరు వ్యవస్థ సజీవంగా ఉంటుందో, అంటే ఎండాకాలం మనం పంట మొత్తం తీసేయకుండా ఉన్న పరిస్థితులు ఉంటాయో, ఒక్కసారి వేసిన తర్వాత మనం 10-20 సంవత్సరాల వరకు మరలా రెండోసారి వేయవలసిన అవసరం లేదు. కానీ ఏ అయితే మరి 10 సంవత్సరం మనం పంటలు వేసుకుంటామో పొలాల్లో, అంటే మనం ఒకసారి ఖరీఫ్లో వేస్తే మనం ఆ సంవత్సరానికి ఖరీఫ్ రబీ 2 సీజన్లకు కూడా ఈ జీవన ఎరువులు ఉపయోగపడతాయండి. అంటే ఒక సంవత్సరానికి ఒకసారి ఉపయోగిస్తే వాడుకుంటే సరిపోతుంది. అదే పండ్ల తోటల్లో అయితే ఒక్కసారి మనం వేసినట్లయితే జీవన ఎరువులు 10-20 సంవత్సరాలు ఆ కాల పరిమితి అంతా కూడా మళ్ళా వేయకుండా వాటంతటా అవి వృద్ధి చెందుతాయి కాబట్టి సరిపోతుంది.
1: తర్వాత ఇప్పుడు మనకి ప్రధానమైన ఆహార పంట వరి కదండి, ఈ వరిలో ఈ జీవన ఎరువులు ఎలా వాడుకుంటాం?
2: వరిలో ముఖ్యంగా మనం 3 రకాల జీవన ఎరువులు వాడతామండి. అజోస్పైరలం, పిఎస్బి, వ్యామ్, ఈ 3 కూడా వరిలో మనకి ముఖ్యమైన జీవన ఎరువులు అండి. ఈ అజోస్పైరలం వరిలో మనం ఆఖరి దుక్కిలో, లేకపోతే ఈ మధ్య వరిని డైరెక్ట్గా ఎద పద్ధతిలో కూడా వరి సాగు చేస్తున్నారు, దానిలో అయినా కానీ మనం, లేకపోతే వరి మొలిసిన తర్వాత అయినా 10-15 రోజుల్లోపు మనం అజోస్పైర్లం, పిఎస్బి, వ్యామ్ అవి వేసుకోవచ్చు. అలా కాకుండా నారుమడిలో వరిని పెంచే రైతులైతే ఈ 3వ రకం వ్యామ్ అనేది, మైకోరైజా అనేదాన్ని నారుమడిలోనే మనం వాడుకున్నట్లయితే, అంటే మనం ఎకరానికి వాడే నారుమడిలో మనం 1 కిలో వ్యామ్ అయితే సరిపోతుంది. అదే మనం పంట పొలంలో వాడుకోవాలంటే అధికంగా అంటే 5 కిలోల వరకు మనకి అవసరం అవుతుంది అన్నమాట. కాబట్టి మనం అజోస్పైర్లం, పిఎస్బి, వ్యామ్ అనే 3 రకాలను కూడా వరి పంటల్లో మనం ఉపయోగించుకున్నట్లయితే, వ్యామ్ని నారుమడిలోనే వేసుకొని ప్రధాన పొలంలో అజోస్పైర్లం, పిఎస్బి మనం ఉపయోగించుకున్నట్లయితే చాలా బాగా వరి దిగుబడి 10-15% పెరుగుతుంది. అదేవిధంగా మనం వాడే రసాయన ఎరువులు వాటిలో మనం 25% నుంచి 30% వరకు తగ్గించుకొని వాడినట్లయితే ఈ సూక్ష్మజీవులు, ఈ జీవన ఎరువులు ఇంకా బాగా పనిచేయటం వల్ల మనం అదే అంతకంటే ఎక్కువ దిగుబడి మనం పొందుకోవచ్చు అండి దీనివల్ల. కాబట్టి మనం వాడే రసాయన ఎరువులు మోతాదు కూడా కొద్దిగా తగ్గించుకొని వాడుకోవాలి.
1: ఇప్పుడు వరిలో మీరు నారుమడిలో కనుక ఈ వ్యామ్ వేసుకున్నట్టయితే ప్రధాన పొలంలో వేసుకోకర్లేదండి?
2: ఇంకా వరి పొలంలో నారుమడిలో వ్యామ్ వేసుకున్నట్లయితే ప్రధాన పంటలో ఇంకా వ్యామ్ అవసరం ఉండదండి, ఎందుకంటే అది వేరులో నుంచి మొక్కలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకని మన ప్రధాన పొలంలో వ్యామ్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు.
1: ఇంకా మనకి ఇక్కడ ఈ జిల్లాలో కనుక మనం చూసుకున్నట్టయితే ప్రధాన వాణిజ్య పంటలు పత్తి, మిరప కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటాం కదండి, మరి ఈ పత్తిలో మిరపలో మనం ఈ జీవన ఎరువులు ఎలా వాడుకోవాలి?
2: పత్తి మిరపలో ఎక్కువగా మనం మొట్టమొదటి అనగా విత్తనం మొలకెత్తిన మొదటి 10-15 రోజుల్లోనే మనం ఈ జీవన ఎరువులు వాడుకోవాలండి. చాలా మంది రైతులు తెలియక లేకపోతే వివిధ కారణాల వల్ల వాటిని ఆలస్యం చేసి 2-3 నెలల తర్వాత ఉపయోగించటం వల్ల మన ప్రయాస శ్రమ అంతా వృధా అయిపోతుంది. దానివల్ల వచ్చే లాభం కూడా మనం 100% 100% కూడా ఉపయోగించుకోలేము. కాబట్టి మొట్టమొదటి 1 ఎకరానికి అజోస్పైర్లం 2 కిలోలు, పిఎస్బి 2 కిలోలు, వ్యామ్ 5 కిలోలు, పొటాష్ బ్యాక్టీరియా 2 కిలోలు మొత్తాన్ని కలిపి ఈ పశువులేరు 200 కిలోలు పశువులు అందుబాటులో లేనట్లయితే వానపాముల ఎరువులు ఇలాంటివి మనకి అందుబాటులో ఏవైతే ఉంటాయో వాటిలో మనం కలుపుకొని మనం ఒక ఎకరానికి ఉపయోగించుకోవాలి. ద్రవ రూపంలో ఉన్న ఎరువులైతే అజోస్పైర్లం 500 ml, పిఎస్బి 500 ml, వ్యామ్ 5 కిలోలు, పొటాష్ బ్యాక్టీరియా 2 కిలోలు మొత్తం కలుపుకొని మనం ఒక ఎకరానికి పత్తి మిరప పంటల్లో వాడుకోవాలి.
1: అంటే ఈ రెండు పంటలకి కూడా మోతాదు అనేది ఒకే రకంగా
2: ఉందండి.
1: ఆ తర్వాత మనకి ఇక్కడ చెరుకు పంట కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు కదండి కృష్ణా జిల్లాలో. మరి ఈ చెరుకు పంటలో ఈ జీవ ఎరువులు ఎలా వాడుకోవాలి?
2: చెరుకు పంటలో ఏంటంటే మరి ముచ్చెలు ఆ చెరుకు నాటేటప్పుడు మనం అజోస్పైర్లం లిక్విడ్ లో మనం ఆ ముచ్చెల్ని ఒక 10 నిమిషాలు నానబెట్టి మనం డైరెక్ట్ గా పొలంలో ఇంకా అజోస్పైర్లం వాడకుండా వేసుకోవచ్చు అండి.
1: విత్తన శుద్ధిలాగా
2: మనం ముచ్చెల్ని అజోస్పైర్లం లిక్విడ్ లో ఉంచినట్లయితే అవి ఆ ముచ్చెలకు పట్టుకొని మనం చెరుకు మొలకెత్తినప్పుడు దానితో పాటు మొక్కలోకి కూడా వేరు చుట్టూ కూడా అవి డెవలప్ అవుతాయి అన్నమాట. మిగిలిన రెండు రకాలు అంటే పిఎస్బి వ్యామ్ ఆ రెండు కూడా మనం ప్రధాన పొలంలో ఉపయోగించుకొని దానివల్ల మంచి దిగుబడి మనం పొందుకోవచ్చు.
1: అలాగే ఇప్పుడు కూరగాయ పంటలు అన్నారు కదండి, ఈ కూరగాయ పంటల్లో మనం ఈ జీవ ఎరువులు ఎలా వాడుకోవాలి? ఏమైనా పంటకి తేడా ఉంటుందా లేకపోతే అన్ని పంటలకి ఒకే రకంగా వాడుకోవచ్చు?
2: ప్రధాన పోషకాలు అన్ని పంటలకి ఒకటే కాబట్టి కూరగాయ పంటల్లో ఏంటంటే మనం రైజోబియం లాంటివి వాడడం అన్నమాట. కొంతమంది రైతులు తెలియక రైజోబియం కూడా కూరగాయ పంటలో వాడేయటం వల్ల దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు
1: అన్నమాట.
2: నష్టమే ఉండదు కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. రైజోబియం స్థానంలో కూరగాయ పంటలో అజిటోబాక్టర్ బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎదురుదిరిగి కూరగాయ పంటలు పండించే రైతులు ఎక్కువగా సేంద్రీయ కార్బన్ ఉండేటట్టు చూసుకుంటారు కాబట్టి పొలంలో అజిటోబాక్టర్ 2 కిలోలు, పొడి రూపంలో పిఎస్బి 2 కిలోలు, వ్యామ్ 5 కిలోలు, పొటాష్ బ్యాక్టీరియా 2 కిలోలు, అదేవిధంగా అది కాకుండా లిక్విడ్ ద్రవ రూపంలో వాడుకోవాలంటే 500 ml అజిటో బ్యాక్టర్, 500 ml పిఎస్బి, వ్యామ్ 5 కిలోలు, పొటాష్ బ్యాక్టీరియా 2 కిలోలు, ఇవే 4 రకాల జీవన ఎరువులు మనం వాడుకుంటే మంచిగా దిగుబడులు వస్తాయండి.
1: ఇంకా పళ్ళ తోటల విషయానికి వస్తే పళ్ళ తోటల్లో కూడా ఏమైనా మోతాదుల్లో తేడా ఉంటుందంటారా?
2: పండ్ల తోటల్లో చెప్పాం కదండి వేరు వ్యవస్థ, ఎక్కడైతే సజీవంగా ఉంటుందో అక్కడ మన బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి కాబట్టి ఇదే మోతాదులో మనం అంటే ఒక మొక్క చొప్పున మనం లెక్కగట్టి వేయాలంటే ఒక మొక్కకి 20 గ్రాముల చొప్పున అజోస్పైర్లం, లేకపోతే ద్రవ రూపంలో ఉన్నట్టయితే 5 నుంచి 10 ml అజోస్పైర్లం, పిఎస్బి కూడా 20 గ్రాములు పొడి రూపంలో, లేకపోతే ద్రవ రూపంలో 5 నుంచి 10 ml చొప్పున మనం 500 మొక్కలుంటే దాన్ని బట్టి మనం లెక్కగట్టుకొని ఎకరానికి వాడుకోవచ్చు అండి. ఈ విధంగా మనం పండ్ల తోటల్లో వ్యామ్ అనేది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ వ్యామ్ అనేది పండ్ల తోటలకి ముఖ్యంగా మంచిగా భాస్వరం అందించడంతో పాటు సూక్ష్మ పోషకాలను కూడా అందించడం వల్ల నులిపురుగుల బెడద కూడా తగ్గించడం వల్ల ఈ కొన్ని మొక్కలు చనిపోకుండా మంచిగా ఉండటానికి కూడా బాగా పనిచేస్తుంది.
1: మరి ఈ జీవ ఎరువుల్ని లేత తోటలకి ఒక రకంగా, ముదురు తోటలకి ఒక రకంగా వాడుకోవాలండి లేకపోతే అన్ని తోటలకి ఒకే రకంగా వాడుకోవచ్చు?
2: లేత తోటలు అప్పుడు మనం ఒకసారి వేసినట్లయితే అది మొక్క పెరిగినంత కాలం దానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం లేతగా ఉన్నప్పుడు వేయలేకపోతే అప్పుడు కుదరకపోతే మనం ముదురు తోటలకు కూడా అదే మోతాదులో మనం వాడుకోవచ్చు అండి.
1: ఇక తోట పంటల విషయానికి వస్తే కొబ్బరి తోటలు ఉంటాయి కదండి, ఈ కొబ్బరి తోటల్లో ఎలా వాడుకోవాలి?
2: కొబ్బరి తోటల్లో కూడా మనం ఏం చేయాలంటే ఈ సూక్ష్మ పోషకాలు ఇవన్నీ మనం అందిస్తూనే ఉంటాం అన్నమాట. కొబ్బరికి మరి ఎరువులు మనం వాడుతూ ఉంటాము. అవి కాకుండా ఈ రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులతో పాటు మనం జీవన ఎరువులు కూడా మనం కొబ్బరిలో వాడుకున్నట్లయితే బాగా అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అజోస్పైర్లం, పిఎస్బి, అజిటోబాక్టర్, వ్యామ్ మనం వాడుకోవచ్చు. కొబ్బరిలో కూడా ఇదే మోతాదు అంటే ఎకరానికి 2 కిలోలు, లేకపోతే ఒక మొక్కకు మనం లెక్కగట్టినట్టయితే 20 గ్రాములు అజోస్పైర్లం, 20 గ్రాములు పిఎస్బి, 40 గ్రాములు వ్యామ్, 20 గ్రాములు పొటాష్ బ్యాక్టీరియా వాడుకోవాలండి. అదే లిక్విడ్కి వచ్చేటప్పటికి 10 ml అజోస్పైర్లం, 10 ml పిఎస్బి, 40 గ్రాములు వ్యామ్, 20 గ్రాములు పొటాష్ బ్యాక్టీరియా ఇవన్నీ కలుపుకొని మనం మొక్క దగ్గర ఆ పాదులో పడేటట్టు మనం చూసుకున్నట్లయితే తేమ ఉండేటట్టయితే అది బాగా పనిచేస్తుంది.
1: ఇప్పుడు ఒక పంటలు ఇంకొక పంట అంతర పంటలుగా వేస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు దేనికి సిఫారసు చేసింది దానికి
2: వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి పండ్ల తోటల మధ్యలో మనం ఏదన్నా కూరగాయలు లేకపోతే అపరాలు కూడా పెట్టుకుంటాము, అలాంటప్పుడు మనం అపరాలకు మటుకు రైజోబియం కల్చర్ పట్టించుకొని మిగిలినవి పిఎస్బి ఈ అంతర పంటకి ప్రధాన పంటకి కూడా వచ్చేటట్టు మిగిలిన పోషకాలు మిగిలిన జీవన ఎరువులు వాడుకుంటాం అండి.
1: ఇప్పుడు పూల తోటల్లో కూడా అదే విధంగా వాడుకోవచ్చు.
2: పూల తోటల్లో కూడా అంతే, మళ్ళీ కనకాంబరం బంతి వీటన్నిటిలో కూడా మనం జీవన ఎరువులు చాలా బాగా మంచి ఫలితాలు ఇస్తున్నాయండి.
1: ఏ పంటల్లోనైనా కానీ ఈ జీవన ఎరువు వాడకూడదు అన్నది ఏదన్నా ఉందంటారా?
2: జీవన ఎరువులు వాడకూడదు అన్న పంట ఏది లేదండి. అయితే మరి ఈ జీవన ఎరువులు అనేవి భూమిలో ఉండే సూక్ష్మజీవులే. ఎన్నో సంవత్సరాలు మనం రసాయన ఎరువులు వాడుకోవడం వల్ల అవి అంతరించిపోతున్నాయి, కాబట్టి ఆ అంతరించిపోయే సూక్ష్మజీవులు అంతరించిపోకుండా మళ్ళా మనం ఆర్టిఫిషియల్గా మనం వాటిని మళ్ళా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి ఈ జీవన ఎరువులు వాడకూడని పంట అంటూ ఏమీ లేదు. అన్ని పంటలకు కూడా ఎంతో ఉపయోగకరమైన మంచి ఫలితాలనిచ్చే ఎరువులు ఈ జీవన ఎరువులు అండి.
1: ఇప్పుడు ఈ జీవన ఎరువులు వాడేటప్పుడు కొన్ని రకాల మెళకువలు పాటించాలి రైతు సోదరులు అని చెప్తూ ఉంటారు కదండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
2: ముఖ్యంగా భూమిలో తేమ శాతం ఉండేటట్టు చూసుకోవాలి. అంటే వర్షం పడ్డప్పుడు మనం ఇంకా ఈ జీవన ఎరువులు ఉపయోగించుకోవచ్చు, తేమ సరిపోతుంది కాబట్టి. ఒకవేళ వర్షం లేకుండా ఉన్నట్లయితే ఈ జీవన ఎరువులు వాడి వేసిన తర్వాత మనం నీరు పెట్టుకోవాలి, లేకపోతే కనుక ముందు నీళ్లు పెట్టుకొని తర్వాత మనం జీవన ఎరువుల్ని వాడుకోవచ్చు. తర్వాత మనం జీవన ఎరువులు వాడిన తర్వాత మళ్ళా గొర్రు తోలాలా గుంటకు తోలాలా అనే అవసరం ఉండదు. అలా మనం చల్లేసేసి ఒకవేళ కుదిరినట్లయితే మనం గుంటకు కానీ గొర్రు కానీ తోలుకుంటే బాగుంటుందండి.
1: కలుపు సమస్య అది కూడా తగ్గుతుందండి మరి ఇవి వాడినప్పుడు?
2: కలుపు సమస్యకి ఏమి ఇది పనిచేయదండి. మళ్ళా మనం కలుపుకు కానీ తెగులుకు కానీ పురుగులకు కానీ మళ్ళా మనం చేపట్టాల్సిన పనులు సస్యరక్షణ పనులు అవి వాటికి అవి చేసుకోవాల్సిందే. అంతేగాని ఈ జీవన ఎరువులు వాడటం వల్ల
1: అంటే పోషకాలను అందించడానికి మాత్రం ఈ జీవన
2: ఎరువులు ఉపయోగపడతాయి.
1: ఇంకా రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటండి?
2: ఏంటంటే జీవన ఎరువులు వాడకం కొద్దిగా కష్టమైనప్పటికి కూడా ఇవి మనం వాడుకుంటున్నట్లయితే ఇప్పుడు కాలంలో సేంద్రీయ ఎరువును మనము తగిన పరిమాణంలో మనం భూమికి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఈ జీవన ఎరువులు ప్రత్యామ్నాయంగా ఉంటున్నాయండి ఇప్పుడు. ఎందుకంటే ఈ జీవన ఎరువులు వాడినట్లయితే భూమిలో సేంద్రీయ కర్బనం కూడా బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది అన్నమాట. అప్పుడు మన భూమి యొక్క ఆరోగ్యం కూడా అంటే చౌడు బారిపోకుండా ఎక్కువ రసాయనాల వలన అలాంటి పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు. ఎక్కువగా మనం రైతులు ఈ యొక్క జీవన ఎరువులు వాడుకోలో కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది కాబట్టి ఆ శ్రమను తీసుకున్నట్లయితే దానికి తగిన ఫలితం వాళ్ళు పొందుకోవచ్చు. ఈ జీవన ఎరువులు ముఖ్యంగా అమరావతిలో మనకి లభిస్తున్నాయండి. ఇవి మళ్ళా మా అమరావతి పరిశోధన స్థానం నుంచి కూడా వివిధ జిల్లాలకి మనం వ్యవసాయ అధికారులకు కూడా వీటిని సరఫరా చేయటం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా రైతులు అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి కూడా వాళ్ళు పొందుకోవచ్చు. ఇంకా వీటికి సంబంధించిన ఏమన్నా సమస్యలు లేకపోతే ఏమన్నా వివరాలు కావాలంటే ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానం అమరావతి వారిని సంప్రదించవచ్చు. మా ఫోన్ నంబర్ 9491900881 సంప్రదించవచ్చు.
1: అంటే ఆ ఫోన్ నెంబర్లు కనుక ఎవరైనా ఫోన్ చేసినా కూడా వివరాలు అనేవి మీరు చెప్తారు కాబట్టి. సువర్ణలత గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ జీవన ఎరువులు అనేవి ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ రసాయన ఎరువుల మోతాదుని తగ్గించుకుంటూ రైతు సోదరులు ఖర్చును కూడా తగ్గించుకుంటూ ఈ జీవన ఎరువుల్ని, పచ్చిరొట్ట ఎరువుల్ని, సేంద్రియ ఎరువుల్ని వాళ్ళ వ్యవసాయంలో పోషకాలను అందించడంలో ఒక భాగంగా కనుక వాళ్ళు చేసుకున్నట్టయితే తక్కువ ధరతోనే వీళ్ళు ఎక్కువ ఫలితాన్ని పొందడానికి, అలాగే నాణ్యమైన అధిక దిగుబడులు పొందడానికి కూడా అవకాశం
2: ఉంటుందండి.
1: నమస్కారం.
2: నమస్కారం.

0: లను సస్యరక్షణలో ఒక అంశంగా వినియోగించుకుంటూ చీడపీడల ఉధృతిని తగ్గించుకోవటాన్ని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చేసుకోవడం అని చెప్పుకోవచ్చు. గరిష్ట విష ప్రభావం గల పురుగుమందులను విచక్షణారహితంగా పిచికారీ చేయడం వలన పరాన్నజీవులు బదనికలు పూర్తిగా నాశనమవుతున్నాయి. పైపెచ్చు చీడపురుగులు క్రమంగా ఈ మందులకు తట్టుకునే శక్తిని సంతరించుకుని వీటిని అదుపు చేసే మిత్ర పురుగులు పంట పొలాల్లో నాశనమవటం వలన చీడపురుగులు తిరిగి విజృంభిస్తున్నాయి. కాబట్టి చీడపురుగులను అదుపులో ఉంచేందుకు తక్కువ విష ప్రభావం గల మందులను అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగిస్తే కొంతవరకు ఈ పరాన్నజీవులను మరియు బదనికలను కాపాడుకుంటూ వాటి ద్వారా వచ్చే లాభాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా జీవ నియంత్రణను సమగ్ర సస్యరక్షణలో ఒక ముఖ్యమైన సాధనంగా వాడుకోవచ్చు. పురుగుమందుల అవశేషాలు లేకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా జీవ నియంత్రణ పద్ధతుల ప్రాముఖ్యత మరింత పెరిగిందనే చెప్పవచ్చు. జీవ నియంత్రణ పద్ధతులను రసాయనిక పురుగుమందులకు బదులుగా వాడడం వలన పర్యావరణ సమతౌల్యత కూడా పాటించబడుతూ రైతు సోదరులు పురుగుమందుల అవశేషాలు లేని నాణ్యత గల ఉత్పత్తులను సాధించవచ్చు. పరాన్నజీవులను ఉపయోగించి చీడ పురుగులను నియంత్రించే విషయానికొస్తే ప్రతి పురుగు జీవిత చరిత్ర గ్రుడ్డు దశ, గొంగళి పురుగు దశ, కోశస్థ దశ అంటే నిద్రావస్థ దశ మరియు రెక్కల పురుగు దశ అనబడే 4 దశల్లో పూర్తవుతుంది. సహజ సిద్ధంగా ప్రతి దశ శత్రు పురుగులకు లోనవుతూ ఉంటుంది. చీడ పురుగు యొక్క గ్రుడ్లు మీద ఉన్న పరాన్నజీవుల దాడి వలన గొంగళి పురుగు దశ రాకుండా నాశనమై అందులో నుండి పరాన్నజీవులు ఉత్పత్తి అవుతాయి. వీటిని గ్రుడ్డు పరాన్నజీవులుగా వ్యవహరిస్తారు. గ్రుడ్డు దశను నశింపజేసే పరాన్నజీవుల్లో ముఖ్యమైనది ట్రైకోగ్రామా గ్రుడ్డు పరాన్నజీవి. ఇది వివిధ రకాల పంటల్లో పలు రకాల పురుగులపై గ్రుడ్డు దశలో ఆశించి వాటిని నాశనం చేస్తుంది. ట్రైకోకార్డులుగా వ్యవహరించబడే పరాన్నజీవులు ఆశించిన గ్రుడ్లు కార్డులను రైతు సోదరుల పంట పొలాల్లో ఆకు అడుగు భాగంలో అమర్చుకున్నట్లయితే ఆశించిన ఫలితాలను పొందవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు పాడిపంటలు కార్యక్రమంలో పొలం కబుర్లు విన్నారు. ఇంతటితో ఈనాటి పాడిపంటలు కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.
1: ఇప్పుడు సమయం 7:45. తర్వాతి కార్యక్రమం వెంటనే
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి హరి సాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
4: నమస్కారం సార్.
3: హరి సాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
4: అవును సార్.
3: ఇంకో విషయం ఏమిటంటే మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
4: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక

0: ప్రత్యేకత కూడా ఉంది సార్, రిస్క్ని తీసుకోగలగడం. ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంత ఉంది, అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు, ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్గా పరిగణిస్తాం. 30 PPTకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
1: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి.
0: అవును సార్.
1: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి.
0: అవును సార్.
1: ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
0: సార్, మన భారతదేశంలో ఆక్వా రంగానికి అత్యున్నతంగా బలోపేతం చేసే నిమిత్తం ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ 8 ఫిబ్రవరి 2024 ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు, అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్, అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం అని చెప్పుకోవచ్చు.
1: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
0: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20,000 నుంచి 25,000 ఎకరాల్లో సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం, దాదాపు 50,000 నుంచి 60,000 ఎకరాల వరకు
1: సాగు జరుగుతుంది.
0: 60,000 ఎకరాల వరకు ఉంది సార్, 50,000 నుంచి 60,000 ఎకరాలు ఉంది.
1: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
0: చేపల సాగులో సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 లక్ష రూపాయలు, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 1,20,000 రూపాయలు 1,20,000 వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఇక రొయ్యల సాగులో అయితే అండి?
0: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఈ ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
0: వాస్తవం సార్.
1: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
0: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్, వెన్నామీ రొయ్యల్లో అయితే. అదే చేపల్లో అయితే స్టేబుల్గా ఉంటుంది సార్, నష్టాలు ఏమి ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్తో కూడింది, ఆదాయం కూడా ఒడిదడుకులు ఉండేది.
1: వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా?
0: అవును సార్.
1: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని. అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
0: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా 4 కాంపొనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపొనెంట్లో 2 సబ్ కాంపొనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపొనెంట్ ఏం చేస్తుందంటే ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్కి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపొనెంట్. 2వ కాంపొనెంట్ ఏంటంటే వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్కి కావాల్సినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత 2వ కాంపొనెంట్కి వచ్చినట్లయితే ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వా రంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్గా అంటే 10 కాలాల పాటు

0: ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత మూడవ అంశం ఏంటంటే సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది. కాబట్టి అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థలను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేషన్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలింది మొదలుకొని పంట బయటకు తీసి అది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళీ స్టోరేజీ మళ్ళీ ఎక్స్పోర్టు అన్ని అంశాలలో ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క మూడవ కాంపోనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
1: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా.
0: అవును సార్.
1: ఈ యాప్లో కానీ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
0: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్ ఇది. దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది, వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
1: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించేవాళ్ళు కానీ చేపలు పట్టేవాళ్ళు కానీ అట్లా ఏ ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
0: ఈ ఆక్వా రంగంలో సార్ రెండు విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. ఒకటి క్యాప్చర్ ఫిషరీస్, రెండోది కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్లో చాలామంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్లో, అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్లో చాలామంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
1: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజీలు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
0: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వస్తే చాలా వేగంతో కోటాను కోటుతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఆ బ్రూడర్ తల్లి రొయ్యను మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లారల్ స్టేజెస్ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగితేనే దానికి తగ్గ ఫీడ్స్ విషయమైతేనేమో అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు ఆ బ్రూడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యమైంది వస్తుంది. ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైంది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టి చాలా ఖర్చుతో కూడిన విషయం.
0: అవును,
1: ఇవన్నిటినీ.
0: అవునండి.
1: ఈ మధ్య ముఖ్యంగా ఈ ఆక్వా రంగం ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుందండి?
0: ఈ ఆక్వా రంగంలో ఒడిదుడుకులు చెప్పాలంటే మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం,
1: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా.
0: అవునండి.
1: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి? మరో విషయం ఏమిటంటే ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా.
0: అవునండి.
1: దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి.
0: సార్ ఇది దీని ప్రధాన ఉద్దేశ్యమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికీ రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
1: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
0: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% కాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
1: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు కానీ రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
0: వాళ్ళు కోఆపరేటివ్స్గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్కి, అలానే ఎఫ్పిఓస్కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ వారి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
1: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందండి?
0: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీస్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ 2వ అంశానికి వస్తే వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
1: హరిసాదు గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
0: థాంక్ యూ సో మచ్ సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు విందాం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు. కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు, అలాగే పాలెం పోలయ్య, కానాల రామయ్య, నరేంద్రరెడ్డి, తపాలా మాస్తాన్, కాదర్భాష, పూజారి ధనంజయ్ మరియు కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కళ్ళు చిత్రం నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించి గానం చేసినటువంటి గీతం.

కార్యక్రమంలో తరువాతి వాట్సాప్ మహబూబ్ నగర్ నుంచి పులిపాటి సత్యవతి అలాగే పులిపాటి వెంకటేష్ గారు కోరుకుంటున్నారు. రౌడీ చిత్రం నుంచి ఏదైనా ఒక మంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ, మరి వీరి కోసం ఈ చిత్రం నుంచి రాము మరియు ఉష ఆలపించిన యుగల గీతం, సంగీతం ఎంవి ఉషశ్రీ, సాహిత్యం భువనచంద్ర.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో చాలామంది మెసేజెస్ అయితే పంపించారు శ్రోతలు. సమయభావం సందర్భంగా ఇవాళ మనకు మెసేజెస్ పంపించిన శ్రోతల పేర్లనైతే ఒకసారి చూసేద్దాం. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్ మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు ఇవాళ. అండ్ అలాగే వీరితో పాటు బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్ మరియు కుటుంబ సభ్యులు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ మనకు మెసేజ్ పంపించారు. అండ్ వీరితో పాటు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి, రవి, రాజు మరియు కళ్యాణి మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు డి బాలకృష్ణ, సారథ, శ్రీనిధి, అఖిల్ మరియు కార్తికేయ ఎద్దు మైలారం నుండి మనకు మెసేజ్ పంపించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు మరియు గంగాభవాని మనకు మెసేజ్ చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి మౌనిక, బాలు మరియు వినయ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. నల్గొండ నుంచి సందీప్, అక్షయ మెసేజ్ చేశారు. అలాగే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన మనకు మెసేజ్ చేశారు. అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాభాయ్, భానుప్రకాష్, నవ్య, లిక్కి మరియు మోతీబాయ్ మనకు మెసేజ్ చేశారు. ఇంకా చాలామంది అయితే మెసేజెస్ పంపించారు. లక్ష్మీ, నాగంటిపాడు, అశోక్ బాబు, శోభన్ బాబు, బాబు, అఖిల మరియు కుటుంబ సభ్యులు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి మనకు మెసేజ్ పంపించారు. అండ్ స్నేహ భాను జైనుద్దీన్, మహమ్మద్ జైనుద్దీన్, అబేద మరియు ఆయేష నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మనకు మెసేజ్ చేశారు. అండ్ చివరిగా నాగేశ్వరరావు, మస్తాన్ భాష మరియు కుటుంబ సభ్యులు బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లా నుంచి మనకు మెసేజ్ చేశారు. సో ఇవాళ మనకు మెసేజెస్ పంపించినటువంటి శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అండ్ అలాగే కార్యక్రమంలో చివరి పాటగా జెమిని చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటను ప్రజెంట్ చేస్తున్నాం, మీరు ఆనందించండి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకున్న రమణీయమైన సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమం సమాప్తం. మరికొద్ది క్షణాలలో 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం కర్నూలు సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
1: ఆకాశవాణి ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం. ఈ పరంపరలో ఎస్డివి అజీజ్ గారితో అలాగే డాక్టర్ కొట్టే చెన్నయ్య గారితో పరిచయం వింటారు.
2: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయత చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో పాత జ్ఞాపకాలు ఇంకా రేడియోతో శ్రోతలకు ఉన్న రేడియోతో మా అనుబంధము అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బానిగా వాణిగా ప్రపంచంలో నలుమూలల మన రేడియో ప్రసారాలు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఈరోజు వినే సౌలభ్యం మనకు లభించింది. ఈ పరంపరలో మన ఆకాశవాణి విశేష శ్రోతల్లో ఒకరైనటువంటి ఎస్డివి అజీజ్ గారు వారి అనుబంధాన్ని పంచుకుందాం. శ్రీ ఎస్డివి అజీజ్ గారు పలు రేడియో నాటకాలు, రూపకాలు, ప్రసంగాలు, కథానికలు, కవితలు ఎన్నో ఆకాశవాణి కేంద్రాలకు వీరు రచనలు అందించారు. అలాగే వీరు ఆకాశవాణి కేంద్రంతో అనుసంధానమై అలాగే వీరు 1985 నుండి రేడియో రచనా మాధ్యమానికి ఎన్నో ఉత్తమ రచనలు అందించారు. దీనిలో భాగంగా 1994-95 జాతీయ స్థాయి ఆకాశవాణి రేడియో నాటక రచన పోటీల్లో వీరి నాటకం సామాకు ద్వితీయ బహుమతి లభించడం గర్వకారణం. మరి ఈ పరంపరలో వీరికి మన కర్నూలు ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని పంచుకుందాం. నమస్కారం అండి శ్రీ ఎస్డివి అజీజ్ గారు. ఈరోజు మా కర్నూలు శ్రోతలకు అలాగే ఈ కార్యక్రమాన్ని వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలకు రేడియోతో మీకున్న అనుబంధాన్ని తెలియజేయండి.
3: 1992 May 9 ఇది ప్రారంభోత్సవం చేయబడింది. ఆ ప్రారంభోత్సవానికి అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అట్లాగే ప్రసార శాఖ మంత్రి అజిత్ పాంజా గారు వీళ్ళంతా వచ్చారు. ఇంకా కొందరు స్థానిక ప్రముఖులు, తర్వాత ఆకాశవాణి పెద్దలు వీళ్ళంతా వచ్చారు. మమ్మల్ని ఆహ్వానించారు, మేము కూడా పాల్గొనడం జరిగింది. అది ప్రారంభ దశ. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా 1992 నుంచి కూడా కవితలు, కథలు, వ్యాసాలు అలా అందించేవాడిని నేను. ఈ పరంపరలో భాగంగా అప్పుడు స్టేషన్ డైరెక్టర్ మాచిరెడ్డి గారు ఉండేవారు. వారి సూచన మేరకు స్థానిక చరిత్రలను రూపకాలుగా రాయడం జరిగింది. రేడియో నాటికలు రచించడం జరిగింది. అలాగే కొన్ని కథలు, కథానికలు అలాంటివి కూడా చదవడం జరిగింది. ఆ పరంపర ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా చెప్పొచ్చేది ఏంటంటే, కాలం మారే కొద్దీ సాంకేతిక ప్రక్రియల్లో అనేక మార్పులు వస్తాయి. ఒకప్పుడు తోలుబొమ్మలు ఉండేవి, దాన్ని జనాలు విపరీతంగా ఆదరించేవారు. ఈ రేడియో దాదాపు 1930 ఆ ప్రాంతం నుంచి మన భారతదేశంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సాంకేతిక ప్రక్రియలో ప్రసారమయ్యే నాటకాలు ఇప్పటికీ కూడా సామాన్య జనానికి చేరువ అవుతూనే ఉన్నాయి. అది చాలా సంతోషించదగ్గం. ఎన్నో సమాజంలో అన్ని మార్పులు వచ్చినా సాంకేతికంగా ఇది మాత్రం ఇంకా జనాలకు వెళ్తూ ఉంది. ఇంకా కొత్త తరహాలు ఇప్పుడు ఎఫ్ఎం స్టేషన్ రావడం వల్ల, మొబైల్ ఫోన్స్ లో ఉండటం వల్ల, కార్లలో కూడా అవైలబిలిటీ ఉండటం వల్ల అందరూ వినగలుగుతున్నారు. ఇన్ని ప్రక్రియలు వచ్చినా, ఇంత ఆధునాతకం యొక్క మార్పులు వచ్చినా ఇప్పటికి కూడా కళ్ళు మూసుకొని ఏదో లోకాలకు తీసుకెళ్లే ఒక ఏకైక ప్రక్రియ ఆకాశవాణి కేంద్రమే. ఎందుకంటే దృశ్యం కళ్ళ ముందు చూస్తే ఈ కళ్ళకే ఎక్కువగా ఉంటుంది, మైండ్ లో తక్కువగా ఉంటుంది. కానీ ఇది శ్రవ్యం అనేది ఊహ ఎక్కువగా వస్తుంది. అది చాలా ఆనందాన్ని ఇస్తుంది, అనుభూతిని కూడా ఇస్తుంది. అది చాలా సంతోషదగ్గ విషయం. ఈ 90 సంవత్సరాల పరిధిలో ఆకాశవాణితో అనుబంధం అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందుకు నాకు ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని ఈ కొద్ది విషయాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
1: చాలా చక్కగా చెప్పారు. మీరు తెన్నేకల్ ముట్టడి గురించి ఒక పుస్తకం రాశారు, మా లైబ్రరీలో ఇంకా ఉంది. అలాగే మన కర్నూలు గొప్పతనం ఏమంటే రేనాటి చంద్రులు, అంటే అక్కడ ఉయ్యలవాడ నరసింహారెడ్డి గాని, కోయలకుంట్లలో బుడ్డ వెంగళరెడ్డి గారు గాని,
2: బుడ్డారా వెంగళరెడ్డి గారికి ఆ రోజుల్లోనే బ్రిటిష్ రాణి ఎలిజబెత్ గారు ఒక బంగారు హారాన్ని కూడా పథకాన్ని కూడా పంపించడం జరిగింది. ఇంకా కళలకు నిలయమైన ఈ ఆకాశవాణిలో సాహిత్యము సంగీతము వీటన్నింటి గురించి మీరు తెలియజేశారండి. తర్వాత ఆకాశవాణి చరిత్రను తర్వాత కర్నూలు ఆకాశవాణితో మీకున్న అనుబంధం కూడా తెలియజేశారు. అయితే ముఖ్యమైన ఒక ప్రశ్న అండి, ఈ మన కర్నూలు ఆకాశవాణికి ఒక ప్రత్యేకత ఉందండి, అంటే ఎప్పుడైనా సరే విపత్తుల సమయంలో ఆకాశవాణి స్పందిస్తుంది అనేది యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసండి. అక్టోబర్ 2, 2009 మన కర్నూలులో చాలా వరదలు వచ్చాయి, చాలా వరకు మన కర్నూలు మునిగిపోయింది. ఏ విధంగా మన కర్నూలు ప్రజలకు అండగా నిలిచి కర్నూలు ప్రజలకు ఆ రోజు ఎంతవరకు సాయం చేసిందో తెలియజేస్తారా?
3: తప్పకుండా, ఎందుకంటే మన కర్నూలుకు దాదాపు వరదలు రావడం తక్కువ. అయితే ఈ కర్ణాటకలో విపరీతం కురిసిన వర్షాల వల్ల ఈ హందరి, తుంగభద్ర, అక్కడి నుంచి కృష్ణానది ఇవన్నీ కూడా బాగా నిండుగా ప్రవహించి చుట్టుపక్కల ఊర్లను కర్నూలు ముంచెత్తింది. ప్రతి నిమిషము ఒక అరగంటకు గంటకోసారి ఆకాశవాణి కేంద్రము వరదలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు జనాలు, తర్వాత ప్రజలు ఎక్కడ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఎక్కడెళ్తే సేఫ్ గా ఉంటుంది, అట్లాగే ప్రభుత్వ అధికారులను ఎట్లా కన్సల్ట్ కావాలి. అప్పట్లో అందరూ కూడా, ఇంకోటి ఏముందంటే ఈ వరదల్లో కూడా కొందరు కొన్ని ప్రాంతాలకు వెళ్లి ఆ తగు సమాచారం సేకరించి శ్రోతలకు అందించారు. అది చాలా గొప్ప విషయము. రెండోది మర్చిపోలేని విషయం,
2: ఇక ఆ రోజు ఓ 2 రోజుల వరకు కరెంటు కూడా లేదు,
3: కరెంటు లేదు,
2: తిన్నీకే తిండి లేదు. అయితే అండి చాలా చక్కగా చెప్పారు, మీ యొక్క అనుభవాలు చాలా ఉపయోగపడతాయి మా శ్రోతలకు. ఇకపోతే అండి వ్యవసాయ కార్యక్రమాలు తర్వాత వైద్య సలహాలు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మనం చేస్తా ఉన్నామండి. అంతేకాకుండా ప్రజల ఆనందం కొరకు మనం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా రూపొందించడం జరుగుతుంది. ఈ రైతుల కార్యక్రమాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో మీ ద్వారా మా శ్రోతలకు తెలియజేయండి.
3: వ్యవసాయ విషయంలో రేడియో స్టేషన్ మించింది, ఎందుకంటే రైతులకు ఆధునిక పంటల గురించి, ఆధునిక వ్యవసాయ పరికరాల గురించి, ఆధునికంగా రైతులు చేపట్టవలసిన పలు సంస్కరణల గురించి వ్యవసాయ పరంగా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్వయంగా రైతును కాకపోయినా వింటూ ఉంటాను. ఏ కాలంలో ఏ పంట వేసుకోవాలి, ఏ తెగుళ్ళు వస్తాయి, ఏ మందు కొట్టాలి, ముందే తెగుళ్ళు రాకుండా ఏ జాగ్రత్త పడాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, తర్వాత పంటలు వాటికి ఎంత సాంద్రత మేర మందు పెట్టాలి, ఎంత వాటర్ పెట్టాలి, పండ్ల తోటలు, తర్వాత గేదెలు పశువులు వీటిని కూడా ఉంటుంటారు. ఎందుకంటే మా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చింది. తర్వాత మీరు సమాచార రంగానికి సంబంధించిన వ్యక్తులను సంప్రదించి లేదా వాళ్ళలో ఇంటర్వ్యూలు ఇప్పించి వాళ్ళతో ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి తెలియజేయడం చాలా గొప్ప విశేషం.
2: అజీజ్ గారు, రేడియో స్టేషన్ కొచ్చి మరి కర్నూలు ఆకాశవాణి కేంద్రం పుట్టుక గురించి, అలాగే పుట్టక ముందు నుంచి కూడా మీకు రేడియో పట్ల ఆసక్తి గురించి, పుట్టిన తర్వాత రేడియో స్టేషన్ ఒకసారి కర్నూలులో ఏర్పడిన తర్వాత ఇంకా మీరు మీ రచనని అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకునే స్థాయికి మీరు ఎదిగారంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే అండి. ఇటువంటి గొప్ప కళాకారులను మన రేడియో ఎప్పటికీ ప్రోత్సహిస్తుందండి. ఇంకా మున్ముందు కూడా మన రేడియో నిత్య నూతనంగా వర్ధిల్లాలని కోరుకుంటూ నమస్కారం అండి.
3: మీకు ధన్యవాదాలు. థాంక్యూ.
2: మన కర్నూలు ఆకాశవాణికి చెందిన మరొక విశేష శ్రోత డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు ఉన్నారు. వీరు వచ్చేసి హిస్టరీ విభాగంలో పీజీ పిహెచ్డి చేసి తర్వాత జూనియర్ కళాశాలలో ఉద్యోగం సంపాదించి లెక్చరర్ గా, ఆ తర్వాత ఇటీవలి కాలంలోనే వీరు మన కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రిన్సిపల్ గా పదవీ విరమణ పొందారు. మరి వీరు మనతో ఉన్నారు, ముందుగా వీరిని మనము ఆహ్వానిద్దాము. నమస్కారం అండి డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో సాహితీ సభల్లో మిమ్మల్ని చూస్తా ఉంటాము, అలాగే రేడియోకి కూడా ఎన్నో కార్యక్రమాలు మీరు అందించారు. ఈ పరంపరలో మీ యొక్క అనుభవాలు మా శ్రోతలకు తెలియజేస్తారా అండి?
4: 90 ఏళ్ల రేడియోతో నా అనుబంధం 55 ఏళ్లు. కరెంటు లేని మా ఊళ్ళో 2 ఇళ్లలో రేడియోలు ఉండేవి. అప్పుడు సినిమా పాటలతో పాటు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సంక్షిప్త శబ్ద చలన చిత్రమని 3 గంటల సినిమాను 1 గంటకు కుదించి కేవలం మాటలు మాత్రం వినిపించేవారు. మా గ్రామంలోని మహిళలకు అదే పరమానందం. సినిమా హాల్లు లేని మాకు అదే చిత్రరాజమని ఆ 3 గంటల సమయం కన్నా ముందే అమ్మలక్కలు వారి ఇళ్లకు చేరేవారు. మా అమ్మగారితో పాటు మేము వెళ్లేవాళ్లం. అదో అలవాటు అవసరంలాగా మారిపోయింది. ఆ విధంగా రేడియోతో అనుబంధం పెంచుకున్నాం. ముఖ్యంగా వార్తలు చదువుతున్నది తిరుమల శెట్టి శ్రీనివాసులు, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, ఏడిద నాగేశ్వరరావు, కందుకూరి సూర్యనారాయణ పేర్లు బాగా గుర్తు. కొంచెం ఊర్లో రేడియోల సంఖ్య పెరిగింది. దాంతో పాడి పంటలు, లలిత సంగీతం, సినిమా పాటలు ఇవి కూడా వినసాగాం. ఈ విధంగా హై స్కూల్ గడిచిపోయింది. ఆ తర్వాత కూడా రేడియోను ఫాలో అయ్యేవాడిని. నిరుద్యోగ పర్వంలో కూడా ఏదో చిన్న ట్రాన్సిస్టర్తో కార్యక్రమాలు తరచుగా వింటూనే ఉండేవాడిని. ఇక ఉద్యోగంలో చేరాక ఒక రేడియో కొన్నాను. ఈ 40 ఏళ్లలో 4 రేడియోలు మారాయి, కానీ వినడం మానలేదు. ఇంగ్లీష్ వార్తలు వినడం అలవాటైపోయింది. తర్వాత అనేక కార్యక్రమాలు కాలానుగుణంగా అప్డేట్ అవుతూ వస్తున్నాయి. నేను కూడా రేడియోలో ఒక భాగమయ్యాను. కర్నూలు వచ్చాక గత 30 ఏళ్లుగా దాదాపు 100కు పైగా రేడియో వ్యాసాలు రాసి చదివాను. కర్నూలు ఎఫ్ఎం 1992లో ప్రారంభించారు. ఇది ఎఫ్ఎం స్టేషన్ అయినా కూడా దాదాపు రోజుకు సొంత ప్రోగ్రాములు 7 గంటల 20 నిమిషాలు అందిస్తుంటారు. దాదాపు కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, అలాగే కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో కొంత భాగానికి దాదాపు 26,46,000 మందికి శ్రోతలను కర్నూలు ఎఫ్ఎం ఆదరిస్తుంది. రేడియో ఒక పరికరమే కాదు, మానవాళి అభివృద్ధిలో ఒక భాగం. వాటి ద్వారానే అపారమైన జ్ఞానము చదువుకున్నా చదువురాని నిరక్షరాశిలో కూడా అందింది. భారతదేశంలో పలు రకాల సంస్కృతులు, సంగీతము, సాహిత్యము రేడియో ద్వారానే అందింది. ఈరోజు 742 ట్రాన్స్మిటర్లతో, 414 ఆకాశవాణి కేంద్రాలతో, 600కు పైగా ఎఫ్ఎం స్టేషన్లతో దేశంలో 92% భూభాగానికి 99% ప్రజలకు దేశంలో గల ప్రధాన భాషలన్నింటిలో ఆయా కార్యక్రమాలు అందించబడుతున్నాయి. ఈనాడు ఎంత టీవీలు వచ్చినా, 90 ఏళ్లు గడిచినా కూడా రేడియో ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. సెల్ ఫోన్లలో కూడా రేడియో ప్రసారాలు అందుతున్నాయి. ఎఫ్ఎంలు, ప్రైవేట్ ఛానల్స్ వచ్చాక యువత చాలా ఆకర్షితులై వారి అభిరుచులకు అనుగుణంగా కార్యక్రమాలు అందుకుంటూ ఉన్నారు. భారతదేశంలో రేడియో ప్రయోగాలు మొదట చేసిన వారు జగదీష్ చంద్రబోస్. 1890లలో మార్కోని యూరోప్ లో ప్రయోగాలు చేస్తుంటే భారత్లో జగదీష్ చంద్రబోస్ కలకత్తాలో వైర్లెస్ కమ్యూనికేషన్ పై ప్రయోగాలు చేశారు. అందుకే భారతదేశంలో రేడియో పితామహుడుగా జగదీష్ చంద్రబోస్ను గుర్తిస్తారు. 1957 నుంచి అధికారికంగా ఆకాశవాణి అనే పేరుతో ఉపయోగంలోకి వచ్చింది. దేశంలోని విభిన్న సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ దేశం ఐక్యంగా ఉండేటట్లు చేయటము, ఈనాటి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తల లాగా కాకుండా వార్తల్లో ఖచ్చితత్వం, విశ్వసనీయత కలిగి ఉండటం రేడియోకే చెల్లు. వరదలు, తుఫాన్లు, సునామీలు, కరోనాలు, భూకంపాలు వచ్చినప్పుడు అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నా ఇప్పుడు రేడియోనే ప్రధాన సమాచార వ్యవస్థగా ఉండేది. కీలక సమాచారం ఇచ్చి వేలాది ప్రాణాలను, విలువైన ఆస్తులను కాపాడటంలో తోడ్పడింది రేడియో. 2004 డిసెంబర్ 26న వచ్చిన భయంకరమైన సునామీ సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతింటే ఆ సమయంలో ఆకాశవాణి తప్పిపోయిన వారి గురించి సందేశాలు ప్రసారం చేసింది, కుటుంబ సభ్యులను కలిపింది, సహాయ శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రక్షణ బృందాల సమాచారం ఇచ్చి దాదాపు 13,000 మందికి సంబంధించిన వారి కుటుంబాలను వాళ్లతో కలిపింది. విశాఖలో 2014లో వచ్చిన హుద్హుద్ తుఫాన్ సందర్భంగా ముందస్తు హెచ్చరికలు ఇచ్చి ప్రజలను అలర్ట్ చేసింది. గాలి వేగము, వర్షము, సముద్ర అలల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి వేలాది మందిని కాపాడింది, ప్రాణ నష్టం ఎక్కువగా లేకుండా చేసింది. 2015లో చెన్నై కడలూరు ప్రాంతాల్లో భారీ వరదల సమయంలో అత్యవసర కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఏర్పాటు చేసింది. ఆహారం, మందులు, తాగునీరు ఎక్కడెక్కడ దొరుకుతాయో, ఆసుపత్రుల రిలీఫ్ క్యాంపులు వివరాలు ప్రసారం చేశాయి. ఇది భారతదేశంలో తొలి అత్యవసర రేడియో సేవలలో ఒకటిగా నిలిచింది. అలాగే 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా రక్షణ మార్గాల గురించి ఎక్కడెక్కడ రోడ్లు మూసివేశారు, హెలికాప్టర్ల సమాచార శిబిరాలు ఇవన్నీ కూడా రేడియో ద్వారా 24 గంటలు ప్రసారం జరిగాయి. అలాగే 2021లో వచ్చిన కరోనా సమయంలో కూడా చాలా విలువైన సూచనలు, జాగ్రత్తలు చెబుతూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచింది. కేవలం వార్తలు, వినోద కార్యక్రమాలే గాక మన సంస్కృతిని ప్రతిఫలింపజేసే లలిత కళలను, మన ప్రాచీన కళలను ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు అందిస్తాయి. సమాజానికి కావలసిన విషయాలన్నింటినీ గత 90 ఏండ్లుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రేడియో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటూ వస్తూ ఉంది. దీని ద్వారానే అనేక మంది కళాకారులు వెలుగులోకి వచ్చారు. విశ్వసనీయమైన నేస్తంగా రేడియో నేటికి మిగిలి ఉంది.
2: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ కొట్టె చెన్నయ్య గారు మీ అనుబంధాన్ని. ఈ రోజు మా కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి రేడియోతో మీకున్న అనుబంధాన్ని కర్నూలు ఆకాశవాణి శ్రోతలందరికీ వినిపించినందుకు మీకు కర్నూలు ఆకాశవాణి తరపున, ఇక వింటున్న శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
1: మేమింతవరకు ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం శ్రీ ఎస్డివి అజీజ్ అలాగే డాక్టర్ కొట్టి చెన్నయ్య గారులతో పరిచయం విన్నారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: సమయం 8:30 కావస్తుంది. తెలుగులో వార్తా ప్రసారం విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సిబిఐ 5 నిందితులను అరెస్ట్ చేసింది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన 15% దిగుమతి సుంకం ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 పాటు జరగనుంది. వార్తల వివరాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026-27 మార్కెట్ సీజన్కు సంబంధించి వరితో పాటు 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ అంగీకారం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు కేబినెట్ వివరాలను వెల్లడిస్తూ రైతులకు లాభదాయకమైన ధరలు అందేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచిందన్నారు. వీటి కోసం సుమారు 2,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని తెలిపారు. అలాగే ఈ ఖరీఫ్ సీజన్లో 824 లక్షల మెట్రిక్ టన్నుల పంటను సేకరిస్తామని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ
2: ఖరీఫ్ కే లియే జో ఫైసలా లియా గయా ఉస్మే జిత్నే భీ ఖరీఫ్ కే క్రాప్స్ హై ఉన్ సబ్ మే కాస్ట్ ప్లస్ 50% యా 50 సే అధిక్ టోటల్ 2,60,000 కరోడ్ రూపే కిసానో కో పే అవుట్ జాయేగా ఇస్ పూరే ఫైసలే సే ఔర్ ఇస్ సాల్ కా ఎన్యువల్ ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ హోగా 824 లాక్ మెట్రిక్ టన్ ఎల్ఎంటీ.
1: అదేవిధంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించడంతో పాటు విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 37,500 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
2: पूर्ण भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है, तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो एलएनजी इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी. 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3,00,000 करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे.
1: నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఈరోజు 5 నిందితులను అరెస్ట్ చేసింది. ఈ కేసులో జైపూర్కు చెందిన 3, గురుగ్రామ్కు చెందిన 1, నాసిక్ చెందిన 1 ఈ 5 నిందితులతో పాటు పలువురు ఇతర అనుమానితులను సిబిఐ ప్రస్తుతం విచారిస్తోంది. కొత్తగా వెలుగులోకి వస్తున్న ఆధారాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు అరెస్టుల సందర్భంగా నేరానికి సంబంధించిన పలు సామాగ్రి, మొబైల్ ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్తో కూడా ఈ సంస్థ సమన్వయం చేసుకుంటోంది. కాగా వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 3వ తేదీ నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షా ప్రశ్నపత్రం లీక్ అయిందనే ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను నిన్న రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 6-15% పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. బంగారం, వెండి ముడి పదార్థాలపై 5% సుంకం, ప్లాటినం ముడి పదార్థాలపై 5.4% సుంకం విధిస్తామని తెలిపింది. దీంతో వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ఏఐడిసి విధించారు. దీంతో మొత్తం దిగుమతి సుంకం 15% చేరింది. ఇది ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం కొనుగోలును 7 తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే 2వ దేశం భారత్ కాగా వెండి దిగుమతిలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 పాటు జరగనుంది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో సభ్య భాగస్వామ్య దేశాల బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఇప్పటికే పలు సభ్య దేశాల మంత్రులు భారత్ చేరుకున్నారు. అందులో చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరేజ్ మెకన్నా, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరాలు ఉన్నారు. వీరందరూ జైశంకర్తో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ సమావేశం అనంతరం వీరందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పరం ఆసక్తి ఉన్న ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా గత కొంతకాలంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ పౌరులు వృధా ఖర్చులు తగ్గించుకుని ఇంధన పొదుపు చర్యలను చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీకి నరేంద్ర మోదీ సూచించారు. అలాగే విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ల సంఖ్యను సగానికంటే తక్కువకు కుదించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్,

0: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సహా ఇతర కీలక నాయకులు కూడా తమ అధికారిక భద్రతా కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. తమిళనాడులో సి జోసఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రిక సంఘం టీవీకే ప్రభుత్వం శాసనసభలో తన బలాన్ని నిరూపించుకుంది. ఈరోజు జరిగిన బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. 144 మంది శాసనసభ్యులు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా 22 మంది సభ్యులు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకే పార్టీ సభా కార్యకలాపాలు జరుగుతుండగా వాకౌట్ చేసింది. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, విసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. పలువురు అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా విజయ్కు అనుకూలంగా ఓటేశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ కేవలం 108 సీట్లను మాత్రమే దక్కించుకోవడంతో సభలో తమ మెజారిటీని నిరూపించుకోవాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్ను ఆదేశించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 17,68,000 మందికి పైగా విద్యార్థులు హాజరు కాగా 15,07,000 మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో 85.20% మంది ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. ఇందులో బాలికల ఉత్తీర్ణత శాతం 88.86 కాగా బాలుల ఉత్తీర్ణత శాతం 82.13% ఉందని తెలిపింది. 17,000 మంది విద్యార్థులు 95% పైగా స్కోర్ చేయగా 94,000 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించారని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15వ తేదీ నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి 15వ తేదీన యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,559 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 49 పాయింట్ల లాభంతో 74,608 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 33 పాయింట్లు లాభపడి 23,412 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 95.71 రూపాయలుగా ఉంది. రాయ్పూర్ వేదికగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైంది. ఇంధన ధరల పెరుగుదల, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 6 ప్రధాన అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను నిలిపివేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఢిల్లీ చికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్, ముంబై ఢాకా, ఢిల్లీ మాలే మార్గాల్లో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సిబిఐ 5 నిందితులను అరెస్ట్ చేసింది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన 15% దిగుమతి సుంకం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: కుశల ప్రశ్నలు హాస్య నాటిక. రచన శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ. నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వర్ రెడ్డి. ఇందలి పాత్రలు, పాత్రధారులు: లలిత శ్రీమతి తంగిరాల శ్రీ అన్నపూర్ణ, సుభద్ర శ్రీమతి విద్యా ప్రయాగ, పేరావధాని శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి, సూరిబాబు శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి, కిషోర్ శ్రీ బేతా రామసూర్య ప్రకాష్, ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్ సుధాకర్ రావు, కామేశ్వరి శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, సుబ్బు శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, బాబురావు శ్రీ బి వెంకటేశ్వర్లు పాల్గొంటున్నారు. వినండి కుశల ప్రశ్నలు హాస్య నాటిక.
2: హలో, ఎవరు?
3: హలో, నేను ఏలూరు నుంచి కామేశ్వరిని.
2: వదిన గారా, నేను లలితనండి. అక్కడ మీరంతా కులాసానా వదిన గారు?
3: కులాసాయే. ఎవరు? లలిత, మా తమ్ముడు సుబ్బు ఇంట్లో లేడా?
2: ఆ, ఉన్నారండి. ముందు గదిలో ఏవో ఆఫీస్ కాగితాలు చూసుకుంటున్నారు. పిలుస్తానుండండి. ఏమండి, ఏమండోయ్? ఏలూరు నుండి ఫోను.
4: వస్తున్నా. ఏలూరు నుండా? కొంపదీస్ బావగారు కాదు కదా?
2: ఎందుకండి అంత కంగారు? మీ అక్కగారండి.
4: కనా బతికాం. బావగారైతే ముందు చెడా మడా నాలుగు తిట్టి గానీ ఏ విషయమో చెప్పరు. ఆ అక్క, ఏమిటి విశేషం?
3: విశేషమేరా,

0: ఆవిడకి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నువ్వు మీ ఆవిడ ఈ సాయంత్రానికే ఇక్కడికి వచ్చేయండి.
1: సుభద్రకు పెళ్లి చూపులా? సంతోషం, మేము రావాల్సిందే. కానీ అక్క, ఈ వారంలో మా ఆఫీసు ఇన్స్పెక్షన్ ఉంది. నా సెక్షన్ లో ఊపిరి సలపినంత పని పేరుకుపోయి ఉంది. ఇప్పుడు సెలవు అడిగితే సెలవు ఇవ్వకపోగా ఆకాశం అంతా ఎత్తుగిరి మీద పడి కరుస్తాడు మా ఆఫీసర్ కోతి గారు.
2: అయితే ఏమంటావు
1: అక్క? సెలవు దొరకడం చాలా కష్టం, పెళ్లి చూపులే కదా. కానివ్వండి, పెళ్లి కుదిరాక ముహూర్తానికి ముందే వచ్చి కార్యభారాన్ని అంతా నెత్తినేసుకుని గాడిదలా చాకరీ చేస్తాను. నేను చెప్పేది కొంచెం విను. ఫోన్ పెట్టేస్తావా? ఏమో లలిత,
2: మీ సంభాషణ అంతా వింటూనే ఉన్నాను. సుభద్రకు ఒక్కగానొక్క మేనమామ మీరు. మీ అమ్మగారు నాన్నగారు పోయాక మీకున్న ఒకే ఒక ఆత్మ బంధువు పెద్ద దిక్కు మీ అక్కయ్య గారే కదండి. ఆమె గారి మాటలు మీరు ఎలా కాదనగలరు? మరో మాట మాట్లాడక బయలుదేరండి.
1: అవునయ్య, నాకు మా అక్క మాట కాదనరాంది అయితే ఇక నీది సుగ్రీవాజ్ఞ కదా, తప్పుతుందా? బయలుదేరతాను. అలా ఆఫీసుకు వెళ్ళి సెలవు అడిగి తినగలిగినన్ని చివాట్లు తిని వస్తాను. ఈలోగా నీవి నావి బట్టలు సర్ది రెడీగా ఉండు.
2: అలాగేనండి, మీరు త్వరగా రండి.

0: లలిత లలిత రెడీ అయ్యావా? బయలుదేరు, బయట ఆటో రెడీగా ఉంది.
1: నేను రెడీనే. అవును, మీకు సెలవు దొరికిందా?
0: ఆ దొరికింది. ఏనాడు చనిపోయిన మా పెదనాన్నగారు ఈనాడే చనిపోయారని నోరు పట్టనంత అబద్ధాన్ని ఆడితే దొరికింది సెలవు. సర్లే, బయలుదేరు.

0: వచ్చాక
1: వచ్చారా అమ్మయ్యా నాకు సగం దిగులు తీరిపోయిందిరా రా రామ్మల్లెళ్తారా ఇదిగో పైడమ్మా వీళ్ళ కాళ్ళకి నీళ్ళి
0: అక్క బావగారు ఉన్నారా ఇంట్లో
1: ఆయనకేంద్రా మగ మహారాజు ఇవేవి పట్టవు దిగులా చింత టెన్నిస్ కోర్టుకు వెళ్ళారు
0: పోనీలే మేము వచ్చాంగా అంతా నేను లలిత చూసుకుంటాం నువ్వేం దిగులు పడకు
2: వదిన గారు పెళ్లి చూపులకు వచ్చేవారి వివరాలేంటి
1: నన్నే అడుగు మనకిదే కొత్త సంబంధం ఇది వరకు సంబంధాలు తెచ్చిన పేరావధాని గారు లేడు ఆయనే ఈ సంబంధం గురించి చెప్పారు ఆయన్ని ఎవరో కలిసి ఈ సంబంధం చెప్పారట అరుగు మాటల్లోనే వచ్చారు పేరావధాని గారు రండి రండి అవధాని గారు
3: అమ్మా ఒక్క విషయం మీకు చెప్పిపోదామని వచ్చాను పెళ్లి వారు రేపు 10 గంటలకల్లా వచ్చేస్తారట ఫోన్ వచ్చింది
1: ఇదిగో ఇంత ముందే మా తమ్ముడు మా మరదలు గుంటూరు నుంచి వచ్చారు అంతా వాళ్ళు చూసుకుంటారులేండి
0: అవధాని గారు ఆ పెళ్లి వారు వివరాలు ఏమిటన్నారు
3: అయ్యా మీ బావగారి విషయం మీకు తెలియందే ఉంది మాది జమీందారీ వంశం మాకు అలాంటి సంబంధాలు కావాలి అని పట్టుదల కదా వారిది
0: అవును ఆ జమీందారీతనం రద్దయి 15 శతాబ్దం గడిచిపోయినా ఎంతైనా ఇంగువ కట్టిన గుడ్డలు కదా ఆమెది
3: బాగుంది వారి టీవీ దర్జా అలాంటిది మరి అవతల వారి కుటుంబాల తాలూకు పూర్వ వైభవాలు పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు ముఖ్యం మీ బావగారికి ఇంతవరకు జరిపిన ఆ పై ముగ్గురమ్మాయిలకి అలాంటి మాజీ జమీందార్ల మాజీ రావు బహదూర్ల సంబంధాలచే నా చేత వెతికించి వెతికించి వాళ్లతో బియ్యం అందారాయన
1: ఇదిగో ఈ నాలుగో పిల్ల సుభద్ర అలాంటి సంబంధం దొరక్క ఇన్నాళ్ళు ఆలస్యమైంది ఇది ఎంఏ పాస్ అయిపోయి ఇంటి పట్టును ఉండిపోయింది ఇన్నాళ్ళు
0: అవధాని గారు ఇంతకు ఈ సంబంధాన్ని గురించి చెప్పారు కాదు
3: ఈ పెండ్లి వారిది విశాఖపట్టణానికి చాలా అవతల ఉన్న పలాస వీరు మాజీ జమీందారులు మాజీ రావు బహదూర్లు కాకపోయినా ఆ స్థాయికి తగ్గని వాళ్లేం కాదు
0: అంటే ఎలా
3: ఈ వరుడి తాతగారు బ్రిటిష్ వారి కాలాన బోనిడంత హోదా కలిగిన డిప్యూటీ కలెక్టర్ గిరి చేశారట
0: ఏది ఆనాటి డిప్యూటీ కలెక్టర్ గిరి
3: అవును డిప్యూటీ కలెక్టర్ గిరి చేసి ఆయన కాలం చేశారు
0: కాలం చేశారా పోన్లండి
3: ఇక వరుడి గారి తండ్రి గారేమో ఇంగ్లండులో ఇంజనీరింగ్ చదివి ఇక్కడ ఇండియాలో చీఫ్ ఇంజనీరుగా పనిచేసి రిటైర్ అయి పింఛను తీసుకుంటున్నారు
0: మంచిదే ఇంతకు వరుడు గారి గురించి
3: వస్తున్నా ఆయన గారి దగ్గరకే వస్తున్నా ఇక సాక్షాత్తు వరుడు గారు అమెరికా దేశాన పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సలహాదారుగా వెలిగిపోతున్నారని భోగట్ట
1: మరి ఇదంతా విన్నాక ఈ సంబంధం మాజీ జమీందారుల సంబంధాలకేవి తీసిపోదు అని మీ బావగారు సరిపెట్టుకుని పెళ్లి చూపులకు ఒప్పుకున్నారు అది రా సుబ్బు
0: అవధాని గారు వాళ్ళు 10 గంటలకు వస్తున్నారు కనుక మనం 9:30 కల్లా సిద్ధంగా ఉన్నాం సరేనా
3: అలాగే శుభస్య శీఘ్రం.

0: అక్క మరో పావు గంటలో వాళ్ళు వస్తున్నట్టు ఫోన్ వచ్చింది. వాళ్ళంతా రాగానే వాళ్ళ పాద ప్రక్షాళనకు నీరు అందించడానికి పైడమ్మ నీళ్ల బకెట్తో మెట్ల దగ్గర రెడీగా ఉంది. ఆ వెంటనే వాళ్ళ తడికాలను తుడుచుకునేందుకు చలువు చేసిన పొడి తుండు గుడ్డలను అందించేందుకు మన వంటావిడ అలివెల్లమ్మ గారు మెట్ల మీద సిద్ధంగా ఉంటారు.
1: సరే,
0: ఆ పై వాళ్ళు సుఖాసీనులు కావటానికి మన మధ్యాహాలులో సోఫాలు, వాటిపై బూరుగు దూది దిండ్లు అమర్చబడి ఉన్నాయి. వాటిపై వాళ్ళు చేరగిలబడ్డాకే వారికి ఫ్రిజ్ వాటర్ తో నింపిన గ్లాసులను ట్రేలో అందించడం లాంటి సకల చర్యలలో తల మునకలై నేనుంటాను. సరేనా?
1: సరే సరేనేరా, జాగ్రత్త సుష్మా, ఎలాంటి పొరపాటు లేకుండా చూడు. అసలే అమెరికా సంబంధం
0: ఎలాంటి పొరపాట్లు జరగవు, ఎందుకంటే మేము ఆచరించే సర్వోపచారాలను తిలకిస్తూ తన మీసాలను మధ్య మధ్యలో చేతి వేళ్లతో సరిచేసుకుంటూ మా పనులలో ఎలాంటి లోటుపాట్లు దొరలకుండా మా బావగారు మౌనంగా పర్యవేక్షిస్తూ ఉంటారు కదా.
1: జాగ్రత్త సుష్మా, మీ బావగారికి ఎందుకు కోపం వస్తుందో ఎందుకు రాదో ఓ పట్టాన అర్థం కాదు. ఏమాత్రం తేడా వచ్చినా ఆయన ఉగ్రతాండవ రూపం భరించడం కష్టం రా బాబు నాకు.
0: అక్క భయపడకు, మా నేత్రావధాని ప్రతి క్షణం నిన్నంటి పెట్టుకుని ఉంటుంది కదా.
1: నేత్రావధాని ఎవర్రా? నేత్రావధాని
0: ఇంకెవరు, సాక్షాత్తు మా ఆవిడ గారే.
1: మీ ఆవిడ నేత్రావధాని ఏమిట్రా?
0: మా ఆవిడ నేత్రావధాన విద్యలో బహుదిట్ట. సందర్భాన్ని బట్టి తన నేత్రద్వయాన్ని పెద్దవి చేసో లేక చిన్నవి చేసో అసలు పూర్తిగా మూసుకొనో కొండకుచో రౌద్రిణి అయి కనులు ఎర్రని చేసో విషయాన్ని ప్రశ్నారూపంలోనో ఆజ్ఞారూపంలోనో నాకు కమ్యూనికేట్ చేయగల ప్రజ్ఞాశాలి మా ఆవిడ.
2: చూడండి భద్రం గారు చూడండి, అప్పటికేదో నేను ఆయన గారికి ఆజ్ఞలు జారీ చేస్తున్నట్లు, ఆయన గారు ఆచరిస్తున్నట్లు.
3: హలో, వీధి మొగవరకు వచ్చారా? అయ్యా సుబ్బు గారు, వారు వీధి మొగలో ఉన్నారట, నేను ఎదురెళ్ళి తీసుకుని వస్తాను.
0: పైడమా, నువ్వు బకెట్ తో సిద్ధమే కదా. వేలమ్మ గారు మీరు అలా మెట్ల మీద టవల్స్ తో రెడీగా ఉండండి. ఇగో లలిత, అక్కయ్య నువ్వు. ఇలా దయచేయండి, తమరా సోఫాలో ప్రయాణం బాగా జరిగినట్టే కదా.
3: అయ్యా మీ మీ పరిచయాలు అయిపోయాయి, ఇక తదుపరి కార్యక్రమంలోకి సాగిపోవచ్చు మనం.
0: గుమ్మ అవతల నిలబడి ఏమిటో మా ఆవిడ అక్కతో గుసగుసలాడి తన నేత్రావధాన విద్యతో నన్ను లోపలికి రమ్మంటుందిలా ఉంది. ఆ పేరావధాని గారు, అలాగే తదుపరి కార్యక్రమంలో సాగిపోదాం, ఒక్క క్షణం అలా లోపలికి వెళ్ళి వస్తాం.
3: అలాగే వెళ్ళిరండి.
0: ఏమిటో ఏదో నేత్ర చాలనం చేస్తున్నావు?
1: ఏం లేదండి, ఆ వచ్చిన వారెవరో మాకు అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది కదా.
0: అదా, ఆ సోఫాలో చేరగలబడి ఉన్న ఆ పుల్ల లాంటి మగ పురుషుడు ఉన్నావు చూసావు, ఆయన పేరు బాబురావు, అతడే వరుణి తండ్రి గారట. ఆ పక్క సోఫానంతా తనొక్కతే ఆక్రమించుకున్న ఆ భారీ కాయం వరుణి మాతాశ్రీ గారట. ఇక ఆ రెండు సోఫాలకు అటు ఇటు కుర్చీలపై కూర్చుని ఉన్న ఆ మగ శాల్తీలు ఇద్దరు వరుని పినతండ్రి మేనమామ గారులట.
1: మరి అసలు ఇంతకీ పెళ్లి కొడుకేరి?
0: అవును సుమి, నా తెలివితేటల మండా, నేను ఆ విషయమే గమనించాను కాదు, అడుగుతానుండండి. పేరావధాని గారు, వీరు ఏం చేశారు? బాగానే ఉంది, అసలు ఆయన గారేరి?
4: మా బాగా అడిగారు, మీ అమ్మాయికి

0: పలాసకు ఎందుకు రాలేదు?
1: అసలు ఏమైందంటే, ఆయన గారు అమెరికా నుండి మొన్న చెన్నై చేరారు విమానంలో.
0: విమానంలో కాక కాలినడక వస్తారటండి.
1: అది కాదు, ఆ చెన్నైలో మరో విమానంలోకి మారి విశాఖ, ఆపై కారులో పలాస రావాల్సింది. చెన్నైలో విమానం అయితే ఎక్కారు గాని విశాఖ కాక దాన్ని బెంగళూరు మళ్లించుకుని అక్కడికి వెళ్లారు.
0: బెంగళూరా? ఎందుకు? అదేమన్నా విశాఖకు దగ్గర రూటా కొంపదీసి?
1: అది కాదు, ఎందుకంటే అక్కడ కంప్యూటర్ కంపెనీ వారు అబ్బాయి గారు చెన్నై వచ్చిన విషయం ఫోన్ లో తెలుసుకుని అతని కాళ్ళ వేళ్లబడి భంగపడగా సరేలే పాపం అని బెంగళూరు వెళ్లి వాళ్ల కంపెనీని దర్శించి వాళ్ళు చేస్తున్న పొరపాట్లకు నానా అడ్డమైన చివాట్లు పెట్టి ఆ కంపెనీ బాగుపడేందుకు బోలెడు ఉచిత సలహాలని వాళ్ళ మొహాన కొట్టి తిరిగి మళ్ళా విమానంలోనే క్రిందటి రాత్రి విజయవాడ చేరి ఓ హోటల్లో బస చేశారట.
2: భేష్, చాలా మంచి పని చేశారు. ఆ తర్వాత
1: ఇప్పుడు ఏ క్షణాన్నైనా ఇక్కడకు ఏసీ కారులో వచ్చేనున్నాడు. ఇదిగో హలో, ఆయన గారిది ఈ ఫోన్ కాల్. హలో, మరో అర్ధగంటలోనా? సరే సరే, ఊరు మొగలోకి వచ్చి ఫోన్ చేయి, ఈ ఇంటికి ఎలా రావాల్సింది చెబుతాం. మరో అరగంటలో వచ్చేస్తారటండి. ఈలోగా మనం కుశల ప్రశ్న పర్వం ముగించేసుకుంటే ఓ పని అయిపోతుందేమో.
0: కుశల ప్రశ్నలా? ఆ ఘట్టం మీరు రాగానే అయిపోయింది కదా.
1: అంటే కుశల ప్రశ్నలంటే మీకు అర్థమైనట్టు లేదు.
0: ఎంత అసహ్యంగా నవ్వాడు.
1: కుశల ప్రశ్నలంటే ఇప్పుడు కట్నాలు కానుకలను మీరే పాటిచ్చేది, మేము ఏ పాటివి అంగీకరించేది, మరి వివాహపు సమయంలో మీరు నెరపాల్సినటువంటి గౌరవ మర్యాదలు, ఎవరెవరికి మీరు ఏ స్థాయి బట్టలు పెట్టాల్సింది, మరి ఇంకా ఈ అప్పగింతల ఆర్భాటాలు అమెరికా స్థాయిలో ఎలా ఉండాల్సింది మాట్లాడుకుని తెలుసుకోవడం అన్నమాట.
0: ఓరి, నీ కుశల ప్రశ్నల గూఢార్థం తగలడా? అదిగో మా ఆవిడ మళ్ళీ ఏదో నేత్రావధానం చేస్తోంది. ఆహా, అర్థమైంది. అయ్యా బాబురావు గారు ఒక మనవి.
1: చెప్పండి, సంకోచం ఎందుకండి?
0: మరేం లేదు, వధూవరులిద్దరు ఒకరినొకరు చూసుకుని అవసరమైతే సంభాషించుకుని ఆపై తామిద్దరూ ఇష్టపడ్డామనే సిగ్నల్ ఇస్తే ఆ సిగ్నల్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా మీరనే ఈ కుశల ప్రశ్నల పర్వానికి మనం పయనించాల్సింది.
1: గుడియడమైతే పొరపాటు లేదో అన్నట్లు ఈ విషయంలో ముందు వెనకాల దోషం ఏంటండి? కాలహరణం ఎందుకు అని.
2: అలా కాదులేండి, పద్ధతి ప్రకారమే పోదాం. మీరన్నట్లు ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చాకే మీరన్న ఆ కుశల ప్రశ్నల ప్రస్తావన భావ్యం.
0: ఈలోగా మీకు ఊసుపోకుంటే పలహారాల ఘట్టం మొదలెడదాం.
2: పలహారాల కతికితే అతకదేమో.
1: అదేం లేదండి, ఆ సిద్ధాంతం చాలా పురాతనమైంది. అయినా అది భోజనాదులకే గాని కాఫీలు పలహారాలు ఆ పరిధిలోకి రావులేండి. సరే రానివ్వండి, ఊరుడు వచ్చేలోగా ఓ విడత కానిద్దాం.
0: ఊరి నీ దూకుడు కోలా. అలాగే అలివేలమ్మ గారు, పలహారాలను దండిగా పట్టండి.
1: హలో, వీధి మగలోకి వచ్చేసారా? ఇదిగో ఎలా రావాల్సిందే వీరు చెబుతారు, ఇదిగో సెల్ ఈయనకి ఇస్తున్నాను.
0: తమరి పేరేమిటో తెలియదు గాని ప్రస్తుతానికి వరుడు గారు అంటాను. ముందు మీకు ఈ పట్టణపు నైసర్గిక స్వరూపం చెప్పి ఆ పైన ఈ ఇంటికి రావడానికి రోడ్డు మ్యాప్ విశదీకరిస్తాను. ఏమంటారు? ఆ వివరాలు ఏమీ వద్దు, పేట పేరు వీధి పేరు చెప్తే చాలా. అలా అయితే అలాగే. ఇది బుధవారం పేట, వీధి తోలేటి వారి వీధి. ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక చేయటం నా ధర్మం. అదేమంటే, ఈ పేటలో బంగారపు కొట్ల బజారు దాటాక ఆ వెనువెంటనే ఇరుకు సందు వీధిలోకి తిరక్కండి. అది ఈ ఇంటికి రావడానికి దగ్గర దారైనా అది ఉచ్చల వీధి. ఆ దుర్గంధాన్ని మీరు భరించలేరు. ఆ పై రోడ్డులోకి వస్తే అదే తోలేటి వారి వీధి. అందులో డోర్ నెంబరు 10-9-21 గల ఇల్లే మీరు రావాల్సింది. ఏమంటారు? ఆ ఇరుకు వీధిలోనే వస్తారా? ఎలాంటి కంపునైనా తట్టుకోగలరా? సరే, అయితే ఇక మీ ఇష్టం. అలివేలమ్మ గారు, అరుగో వారికి మరో 2 పూరీలు, అలాగే ఆ పక్కనున్న వారికి ఇడ్లీలు చట్నీలు, అక్కడేం కావాలో కనుక్కోండి. అందరికీ కాఫీలు రానివ్వండి.
3: అడుగు 6 అడుగులకు 60 సొం తగ్గని ఎత్తులో బ్లూ జీన్ ప్రాంట్ లోనికి టక్ చేసిన పీటర్స్కాట్ షర్టులో తీర్చిదిద్దిన క్రాఫ్ట్తో సినిమా హీరోనా అని ఖచ్చితంగా పొరబడేలాంటి రూపంతో టక్క మరి బూట్ల చప్పుడుతో మనపై చిరునవ్వులు వెదజల్లుతూ వస్తున్నాడే.

0: అతనే పెండ్లి కొడుకు.
1: గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఐఎమ్ కిషోర్. విత్ యువర్ పర్మిషన్ ఇక్కడ కూర్చుంటాను.
2: ఆగండి ఆగండి, మీరు ఆ ఫ్లవర్ వాజ్ తీసి కింద పెట్టి ఆ స్టూల్ మీద కూర్చోవలసిన పని లేదు. మీకోసం ఆ వెల్వెట్ కవర్తో ఉన్న ఆ కేను కుర్చీలో సుఖంగా ఆసీనులు కండి.
1: ఓ నో ఫార్మాలిటీస్ ప్లీజ్. నాది చచ్చేంత సింప్లిసిటీ, నాకు ఈ స్టూల్ చాలు.
2: మీరు సింపుల్ అయి ఉండొచ్చు, కానీ మరీ స్టూల్ పై కూర్చోవడం లాంటి అవస్థ ఎందుకులేండి?
1: ఓ నో నో నో, నేను సింపుల్ అంటే ఇలాంటి వాటిల్లోనే సుమండి, కానీ నా అభిరుచులు మాత్రం చాలా దారుణమైనవి. ఒక పట్టణం నాకు ఏవీ నచ్చవు. నాకు ఆషామాషీలంటే మహా చెడ్డ అసహ్యం. నాకు ప్రతిదీ కళాత్మకంగా ఉండాలి.
2: అవునవును, మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది.
1: నేను దృశ్యాన్ని చూచాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వస్తూనే ఈ ఇంటిని చూచాను, ఏమనుకున్నానో తెలుసా? వెరీ నీట్ అండ్ క్వైట్ అనుకున్నాను. ఇంటిని చూస్తే చాలు, ఇక ఆ ఇంటిలోని వారి టేస్ట్ను, సంస్కారాన్ని ఇట్టే వాసన పట్టేయగలను. ఆ మాటకు వస్తే పట్టేశాను కూడా. ఈ ఇంట్లోని వారంతా గొప్ప సంస్కారం కలవారని నా నిశ్చిత అభిప్రాయం.
2: అబ్బో, ఇతగాడేదో పోలీసు జాగులేలా వాసన పట్టే రకం కామాలను.
1: ఓ బై ది బై, వెరీ సుభద్ర, ఐ మీన్ ది బ్రైట్.
2: ఇతగాడిలో సింప్లిసిటీయే కాదు, తొందరపాటు కూడా తన్నుకొస్తుంది.
1: ఓ నాకు టైం అంటే కాలం, దాని స్వరూపం తెలుసు, దాని విలువ తెలుసు, దాని ప్రాధాన్యత తెలుసు, కానీ దాన్ని వృధా చేయడం నాకు తెలియదు.
2: మహా గొప్ప విషయం సెలవిచ్చారు.
1: చాలా మంది అనుకుంటారు ఈ ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతోంది అని. అది కరెక్ట్ కాదు. ప్రపంచం మొత్తం కాలం చుట్టూ పరిగెత్తుతోంది. దాన్ని మనం గుర్తించాలి, దానితో మనం పోటీ పడాలి, దాన్ని గెలవాలి. అది అది నా లక్ష్యం. అందుకే టైం వేస్ట్ చేయడం నాకు గిట్టదు.
2: వీరి మాటల్లోని అంతరార్థం ఏమిటో అర్థం అయి చావటం లేదు.
3: మరేం లేదు, కిషోర్కు అమెరికాలో తలవాచేటంతటి పనులున్నాయట, అందుకే ఈ తొందర. మనం ఈ కుశల ప్రశ్న లాంటి ఫార్మాలిటీస్ని ముగించుకొని పెండ్లైంది అనిపిస్తే ఈ నెలాఖరికే ఆయన గారు అమెరికా వెళ్ళిపోవాలట.
2: ఈ నెలాఖరుక? అదెలా సాధ్యం? నెలాఖరు అంటే పట్టుమని 10 రోజులు లేవు.
1: ఓ మై గాడ్, ఆ 10 రోజులు మాత్రం ఎందుకు అనేది నా ప్రశ్న. ఈ పాటికి నేనేమిటో, నా అభిప్రాయాలు ఏమిటో మీకు బాగా అర్థమయ్యే ఉంటాయి కదా.
2: మీ అభిప్రాయాలు సరే, కనీసం పెళ్లి ఏర్పాట్లు జరగాలన్నా.
1: బా, అదే నేను చెప్పేది. ఎలాంటి ఏర్పాట్లతో పని లేదు. ఈ బాజా భజింత్రులు, రణగణ ధ్వనులు, చలువ పందిల ఆర్భాటాలు, బంధుజనుల ఆగమనాలు, విందు భోజనాలు, తొక్కిసిరాట్లు, ఆ పేరిట కాలాన్ని, ధనాన్ని తగలయడం, ఓ నాన్ సెన్స్. అదంతా నా దృష్టిలో పాతకాలపు వ్యర్థ సంస్కృతి. నాకు గిట్టదు. చాలా సింపుల్గా దండలు మార్చి మ్యారేజ్ చేసుకుంటే చాలు. మోస్ట్ మోడర్న్గా ఉంటుంది. నాకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు.
3: అబ్బాయి గారు చెప్పిన విధానాన్ని అనుసరించామనుకోండి, మీకు బోలెడు డబ్బు మిగులుతుంది. దాన్ని మనం మనీ బదిలీ పద్ధతిలో కుశల ప్రశ్నల ఖాతాలోకి అదనంగా జమ చేసుకోవచ్చు.
2: కిషోర్ గారు, మీరు మోస్ట్ మోడర్న్ కావచ్చు, కానీ మా బావగారు మాజీ జమీందారులు. వారి జమీందారీ టీవీకి ఈ పద్ధతి నచ్చదు. ఈ మీ మాటలు వింటూనే మా బావగారు లోపలికి వెళ్ళిపోయారు. అంటే ఆయన గారికి ఈ పద్ధతి నచ్చలేదన్నమాట.
3: మరైతే మీరే ఒక రాజీ మార్గం చెప్పండి, అలా పోదాం.
2: నేను లోపలికి వెళ్ళి మా వాళ్ళందరితోటి మాట్లాడాలి. ముఖ్యంగా వధువు అభిప్రాయం తీసుకోవాలి. నాకు 1/2 గంట టైం ఇవ్వండి.
3: సరే, అలాగే 1/2 గంట కాకుంటే 1 గంట తీసుకోండి. కాకుంటే నా అభిప్రాయం ఏమంటే, ఎంత త్వరగా మనం కుశల ప్రశ్నల ఘట్టంలోకి వెళితే అంత మంచిది అని.
2: ఊరి నీ కుశల ప్రశ్నలు తొందర తగలడా? నేను అలా లోపలికి వెళ్ళొస్తాను. ఈలోగా మీరు మరోసారి కాఫీలు సేవించండి. అలవెల్లమ్మ గారు, వీళ్ళకు కాఫీలు పట్టండి.
4: మాయా, ఆ పక్క గదిలో ఉండి మీ సంభాషణలన్నీ వింటూనే ఉన్నాను. అంతేకాదు, ఆ కిటికీలోంచి వర్రత్నాన్ని చూశాను కూడాను.
2: అయితే నీ పరంగా పెళ్లి చూపులు అయిపోయినట్లే. మరైతే ఏమంటావు?
4: నేనేమంటానో తెలుసుకోవాలంటే మీరు మరో 2 గంటలు ఆగాలి. వాళ్లతో పెళ్లి చూపులు, కూసేల ప్రశ్నలు 4 గంటలకని చెప్పండి. ఈలోగా నేను అలా బయటకు వెళ్ళి ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసి రావాలి.
2: ఏమిటి, నువ్వు బయటకు వెళ్తావా? బాగున్నదేమో తల్లి, పైగా వాళ్లను 4 గంటల వరకు ఆపడం ఎలా?
4: ఎలాగో ఏంటో నాకు తెలియదు. నేను మాత్రం పెరటి వైపు గుంగుమంగుండా బయటకు వెళ్తున్నాను అంతే.
2: ఈ పెళ్లి వాళ్ళు అసలే హడావుడి ఉండేవాళ్ళు, ఏం చెప్పాలో వీళ్లకు.
0: మీరేం కంగారు పడకండి, వాళ్ళ విషయం నేను చూసుకుంటాను.
2: ఎలా?
0: వీళ్ళ వాళ్ళకం చూస్తే తిండికి మొహం వాచిన వాళ్ళలా కనిపిస్తున్నారు. వీళ్లను అవుట్ హౌస్ లోకి పంపి దండిగా భోజనాలు పంపే ఏర్పాటు చేస్తాను. వాళ్లే పడుంటారులేండి అవి మేస్తూ.
2: ఏదో చెయ్యి, దండల మార్పిడి పెళ్లి అనగానే బావగారు మహోగ్రులై పడక గదిలో పచారులు చేస్తున్నారు. నేను ఆయన దగ్గరకు వెళ్ళి శాంతింపజేసే ప్రయత్నంలో ఉంటా.
4: మావయ్య వచ్చేశాను. ఇక వాళ్ళని అవుట్ హౌస్ నుండి మన హాల్లోకి తోలుకొచ్చేసేయండి. పెళ్లి చూపులు, కుశల ప్రశ్నల ఘట్టాలు పూర్తి చేసేద్దాం.
2: ఈ అమ్మాయి ఎవరు?
4: చెప్పానే, చాలా ముఖ్యమైన వ్యక్తిని కలిసి వస్తానని. ఆమె ఈమె స్వాతి అని నా స్నేహితురాలు. మేమిద్దరం విశాఖలో ఎంఏ చదువుకున్నాం. తనది చిత్తూరు దగ్గర పలమనేరు.
2: అయితే వాళ్ళను అవుట్ హౌస్ నుంచి హాల్లో తీసుకుని వస్తాను.
0: వరుణ్ణి చూపటానికే నీ స్నేహితురాన్ని తీసుకొచ్చావు?
4: కొన్ని క్షణాల తర్వాత మీకే అర్థమవుతుందిలే. ఇంతకీ నాన్నగారేరి?
0: బాబాయ్ గారు పడక గదిలో ఉన్నారులా ఉంది.
4: ముందు నాన్నగారికి స్వాతిని పరిచయం చేయాలి.
5: త్వరగా కానివ్వండి, అప్పుడే సాయంత్రం 4 గంటలు దాటిపోయింది. వర్జం రాకముందే అమ్మాయిని చూపించే లాంఛనం అయిపోతే మనం కుశల ప్రశ్నల ఘట్టానికి వెళ్ళిపోవచ్చు.
4: వర్జం ఏం కర్మ, రాహుకాలం దుర్ముహూర్తం కూడా వచ్చేసాయిలేండి నాతో పాటు. ఇదిగోండి కిషోర్ గారు, మీకు మా పద్ధతిలో ఒక కుశల ప్రశ్న సంధించమంటారా?
6: మీ పద్ధతిలో కుశల ప్రశ్న? అడుగు.
4: అడుగు అనే ఏకవచనం వాడకండి. అడగండి అనడం మర్యాద.
6: థాంక్స్ ఫర్ ది కరెక్షన్. అడగండి.
4: కిషోర్ ఉరఫ్ నరేంద్ర కుమార్ ఉరఫ్ దిలీప్ కుమార్ ఉరఫ్ మరెన్నో పేర్లున్న మీకు నా స్నేహితురాల్ని పరిచయం చేస్తాను. స్వాతి ఓసారి ఇలారా.
2: వస్తోంది. స్వాతి ఒక్కటే కాదు, ఆ వెనుక విక్టోరియా మహారాణి కాలం నాటి డబుల్ బ్యారల్ గన్ చేతబూని నిటలాక్షుల్లా బావగారు వస్తున్నారు.
4: నాన్నగారు వద్దులేండి, ఆ శ్రమ మీకెందుకు? మరో నిమిషంలో అందుకైన వాళ్ళు వస్తారు.
2: అదేంటి, పెళ్లి కుమారుడు గారు చిన్నగా లేచి పలాయనం చిత్తగిస్తున్నారు.
4: అరుగు, పోలీస్ ఇన్స్పెక్టర్ గారు తన బలగంతో రానే వచ్చారు. రండి ఇన్స్పెక్టర్ గారు. వీరే కిషోర్ గారు.
7: కదలకరా బద్మాష్, ఎన్ని పెళ్లి చేసుకుని ఎన్నిసార్లు కట్నం కనుకలతో పారిపోతారా రాస్కెల్. కానిస్టేబుల్స్ 421 వీళ్ళకి సంఖ్యలు వేయండి. అదిగో ఆ పేరావదానికి కూడా సంఖ్యలు వేయండి.
8: మహాప్రభో, జమీందారు గారు నన్ను రక్షించండి, నాకు వీళ్ళు మోసగాళ్ళని తెలియదు. కొన్నాళ్ల కిందట వీళ్లే వచ్చి తమను గురించి చెప్పుకుంటే నిజమని నమ్మాను. నేను మోసపోయాను. అంతేగాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు ప్రభు.
7: ఆ పేరావదాన్ని కూడా అరెస్ట్ చేయండి.
9: ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, పాపం ఆ పేరావధాని గారికి ఏం తెలీదండి. మా ముగ్గురు అమ్మాయిలకి సంబంధాలు తెచ్చింది ఆయనేనండి. పాపం వాటిలో ఎలాంటి తేడాలు రాలేదండి. ఈసారి ఏదో పొరపాటు పడ్డారు పాపం. అంతే అంతే పాపం, ఆయన వదిలేయండి, ఆయన వదిలేయండి పాపం.
7: సరేనమ్మా, ఆయన వదిలేస్తే తదేం వాళ్ళని జీపెక్కించండి.
2: అమ్మాయి సుభద్ర, ఏమిటమ్మా ఇదంతా?
4: చెప్పానుగా మావయ్య, ఈ స్వాతి నా స్నేహితురాలని. కిందటి వేసవిలో స్వాతి పెళ్లి అంటే వాళ్ల ఊరు వెళ్లాను. ఈ కిషోరే నరేంద్ర కుమార్ అనే పేరుతోటి ఆనాటి పెళ్లి కొడుకు. కాకపోతే ఆనాటి మీసాల్ని తీసేశాడు ఈసారి. ఆ జులపాల జుత్తుని క్రాఫ్గా మార్చాడు. ఇప్పుడు అమెరికా అన్నాడు, అప్పుడు ఆస్ట్రేలియా నుంచి సరాసరి వచ్చానన్నాడు. పెళ్ళవుతూనే కట్నంగా వసూలు చేసుకున్న 5 లక్షల నగదు, చదివించిన బ్రేస్లెట్టు, ఉంగరాలు, కాళ్ళు కడుగు వెండి పళ్లంతో సహా విడిది నుంచి రాత్రికి రాత్రే ఈ కిరాయి తల్లిదండ్రులతో సహా అదృశ్యమయ్యాడు.
10: ఓరి వీడి తుంపత్తెగా.
4: పొద్దున్న ఆ కిటికీ గుండా చూస్తూనే పోల్చుకున్నాను. ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్న స్వాతిని తీసుకుని వస్తూ పోలీసులకి ఉప్పందించి వచ్చాం. పోలీస్ రికార్డుల్లో వీడి చరిత్రంతా ఫోటోలతో సహా ఉంది. ఇతగాడికి అమెరికా ఆస్ట్రేలియాలంత సీనేం లేదు, ఇంటర్ తప్పిన జులై వెధవ్వీడు.
2: పాపం అతగాడికి కుశల ప్రశ్నలు అందకుండాను, బావగారికి ఆ తుపాకీ పేల్చకుండాను అడ్డుకున్నావు కదా. అవును, ఇంతకీ బావగారేరి?
10: ఆయన గారు ఆ తుపాకీని గోండున్న వారి ప్రపితామహుల చిత్రపటాల పక్కనున్న శీలలకు తగిలించి చేతి కంటిన తుప్పు కడుక్కునే పనిలో నిమగ్నం అయి ఉన్నారా పెరట్లో.
2: బావగారు ఆ తుపాకీ పేల్చగా నేను ఏనాడు చూడలేదు. పోనీ నువ్వేనాడైనా చూసావా అక్క?
10: ఆ తుపాకీ పేలడమా నా మొహం కాదు, నా పెళ్లినాటికే అది తుప్పు పట్టి ఉండేదిరా.
11: మీరింతవరకు
0: కుశల ప్రశ్నలు, హాస్య నాటిక

0: నారు. రచన శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ. నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వర్ రెడ్డి. ఇందలి పాత్రలు, పాత్రధారులు: కామేశ్వరి శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, సుబ్బు శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, లలిత శ్రీమతి తంగిరాల శ్రీ అన్నపూర్ణ, సుభద్ర శ్రీమతి విద్యా ప్రయాగ, పేరావధాని శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి, సూరిబాబు శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి, కిషోర్ శ్రీ బేతా రామసూర్య ప్రకాష్, ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్ సుధాకర్ రావు, బాబురావు శ్రీ బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
0: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
0: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
0: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
0: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి కె రవిప్రభ, శ్రీమతి కె ఈశ్వరీ బృందం వారి నాదస్వర ద్వయం వింటారు. శ్రీ ఎం మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. షణ్ముఖ ప్రియ రాగాలాపన తానం. నీరజాక్షి కామాక్షి అఖిలలోక జనని అనే పల్లవి. తిస్రజాతి త్రిపుట తాళం

మీరింతవరకు శ్రీమతి కె రవిప్రభ, శ్రీమతి కె ఈశ్వరి బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ ఎం మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధురాలు పాత చిత్రగీతాలు. మరి ఈనాటి మన చిత్రగీతాలు కార్యక్రమంలో ఆత్మగౌరవం చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. గీత రచన సి నారాయణ రెడ్డి.

ఆత్రేయ గారి సాహిత్యంలో అక్కా చెల్లెళ్ళు ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమ కానుక ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం వింటారు. గీత రచన ఆత్రేయ.

కార్యక్రమంలో చివరిగా బందిపోటు దొంగలు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి.